శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెర్ట్జ్, 101.5 ఎఫ్ఎం పై ఈనాటి మా ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 3వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, ఆగస్టు నెల 25వ తేదీ మంగళవారం. ఇప్పుడు సమయం 5 గంటల 58 నిమిషాలు దాటి 40 సెకండ్లు. శుభోదయం.

మీరింతవరకు దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

మీరింతవరకు శ్రీ ఆంజనేయస్వామివారి సుప్రభాతం విన్నారు. ఈనాటి భక్తిరంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సూక్తి ముక్తావళి. ఈనాటి సూక్తి ముక్తావళి కార్యక్రమంలో పుస్తక విజ్ఞానం గురించి శ్రీమతి ఏ సరోజా గారి వ్యాఖ్యానం వింటారు.

తెలుగు లోగిళ్లలో తొట్టతొలిగా చిట్టి బాలల చేత పుస్తకం పట్టించినప్పుడు ఒప్పచెప్పించే పద్యం తల్లి నిన్ను తలంచి, బుద్ధి మనసు కలిసి ఉండే హృదయపీఠం మీద కొలువై ఉన్న చదువులమ్మను దోషరహితమైన సుస్పష్ట శబ్ద సౌందర్యాన్ని సుదూర కాలతీరాల వరకు జగన్మోహనంగా వ్యాప్తి చేసే శక్తియుక్తులు ప్రసాదించమని చేసే ప్రార్థన అది. వాగీశ్వరి హస్తభూషణం పుస్తకం మానవుని తలవాకిట మెలగు ఆ చెలువను విద్యాధిదేవతగా ఆరాధించే సంస్కృతి మన భారతీయులది. పుస్తకం విత్తం కన్య ధర్మార్థ కామ ప్రతీకలు మనకు. కన్యా విత్తాలు కొందరికే సొంతం, పుస్తక విజ్ఞానం అందరికీ చెందే ఆస్తి. చర్మచక్షువులతో చూడసాధ్యం కాని మహితాత్ముల మనోభావాలను జీవితానుభవాలను ముందు తరాలకు అందజేసే ఉత్తమ సాధనం పుస్తకమే. వ్యాస

0: పీఠం మీద రామాయణం ఉన్నదంటే వాల్మీకి ఆత్మ మన ముందు కూర్చుని ధర్మ ప్రబోధం చేస్తున్నట్లే లెక్క. గీతా పఠనం కొనసాగిస్తున్నప్పుడు సాక్షాత్ ఆ జగద్గురువు ప్రత్యక్షమై జీవితం మీద మన విశ్వాసాలను పెంచుతున్నట్లే, కరుణశ్రీ భావించినట్లు, కలువలు పూచినట్లు, చిరుగాలులు వీచినట్లు కవితలు సృజిస్తుంటారు కదా. కాళిదాసు నుంచి కృష్ణశాస్త్రి దాకా గ్రంథాలు ఆత్మబంధువులు అంటారు గుంటూరు శేషేంద్ర శర్మగారు. మనసును సానబెట్టుకునే చందనపు చెక్క గ్రంథం. గ్రంథనిలయంబు శారదా కనకపీఠి అన్న నాళం కృష్ణారావు గారి గ్రంథాలయ సూక్తి నూటికి నూరు పాళ్ళు నిజం. విశాల విశ్వాన్ని ఓ పుస్తకాల గదిగా కుదించాలన్నా, పుస్తకాల గదిలోనే ఓ విశాల విశ్వాన్ని సృజించాలన్నా అది అక్షరానికే సాధ్యం. అది త్రేతాయుగం నాటి రాముణ్ణి కలియుగ దైవంగా మారుస్తుంది, తెలుగు త్యాగయ్యను తమిళుల ఆరాధ్య దైవంగానూ మారుస్తుంది. కంచర్ల గోపన్న చెరసాల చీకటి శోకాన్ని రామదాసు కీర్తనలుగా వెలిగించినా, హాలుని గాథా సప్తసతి ఘనతను కథలుగా మనకు ఇప్పుడు వినిపించినా ఆ గొప్పతనమంతా అక్షరానిదే. గ్రంథస్థ వ్యవస్థే లేకపోతే వేమన వేదాంతం బ్రౌన్ దొరదాకా పాకేదా, అన్నమయ్య పద సంపద జాతికి దక్కేదా? ఒకప్పుడు విద్యావంతుల ఇంట ఓ పుస్తకాల గది తప్పనిసరిగా ఉండేది. వివాహాది శుభకార్యాల్లో పుస్తకాలు చదివించడం సదాచారంగా ఉండేది. ఇలా గతంలో గ్రంథపఠనమంటే ఒక సంస్కార చిహ్నం. కొన్నేళ్ల క్రితం దాకా పాఠశాలల్లో పిల్లలకు పుస్తకాలే బహుమానాలుగా ఇచ్చేవారు. వాటి స్థానాన్ని ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా ఎలక్ట్రానిక్ నోట్బుక్ లాంటి ఆధునిక పరికరాలు ఆక్రమిస్తున్నాయి. సాంకేతికత ఎంత పురోభివృద్ధి చెందుతున్నా పుస్తక స్థానం ఏ సాంకేతిక పరికరం పూడ్చలేనిది. టీవీ చలనచిత్ర మాధ్యమాలు ఎంత శక్తివంతమైనా పుస్తకంలా వ్యక్తిగతం కాలేవు కదా. అమ్మలా బిడ్డకు మంచి మాటలు నేర్పించగలిగేది బొమ్మల పుస్తకమే. తండ్రి నుంచి దండన భయం ఉండవచ్చు, ఏ దండనా లేకుండా మంచి దారి చూపించగలిగేది పుస్తకమే. తాళపత్ర గ్రంథాలను తులసీదళాలంత పవిత్రంగా భావించిన తరాలు మన తాతలవి. అమెరికన్ రచయిత ఎమిలీ డిక్సన్ శ్లాఘించినట్లు పుస్తకం మానవాత్మను మనోవేగంతో స్వప్నలోకాలన్నీ తిప్పి తీసుకురాగల రెక్కల గుర్రం. ఆ అపూర్వ అనుభవాన్ని పసిపిల్లల నుంచి దూరం చేస్తున్న కంప్యూటర్ సంస్కృతి మీద గోదెన్బర్గ్ విశ్వవిద్యాలయం వారు పరిశోధనలు సాగిస్తున్నారు. ఆధునిక పరికరాల వినియోగం అతిగా ఉన్న అమెరికా, స్వీడన్ దేశాల బాలలు మేధో పరిజ్ఞాన రంగంలో బాగా వెనుకబడిపోతున్నారన్నది వారి తాజా పరిశోధనల ఫలితం. పుస్తక పఠనం మీద అధికంగా ఆధారపడిన ఇటలీ, హంగరీ దేశాల పిల్లల ప్రజ్ఞ అభివృద్ధి చెందిన దేశాల బాలబాలికల ప్రతిభా పాఠవాల కన్నా చాలా ముందంజలో ఉందని పరిశోధక బృంద నాయకురాలు ప్రొఫెసర్ మోనికా రోజస్ నిర్ధారించారు. పరవస్తు చిన్నయసూరి భావించినట్లు మంచి పుస్తకం అనేది పలు సందీయముల దొలచును వెలయించు నగోచరార్ధ విజ్ఞానము. మితిమీరిన సాంకేతిక వినియోగ వ్యసన సంస్కృతి నుంచి పుస్తక పఠన సంస్కృతిని తిరిగి అందిపుచ్చుకోవాల్సిన అవసరాన్ని అందరూ గుర్తిస్తే అది సాధ్యమవుతుంది.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చేను ముచ్చట్లు. ఈనాటి చేను ముచ్చట్లు కార్యక్రమంలో వేరుశనగ సాగు వివరాలు వింటారు.

0: ఇవాల్టి కార్యక్రమంలో వేరుశెనగలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేయడానికి దర్శి కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జి రమేష్ గారు మన స్టూడియోలో ఉన్నారు. ఈ వేరుశెనగలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రైతు సోదరులకు తెలియజేస్తారు. అంటే వేరుశెనగను మన ప్రాంతంలో రైతులు మూడు కాలాలలో కూడా సాగు చేయడం జరుగుతుంది, అంటే రబీలోను, ఖరీఫ్లోను, తర్వాత వేసవిలోను. కాబట్టి ఇప్పుడు ఈ వేరుశెనగకు సంబంధించినటువంటి విషయాలు తెలియజేస్తారు. నమస్కారం సార్.
1: నమస్కారం అండి.
0: సార్, ముఖ్యంగా ఈ వేరుశెనగ సాగుకు అనువైన రకాలు, నేలల గురించి ముందుగా తెలియజేయండి. అదేవిధంగా విత్తన మోతాదు ఎంత వాడాలి ఇత్యాది విషయాలు తెలియజేయండి. అంటే మనం మూడు కాలాలలో కూడా వేరుశెనగను సాగు చేస్తున్నామన్నాము. అయితే ప్రస్తుతం ఇప్పుడు వేసవి గురించి

0: కొందాం. తర్వాత మిగతా కాలాలు కూడా ఇదే విధంగా మీరు కొన్ని మెలకువలు వాటికి సంబంధించి కూడా చెప్తారు. కానీ ఇప్పుడు సంబంధించి ఈ అనువైన రకాలు నేలల గురించి ముందుగా తెలియజేయండి సార్.
1: ముఖ్యంగా వేరుశనగ అనేసరికి మనం ఏ కాలంలోనైనా సాగు చేసుకోవడానికి అనుకూలమైన పంటగా చెప్పుకోవచ్చు. అంటే ఖరీఫ్లో కానివ్వండి, రబీలో కానివ్వండి, అలాగే వేసవిలో కానివ్వండి. ఖరీఫ్లో అయితే మనకు జనరల్గా జూన్ జూలైలో మనం సాగు చేస్తూ వస్తుంటాము. అలాగే మనకు రబీలు వచ్చేసరికి అక్టోబర్ నవంబర్ మాసంలో విత్తనం ఎత్తుకోవాల్సి వస్తుంది. ఈ సమ్మర్ వచ్చేసరికి మనకు ఈ ఫిబ్రవరి ఎండింగ్ నుంచి మార్చి లాస్ట్ వరకు మనం విత్తనం వేసుకోవడానికి అవకాశం ఉంటే, ఎక్కడైతే నీటి పారుదల అవకాశం ఉండే ప్రాంతాల్లో వేసవి వేరుశనగ మనం సాగు చేసుకోవచ్చు. ముఖ్యంగా దీంట్లో మన రకాల ఎంపికలు అనేది చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే వేరుశనగలు దిగుబడి అనేది ఈ రకాల ఎంపిక మీద చాలా ఆధారపడి ఉంటుంది. ఈ మొదట్లోనే మనం ఎంపిక చేసుకునే రకాలు మంచి మేలైన మంచి దిగుబడి ఇచ్చిన రకాలు ఎంపిక చేసుకున్నట్లయితే రైతుకు కూడా మంచి ఆదాయం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. దాంట్లో చూసుకున్నట్లయితే ఒకటి మనకు ఈ కదిరి 6 అనేది 2000 రిలీజ్ అయింది. ఇది దాదాపు చూస్తే మనకు 110 దాకా పంటకాలం ఉంటుంది. అలాగే దీంట్లో ఆయిల్ కంటెంట్ చూస్తే దాదాపు మనకు చూసుకున్నట్టయితే 49% వరకు ఆయిల్ కంటెంట్ ఉంటుంది. అలాగే ఎకరానికి వచ్చేసరికి 16 నుంచి 18 వరకు దిగుబడి ఇచ్చే స్తోమత ఉన్న మంచి రకం ఇది. ఏపీలో సాగు చేస్తున్న వేరుశనగ ప్రాంతాలన్నింటిలో కూడా ఈ కదిరి 6 అనేది ఎక్కువగా సాగులో ఉంది. అలాగే దీనికి ఒక కదిరి 6 యొక్క గింజ పరిమాణం కూడా మామూలుగా గింజలతో పోలిస్తే కొంచెం పరిమాణం కూడా పెద్దదిగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ సాగు విస్తీర్ణంలో పాపులర్ అయ్యి ఎక్కువ మంది రైతులు కూడా సాగు చేస్తూ వస్తున్నారు. సో అందుకని ఎక్కడైనా అవకాశం ఉంటేమో కదిరి 6 అనేది రకాన్ని ఎంపిక చేసుకుని సాగు చేస్తే బాగుంటుంది. దీంతోపాటు గ్రీస్మో అనేది కూడా ఎక్కువగా ఇది ఈ ఎక్కడైతే మనకు ఇసుక నేలలు ఉండి కొంచెం బెట్టకు తగులుతుంది అనుకున్న ప్రాంతాల్లో ఈ గ్రీస్మో వెరైటీని మనం ఎంపిక చేసుకుని చాలా ఉత్తమమైనదిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది కొంచెం బెట్టను తట్టుకుంటుంది, అంటే నీటి వినియోగ సామర్థ్యం చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే తక్కువ నీటి తడులతో ఇది ఎక్కువగా మనం పండించడానికి అవకాశం ఉంటుంది. దీని పంటకాలం చూసుకున్నట్లయితే ఇది కూడా దాదాపు 100 నుంచి 110 దాకా పంటకాలం ఉంటుంది. ఇది కూడా ఎకరానికి వచ్చేసరికి 16 నుంచి 18 వరకు దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇది గింజ పరిమాణం కూడా ఇందాక కదిరి 6 ఎలా చెప్పుకున్నామో దీంట్లో కూడా గింజ పరిమాణం పెద్దదిగా ఉంటుంది. అలాగే నూనె శాతం దేనంటే కదిరి 6 కంటే ఎక్కువగా ఉంటుంది, దాదాపు 52% వరకు ఉండేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇంకొక రకం హెచ్చరిక విశిష్ట, ఇది ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన రకము, అంటే మనకు 2023 రిలీజ్ అయింది. ఇది కదిరి ప్రాంతీయ వ్యవసాయ పరిసంస్థానం నుంచి రిలీజ్ చేయబడింది. ఇది దీంట్లో పంటకాలం వచ్చేసరికి ఇది 110 దాకా పంటకాలం ఉంటుంది. ఇది కూడా మనకు దిగుబడి 16 నుంచి 18 వరకు వస్తుంది. ఎక్కడైతే మనకు నీటి తడులు తక్కువగా ఉన్నాయో ఆ ప్రాంతానికి కూడా మంచి మేలైన రకంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది కొంచెం బెట్టను తట్టుకుని మంచి దిగుబడి ఇచ్చే రకం అనమాట. అలాగే దీంట్లో నూనె శాతం చూసినా కూడా 50% వరకు నూనె శాతం ఉంటుంది. అందుకని ఇలాంటి రకాలు ఎంపిక చేసుకున్నట్లయితే మనకు చాలా వరకు దిగుబడులు మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా విశిష్ట అనేది మనకు వేరుశనగలో వచ్చే ప్రధానమైన సమస్య అంటే ఆకుమచ్చ తెగులు ఎక్కువగా వస్తుంటాయి. సో ఈ ఆకుమచ్చ తెగులు కూడా తట్టుకుంటుంది. అలాగే మనకు ఇంకొక రకమైనది అంటే కోనార్క్ అనేది కూడా, ఇది కూడా మనకు పంటకాలం చూస్తే దాదాపు 110 దాకా ఉంటుంది. దీంట్లో నూనె శాతం కూడా 49% దాకా ఉంటుంది. ఇది 14 వరకే స్తోమత ఉన్న రకము. దీంట్లో ఇది కూడా గింజ పరిమాణం కొంచెం పెద్దదిగానే ఉంటుంది, కాబట్టి ఈ రకాన్ని కూడా ఎంపిక చేసుకోవచ్చు. అలాగే మనకు కదిరి 9 అనే రకం ఉంది. ఇది ముఖ్యంగా కాయలన్నీ కూడా చిన్న గుత్తికాయ రకం అంటుంటాము, అంటే కాయలకు చాలా చిన్నగా ఉంటాయి, గుత్తులు గుత్తులుగా కాస్తుంటుంది, కాబట్టి చిన్న గుత్తికాయ రకంగా పాపులర్ అయింది అనమాట. సో ఈ రకం కూడా మనం సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా మనకు 110 దాకా పంటకాలం. దీంట్లో ఇది కూడా దిగుబడి చూస్తే 14 వరకు దిగుబడి ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. నూనె శాతం వచ్చేసరికి దాదాపు దీంట్లో కూడా 52% వరకు నూనె శాతం ఉంటుంది. గింజ పరిమాణం కూడా మామూలుగా మిగతా రకాలతో పాటే ఉంటుంది, కాబట్టి ఈ రకానికి కూడా మనకు కదిరి 9 రకానికి కూడా మనం ఎంపిక చేసుకుని సాగు చేసుకున్నట్లయితే మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ రకం ఏంటంటే కొంచెం ఆకుమచ్చ తెగులను కూడా తట్టుకుంటుంది, కాబట్టి సో ఎక్కడన్నా ఈ రకం దొరికినా కూడా మనం సాగులో తీసుకొని మనం వేసుకున్నట్లయితే మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎక్కువగా పాపులర్ అనేది మన ఇసుక అంటే మనకు ప్రకాశం జిల్లాలో చూసినట్లయితే నెల్లూరు జిల్లా కానీ ప్రకాశం జిల్లాల్లో ఎక్కువగా ఇసుక నెలలో ఎక్కువగా వేరుశనగ సాగు చేస్తూ వస్తుంటారు. సో కోస్టల్ బెల్ట్ అంతా కూడా ఇదే ఉంటుంది. సో ఇసుక నెలలో ఎక్కువగా పాపులర్ అయిన రకం చూస్తుంటే ట్యాగ్ 24 అనేది. ఇది కూడా ఏంటంటే దాదాపు 100 వరకు పంటకాలం ఉంటుంది. సో ఆయిల్ కంటెంట్ కూడా దాదాపు దీంట్లో చూస్తే 49% వరకు ఆయిల్ కంటెంట్ ఉంటుంది. ఎకరానికి 14 నుంచి 15 వరకు దిగుబడి వస్తుంది. సో దీంట్లో గింజ బాగా ఉంటుంది ఉంటుంది కాబట్టి కొంచెం లావుగా ఉండేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీంట్లో ఏం చేస్తున్నారంటే ఎక్కువగా పచ్చికాయ కూడా వెళ్ళిపోతుంటుంది. అందుకనే ఇవన్నీ మన నెల్లూరు కానివ్వండి, కొత్తపట్నం ఏరియాలు అంటే కోస్టల్ బెల్ట్లో సాగు చేస్తున్న వేరుశెనగ అంతా కూడా ట్యాగ్ 24 ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా సిటీస్ కొద్ది దగ్గరగా

0: ఉంటాయి కాబట్టి పచ్చికాయకు కూడా బాగా వెళ్ళి మంచి మార్కెట్ రేట్ సంపాదిస్తున్నారు కాబట్టి ఎక్కువ దానికి అలపాటు పడుతున్నారు. దాంట్లో కాకపోతే ఈ ట్యాగ్ 24ల సమస్య ఏంటంటే కాలర్ రాట్ ఎక్కువగా వస్తుంది, మొదల కూల సమస్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో ఆ మొదల కూల సమస్యను తగ్గించుకోవడానికి మనకు విశిష్ట అనేది ట్యాగ్ 24 కు ప్రత్యామ్నాయ వెరైటీగా మనం ఎంపిక చేసుకుని మనం పాపులర్ చేయడం జరిగింది. సో ట్యాగ్ 24 వేసుకున్నా లేదా విశిష్ట వేసుకున్నా కూడా రైతులకు మంచి దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది. తర్వాత నేలలు అనేది చాలా ఎక్కువగా మనం తీసుకోవాల్సిన చిన్న జాగ్రత్త, ఎందుకంటే నేల ఎంపికలో మనం జాగ్రత్త లేకపోతే మాత్రం దిగుబడులు కూడా తగ్గేదానికి అవకాశం ఉంటుంది. సో నేలలు అంటే మనకు ఎక్కువగా ఈ వేరుశనగ ఎక్కడైతే సాగు చేస్తున్నా ఆ నేలలకు తప్పకుండా ఏంటంటే ఎర్ర నేలలే ఉండాలి, దాంతోపాటు ఇసుక పొరలు కలిసినట్లయితే ఇంకా బాగుండేదానికి అవకాశం ఉంటుంది. సో అంటే ఎప్పుడు కూడా నేలలన్నీ లూజ్ లూజ్గా అంటే వదులు వదులుగా ఉన్నట్లయితే ఆ ఊడలన్నీ కూడా బాగా దిగేసి కాయలు బాగా ఊరేదానికి అవకాశం ఉంటుంది. అలా నల్లరేగడి భూములు ఎంపిక చేసుకుని సాగు చేస్తే ఏమవుతుందంటే కొద్దిగా దిగుబడులు తగ్గుతాయి, అంటే ఊడలు దిగడం దాంట్లో తక్కువగా ఉంటుంది, కాయ ఊరడం కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి నల్ల నేలలు అంత సూట్ అవ్వు, కానీ ఎర్ర నేలల్లో ఇసుక పొరలు కలిసిన నేలలు అయితే మాత్రం అనుకూలమైన నేలలుగా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి విత్తన మోతాదు అనేది మామూలుగా చూసుకున్నట్లయితే అన్ని రకాలు అంటే ఖరీఫ్లో కానీ రబీలో కానీ ఏ రకం అంటే రకాలను బట్టి మనం విత్తన మోతాదు ఎంపిక చేసుకొని సాగు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏది విత్తనం ఏది మన రకం ఏదైనప్పటికీ మనం యావరేజ్గా చూసుకున్నట్లయితే ఒక 70 కిలోల నుంచి 80 కిలోల దాకా ఒక ఎకరానికి మనం విత్తనం ఎదబెట్టుకున్నట్లయితే దాదాపు అనుకున్న మొక్కల సంఖ్య అనేది ఎకరముల పొలంలో ఉంటుంది. సో అందుకని ఎక్కువ దిగుబడి పొందేదానికి అవకాశం ఉంటుంది. సో రకాల ఎంపికను అలాగే నేలలు అలాగే విత్తన మోతాదు ఈ మూడు జాగ్రత్త తీసుకున్నట్లయితే అక్కడే దాదాపు రైతుకు కూడా కొద్దిగా ఖర్చు తగ్గేదానికి అవకాశం ఉంటుంది. వేరుశెనగలో ప్రధానమైన ఖర్చు చూసుకున్నట్లయితే మనకు విత్తన ఖర్చు ఎక్కువగా ఉంటుంది. సో ఆ విత్తన మోతాదు అనేది మనం ఎంత సిఫార్సు చేసామో అంత సిఫార్సు చేసినట్లు వాడుకున్నట్లయితే ఖర్చు తగ్గుతుంది, మంచి దిగుబడులు పొందుతాయి. సో ఈ దృష్టిలో పెట్టుకుని ఎంత సిఫార్సు చేసామో దాని ప్రకారం విత్తనం వాడుకుంటే మనకు కూడా రైతుకు కూడా వేరుశెనగలు కూడా మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది.
1: ఓకే సార్, బాగుంది. వేరుశెనగలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు భాగంగా అనుకూలమైన రకాలు, నేలల గురించి, విత్తన మోతాదు గురించి కూడా చక్కగా తెలియజేశారు. దర్శి కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జి రమేష్ గారు రైతు సోదరులకు చక్కటి సమాచారం అందించారు. నమస్కారం.
0: నమస్కారం అండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ ముస్తాన్బి. ముఖ్యాంశాలు. కృత్రిమ మేధ వంటి నూతన సాంకేతికతలతో ప్రభుత్వ ఆన్లైన్ సేవలను మరింత సులభతరం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరూ తమ తమ నియోజకవర్గాల అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. యువత ప్రతిభే ప్రాతిపదికగా జాబ్ క్యాలెండర్లోని ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. శ్రీశైలం నాగార్జునసాగర్ జలాశయాల్లోని నీటిని ఉభయ తెలుగు రాష్ట్రాలు తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించాలని కృష్ణానది యాజమాన్య బోర్డు నిర్ణయించింది. కృత్రిమ మేధ, డిజిటల్ వెరిఫికేషన్, డేటా లేక్, బ్లాక్ చైన్ వంటి సాంకేతికతలతో ఆన్లైన్ ప్రభుత్వ సేవలను మరింత సులభతరం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రియల్ టైం గవర్నెన్స్ ఆర్టీజీఎస్పై అమరావతిలోని రాష్ట సచివాలయంలో సంబంధిత అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర ద్వారా అందిస్తున్న 1204 సేవలను మరింత సరళీకృతం చేయాలని అన్నారు. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎల్నినో దృష్ట్యా సాగు ప్రారంభించని ప్రాంతాల్లో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని, రైతులకు ఎప్పటికప్పుడు పంటల సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిధులు తమ తమ నియోజకవర్గ

0: మార్గాల అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సెప్టెంబర్ 7 నుంచి శాసనసభ సమావేశాలు ఉంటాయని చెప్పారు. భూసేకరణ, పునరావాసం, అటవీ అనుమతులకు సంబంధించిన నిధులను వెంటనే మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని తెలిపారు. నియోజకవర్గాల పరిధిలోని నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న భూసేకరణ పనులను వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని విద్యుత్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం గుంటిగొంగ సమీపంలోని శివరాంపురం పరిధిలో నిర్మించిన విద్యుత్ ఉప కేంద్రాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల అవసరాలకు అనుగుణంగా విద్యుదుత్పత్తిని పెంచామని చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్ రంగ అభివృద్ది పనులకు ప్రాధాన్యతనిస్తూ రాష్ట వ్యాప్తంగా 6,000 కోట్ల రూపాయలతో ఉప కేంద్రాల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని మంత్రి తెలియజేస్తూ
1: తాళ్లూరు ప్రాంతంలో ఈ చుట్టుపక్కల రైతాంగానికి అదేవిధంగా చేంకుర్తి ప్రాంతానికి అన్ని చాట్లకి ఉపయోగం కాబట్టి ఈ సబ్స్టేషన్ ఇమీడియట్ గా కంప్లీట్ చేసి వాళ్ళు ప్రారంభించుకోవడం జరిగింది. ఈ నెల వచ్చే నెలలో ఇట్లాంటి సబ్స్టేషన్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకొక 8 సబ్స్టేషన్స్ ఓపెన్ చేయబోతున్నాము. మనం ఉత్పత్తి చేసే కరెంటు అగ్రికల్చర్ గానీ, ఇళ్లకు గానీ, షాపులకు గానీ, ఇండస్ట్రీస్కి గానీ వెళ్లాలంటే సక్రమైన సబ్స్టేషన్స్ ఉండాలి, లైన్స్ కూడా ఉండాలని దాంట్లో భాగంగా ఇవన్నీ కూడా చేస్తున్నాం. బీసీలు ఎవరైతే 2 కిలోవాట్ కలుస్తారో వాళ్ళందరూ కూడా ప్రతి ఇంటి మీద కూడా సూర్యగారు ఎట్లా చేశాము బీసీలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇద్దామని చెప్పి అది కూడా తొందరలోనే చేస్తాము.
0: యువత ప్రతిభే ప్రాతిపదికగా జాబ్ క్యాలెండర్లోని ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. యువతకిచ్చిన హామీ మేరకు ప్రభుత్వం వరుసగా 2వ ఏడాది 10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేసిందని అన్నారు. గ్రూప్ 1లో 149, గ్రూప్ 2లో 673, డిఎస్సీ ద్వారా 2,991 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, ప్రభుత్వ వ్యవస్థలను బలోపేతం చేయడమే జాబ్ క్యాలెండర్ లక్ష్యమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అభ్యర్థులు క్యాలెండర్కు అనుగుణంగా సిద్దమై అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. ఆధునిక వ్యవస్థలతో అమరావతి నిర్మాణాన్ని చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ అమరావతి నిర్మాణం వేగంగా కొనసాగుతోందని తెలిపారు. నీరు, విద్యుత్, మురుగునీటి వ్యవస్థలను భూగర్భంలో ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలియజేస్తూ
2: అన్ని భూమి లోపల యూజీడీ, డ్రింకింగ్ వాటర్, రీయూజ్ వాటర్స్, ఎలక్ట్రికల్ లైన్స్ ఇవన్నీ కూడా అండర్ గ్రౌండ్ లో యాక్చువల్ గా చేస్తున్నాం. ఇది ఎంతో వేగవంతంగా జరుగుతుంది. అంతేకాకుండా అధికార భవనాలు 4,026, అందులో దాదాపు 75% పూర్తి అయిపోయినాయి. మిగతా కూడా బహుశా రాబోయే 2-3 నెలల్లో కూడా పూర్తి చేస్తున్నాం. అదేవిధంగా ఐకానిక్ టవర్స్ ఏదైతే 5 అడ్మినిస్ట్రేటివ్, అవి కూడా ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. అదేవిధంగా అసెంబ్లీ హైకోర్టు ఇవన్నీ కూడా 2028 ఆగస్టు పూర్తి అయితే ఒక ప్రణాళిక బద్దంగా ముందుకు
0: పోతుంది. ఆంధ్రప్రదేశ్లో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా శెట్టిపేటలో జరుగుతున్న ప్రాజెక్టు పనులను అధికారులతో కలిసి మంత్రి నిన్న పరిశీలించారు. అనంతరం కందుల దుర్గేష్ మాట్లాడుతూ అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా రాజమహేంద్రవరంలోని హేవలాక్ బ్రిడ్జి అభివృద్ది, పుష్కర్ఘాట్ పునర్నిర్మాణం, కడియం నర్సరీల వద్ద ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాజమహేంద్రవరం, నిర్దవోలు, కొవ్వూరు ప్రాంతాల్లో 2027 గోదావరి పుష్కరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తెలియజేశారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లోని నీటిని ఉభయ తెలుగు రాష్ట్రాలు తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించాలని కృష్ణానది యాజమాన్య బోర్డు కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ నిర్ణయించింది. హైదరాబాద్లోని జలసౌదాలో కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి సతీష్ అధ్యక్షతన నిన్న జరిగిన ఈ సమావేశానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల చీఫ్ ఇంజనీర్లు హాజరయ్యారు. సమావేశం అనంతరం ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఇంజనీర్ నరసింహమూర్తి పాత్రికేయులతో మాట్లాడుతూ
3: ఎల్నినో సందర్భంగా డ్రింకింగ్ వాటర్ రిక్వైర్మెంట్స్ కే ప్రాధాన్యం ఇస్తూ ఇద్దరము అంగీకారం కుదిరింది. డ్రింకింగ్ వాటర్ అట్ ఏ టైమ్ ఇయర్ వైజ్ క్యాల్కులేట్ చేయడం కంటే మనం జూన్ నుంచి అక్టోబర్ వరకు వచ్చేటువంటి రిక్వైర్మెంట్ కట్టాం. మనం మొత్తం రిక్వైర్మెంట్ అనేది యాన్యువల్ గా ఇచ్చారు తెలంగాణ వాళ్ళు. మొత్తం రిక్వైర్మెంట్ అట్ ఏ టైమ్ కన్సిడర్ చేయడంలో కొంత ఇబ్బందులు ఉంటాయి అనే ఉద్దేశంతో

0: ఈ రోజుకి మళ్ళీ అది డిసైడ్ కాక 4-9 తారీఖు నాడు మళ్ళీ మీటింగ్ అవుదామన్నది డిసైడ్ చేసుకున్నాము. అప్పుడైతే మొదటగా ఒప్పుకున్నది అంటే డ్రింకింగ్ వాటర్ నీడ్స్ మాత్రం మనం మీట్ అవుదాము రిగార్డింగ్ ఇరిగేషన్ నీడ్స్ కంటే అనేది అంగీకారం తెలుసుకుందాం.
1: తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణిని భవిష్యత్ తరాలకు కూడా లాభదాయక సంస్థగా అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. సింగరేణి ప్రాతినిధ్య అధికార సంఘాల నాయకులు హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో ఉప ముఖ్యమంత్రితో నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో కొత్త బొగ్గు బ్లాకులను తీసుకోకపోవడంతో పాటు ఉన్న గన్లను మూసివేయడం వల్ల సింగరేణికి నష్టం జరిగిందని అన్నారు. రాబోయే 5-6 ఏళ్లలో సింగరేణి సంస్థ అవసరాల కోసం 9 బొగ్గు బ్లాకు అనుమతి పొందామని తెలిపారు. వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడన ప్రాంతానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా రాయలసీమ జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-11-780 టోల్ ఫ్రీ నంబర్కు లేదా MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ వరకు పంపవచ్చు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేయడంతో పాటు భవిష్యత్ అవసరాలకు ప్రణాళికలు రూపొందించాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్య ప్రసాద్ అధికారులను ఆదేశించారు. తిరుపతి కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా సమీక్షా మండలి డీఆర్సీ సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. కృత్రిమ మేధ వంటి నూతన సాంకేతికతలతో ప్రభుత్వ ఆన్లైన్ సేవలను మరింత సులభతరం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరూ తమ తమ నియోజకవర్గాల అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. యువత ప్రతిభే ప్రాతిపదికగా జాబ్ క్యాలెండర్లోని ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. శ్రీశైలం నాగార్జునసాగర్ జలాశయాల్లోని నీటిని ఉభయ తెలుగు రాష్ట్రాలు తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించాలని కృష్ణానది యాజమాన్య బోర్డు నిర్ణయించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు: ఈ ఉదయం 7 గంటలకు దేశభక్తి గీతం, 7:05 తెలుగులో వార్తలు వింటారు. 7:15 ఉదయకిరణాల కార్యక్రమంలో నేటి మాటలో భాగంగా జాతీయ నేత్రదానం పక్షోత్సవాలలో భాగంగా కొన్ని విశేషాలు, అనంతరం విటమిన్ బి12, విటమిన్ డి లోపాలు నివారణ చర్యల గురించి డాక్టర్ రోహిత్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీమతి ఎస్ స్వప్న. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 వైఎస్ఆర్ కడప జిల్లా సమాచార లేఖ వింటారు, రచన శ్రీ బి శ్రీనాథ్ రెడ్డి. 8:35 హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో శ్రోతలు కోరిన సినిమా పాటలు వింటారు. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 08596-22-3393 ఫోన్ నంబర్ మరొకసారి 08596 ఫోన్ నంబర్ 22-33393. ఈ కార్యక్రమం ఈ ఉదయం 8:35 ప్రసారమవుతుంది. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో ఉన్నవ లక్ష్మీబాయమ్మ రూపకం వింటారు, రచన ఏ తేజోవతి. ఇక 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 10:15 వివిధ భారతి కార్యక్రమాలు, సాయంత్రం.

ప్రసారంలో 4:52 సినిమా పాటలు, 6 గంటలకు హిందీలో వార్తలు వింటారు. 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

సురక్షిత మిరప ఉత్పత్తి సమగ్ర యాజమాన్యం. ఈ అంశం గురించి గుంటూరు జిల్లా లామ్ ఎస్సీఐ హెచ్ఆర్ఎస్ డాక్టర్ జి క్రాంతరేఖ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:00 యువవాణి కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, అనంతరం నవోదయ ప్రవేశ పరీక్షలకు విద్యార్థులు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈ అంశం గురించి శిక్షకులు శ్రీ అద్దంకి శేషయోగయ్య గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఆకుల వెంకటేశ్వర్లు. మొదటి భాగం వింటారు, చివరి భాగం రేపటి యువవాణి కార్యక్రమంలో ప్రసారమవుతుంది. ఇంకా తెలుసుకుందాం రండి అంశం, పర్సనాలిటీస్ అవార్డ్స్ గురించి తెలుసుకుంటారు. 8:30 తెలుగులో వార్తలు వింటారు. 8:40 చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్ లైట్. 9:30 గీతమాలిక, శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరుకునే కార్యక్రమం. 10:00 పాండవుల రాజసూయ యాగం హరికథ వింటారు. కథకురాలు శ్రీమతి మొగిలిచర్ల నాగమణి భాగవతారి. ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. ఇక 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. మీరింతవరకు ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం దేశభక్తి గీతం వింటారు.

0: ఉదయాన్నే పలకరించే పాట, సాయంత్రాన సేద తీర్చే పాట, జ్ఞాపకాల దారిలో నడిపించే పాట, మనసులో చిరునవ్వులు పూయించే పాట.
1: ప్రతిరోజు ఉదయం 7:45 ఆకాశవాణి మార్కాపురం 101.5 FM ద్వారా భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో పాటల పరిమళాన్ని ఆస్వాదించండి, స్వరాల సౌందర్యంలో విహరించండి.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెడ్స్ పై గీతమాలిక ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వినిపించే చక్కని కార్యక్రమం ప్రతి మంగళవారం మరియు బుధవారం రాత్రి 9:30 నుండి 10 గంటల వరకు ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: మీరు కోరుకునే పాట ఈ కార్యక్రమంలో వినాలనుకుంటే ఒక పోస్ట్ కార్డ్ పై మీకిష్టమైన పాట, చిత్రం పేరు, మీ చిరునామాను రాసి ది స్టేషన్ డైరెక్టర్ గీతమాలిక ఆకాశవాణి మార్కాపురం కేంద్రం మార్కాపురం జిల్లా ఆంధ్రప్రదేశ్ పిన్కోడ్ 523316 అనే చిరునామాకు పంపించండి. మీరు కోరుకున్న పాటలు విని ఆనందించండి.
0: ఇప్పుడు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీరు మార్కాపురం ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలు వినవచ్చు.
1: వేవ్స్ యాప్ ఓటీటీ ద్వారా కూడా ఎఫ్ఎం మార్కాపురం కేంద్ర కార్యక్రమాలు వినవచ్చు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు నుండి కెనడా, అమెరికాల్లో పర్యటిస్తారు. దేశంలో అక్రమ చొరబాట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని భద్రతా ఏజెన్సీలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. గోధుమ పిండి సంబంధిత ఉత్పత్తులపై ఎగుమతి ఆంక్షలను ప్రభుత్వం ఎత్తివేసింది. ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు నుండి కెనడా, అమెరికాల్లో పర్యటిస్తారు. ఉభయ దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడం, పెట్టుబడులను ప్రోత్సహించడం, ప్రపంచ ఆర్థిక ప్రాధాన్యతలపై సహకారాన్ని పెంపొందించడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశమని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. టొరంటోలో జరిగే పర్యటనలో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కెనడా ఆర్థిక మంత్రి ఫ్రాంకోయిస్ ఫిలిప్ షాంపెన్తో కలిసి ప్రారంభ ఆర్థిక సంభాషణల్లో పాల్గొంటారు. స్థూల ఆర్థిక పరిణామాలు, ఆర్థిక రంగ సహకారం, ద్వైపాక్షిక పెట్టుబడి అవకాశాలపై ఇరు దేశాలు అభిప్రాయాలు పంచుకోవడానికి ఈ చర్చా వేదిక ఉపయోగపడుతుంది. ప్రముఖ సంస్థల సీఈఓలు, అధ్యక్షులు, సీనియర్ ప్రతినిధులతో జరిగే పెట్టుబడి రౌండ్ టేబుల్ సమాపేశంలో కూడా నిర్మలా సీతారామన్ పాల్గొంటారు. దేశంలోకి అక్రమ చొరబాట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని భద్రతా ఏజెన్సీలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. న్యూఢిల్లీలో 9వ జాతీయ భద్రతా వ్యూహాల సదస్సు 2026ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ ఆయన, వివిధ జాతీయ భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు ఎస్ఓపీలను రూపొందించడానికి మల్టీ ఏజెన్సీ సెంటర్ వేదికలపై అందుబాటులో ఉన్న సమాచారాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా విశ్లేషించాలని ఆదేశించారు. ఉగ్రవాదాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి హోంమంత్రిత్వ శాఖకు చెందిన ప్రహార్ పథకాన్ని అమలు చేయడం కోసం శిక్షణ ఇవ్వడం, పరారీలో ఉన్న నిందితులను వెనక్కురప్పించి విచారణను వేగవంతం చేయాలని చెప్పారు. ఈ సదస్సు మొదటి రోజున ఉగ్రవాద వ్యతిరేక

0: ప్రత్యేక సవాళ్లకు ప్రతిస్పందన, మల్టీ ఏజెన్సీ సెంటర్ ద్వారా ఇంటెలిజెన్స్ సమ్మేళనం, విశ్లేషణ, కార్యాచరణ, మాదక ద్రవ్యాల నియంత్రణపై విజన్ డాక్యుమెంట్, అక్రమ వలసదారుల గుర్తింపు, బహిష్కరణ, సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి విధాన రూపకల్పన, పాకిస్తాన్ సాగిస్తున్న ఫ్రాక్సీ యుద్దం వంటి జాతీయ భద్రతకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. భారత్ రష్యాల మధ్య ఆర్థిక సహకారం, వాణిజ్యం, ఇంధన రంగాల్లో భాగస్వామ్యం మరింత బలపడుతోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. క్రెమ్లిన్లో రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్తో జయశంకర్ సమావేశమయ్యారు. ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక సహకారం, రాబోయే ఉన్నత స్థాయి శిఖరాగ్ర సమావేశాల ఏర్పాట్లపై వారు ప్రత్యేకంగా దృష్టి సారించారు. తమ సమావేశం సానుకూలంగా ముగిసిందని డాక్టర్ జయశంకర్ తెలిపారు. బిష్కెక్లో జరిగే ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశంలో రష్యా అధ్యకుడిని కలిసేందుకు బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు కోసం ఆయన్ను భారత్కు స్వాగతించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు విదేశాంగ మంత్రి తెలిపారు.
1: Progress on market access, removal of tariff and non-tariff barriers, strengthening payment mechanisms and stronger business-to-business engagement will be critical for addressing this imbalance and achieving our shared objective of $100 billion in bilateral trade by 2030.
0: Kendra Vidya Shaka Mantri Prahlad Joshi, Viswavidyalaya Nidhula Sangham UGC, అఖిల భారత సాంకేతిక విద్యామండలి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యా సంస్థలను బలోపేతం చేయడానికి మారుతున్న ప్రాధాన్యతలు, వ్యూహాలపై చర్చించారు. విద్యా సంస్థల క్రీడల్లో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా ప్రోత్సహించడం, యువతలో క్రీడా ప్రతిభను పెంపొందించడంపై దృష్టి సారించి ఖేలో భారత్ గురించి చర్చించినట్టు జోషి సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. దేశంలో రసాయనిక రంగం 2040 నాటికి $1 trillion లక్ష్యాన్ని చేరుకోవాలని రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి సీఈఓ రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతూ ఆయన అడ్డంకులను గుర్తించి సూచనలను కాలపరిమితితో కూడిన చర్యలుగా మార్చడమే లక్ష్యంగా పరిశ్రమలతో నిరంతరం వ్యవస్థీకృత యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. దీనికి నిరంతర పెట్టుబడులు, సాంకేతిక అభివృద్ది, బలమైన దేశీయ తయారీ సామర్థ్యాలు అవసరమని పేర్కొన్నారు. పెట్టుబడులు, ఆవిష్కరణలు, సుస్థిరత, దీర్ఘకాలిక వృద్దికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ మాట్లాడుతూ రసాయన, పెట్రోకెమికల్ రంగంతో సహా అన్ని రంగాల్లో తయారీని ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొచ్చిందని, భవ్య రసాయన్, బొగ్గు గ్యాసిఫికేషన్, రేర్ ఎర్త్ కారిడార్లు, క్రిటికల్ మినరల్ మిషన్ వంటి పథకాలను, అలాగే పన్ను సంస్కరణలు, కార్మిక సంస్కరణలను ప్రారంభించిందని పేర్కొన్నారు. కేవలం నియంత్రణలకే పరిమితం కాకుండా చురుకైన వృద్ది భాగస్వామిగా మారుతూ పరిపాలనా భారాలను తగ్గించి పెట్టుబడుల దీర్ఘకాలిక మనుగడకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె పరిశ్రమలకు హామీ ఇచ్చారు. గోధుమ పిండి సంబంధిత ఉత్పత్తులపై ఎగుమతి ఆంక్షలను ప్రభుత్వం ఎత్తివేసింది. దీంతో ఆటా, మైదా, రవ్వ, ఇతర గోధుమ ఆధారిత ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయడానికి మార్గం సుగమం అయ్యింది. గోధుమ పిండి సంబంధిత ఉత్పత్తుల ఎగుమతి విధానాన్ని ప్రభుత్వం తక్షణమే అమల్లోకి వచ్చేలా విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ ఆదేశాలు జారీ చేసింది. దేశ ప్రజలకు తపాలా శాఖ సేవలను మరింత సులభంగా అందుబాటులోకి తీసుకురావడానికి డాక్ సేవ యాప్, డాక్ మిత్ర యాప్లను కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా న్యూఢిల్లీలో ప్రారంభించారు. అలాగే 10 రాష్ట్రాల్లోని పునరుద్దరించిన 14 పోస్టాఫీసు భవనాలను సింధియా ప్రారంభించారు. డాక్ మిత్ర యాప్ ద్వారా గ్రామీణ డాక్ సేవకులు డిజిటల్ గా సాధికారత సాధించి తమ పనులను మరింత సులభంగా, వేగంగా నిర్వహించవచ్చు. ఈ సందర్బంగా మాట్లాడుతూ సింధియా 2026-27 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో తపాలా సంస్థ 4,000 కోట్ల రూపాయలు

0: పైగా రాబడిని ఆర్జించిందని తెలియజేశారు. 2025-26 సంబంధిత త్రైమాసికంతో పోలిస్తే ఇది 22% వార్షిక వృద్ధిని నమోదు చేసిందన్నారు.
1: డాక్ మిత్ర యాప్ హమారీ గ్రామీణ డాక్ సేవకో కే లియే తాకి జో సేవాయే ఉపభోక్తాఓ కో హమే దేనా హో వో సుగమతా కే సాథ్ ఔర్ సురక్షిత్ వాతావరణ మే హమ్ లోగ్ దే పాయే. పహలే అనేక సేవాఓ కే లియే అలగ్ అలగ్ సిస్టమ్స్ కో ఫాలో కర్నా పడతా థా. అబ్ సారే ప్రాసెసెస్ కో ఏక్ హీ యాప్ మే కేంద్రిత్ కర్ హమారే ఉపభోక్తాఓ కే లియే సుగమతా దేనే కే లియే యే గ్రామీణ డాక్ సేవకో కే హాతో మే యే యాప్ దియా గయా హై.
0: ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, కేరళ, మాహే, మధ్య మహారాష్ట్ర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఐఎండీ హెచ్చరించింది. తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణ, ఉత్తరాఖండ్, విదర్భ, ఈశాన్య ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని పేర్కొంది. గురువారం వరకు అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు నుండి కెనడా, అమెరికాల్లో పర్యటిస్తారు. దేశంలోకి అక్రమ చొరబాట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని భద్రతా ఏజెన్సీలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. గోధుమ పిండి, సంబంధిత ఉత్పత్తులపై ఎగుమతి ఆంక్షలను ప్రభుత్వం ఎత్తివేసింది. ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి మార్కప్రం కేంద్రం.

0: ఈనాటి ఉదయకిరణాల కార్యక్రమంలో నేటి మాటలో భాగంగా జాతీయ నేత్రదానం పక్షోత్సవాల్లో భాగంగా కొన్ని విశేషాలు, అనంతరం ఆరోగ్య సలహాలు కార్యక్రమంలో విటమిన్ బి12 మరియు విటమిన్ డి లోపాలు నివారణ చర్యల గురించి డాక్టర్ రోహిత్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీమతి ఎస్ స్వప్న.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
4: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాథ్.
5: ముఖాన మొటిమల సై బాల్, గజ్జా బొబ్బలా సై బాల్, నడుగులో తామరా సై బాల్, బురద పుల్లా సై
6: బాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
7: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
8: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
7: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
8: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
7: మరణించిన, బదిలీ అయిన

0: అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: జాతీయ నేత్రదాన పక్షోత్సవాల్లో భాగంగా కొన్ని విశేషాలు. మన కళ్ల ద్వారా మనం ఈ అందమైన ప్రపంచాన్ని చూస్తున్నాం, కానీ కొంతమంది కంటిచూపు కోల్పోయి ఇతరుల సహాయం కోసం ఎదురుచూస్తూ ఉంటారు. మన మరణానంతరం దానం చేసే నేత్రాలు అర్హులైన వారికి చూపును అందించడంలో సహాయపడతాయి. అందుకే నేత్రదానం ఒక గొప్ప మానవతా సేవ. మన కళ్లతో మనం చూసిన ప్రపంచాన్ని మన తర్వాత మరొకరికి చూపిద్దాం అనే ఆలోచనతో ప్రతి ఒక్కరూ నేత్రదానం గురించి ఆలోచించాలి. నేత్రదానం గురించి సమాజంలో ఉన్న అపోహలను తొలగించడం కూడా మన బాధ్యత. కుటుంబ సభ్యులతో నేత్రదానం గురించి ముందుగానే మాట్లాడటం, మన అభిప్రాయాన్ని వారికి తెలియజేయటం ఎంతో ముఖ్యం. ఒక చిన్న నిర్ణయం ఒక కుటుంబానికి గొప్ప స్ఫూర్తి, ఒకరి జీవితంలో వెలుగును నింపే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ జాతీయ నేత్రదాన పక్షోత్సవం సందర్భంగా నేత్రదానం మహాదానం అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్దాం, అవగాహన కల్పిద్దాం, మానవత్వాన్ని చాటుదాం. కళ్లను దానం చేద్దాం, మరొకరి జీవితంలో వెలుగును నింపుదాం. నేత్రదానం పట్ల సానుకూల దృక్పథాన్ని పెంపొందించుకుని మానవత్వానికి మనవంతు సహకారం అందిద్దాం.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్ గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: చెప్పండి.
6: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తాను.
5: కానీ నేను ఎందుకు?
6: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
5: డిజిటల్ అరెస్ట్?
6: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
5: ఇంత డబ్బా?
6: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
5: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
7: హలో మమ్మా.
5: హాయ్.
8: ఆర్బీఐ అంటుంది.
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.

0: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: కార్యక్రమంలో విటమిన్ బి12 మరియు విటమిన్ డి లోపాలు నివారణ చర్యల గురించి డాక్టర్ రోహిత్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీమతి ఎస్ స్వప్న.

0: నేటి ఆధునిక జీవన విధానంలో సకల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి, కానీ అనుభవించడానికే మనలో చాలామందికి ఓపిక ఉండటం లేదు. మనం తినే తిండి మనకు బలాన్ని ఇవ్వాలి, కానీ ఎంత తింటున్నా ఎప్పుడూ ఒళ్ళు నొప్పులు, నీరసం, కాళ్ళు చేతుల్లో తిమ్మిర్లు, మానసికంగా ఆందోళన వంటి సమస్యలు చాలామందిలో చూస్తున్నాం. ఈ సమస్యలకు కారణం మన శరీరానికి రథసారథులు లాంటి విటమిన్ డి, బి12 లోపించడమే అంటున్నారు డాక్టర్లు. మన దగ్గర 100కి 80 మందిలో ఈ విటమిన్ల లోపాలుంటున్నాయి అని అధ్యయనాలు సైతం తెలియజేశాయి. ఈ నేపథ్యంలో విటమిన్ డి, బి12 లోపాలను అధిగమించేందుకు ఏం చేయాలి తెలుసుకునేందుకు మనతో పాటున్నారు డాక్టర్ రోహిత్ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: డాక్టర్ గారు, విటమిన్ బి12, డి3 అంటే ఏమిటి? శరీరంలో వీటి ఆవశ్యకత ఏమిటి?
1: బి12, డి, మన ఇండియాలో చాలా ఇవి దగ్గర 80% కేసెస్ మనం చూస్తూ ఉంటాం డెఫిషియన్సీస్ కింద. సో ముఖ్యంగా మనం బి12 గురించి చెప్పుకోవాలంటే మెయిన్ మనకు వెజిటేరియన్స్లో అది డెఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది. సో డౌట్ రావచ్చు నాన్ వెజిటేరియన్స్ కూడా మనకు రీసెంట్గా కేసెస్. సో మనం ఎక్కువ వెజిటేరియన్స్లో ఈ డెఫిషియన్సీ అనేది చూస్తాం. మేజర్ మన డైట్ అనేది ఖచ్చితంగా తక్కువ అయినప్పుడు లేదా మన శరీరంలో ఈ బి12 సిమ్టమ్స్ అనేది మనకు కనపడతాయి. సో ముఖ్యంగా బి12 అనేది మనకు వాటర్ సాల్యుబుల్ విటమిన్. ఇది దేని మీద ఎఫెక్ట్ వస్తుందంటే సిఎన్ఎస్, మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద, మెయిన్గా ఆర్బిసి ఫార్మేషన్ అంటే మనకు ఎర్ర కణాలు అనేది చాలా మేజర్ రోల్గా బి12 మనకు ప్లే చేస్తుంది. అట్లే డెఫిషియన్సీస్ చెప్పుకుంటూ వెళ్తే బి12 మనకు ఎనిమిక్ కూడా మన సిమ్టమ్స్ చూడొచ్చు. అంటే ఏ సిమ్టమ్స్ కనపడితే అంటే లక్షణాలు ముఖ్యంగా బ్రిట్టిల్ నెయిల్స్, అంటే మన వేళ్ళు అనేది కొంచెం స్పూన్ షేప్డ్గా కిందకు వంగినట్టు, నెక్స్ట్ వచ్చేసి హెయిర్ ఫాల్స్ చూస్తూ ఉంటాము, నెక్స్ట్ వచ్చేసి వీక్నెస్, నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఏమైనా పనులు చేసుకోవాలన్నా కానీ మనకు చిరాగ్గా, ఇరిటబిలిటీ, కొంచెం ఇట్లా ఈ సిమ్టమ్స్ మన బి12 డెఫిషియన్సీలో ఉంటుంది. అట్లే
0: ఈ విటమిన్ల లోపం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు ఎలాంటివి?
1: మెయిన్గా మనకు సమస్యలు వచ్చేసి బి12లో ఫస్ట్ పైన నుంచి మనం సెంట్రల్ నర్వస్ సిస్టమ్ నుంచి వస్తే ఫస్ట్ వచ్చేసి లాస్ ఆఫ్ మెమరీ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి డిప్రెషన్, నెక్స్ట్ వచ్చేసి హెయిర్ లాస్, నెక్స్ట్ వచ్చేసి మన కాలు తిమ్మిర్లు అనేది చాలా మంది చెప్తూ ఉంటారు, కాలు తిమ్మిర్లు, నెక్స్ట్ మంట పుట్టడము, నెక్స్ట్ వచ్చేసి కొంచెం తిమ్మిరిగా, ఇట్లాంటి సిమ్టమ్స్ మనం చూస్తూ ఉంటాము. అట్లనే ఎనిమిక్, అంటే ఇందాక ఫస్ట్ చెప్పినట్టు మనకు మెయిన్గా బి12 ఆర్బిసి ఫార్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మేజర్ రోల్గా ప్లే చేస్తుంది. సో ఇది తక్కువైనప్పుడు మనకు ఎనిమిక్ అనేది పెర్నిషియస్ ఎనిమి అంటాము. సో అది కూడా ఒక రకమైన ఎనిమిక్. ఆ ఎనిమిక్ వల్ల మనకు ఇందాక చెప్పినట్టు హెయిర్ ఫాల్ రావడము, మౌత్ డ్రైనెస్, కాలు తిమ్మిర్లు, ఇవన్నీ సిమ్టమ్స్ బి12లో మనం చూస్తాం.
0: అసలు ఈ విటమిన్ల లోపం ఉందని తెలుసుకోవడం ఎలాగా?
1: సో ఫస్ట్ మనం క్లియర్గా ఎక్స్పోజర్ ఆఫ్ డైట్, అంటే వాళ్ళు ఏ డైట్ తీసుకుంటున్నారో లేదా, వెజిటేరియనా నాన్ వెజిటేరియనా, నెక్స్ట్ వచ్చేసి మనకు బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. సో బ్లడ్ టెస్ట్లో మనకు వాల్యూస్ ఉన్నాయి. సో యాక్చువల్గా మనకు 2 రకాలు. సో హిస్టరీ కొంతమంది వెజిటేరియన్స్, మనం హిస్టరీ తీసుకునేటప్పుడు కొంతమంది అంటారు నేను ఓన్లీ వెజిటేరియన్ డైట్ అంటారు. సో వెజిటేరియన్కి మనము కొంచెం ఖచ్చితంగా చెప్పుకోవాలంటే బి12 డెఫిషియన్సీ చాలా తక్కువ ఉంటుంది. అట్లే మనం బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే లెస్ దాన్ మనకు

0: ఇంతకుముందు అయితే మనకు 300 లేదా 400 వరకు మనకు వాల్యూస్ ప్రకారంగా మనం చెప్పుకోవచ్చు. అట్లనే B12లో ఇంకో మేజర్ ఫ్యాక్టర్ ఏంటంటే సైన్ సిమ్టమ్స్ బట్టి మనం ఏ విధంగా హిస్టరీ మనము ఐడెంటిఫై చేయాలనేది మనం తెలుసుకొని ఆ సిమ్టమ్స్ బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడానికి మనకు పాసిబిలిటీ ఉంటుంది.
1: చిన్నపిల్లల్లో కూడా ఈ మధ్య ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి, దీనివల్ల పిల్లల్లో ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది?
0: యా, డెఫినెట్లీ. సో ఇందాక చెప్పినట్టు చిన్నపిల్లల్లో మెయిన్గా మనము డైట్ అనేది వాళ్ళకి ఖచ్చితంగా చిన్నప్పటి నుంచి నేర్పించాలి. సో డైట్ అనేది మనం అట్లీస్ట్ కొంతమంది వెజిటేరియన్ ఉన్నా కానీ వాళ్ళకి మిల్క్ ప్రొడక్ట్స్ కానీ దాంట్లో కూడా B12 ఉంటుంది. సో ఇందాక చెప్పినట్టు మనం బాయిల్డ్ ఎగ్ కానీ అట్లీస్ట్ మీట్ ఇట్లాంటివి వాళ్ళకి నాన్ వెజ్ ఫుడ్ ఎట్లయినా తినిపిస్తూ ఉంటే ఖచ్చితంగా B12 డెఫిషియన్సీ చిన్నపిల్లల్లో మనకు డెఫిషియన్సీ రాకుండా ఉంటుంది. అట్లే ఖచ్చితంగా చిన్నపిల్లల్లో మెయిన్గా మనం చూస్తూ ఉంటాం స్పోర్ట్స్ యాక్టివిటీ అనేది, ఎందుకంటే ఇది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. సో వాళ్ళకి ఫెటిక్ అంటే వీక్నెస్ రాకుండా ఉండడానికి, లేదా చిన్నపిల్లలు అట్లీస్ట్ మజిల్ డిస్ట్రాయ్ కాకుండా, ఈ అన్ని సిమ్టమ్స్ మనం చూస్తూ ఉంటాం. కాబట్టి చిన్నపిల్లలకి మెయిన్ డైట్, ఎక్సైజ్ ఇట్లాంటివి కొంచెం పార్టిసిపేట్ చేస్తే హ్యాపీగా వాళ్ళు B12 డెఫిషియన్సీ ఉండకుండా ఉంటుంది.
1: ఈ విటమిన్ B12 అనేది ఎలాంటి ఆహార పదార్థాల్లో ఉంటుంది?
0: యా, ఇందాక మనకు స్టార్టింగ్ చెప్పినట్టు ఎక్కువ మీట్, మనకు నెక్స్ట్ వచ్చేసి మన ఏదైనా నాన్ వెజిటేరియన్ ఫుడ్లో ఎక్కువ ఉంటుంది. అట్లనే డౌట్ రావచ్చు వెజ్లో ఉండదా సార్ అని. సో ఖచ్చితంగా మనకు వెజ్లో చెప్పాలంటే లైట్గా క్యారెట్ కానీ మన క్యాలిఫ్లవర్, నెక్స్ట్ వచ్చేసి కొన్ని కొన్ని వెజిటేబుల్స్లో లైట్ ఒక లెస్ దాన్ 1% అట్లా ఉంటుంది. అట్లనే మిల్క్ ప్రొడక్ట్స్ ఇట్లాంటి దాంట్లో మనకు B12 అనేది ఎక్కువ ఉంటుంది. సో మెయిన్గా దీని అన్నిటికన్నా నాన్ వెజిటేరియన్ ఎక్కువ ఉంటుంది.
1: B12 లోపం అనేది శాకాహారులకు మాత్రమే వస్తుందని ఒక అపోహ ఉంది, ఇది ఎంతవరకు నిజం?
0: యా, కరెక్ట్. సో B12 అనగానే మనం ఫస్ట్ చెప్పేది అంతా ఎక్కువ వెజిటేరియన్స్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది, నాన్ వెజిటేరియన్స్గా రాదని. సో అది ఫ్యాక్చువల్గా 95% వరకు కరెక్టే. సో మెయిన్ చెప్పినట్టు డైట్ ప్రొడక్ట్ ఇస్ మేజర్ ఇంపార్టెంట్. సో దీంట్లో B12 ఇంకోటి కాంప్లికేషన్స్ ఏంటంటే మనకు కొన్ని మెడికేషన్స్ వాడినా కానీ, ఎట్లాంటి అంటే యాంటీ యాసిడ్స్ కానీ, లేదా రీసెంట్గా మనకు మెట్ఫార్మిన్ అంటే డయాబెటిక్ డ్రగ్, అది కూడా B12 డెఫిషియన్సీకి కాజ్ ఒకటి. సో ఖచ్చితంగా మనం ఇట్లాంటి కొన్ని ఫ్యాక్టర్స్ అన్నీ చూసుకోవాలి, ఎందుకంటే ఇరిటబుల్ బోవల్ సిండ్రోమ్స్ ఉన్నా కానీ, లేదా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, లేదా పొట్ట మనకు ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ, అల్సర్స్ ఉన్నా కానీ, అట్రోపిక్ గ్యాస్ట్రైటిస్ కానీ, ఇవన్నీ మనకు B12 డెఫిషియన్సీకి కాజ్ అన్నమాట. సో అందుకనే ఇవన్నీ హిస్టరీ తీసుకునేటప్పుడు మన డైట్, ఏమైనా ఇంటెస్టినల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా, ఆ సోర్స్ ఏంది, ఇవన్నీ అడిగితే మనకు క్లియర్ కట్గా B12 గురించి మనకు ఈజీగా డయాగ్నోస్ చేయడానికి అవైలబిలిటీ ఉంటుంది.
1: ఎలాంటి బ్లడ్ టెస్టుల ద్వారా ఈ లోపాన్ని గుర్తించవచ్చు?
0: సో మనం బ్లడ్ టెస్ట్ యాక్చువల్గా రీసెంట్గా మనం అన్ని టెస్టులు చేయించుకుంటాం, CBC అని, నెక్స్ట్ వచ్చేసి థైరాయిడ్ అన్ని నార్మల్గా. సో రీసెంట్గా నా అడ్వైజ్ ఏంటంటే ఖచ్చితంగా B12 అనేది ప్లస్ విటమిన్ డి ఇట్లాంటి టెస్టులు కూడా చేయించుకుంటే బెటర్. సో దానివల్ల మనకు ఆ డెఫిషియన్సీ ఉందా లేదా అనేది ఖచ్చితంగా మనకు బయటపడుతుంది. అందుకనే ఇప్పుడు మనకు B12 ఎక్కువ ఉందా తక్కువ ఉందని కాదు. సో ఖచ్చితంగా మనము డైట్ ప్రకారంగా అడ్వైజ్ ఏంటంటే మెయిన్ వెజిటేరియన్స్ ఖచ్చితంగా B12 తక్కువ ఉంటుంది, కాబట్టి దాంట్లో ఉన్న మనకు కోబాలమిన్ కాకుండా మిథైల్ కోబాలమిన్ కాంబినేషన్ ఉంటే ట్యాబ్లెట్స్ మంచిది. సో అదేంటంటే మనకు B12 అనేది దాంట్లో మిథైల్ కోబాలమిన్లో మనకు 3 కాంపోనెంట్స్గా వస్తుంది, B12, B6, B9. ఆ 3 కాంబినేషన్ వాడితే వెజిటేరియన్స్కి ఎక్కువ బాగుంటుంది.
1: ఈ విటమిన్ లోపానికి తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి? ఈ లోపం భవిష్యత్తులో రాకుండా ఉండడానికి ఎలాంటి ఆహార విధానాలు పాటించాలి?
0: యా, సో మెయిన్గా B12 అనగానే మనకు గుర్తొచ్చేది డైట్. సో ఖచ్చితంగా ఎక్కడైనా మన ఇంట్లో కానీ ఏమైనా అడ్వైస్ ఇవ్వాలన్నా ఎవరికైనా, సో ఖచ్చితంగా డైట్ అనేది కరెక్ట్ ఫాలో అయ్యి, సెకండ్ వచ్చేసి టెస్టులు ఖచ్చితంగా టెస్టులు చేయించుకుని, లేకుంటే మనకి ఏమైనా సైన్ సిమ్టమ్స్ కనపడుతుంటే తిమ్మిర్లు కానీ, లేదా మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ కానీ, లేదా చిన్నపిల్లలు కానీ ఏమైనా ఎఫెక్ట్

0: ఉంటే ఖచ్చితంగా దానికి మనం సింప్టమ్స్ ప్రకారంగా వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ అయితే బెటర్.
1: అలాగే ఈ విటమిన్ బి12 తో పాటు ఈ మధ్య కాలంలో విటమిన్ డి సమస్యతో కూడా చాలా మంది సఫర్ అవుతున్నారు. ఈ సమస్య రావడానికి గల కారణం ఏమిటి? శరీరంలో వీటి పాత్ర గురించి తెలియజేస్తారా?
0: డెఫినెట్గా మన ఇండియాలోనే చూసుకుంటే ఎక్కువ ఎండ ఉంటుంది, కానీ విటమిన్ డి డెఫిషియన్సీ చాలా ఎక్కువ. సో 95% మనము ఖచ్చితంగా విటమిన్ డి తోటి సఫర్ అవుతున్నాం, చాలా 92-95% వరకు. సో డౌట్ రావచ్చు మనకు ఎండ ఎక్కువ ఉన్నా కానీ డెఫిషియన్సీ ఎందుకు ఎక్కువ వస్తుంది, ఏంది తక్కువ? చాలా మంది 90-95% చాలా మనం ఇండియాలోనే డెఫిషియన్సీ ఉన్నాం టిల్ 95% వరకు.
1: ఈ విటమిన్ డి వల్ల వచ్చే సమస్యలు ఎలాంటివి?
0: సో ఫస్ట్ మనం విటమిన్ డి మాట్లాడుకుంటే, యాక్చువల్గా విటమిన్ డి అనేది మనకు కాల్షియం అబ్జర్బేషన్కి ఉపయోగపడుతుంది. సో దీనికి విటమిన్ డి ఎక్కువ ఏజ్ ఫ్యాక్టర్ అనేది లేదు. సో ఎట్లీస్ట్ 25-30 ఇయర్స్ ఉన్న, రీసెంట్గా మనం చూస్తుంటే జనరల్ ఓపీకి వస్తూ ఉంటారు, మెయిన్ బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్, నమ్నెస్, నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ సింప్టమ్స్తో వస్తూ ఉంటారు. సో ఇవన్నీ సింప్టమ్స్ మనకి ఏంటంటే అనుకోవచ్చు ఏదైనా మనకు అదర్ సింప్టమ్స్ ఉన్నాయా లేవా అని. సో ఖచ్చితంగా ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తే మనకు విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నట్టే సింప్టమ్స్ ఇవన్నీ. సో విటమిన్ డి ఇందాక చెప్పినట్టు మెయిన్గా మనకు దీంట్లో కొన్ని ఈఎస్ఆర్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దీనికి మనం కన్ఫ్యూజన్ కాకుండా కొన్ని కొన్ని కాజెస్ మనకు ఫ్యాక్టర్స్లో ఈఎస్ఆర్ అనేది పెరుగుతుంది, ఇన్ఫ్లమేషన్ ఉన్నా కానీ ఇట్లాంటి కాజెస్లో. సో అప్పుడు మనం విటమిన్ డి అనేది అస్సలు ఇవ్వకూడదు. సో ఆ డెఫిషియన్సీ అనేది మనకు ఈఎస్ఆర్ పెరిగినప్పుడు ఇవి మనము ఇవ్వకుండా ఉంటే బెటర్. నెక్స్ట్ విటమిన్ డి ఎక్కువ ఎప్పుడు ఉంటుంది, సన్లైట్ మనం మేజర్ అడుగుతూ ఉంటారు జనాలు. సో ఆ అడ్వైజ్ ఏంటంటే మార్నింగ్ 8 AM, ఈవినింగ్ 4 PM. సో ఎందుకంటే మార్నింగ్ అనేది ఎక్కువ మనకు సన్ రైజ్ 8 o'clock ఎక్కువ మంచిగా ఉంటుంది కాబట్టి మార్నింగ్ 8 AM నుంచి 1 hour, నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ 4 బెటర్. సో ఆ టైంకి కొంచెం మనకు ఎట్లీస్ట్ ఒక 1/2 hour లేదా మనము ఉంటే మనకు విటమిన్ డి ప్రొడ్యూస్ అయ్యి మన బాడీ కూడా అబ్జర్ప్షన్ అనేది బాగుంటుంది.
1: కాల్షియం డెఫిషియన్సీకి ఈ విటమిన్ డికి ఏదైనా సంబంధం ఉందంటారా?
0: యా, మనకు విటమిన్ డి నుంచే కాల్షియం అబ్జర్ప్షన్ అవుతుంది. సో దానికి కాల్షియంలో మన సేమ్, ఎందుకంటే రెండు రకాలు, ఇందాక చెప్పినట్టు మనకు కాల్షియం అనేది పారాథైడ్ హార్మోన్ కానీ థైరాయిడ్ రిసెప్టర్స్ కానీ ఇట్లాంటి నుంచి కాల్షియం వస్తుంది. సో రీసెంట్గా మనం థైరాయిడ్ కేసెస్ కానీ ఇట్లాంటివి చూస్తూ ఉంటాము. సో థైరాయిడ్ ఆపరేషన్ చేయించుకున్నా కానీ లేదా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ వీళ్ళు అడ్వైజ్ కాల్షియం ట్యాబ్లెట్స్ ఖచ్చితంగా, ఎందుకంటే దాంట్లో హైపర్ కాల్షియం అంటే కాల్షియం అనేది తగ్గిపోతుంది. సో దీనికి లింక్డ్ అనమాట. సో ఖచ్చితంగా కాల్షియం అనేది 100% ఇట్లాంటి పారాథైరాయిడ్ కానీ థైరాయిడ్ కేసెస్లో కానీ ఎప్పుడైనా మా ఓపీకి వచ్చినా కానీ థైరాయిడ్ కేసెస్ ఖచ్చితంగా మేము కాల్షియం అనేది అడ్వైస్ చేస్తాం. థైరాయిడ్ పేషెంట్స్ ఖచ్చితంగా కాల్షియం తీసుకుంటే బెటర్ ఆఫ్టర్ ఆపరేషన్, థైరాయిడ్ అటువంటి ఆపరేషన్ అయినాక.
1: ఈ విటమిన్ డి అనేది కేవలం ఎండ ద్వారా మాత్రమే వస్తుందా, లేదంటే ఆహారం ద్వారా కూడా ఈ విటమిన్ ని వచ్చే అవకాశం ఏమన్నా ఉందా?
0: సో 70% మనకు సన్లైట్, అట్లే 25-30% డైట్ కూడా ఉంది. సో ఆ డైట్ ఏంది అంటే మనకు నాన్ వెజిటేరియన్లో ఉంటుంది. సో మెయిన్గా మీట్, నెక్స్ట్ వచ్చేసి 2-3% మనం చూస్తూ ఉంటాం ఎక్కువ సన్లైట్. 70-80% మనము సన్లైట్, ఎట్లీస్ట్ ముసలోళ్ళు కానీ లేదా ఏజ్ ఉన్నవాళ్ళు కానీ వీళ్ళంతా మనకు వచ్చే సింప్టమ్స్ రెండే చెప్తారు, మెయిన్ మోకాలు నొప్పులు లేదా జాయింట్ పెయిన్ వస్తుంది ఏంది అనేది. సో ఇక్కడ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే అందరికీ విటమిన్ డి డెఫిషియన్సీ కాదు, కొంచెం మిస్ట్రీ మనం కరెక్ట్గా వాళ్ళకి ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉండొచ్చు లేదా ఏజ్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు అట్లాంటి. సో విటమిన్ డి అనేది మనకు ఐడెంటిఫై చేయాలంటే ఖచ్చితంగా రెండు రకాలు మనకు బ్లడ్ టెస్ట్ ద్వారా లేదా ప్రాపర్ హిస్టరీ తీసుకుంటే మనం ఐడెంటిఫై చేయొచ్చు.
1: విటమిన్ డి అనేది కేవలం ఎండ ద్వారా మాత్రమే వస్తుందా, లేదంటే ఏదైనా ఆహార పదార్థాల ద్వారా ఈ విటమిన్ ని ఫుల్ఫిల్ చేసుకునే అవకాశం ఉందా?
0: ఎగ్జాక్ట్లీ అండి, విటమిన్ డి మేజారిటీ మనకు 60-70% సన్లైట్, 25% మనకు ఎనిమల్ ప్రొడక్ట్స్ అంటే మీటోలో ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి వెజిటేరియన్ కూడా ఉంటుంది, రీసెంట్ గా మనం ముసలి ఏజ్ ఫ్యాక్టర్ చూస్తూ ఉంటాం. వచ్చిన వాళ్ళు మనకు ఓపీ గానీ జనరల్ వచ్చినప్పుడు మెయిన్ 60

0: లేదా 70 ఇయర్స్ ముసలోళ్ళు మెయిన్గా మనకు వచ్చే జాయింట్ పెయిన్స్ ఉన్నాయి, లేదా నడుము నొప్పి పుడుతుంది, కాళ్ళ నొప్పి పుడుతున్నాయి, ఈ సింప్టమ్స్ వస్తూ ఉంటారు. సో ఇవన్నీ మనము విటమిన్ డి డెఫిషియన్సీ కాదు, అంటే ఏజ్ రిలేటెడ్ ఫ్యాక్టర్ ఉండొచ్చు, లేదా కొంచెం ఇష్టి తీసుకోవాలి, అంటే బోన్ వాళ్ళకి ఎలా ఉంది ఏంది అనేది ఇష్టి, ప్రాపర్ హిస్టరీ తీసుకొని విటమిన్ డి మనము ఐడెంటిఫై చేయాలన్నా ప్రాపర్ హిస్టరీ, నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ సింప్టమ్స్ బేస్డ్, తర్వాత బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే బెటర్, యూ కెన్ ఐడెంటిఫై విటమిన్ డి డెఫిషియన్సీ ఈజీలీ.
1: చాలా మంది మంచి పోషకాహారము, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు అన్ని సమపాలలో ఉన్న ఆహారం తీసుకున్నా సరే ఈ విటమిన్ల లోపంతో సఫర్ అవుతుంటారు. దానికి ప్రత్యేకమైన కారణాలు ఏమైనా ఉన్నాయా?
0: డెఫినెట్లీ. సో యాక్చువల్గా మనం డైలీ ఇంటేక్ ఆఫ్ ఫుడ్ 600 ఇంటర్నేషనల్స్ తీసుకోవాలి విటమిన్ డి. సో డైలీ తీసుకుంటా ఉంటే మన బాడీలో ఎట్లీస్ట్ కొంచెం కొంచెం ఫ్యాక్టర్ అనేది ఇంప్రూవ్ అయ్యి కాల్షియం అబ్జార్ప్షన్కి ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే ఉపయోగపడుతుందో ఖచ్చితంగా మన బోన్స్ కానీ లేదా మన ఏదైనా మన బాడీ అన్ని యాక్టివ్ మెకానిజం అనేది స్ట్రాంగ్ అయ్యి ఖచ్చితంగా డెఫిషియన్సీ ఉండకుండా దాని మెకానిజంకి ఉపయోగపడుతుంది.
1: ఈ విటమిన్ల లోపాన్ని నివారించడానికి రోజువారీ లైఫ్ స్టైల్లో ఎలాంటి మార్పులు చేసుకోవాలి?
0: డెఫినెట్లీ. సో నా అడ్వైస్ ప్రకారంగా ఖచ్చితంగా ఎక్స్పోజ్ టు సన్లైట్, ఇందాక చెప్పినట్టు ఎర్లీ మార్నింగ్, 8 PM, 4 PM, ఎట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్, మార్నింగ్ హాఫ్ అన్ అవర్, ఈవినింగ్ హాఫ్ అన్ అవర్. సెకండ్ వచ్చేసి ప్రాపర్ డైట్, ఇందాక చెప్పినట్టు డైట్లో కూడా మనకు డౌట్ రావచ్చు ఏం డైట్ తీసుకోవాలి సార్ అనేది. సో ఖచ్చితంగా మీట్ అంటే నాన్ వెజిటేరియన్లో ఉంటుంది, అట్లే వెజ్లో కూడా కొన్ని కొన్ని ప్రొడక్ట్స్ మీద ఉంటుంది, లైక్ ఎగ్లో. నెక్స్ట్ వచ్చేసి మన ఫ్రూట్స్లో కూడా మనం విటమిన్ డి రేర్గా ఉంటుంది. సో ఫ్రూట్స్ కన్నా వెజిటేబుల్స్లో నా మీట్ ఇట్లాంటి దాంట్లో ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ మూడోది వచ్చేసి బ్లడ్ టెస్ట్. బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే లెస్ దాన్ 20 మనకు డెఫిషియన్సీ అంటాం. సో ఆ బ్లడ్ టెస్ట్ అనేది మనకు రిపోర్ట్ రాగానే డాక్టర్ కన్సల్ట్ అయ్యి ఏ మనం ఏ స్టేజ్లో ఉన్నాం, మైల్డా, మోడరేటా, సివియర్, ఏ డెఫిషియన్సీ ఉన్నాయి, ఖచ్చితంగా మనం ఫాలో చేసుకుంటే బెటర్.
1: ఈ విటమిన్ B12 డి డెఫిషియన్సీ అనేది ఎంత మోతాదులో ఉంటే సరైన విధంగా ఉంది అనేది దానికి ఒక ప్రామాణికత ఏమైనా ఉందా?
0: యా, అంటే కొన్ని కొన్ని ఇండికేటర్స్ ఉన్నాయి. సో మైల్డ్, మోడరేట్, సివియర్. సో మైల్డ్ అంటే మనకు సర్టెన్ ఏజ్, కొంతమందికి ఇప్పుడు రీసెంట్గా ఇందాక చెప్పినట్టు మన ఇండియా 90-95% ఎక్కువ విటమిన్ డి డెఫిషియన్సీతోనే బాధపడుతున్నాం. సో సివియర్ కేసెస్ చూస్తూ ఉంటాం మనం. సివియర్ కేసెస్లో మెయిన్గా చిన్నపిల్లల్లో కానీ సివియర్ కేసెస్లో రికెట్స్, ఆస్ట్రోమలేషియా, బోన్ అనేది మొత్తం తినేస్తూ ఉంటుంది. సో తినేసినప్పుడు మనం ఎక్స్రే కానీ ఏమైనా మనం అడ్వైస్ చేసినప్పుడు బోన్ అనేది అసలు చాలా కార్టెక్స్ ఏరియా అనేది మొత్తం అబ్జర్వేషన్ అనేది సరిగ్గా ఉండదు. సో దానివల్ల వాళ్ళు నడవాలన్నా సేమ్ సింప్టమ్స్ చెప్తారు, లైక్ జాయింట్ పెయిను, నెక్స్ట్ వచ్చేసి కొంచెం దూరం నడిచంగానే ఆయాసము, ఈ అన్ని సింప్టమ్స్ మనం విటమిన్ డి డెఫిషియన్సీలో చూస్తాం.
1: ఈ రెండు విటమిన్ల లోపాల నివారణకు తీసుకోవాల్సిన చికిత్సలు ఏంటి?
0: సో ఇందాక చెప్పినట్టు B12, నెక్స్ట్ విటమిన్ డి. సో B12 మనం డైట్ ఖచ్చితంగా ఫాలో అయ్యి, ఒకవేళ డెఫిషియన్సీ ఉంటే మనకు న్యూరోబియన్ ఇంజెక్షన్స్, నెక్స్ట్ వచ్చేసి మిథైల్ కోబాలమైన్ ట్యాబ్లెట్స్ ఇవి ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి విటమిన్ డి కూడా ఇందాక చెప్పినట్టు ఎక్స్పోజర్ టు సన్లైట్, డైట్, ప్రాపర్గా టెస్టులు చేయించుకొని ఏమైనా డెఫిషియన్సీ ఉంటే ఖచ్చితంగా మనకు కాల్షియం ట్యాబ్లెట్స్ అడ్వైస్ చేస్తే బెటర్.
1: భవిష్యత్తులో ఈ లోపం రాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: సో ఖచ్చితంగా మనం అవేర్నెస్ అనేది కలిపేయాలి పిల్లలకి, అట్లే మన ఏజ్ ఖచ్చితంగా 45-50 ఉన్న వాళ్ళకి మెయిన్గా సింప్టమ్స్ చూస్తూ ఉంటాం, ఏ ఫుడ్ తీసుకుంటే మనకు ఏ డెఫిషియన్సీ రాదు, ఖచ్చితంగా ఈ రెండు మీద అవేర్నెస్ అనేది గ్రౌండ్ లెవెల్లో మనం చెప్తే డెఫినెట్గా దే విల్ ఇంప్రూవ్. B12 దేనివల్ల వస్తుంది, నెక్స్ట్ వచ్చేసి విటమిన్ డి ఏంది, నెక్స్ట్ దాని డైట్ ఫ్యాక్టర్స్ ఏంది, టెస్టుల వాల్యూ ఏంది, ఒకవేళ డెఫిషియన్సీ వస్తే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, ఖచ్చితంగా అవేర్నెస్ ఉంటే మనం 100% మనం కంట్రోల్ చేయొచ్చు.
1: విటమిన్ B12 డి లోపాల గురించి, నివారణ చర్యల గురించి ఎంతో విలువైన సమాచారాన్ని మా శ్రోతలకు తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్.
0: థ్యాంక్ యూ, ధన్యవాదాలు.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెర్ట్జ్ పై గీతమాలిక ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వినిపించే చక్కని కార్యక్రమం ప్రతి మంగళవారం మరియు బుధవారం రాత్రి 9:30 నుండి 10 గంటల వరకు ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: మీరు కోరుకునే పాట ఈ కార్యక్రమంలో వినాలనుకుంటే ఒక పోస్ట్ కార్డ్ పై మీకు ఇష్టమైన పాట, చిత్రం పేరు, మీ చిరునామాను రాసి ది స్టేషన్ డైరెక్టర్ గీతమాలిక, ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, మార్కాపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్, పిన్కోడ్ 523316 అనే చిరునామాకు పంపించండి. మీరు కోరుకున్న పాటలు విని ఆనందించండి.
0: ఇప్పుడు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీరు మార్కాపురం ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలు వినవచ్చు.
1: వేవ్స్ యాప్ ఓటీటీ ద్వారా కూడా ఎఫ్ఎం మార్కాపురం కేంద్ర కార్యక్రమాలు వినవచ్చు.

0: ఈనాటి ఉదయకిరణాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా కొన్ని ప్రకటనలు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ EMI గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
5: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
0: బావగారు బాగున్నారా ఈ చిత్రం కోసం SP బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన చంద్రబోస్ గీతం, సంగీతం మణిశర్మ

రోడ్డుపై వెళ్లేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ట్రాఫిక్ సిగ్నల్స్ ను తప్పకుండా పాటించాలి. రోడ్డు దాటేటప్పుడు రెండు వైపులా చూసుకుని దాటాలి. బైక్పై వెళ్లేవారు హెల్మెట్ తప్పకుండా ధరించాలి. కారులో ప్రయాణించేవారైతే సీట్ బెల్ట్ తప్పకుండా పెట్టుకోవాలి. వాహనం నడుపుతున్నప్పుడు మొబైల్ ఫోన్ యూజ్ చేయకూడదు. అతివేగంగా వాహనాలు నడపకూడదు. రోడ్డు నియమాలు పాటిద్దాం, సురక్షితంగా ఇంటికి చేరుదాం. భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో తర్వాత మీరు వినబోతున్న పాట డీజే టిల్లు. ఈ చిత్రం కోసం రామ్ మిరియాల పాడిన పాట, సంగీతం శ్రీచరణ్.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: 101.5 ఎఫ్ఎం ద్వారా భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఒకలైలా కోసం ఈ చిత్రం కోసం జావిద్ అలీ పాడిన పాట, సంగీతం అను ప్రుబెన్స్, గీత రచన శ్రీమణి.

మీకు ఇష్టమైన పాటలు, మీ మనసుకు దగ్గరైన గీతాలు, ఎప్పటికీ మర్చిపోలేని మధుర స్వరాలు. మీరు వింటున్నారు 101.5 ఎఫ్ఎం ద్వారా భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో నీరాజనం చిత్రం కోసం ఎస్ జానకి పాడిన సి నారాయణరెడ్డి గీతం, సంగీతం ఓపీ నయ్యర్.

101.5 ఎఫ్ఎం ద్వారా భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో దేవదాస్ చిత్రం కోసం చక్రి రేవతి పాడిన పాట, సంగీతం చక్రి, గీతరచన చంద్రబోస్.

మీరు విన్న ఈ పాట దొంగమొగుడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. సంగీతం చక్రవర్తి, గీతరచన వేటూరి సుందరరామూర్తి. మీరింతవరకు భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 8:15 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: surge in transaction volume, reports The Hindu. And finally, Maradona's hand of gold ball of 1986 FIFA World Cup sells for $3.3 million, reports Hindustan Times. And with that, it's back to you, Abhishek.
1: Thank you, Shagun. And in some more news, Union Finance Minister Nirmala Sitharaman will undertake an official visit to Canada and the United States beginning today. The Finance Ministry said the focus of the visit will be on strengthening bilateral economic and financial partnerships, deepening investment linkages and advancing cooperation on shared global economic priorities. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi calls upon young diplomats to build strong grassroots level engagement in the countries of posting and deepen India's connection with local communities. Union Home Minister Amit Shah asks all secret agencies to take strict measures against infiltration. UPI completes 10 years of digital payments revolution, clocks nearly 13,000-fold rise in transaction volume. Government lifts export restrictions on wheat flour and related products. BJP to contest all 117 seats in upcoming Punjab Assembly elections. National Security Advisor Ajit Doval to hold special representative talks with Chinese Foreign Minister Wang Yi on India-China boundary issue in Beijing today. And in men's cricket, centuries by Dhruv Jurel and Devdutt Padikkal give India command over Sri Lanka in the second and final test in Colombo. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి వైఎస్ఆర్ కడప జిల్లా సమాచారాలకు వింటారు. రచన శ్రీ బి శ్రీనాథ్ రెడ్డి.
3: ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, పులివెందుల మంత్రుల పర్యటన, స్టార్టప్ కడప దేశానికి ఆదర్శమని కలెక్టర్ ప్రకటన, అసెంబ్లీ ప్యానెల్ స్పీకర్గా వరదరాజుల రెడ్డి తదితర విశేషాలతో వైఎస్ఆర్ కడప జిల్లా సమాచార లేఖ ఇప్పుడు వింటారు. కడప జిల్లా కేంద్రంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2047 నాటికి కడప జిల్లాను 13,26,000 రూపాయల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. జిల్లా ప్రజల తలసరి ఆదాయాన్ని 30 లక్షల రూపాయలకు పెంచే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. పారిశ్రామిక రంగంతో పాటు మౌలిక వసతులు, ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. వైఎస్ఆర్ కడప జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవిత పులివెందుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గ్రామీణ స్థానిక సంస్థల్లో 34%, పట్టణ స్థానిక సంస్థల్లో 33.1% రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు చెప్పారు. బీసీలకు అవకాశం కల్పించడం, నిర్ణయాధికారంలో వారిని భాగస్వామ్యం చేయడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని మంత్రి సవిత స్పష్టం చేశారు. విద్య, ఉపాధి, ఆర్థిక, రాజకీయ రంగాల్లో బీసీలను ముందుకు తీసుకువెళ్లడమే తమ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి సవిత పేర్కొన్నారు. యువతలోని సృజనాత్మక ఆలోచనలకు ప్రోత్సాహం అందించి ఉద్యోగాలు వెతికే స్థాయి నుంచి ఉద్యోగాలు సృష్టించే స్థాయికి తీసుకువెళ్లడమే లక్ష్యంగా స్టార్టప్ కడప ఎంటర్ప్రెన్యూర్షిప్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నట్లు వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. కడప ఆర్ట్స్ కళాశాల మైదానం వద్ద నిర్మిస్తున్న స్టార్టప్ కడప భవన నిర్మాణ పనులను కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సబ్ కలెక్టర్ భావనతో కలిసి పరిశీలించారు. ప్రతి ఇంటి నుంచి ఒక స్టార్టప్ అనే ప్రభుత్వ లక్ష్యాన్ని సాకారం చేసే దిశగా ఈ కేంద్రాన్ని రూపొందిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. యువతలో కొత్త ఆలోచనలను ప్రోత్సహించి వాటిని వ్యాపార అవకాశాలుగా మలిచేందుకు అవసరమైన శిక్షణ, మార్గదర్శకత్వం, సహకారాన్ని స్టార్టప్ కడప అందిస్తుందని చెప్పారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, స్వయం ఉపాధి పొందాలనుకునేవారు, చిన్న మధ్యతరహా పరిశ్రమలకు స్టార్టప్ కడప ఒకే వేదికగా ఉపయోగపడుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్యానెల్ స్పీకర్లుగా ఎంపికైన 6 శాసనసభ్యులలో జిల్లాకు చెందిన ప్రొద్దుటూరు శాసనసభ్యులు నంద్యాల వరదరాజుల రెడ్డికి చోటు దక్కింది. శాసనసభ కార్యకలాపాలను సజావుగా నిర్వహించడంలో శాసనసభాపతికి సహకరించేందుకు 6 ఎమ్మెల్యేలను ప్యానెల్ స్పీకర్లుగా ఎంపిక చేశారు. ఈ జాబితాలో మండలి బుద్ధప్రసాద్, కోళ్ల లలిత కుమారి, జ్యోతుల నెహ్రూ, విష్ణుకుమార్ రాజు, నంద్యాల వరదరాజుల రెడ్డి, దాసరి సుధా ఉన్నారు. ప్యానెల్ స్పీకర్ల జాబితాలో వరదరాజుల రెడ్డికి స్థానం లభించడంపై ప్రొద్దుటూరు నియోజకవర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట మంత్రులు సవిత, బీసీ జనార్దన్ రెడ్డి,

0: నిలువెందుల్లో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నల్లపురెడ్డిపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాలను మంత్రులు సందర్శించారు. మధ్యాహ్న భోజన నాణ్యతపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారితో కలిసి మంత్రులు మధ్యాహ్న భోజనం చేశారు. తర్వాత పులివెందుల్లోని నగరిగుట్ట వార్డు సచివాలయాన్ని మంత్రులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, పింఛన్లు వంటి ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందుతున్నాయా అని అధికారులను, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లాలో రహదారుల నిర్మాణం, మరమ్మత్తు పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించి వివరాలు తెలుసుకున్నారు. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా ముసాయిదా ఓటరు జాబితాపై అర్హులైన పౌరులు తమ అభ్యంతరాలు నిర్ణీత గడువులోగా దాఖలు చేసేలా విస్తృతంగా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి శ్రీధర్ చెరుకూరి తెలిపారు. ఈ మేరకు సినిమా థియేటర్లలో ప్రతి సినిమా ప్రారంభానికి ముందు, అలాగే విరామ సమయంలో ఓటరు అవగాహనకు సంబంధించిన వీడియోలు, ప్రచార చిత్రాలను ఈ నెల 30వ తేదీ వరకు ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం రాష్ట చలనచిత్ర, టెలివిజన్, నాటకరంగ అభివృద్ది సంస్థను కోరినట్లు తెలిపారు. ఆ మేరకు జిల్లాలు ఇప్పటికే సమాచార, రెవెన్యూ అధికారుల ద్వారా సంబంధిత సినిమా థియేటర్ యాజమాన్యాలకు సూచనలు అందించామని కలెక్టర్ తెలిపారు. ఇప్పటివరకు వైఎస్ఆర్ కడప జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన భూమిరెడ్డి శ్రీనాథ్రెడ్డి, ఆకాశవాణి వైఎస్ఆర్ కడప జిల్లా ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: మీరు ఇంతవరకు వైఎస్ఆర్ కడప జిల్లా సమాచారాలకు విన్నారు. రచన శ్రీ బి శ్రీనాథ్రెడ్డి, ఆకాశవాణి విజయవాడ కేంద్రం. చిత్రతరంగిణి ఫిలిం గీతాలు వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటన.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో శ్రోతలు కోరిన సినిమా పాటలు వింటారు. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 08596223393 ఫోన్ నంబర్ మరొకసారి 08596 ఫోన్ నంబర్, 2233393.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
4: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
5: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: హలో ఎఫ్ఎం కార్యక్రమంలో ఫస్ట్

0: హలో చూద్దాం. హలో, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం.
1: మార్కాపల్లి శ్రీనివాసరావు.
0: శ్రీనివాస్ గారు, ఏం చేస్తున్నారండి మీరు?
1: బిజినెస్ ఉంది, ఆర్టిస్ట్ పాయింట్.
0: బిజినెస్ చేస్తారా?
1: బిజినెస్ ఉంది.
0: ఓకేనండి, చెప్పండి. ఏ చిత్రం నుంచి పాట కావాలండి?
1: రగిలేజ్ వాళ్ళ
0: రగిలే జ్వాల.
1: కృష్ణరాజు గారు ముద్దపతి పువ్వు మన సాంగ్.
0: రగిలే జ్వాల నుంచి
1: ముద్దబంతి పువ్వు.
0: ముద్దబంతి పువ్వు. ఓకేనండి, శ్రీనివాస్ గారు మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: ఓకే, థ్యాంక్ యూ.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా

0: ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 32, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: 101.5 FM ద్వారా హలో FM ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో శ్రోతలు కొన్న సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో నెక్స్ట్ కాలర్ చూద్దాం. హలో, వెల్కమ్ టు హలో FM. హలో, హలో, వెల్కమ్ టు హలో FM అండి.
3: హలో, నమస్తే అండి.
2: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సార్?
3: నా పేరు గాలిదేవ సత్యనారాయణ. నేను కోనసీమ జిల్లా సిహెచ్ దగ్గర నుంచి ఫోన్ చేస్తున్నా అండి.
2: ఓకేనండి. మరి ఈ రోజు ఏ పాట వినాలనుకుంటున్నారు సార్?
3: ప్రతిజ్ఞాపాలన చిత్రంలో అందాల రాజు వస్తాడు.
2: ఏంటండి
3: ప్రతిజ్ఞాపాలన?
2: ప్రతిజ్ఞాపాలన.
3: ఓకే, అందాల రాజు వస్తాడు. మందార మాల వేస్తున్నదో పాడండి.
2: ఓకేనండి. అందాల రాజు అదేనా అండి? ఓకేనండి. మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
3: థ్యాంక్ యూ మేడం.
2: ఓకే, వెల్కమ్ అండి.

0: హలో ఎఫ్ఎం కార్యక్రమంలో నెక్స్ట్ కాలర్ చూద్దాం. హలో, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం. హలో
1: మేడం
0: హలో
1: మేడం నమస్తే మేడం, నేను దొనకొండ మీనా మాట్లాడుతున్నా.
0: మీనా గారు, చాలా రోజుల తర్వాత కాల్ చేశారండి మీరు.
1: అవును, కలవట్లేదు,
0: కలవట్లేదా?
1: చాలా బిజీ వస్తుంది.
0: ఓకేనండి. ఎలా ఉన్నారు?
1: చాలా బాగున్నాను మేడం, మీరు అందరు బాగుండాలి. మాకు మా రైతులకి ఇప్పుడు వర్షాలు తక్కువ ఉన్నాయి, దానికోసమని అమ్మోరు సినిమాలో నుంచి సాంగ్ వేయండి మేడం.
0: అమ్మోరు.
1: వర్షాలు సకాలంలో పట్టే పొలాలు బాగుంటాయని.
0: అమ్మోరు మూవీ నుంచి ఏ పాట అండి?
1: అది అమ్మ అమ్మోరు తల్లి అనే సాంగ్ మేడం.
0: ఓకేనండి, మీరు
1: ఆ
0: కోరిన
1: రోజుల్లో వర్షం కోసమే అక్కడ అట్లా జరుగుతుంది అనమాట సినిమాలో.
0: ఓకే ఓకేనండి. మీనా గారు, మీరు కోరిన పాట వస్తుంది, వినండి మరి.
1: థ్యాంక్ యూ మేడం.
0: ఓకే ఓకే, వెల్కమ్ అండి.

0: హలో, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం.
1: హలో, నమస్తే మేడం. బాగున్నారా?
0: బాగున్నానండి. మంజుల గారే కదా?
1: అవును మేడం.
0: మీ నవ్వు చూస్తేనే తెలిసిపోతుంది. చెప్పండి, బాగున్నారా? ఎలా ఉన్నారు?
1: బాగున్నాను మేడం. మన మహిళలందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు మేడం. కాలు ఇప్పుడు కలిసింది కాబట్టి.
0: ఓకే ఓకే, అందరికి శ్రావణ మాసం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
1: అవును మేడం. ఇవాళ నుంచి కార్యక్రమాలన్నీ విన్నా మేడం, చాలా బాగున్నాయి. బాహరిలో కూడా మంచి పాటలు ఇచ్చారు.
0: ఓకే, థ్యాంక్ యూ అండి. మంజుల గారు చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి
1: మేడం? శుక్రవారం మహాలక్ష్మి ఉందా మేడం?
0: శుక్రవారం మహాలక్ష్మి.
1: మహాలక్ష్మి
0: శుక్రవారం మహాలక్ష్మి లేదా?
1: అవును మేడం.
0: ఒక నిమిషం అండి, చూద్దాం. లేదండి, శుక్రవారం మహాలక్ష్మి.
1: అయితే అవతారం సినిమా మేడం, దాంట్లో అమ్మవారి పాట ఉంటది కదా మేడం, అదేయండి.
0: అవతారం.
1: వేవేల జే జేలివే మేడం.
0: వేవేల జే జేల. ఓకేనండి. మంజుల గారు, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: వింటున్న శ్రోతలందరి కోసం మేడం.
0: ఓకేనండి, మీరు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి, సరేనా?
1: సరే మేడం.
0: ఓకే, థ్యాంక్ యూ అండి. పాట వస్తుంది, వినండి మరి.
1: సరే మేడం.

0: హలో, వెల్కమ్ టు హాలో ఎఫ్ఎం.
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సార్?
1: నేను రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలీ వెంకటేష్ మాట్లాడుతున్నా మేడం.
0: బిజిలీ వెంకటేష్ గారు, చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కోరుకుంటున్నారు?
1: మీకు, స్టేషన్ డైరెక్టర్ గారికి ధన్యవాదాలు మేడం.
0: ఓకే, మీకు కూడా ధన్యవాదాలండి.
1: మేడం, మాకు ఈరోజు భలే దొంగల సినిమా నుంచి కృష్ణ గారు, మంజుల గారు నటించిన సినిమా మేడం.
0: భలే దొంగలు,
1: అందులో నుంచి చూశాని ఓలమ్మి చూశాని అనే పాట ఉంటుంది మేడం.
0: భలే దొంగలా అండి?
1: మేడం,
0: భలే దొంగలు కృష్ణ గారిది.
1: కృష్ణ గారిది మేడం.
0: అందులో ఏ పాట అండి?
1: చూశాని ఓలమ్మి చూశాని.
0: ఓకే ఓకేనండి. వెంకటేష్ గారు, మీరు కోరిన పాట వస్తుంది, వినండి. ఓకేనండి.
1: థ్యాంక్ యూ.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: హలో, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం అండి. హలో, హలో, వెల్కమ్ టు హాల్ ఎఫ్ఎం.
6: నమస్కారం మేడం.
5: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సార్?
6: మేడం, నా పేరు శంకర్ మేడం, అనంతపురం జిల్లా పామిడి నుంచి మేడం.
5: ఓకే శంకర్ గారు, ఈరోజు ఏ పాట కావాలండి మీకు?
6: మేడం, పవన్ కళ్యాణ్ ది బద్రి నుంచి బంగాళాఖాతంలో అనే పాట ఉంటుంది మేడం.
5: బద్రి మూవీ నుంచి బంగాళాఖాతం కావాలి.
6: అవును మేడం.
5: చూసారా అండి మూవీ?
6: అవును మేడం, మా చిన్నప్పుడు అంటే 10th class ఉన్నప్పుడు చూసినాం మేడం. అప్పట్లో పవన్ కళ్యాణ్ సినిమాలు అంటే మాకు చాలా క్రేజ్ మేడం.
5: ఓకేనండి,

0: అందులో బంగాళాఖాతం కావాలా?
1: అవును మేడం, రమణా గోగులా గారి మ్యూజిక్ మేడం, చాలా బాగుంటుంది. మార్నింగ్ పూట కొద్దిగా అట్లా కొత్తవి పాతవి అన్ని కలిపి వింటూ ఉంటే బాగుంటుంది మేడం సాంగ్స్.
0: ఓకేనండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలండి.

0: గానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో శ్రోతలు కోరిన సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో నెక్స్ట్ కాలర్ చూద్దాం. హలో, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం.
3: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
2: గుడ్ మార్నింగ్ అండి, మీ పేరండి?
3: ముందుగా శ్రావణ మాసం శుభాకాంక్షలు మేడం.
2: ఓకేనండి, మీకు కూడా శ్రావణ మాసం శుభాకాంక్షలు అండి.
3: థ్యాంక్ యూ మేడం.
2: ఓకేనండి, చెప్పండి, మీ పేరు చెప్పలేదు.
3: నా పేరు శంషాద్ మేడం, మార్కాపురం నుండి.
2: శంషాద్ గారు?
3: అవును మేడం.
2: ఓకేనండి, చెప్పండి, ఈ రోజు ఏ పాట వినాలనుకుంటున్నారు?
3: చాలా రోజుల నుంచి ట్రై చేస్తుంటే ఈ రోజు కలిసింది మేడం, లక్కీగా.
2: అవును, చాలా రోజుల తర్వాత కాల్ చేశారు కదా.
3: అవును మేడం,
2: చేస్తున్నారు గానీ కలవట్లేదు
3: మేడం. బాగా శ్రోతలు ఎక్కువైపోయారు మేడం.
2: అవునవునండి, చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి?
3: ఆహ్వానం మూవీలో నుంచి దేవతలారా సాంగ్ అయింది మేడం.
2: ఆహ్వానం?
3: అవును మేడం.
2: ఓకేనండి, దేవతలారా రండి,
3: ఆ పాట అండి మేడం.
2: ఓకేనండి, శంషాద్ గారు మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
3: థ్యాంక్ యూ మేడం.
2: ఓకే, వెల్కమ్ అండి.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: హలో, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం.
2: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
1: గుడ్ మార్నింగ్ అండి.
2: సావన్కర్ గంగాధర్ కుండలవాడి, నాందేడ్ మహారాష్ట్ర నుంచి మేడం.
1: ఓకేనండి, చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలండి?
2: మేడం, రక్షాబంధన్ వస్తుంది, అందరికి శుభాకాంక్షలు.
1: మీకు కూడా అండి.
2: థ్యాంక్ యూ మేడం. గోరింటాకు నుంచి అన్న చెల్లెల అనుబంధం, ఈ పాట కావాలి మేడం.
1: గోరింటాకు.
2: అవును మేడం.
1: ఓకేనండి, అన్న చెల్లెలి అనుబంధం,
2: ఈ పాట కావాలి మేడం.
1: ఓకేనండి.
2: మట్టల మిత్రుడు కుజన్ శ్రీహరి, రాజేష్ బాయ్, రవి నర్సాపూర్, చాపా భూమేశ్వర్, తనుశ్రీ, సతారా, తుకారాం జాదవ్, మన గోదావరి యొక్క నిజామాబాద్ నుంచి.
1: ఓకేనండి, వీరందరి కోసం మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
2: థ్యాంక్ యూ మేడం.
1: ఓకే, వెల్కమ్ అండి.

0: సుప్రభాత వేళ భక్తిభావం.
1: కర్షక జనావళికి తారక మంత్రం.
0: మహిళా లోకానికి ప్రియనేస్తం.
1: యువజనులకై ఉత్తుంగ తరంగం.
0: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం. కొంతకాలం
1: కొంతకాలం సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం.
0: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
2: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
1: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
2: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
0: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
1: అన్ని తానై
0: అన్నింటా తానై వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
1: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
0: ఆకాశవాణి.
1: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.
3: మీరింతవరకు హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో శ్రోతలు కోరిన సినిమా పాటలు విన్నారు.

ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో ఉన్నవ లక్ష్మీబాయమ్మ రూపకం వింటారు. రచన ఏ తేజోవతి. కార్యక్రమంలో ముందుగా కొన్ని ప్రకటనలు.

0: ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecienet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.

0: అమ్మాయి లక్ష్మి, అమ్ములు అమ్ములు, అమ్మాయి ఎక్కడోయ్?
1: అమ్మాయి ఎక్కడుంటుంది? అదుగో అలిగి అక్కడెక్కడో కూర్చునుంటుంది, వెతకండి.
0: అలగటం ఎందుకట? బంగారు తల్లి ఎంత అదృష్టవంతురాలో తెలుసా? బంగారం లాంటి సంబంధం చూశాను. బోలెడు ఆస్తి, పొలం, ఇల్లు, వాకిలి, పిల్లాడు చక్కగా ఉంటాడు.
1: ఆగండి ఆగండి, అక్కడే వచ్చింది పేచీ. అమ్మాయి అదే మీ ముద్దుల కూతురు లక్ష్మీబాయి, ఈ పెళ్లి చేసుకోదట.
0: అదేం ఎందుకని? మన అంతస్తుకు తగ్గ సంబంధం. వాళ్ళు మన అమ్మాయిని చేసుకోవడానికి సుముఖంగా ఉన్నారని నేను మురిసిపోతుంటే?
1: నేను మీరు మురిసిపోతే ఏం లాభం? అదృష్టం అందలం ఎక్కిస్తానంటే ఎక్కే అదృష్టం అందరికీ అబ్బద్దా?
0: ఈ పెళ్ళెందుకు చేసుకోదట అడిగావా?
1: రెండు రోజుల నుండి అడుగుతుంటే చెప్పింది. మన అమీనాబాద్ హైస్కూల్లో చదువుతున్న ఉన్నవ బావను తప్ప మరెవ్వరినీ చేసుకోదట.
0: ఉన్నవ బావంటే వేములూరుపాడు ఉన్నవ శ్రీరాములు గారి అబ్బాయా?
1: అవునవును, ఆ అబ్బాయే. చాలా మంచివాడట, సౌజన్యమూర్తిట, ఏదేదో చెప్పేస్తుంది.
0: మన అంతస్తు ఎక్కడా? ఆ శ్రీరాముల అంతస్తు ఏమిటి? నడింపల్లి సీత.

0: సీతారామయ్య కూతురు, ఈ ఊరు కరణం, ఇంత పెద్ద ఆసామి, ఇంత పలుకుబడిగల సీతారామయ్య కూతుర్ని మామూలు సామాన్య గృహస్థు ఆ శ్రీరాములు కొడుక్కిస్తే ఊళ్ళో వాళ్ళందరూ నవ్విపోరా? నేను చూసొచ్చిన సంబంధం చేసుకుంటే ఒంటి నిండా నగలు, పట్టు చీరలు, నౌకర్లు చాకర్లు, సుఖపడతావు అని చెప్పి చూసావా?
1: ఆ, అన్నీ చెప్పాను. నాకు నగలు, నాణేలు, చీరలు కాదు, మంచితనం ముఖ్యం అంటూ నాకే ఎదురుపాఠాలు చెప్పింది. ఏం చేద్దాం, మీరేమో కూతురు ఝాన్సీ లక్ష్మీబాయిలా రాజాలాంటి ఇంట్లో పడేయాలని కోరి పేరు పెట్టుకుంటే ఈ లక్ష్మీబాయికి అవన్నీ ఏం అక్కర్లేదట. 2 రోజుల నుండి అన్నమే కాదు, పాలచుక్కగాని గుక్కెడు మంచినీళ్లు కూడా ముట్టట్లేదు. పైగా వాళ్లు మనకు దూరపు బంధువులే కదా అంటోంది. నేనొద్దంటున్నా వినకుండా పిల్లను బళ్ళో చేర్చినందుకు ఫలితం ఇదేనేమో.
0: నిండా 10 ఏళ్లు లేవు, ఈ పిల్లకింత పట్టుదల ఏమిటి? సిరిరా మోకాలడ్డటం అంటే ఇదేనేమో.
2: 10 ఏళ్ల వయస్సులోనే నాకు నగలు చీరలు వద్దు అంటూ తండ్రి నడింపల్లి సీతారామయ్య గారు తెచ్చిన గొప్పింటి సంబంధం వద్దని తిరస్కరించింది లక్ష్మీబాయి. తల్లి రామలక్ష్మమ్మ ఎంత నచ్చ చెప్పినా కాదని గుంటూరు జిల్లా నరసరావుపేట పరిసరాల్లోని వేములూరిపాడుకు చెందిన ఉన్నవ లక్ష్మీనారాయణ గారిని వరించి పెళ్లి చేసుకుంది. ఆ 10 ఏళ్ల పెళ్లే తర్వాత గుంటూరు ఝాన్సీరాణిగా పేరుగాంచిన ప్రముఖ స్వాతంత్ర సమర యోధురాలు సంఘ సంస్కర్త ఉన్నవ లక్ష్మీబాయి. గుంటూరు శ్రీ శారదానికేతనం వ్యవస్థాపకురాలు, అనాథ బాలికలకు తల్లిగా, బాల వితంతువులకు ఆశ్రిత కల్పవల్లిగా, పేద మధ్య తరగతులకు చెందిన బాలికలకు వరంగా నిలిచిన ఉన్నవ లక్ష్మీబాయమ్మ 1882 సంవత్సరంలో అమీనాబాద్లో జన్మించింది. ఆమె ఉన్నవ లక్ష్మీనారాయణ గారిని వరించడమే కాదు, ఆయన ఆదర్శాలను, అభ్యుదయ భావాలను కూడా వరించి ఆయన చేపట్టిన అన్ని ఉద్యమాల్లోనూ బాసటగా నిలిచింది. పెళ్లప్పుడు చూపిన పట్టుదల, నిర్భీతి తర్వాతి కాలంలోనూ చూపించింది. లక్ష్మీనారాయణ గారు కందుకూరి వీరేశలింగం గారి ప్రభావంతో గుంటూరులో బాలవితంతువుల పునర్వివాహం జరిపించినప్పుడు సమాజం ఆయన్ని వెలివేసింది. అప్పుడు పురిటికని పుట్టింటికి వెళ్లిన లక్ష్మీబాయమ్మను లక్ష్మీనారాయణ పంతులు ప్రాయశ్చిత్తం చేసుకుంటేనే కాని కూతుర్ని, మనవణ్ణి ఇంటికి పంపమని సీతారామయ్య గారు భీష్మించుకుంటే మరోసారి పుట్టింటివారి మాట కాదని యుక్తిగా భర్తను చేరింది. అంతేకాదు, ఆయన చేసిన దాంట్లో తప్పేమిటని సమాజాన్ని లక్ష్మీబాయమ్మ నిలదీసింది.
3: నా భర్తను ఎందుకు దూషిస్తారు? ఆయన చేసిన దాంట్లో తప్పేముందని? భార్య పోగానే భర్త తిరిగి పెళ్లి చేసుకుంటే సమాజం ఒప్పుకుంటుందా? చిన్నతనంలోనే భర్తను పోగొట్టుకుని వితంతువైన పిల్లకు ప్రాయం వచ్చాక మళ్లీ పెళ్లి చేస్తే తప్పు ఎలా అవుతుంది? అన్నెం పుణ్యమెరుగని పిల్ల, భర్త ముఖమైనా గుర్తులేని పిల్లకు జుట్టు తీసేసి అనాకారిని చేసి ఆంక్షలు విధించడం అన్యాయం కాదా? అలాంటి పిల్లకు మళ్లీ జీవితం ప్రసాదిస్తే ఎంత బావుంటుంది? పునర్వివాహం చేసి చదువు చెప్పించి వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడి జీవితం సాగించడానికి ఉపకరిస్తే అది దోషమెలా అవుతుంది? ప్రకృతిలో స్త్రీ పురుషులిద్దరూ సమానులే, ఒకరికి దోషం కానిది మరొకరికి దోషమెలా అవుతుంది?
2: నిర్భీతి, ధీరత్వం లక్ష్మీబాయమ్మ సొత్తు. 1921 సంవత్సరం జూలై 22వ తేదీన పల్నాటి అడవి పుల్లరి సత్యాగ్రహ నేతగా అరెస్టైన ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడైన భర్త లక్ష్మీనారాయణ గారిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తూ ఉంటే ఆమె గజగజలాడలేదు, కన్నీళ్లు పెట్టలేదు. ఖద్దరు చీర కట్టింది, త్రివర్ణ పతాకం చేతపట్టి గుంటూరు రైల్వే స్టేషన్లో ఇసుక వేస్తే రాలనంత జనంతో జేజేధ్వానాలతో మారుమోగుతున్న స్టేషనులో ఉద్యమకారుల అగ్రభాగాన నిలిచింది. పోలీసు కస్టడీలోనే ప్లాట్ఫామ్ మీదకు దిగిన భర్త మెడలో పూలమాల వేసి వీర తిలకం దిద్దిన వీర వనిత ఆమె.
3: ఆంగ్లేయులు మీ అర్ధభాగానికే కారాగార శిక్ష విధించారు. మీలో సగభాగమైన మీ భార్యను నేనున్నాను. మీరు నడిపించిన ఉద్యమం ఆగిపోవడానికి వీల్లేదు. ఆ ఉద్యమాన్ని, మీ పవిత్ర ఆదర్శాలను నడిపించడానికి, ఆచరించడానికి నాకు అనుమతినివ్వండి. మీ అనుమతితో ఆ ఉద్యమాన్ని నేను నడిపిస్తాను.
2: అలా జాతీయోద్యమంలో అడుగుపెట్టిన ఉన్నవ లక్ష్మీబాయమ్మ జాతీయోద్యమంలో పాల్గొనవలసిందిగా ప్రబోధిస్తూ ఊరూరు, వాడవాడ, గ్రామగ్రామం తిరిగింది. త్రివర్ణ పతాకం చేతపూని పసివాడు ఏకైక పుత్రుడు అయిన అర్జునరావును చంకనెత్తుకుని స్త్రీలను, ముఖ్యంగా గ్రామీణ స్త్రీలను జాగృతపరిచింది. పగలంతా తిరిగి తిరిగి అలిసిపోయిన ఆ వీరవనితకు కొన్ని గ్రామాల్లో ఆంగ్లేయులకు భయపడి రాత్రి పడుకోవడానికి ఇంట్లో చోటివ్వడానికి

0: కూడా గ్రామస్తులు జంకారు. అంతేకాదు, పసివాడికి ఉక్కెడు పాలిచ్చినా, ఆమెకు గుప్పెడు అన్నం మెతుకులు పెట్టినా, తమను ఎక్కడ ప్రభుత్వం అరెస్టు చేస్తుందో అని జంకిన గ్రామాల్లో సైతం ఆమె వెనకాడలేదు. తను చేపట్టిన ఉద్యమాన్ని ఆపలేదు, ధైర్యం కోల్పోలేదు. నిద్రాహారాలు మాని రాత్రి పగలు తిరిగి ఎంతో మంది మహిళలను చైతన్యవంతులను చేసి వాళ్లను జాతీయోద్యమంలోకి నడిపించింది. అలా వచ్చిన స్త్రీలను కూడగట్టుకుని తనే నాయకత్వం వహించి విదేశీ వస్తు బహిష్కరణ, ఖాదీ ఉద్యమం, హరిజనోద్ధరణ వంటి ఎన్నో ఉద్యమాలను నడిపింది. ముఖ్యంగా మద్యపాన నిషేధాన్ని చేపట్టిన ఉద్యమంలో లక్ష్మీబాయమ్మ గారి నాయకత్వంలో శ్రీ శారదానికేతన్ విద్యార్థినులు, ఇతర ఉద్యమకారులు కళ్ళు దుకాణాల వద్ద పికెటింగులు చేసి తమ తోటి దేశసేవికల చేత పాటలు పాడించేది. కళ్ళు మానండోయ్ బాబు అంటూ కళ్ళు దుకాణాలకు అడ్డం పడుకునేవారు. ఆమె తన గంభీర కంఠంతో ఉద్బోధ చేసేది.
1: బాబు, మీరంతా కూలీనాలి చేసుకుని జీవించేవాళ్లు. కూలీ జీతం మీద బ్రతికే మీరు మీ సంపాదనలో సగానికి పైగా మద్యపానానికి ఖర్చు పెడితే మీ భార్యాపిల్లల గతి ఏం కాను? ఆలోచించండి, ఇది మీ ఇల్లు, సంపాదన గుళ్ళ చేయడం కాదు. మద్యపానం ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. అందుకని మద్యపానాన్ని వదలండి, మీ బ్రతుకులు సాఫీగా సాగిపోనియండి.
0: ఆమె స్ఫూర్తితో జాతీయ ఉద్యమంలో అడుగుపెట్టిన మహిళలు కోకొల్లలు. భారతీదేవి రంగ, ద్రోణంరాజు లక్ష్మీబాయమ్మ, నడింపల్లి సుందరమ్మ, బొందలపాటి శకుంతలాదేవి, 20 ఏళ్లపాటు పార్లమెంటు సభ్యురాలిగా ఎన్నికైన సంగం లక్ష్మీబాయమ్మ, మంత్రి పదవి అలంకరించిన అన్నపూర్ణ, ఇలా ఎందరో ఎందరెందరో స్వాతంత్ర సమరంలోకి ఆమె చేత సమీకరించబడ్డారు. జాతీయోద్యమ లక్ష్యాలకు అనుగుణంగా 1922 నవంబర్ 22వ తేదీన స్థాపించబడిన శ్రీ శారదానికేతన్ విశ్వకవి రవీంద్రునిచే స్థాపించబడిన శాంతినికేతనం పద్ధతిలో నిర్వహించబడేది. దేశ జనాభాలో సగానికి సగం ఉన్న స్త్రీలు విద్యావంతులు, ఆర్థిక స్వావలంబన కలిగిన వారు కాకపోతే దేశాభ్యుదయం సాధ్యం కాదని ఆనాటి జాతీయ నాయకులు భావించి, స్త్రీ విద్యాభివృద్ధికి ముఖ్యంగా ఆర్థిక స్వాతంత్ర్యం కావాలంటే వృత్తి విద్యలు ముఖ్యమని భావించారు. మొదట బాల వితంతువుల కొరకు స్థాపించబడి, తర్వాత బాలికలు, బాల వితంతువులు, భర్తృపరిత్యక్తలు, అనాథ బాలికలు మొదలైన వారందరికీ ఉచితంగా విద్య, వసతి, భోజన, వస్త్ర సదుపాయాలు కల్పించేవారు. వారు స్వతంత్రంగా బతకడానికి ప్రాచ్య భాషలు, తెలుగు, హిందీ, సంస్కృతం, వృత్తి విద్యలు, అల్లికలు, కుటీర పరిశ్రమలు, బుట్టలల్లడం, నవారునేత మొదలైనవి, ఇంకా చిత్రకళలు, సంగీతం, చిత్రలేఖనం లాంటి విద్యలు నేర్పించేవారు. శారదానికేతనం స్థాపన దేశభక్త కొండా వెంకటప్పయ్య పంతులు గారు, ఉన్నవ లక్ష్మీనారాయణ పంతులు గారు చేసి ఉండవచ్చును, కాని దాని నిర్వహణా బాధ్యత అంతా లక్ష్మీబాయమ్మగారిదే. ఆమె స్ఫూర్తితో, ఆమె నాయకత్వంలో శారదానికేతనం అంతేవాసులు చాలామంది జాతీయ ఉద్యమంలో పాల్గొన్నారు. లక్ష్మీబాయమ్మ గారి నేతృత్వంలో శారదానికేతనం విద్యార్థిని రాట్నం మీద తీసిన ఖద్దరు, ఆ నూలు నాణ్యతకి అబ్బురపడిన మహాత్మాగాంధీగారు ఖాదీ ఉద్యమానికి బహుమతిగా 116 రూపాయలు బహుకరించారు. లక్ష్మీబాయమ్మగారు ఈ నికేతనం విద్యార్థినులతో ఉప్పు సత్యాగ్రహం సందర్భంగా శాంతిసేన వాలంటీర్లకు శిక్షణా శిబిరాలను నిర్వహించారు. శాంతిసేన వాలంటీర్లకు ఉత్సాహం కలిగించడానికి, ఉత్తేజపరచడానికి ఉద్యమకారులు కొందరి చేత వీరగంధము తెచ్చినారము వీరులెవ్వరో తెల్పుడి, పూచిపోదుము మెడను వేదుము వీరులెవ్వరో తెల్పుడి అంటూ పాటలు పాడి వారిని ప్రబోధించడమే కాక, ఎడవల్లివారి సత్రం, కోనేటి సెంటర్ శిక్షణా శిబిరాలలో వాలంటీర్లను తయారు చేశారు. ఈ ఉప్పు సత్యాగ్రహ సందర్భంగా దేవరంపాడులో లక్ష్మీబాయమ్మ మిగతా కార్యకర్తలతో ఉప్పు వండుతూ ఉండగా ఆమెను అరెస్టు చేశారు. 6 నెలలు కఠిన కారాగార శిక్ష వేశారు.
1: ఈ అరెస్టులు, శిక్షలు మమ్మల్ని భయపెట్టలేవు, మమ్మల్ని నిరుత్సాహపరచలేవు.
0: నిజంగానే అరెస్టులు, శిక్షలే కాదు, కాల్చి పారేస్తామన్న బెదిరింపులు కూడా ఈ అపర ఝాన్సీరాణిని ఏమాత్రం నిరుత్సాహపరచలేదు. అది 1930వ సంవత్సరం. ఒకరోజు లక్ష్మీనారాయణ గారు, ఆయన మిత్రులు సమావేశమయ్యారు శారదానికేతనంలో. వారందరూ చర్చించుకుంటూ ఉండగా లక్ష్మీబాయమ్మగారు అక్కడికి వచ్చారు.
1: దేనిమీద మీరు ఇంత తీవ్రంగా చర్చించుకుంటున్నారు?
2: ఉప్పు సత్యాగ్రహం సందర్భంగా ఢిల్లీలో ఆల్ ఇండియా కాంగ్రెస్ జరపాలని నాయకులు నిర్ణయించారు. ఎవరెవరు వెళ్లాలా అని చెప్పి చర్చించుకుంటాం తల్లి.
1: ఎవరు వెళ్లాలనే దానికి ఇంత చర్చ ఎందుకు? అందరం వెళ్లవచ్చు కదా.
2: ఆగవమ్మా చెల్లెమ్మ, ఇది మామూలు.

0: మామూలు సభ కాదు, ఈ సభ జరగరాదని బ్రిటిష్ ప్రభుత్వం వాళ్లు గట్టిగా పట్టుబట్టారు. అందుకని ఈ సభలకొచ్చే వారిని కనిపిస్తే కాల్చిపారేయమని ఆదేశాలు కూడా జారీ చేశారు తెలుసా.
1: అయితే ఎవరెవరు వెళ్లాలని తీర్మానించారు?
0: నేను, పంతులు గారు, ఇంకా కొంతమంది.
1: నేను వస్తున్నాను.
0: నువ్వా? నువ్వెక్కడికి?
1: నేనెక్కడికా, మీరు వెళ్తున్న చోటుకే. మీతో పాటు నేను వస్తాను.
0: అమ్మా అమ్మా, ఇదేమన్నా పెళ్లి పేరెంటాలకు వెళ్ళటం అనుకున్నావా తల్లి? బ్రిటిష్ ప్రభుత్వం వారికి ఆడ మగ విచక్షణ, పాపపుణ్యాల ప్రస్తావనే లేదు. వారిది కరకు కషాయ మనస్తత్వం.
1: కల్లుపాకల దగ్గర పికటింగుకు పెళ్లి పేరెంటాలనే వెళ్లామా? మీరెందుకు మా ఆడవాళ్లను చులకనగా చూస్తారు?
0: ఇది చులకం చేయడం కాదమ్మా, మీరు అవలలు, మాలాగా కష్టాలు తట్టుకోలేరని మీ మంచి కోసమే చెబుతున్నాను.
1: ఆడవాళ్లు అవలలని అగౌరవపరచకండి. సమయం వస్తే మీతో సమానంగా కష్టపడగలం, ధైర్యంగా ఎదుర్కోగలం.
0: నేను చెబుతున్నాను మీ తల్లి, నీకేమన్నా అయితే పిల్లవాడిని ఏం చేస్తావు? ఈ శారదానికేతం, హాస్టలు, పిల్లల గతి ఏమిటమ్మా ఆలోచించావా?
1: దేశమాత దాస్య శృంఖలాలను తెంచడంలో పురుషులకు ఎంత బాధ్యత ఉందో స్త్రీలకు అంతే బాధ్యత ఉంది. భరతమాత స్వేచ్ఛా స్వాతంత్రాలు శారదానికేతనం కంటే ముఖ్యమైనవి. పరప్రభుత్వం బెదిరించడం మనం వణికిపోవడమా? ఎలా కాలుస్తారో, ఎందరిని కాలుస్తారో చూస్తాను.
2: ఆమె సంకల్పం మార్చడం కష్టమని లక్ష్మీనారాయణ గారికి తెలుసు కనుక ఆయన ఇంక మాట్లాడలేదు. కాని శారదానికేతనం విద్యార్థినులంతా వచ్చి వెళ్లవద్దని బతిమిలాడారు. ఆమె ఒకటే చెప్పింది, ఇలాంటి బెదిరింపులకి బెదరడం మన జాతికే అవమానం. అంతకంటే అబలలమని చేతులు ముడుచు కూచుంటే మగువ మాంచాల, కాకతి రుద్రమా పుట్టిన ఈ భూమిలో మొత్తం స్త్రీజాతికే అవమానం. అయితే ప్రభుత్వం చాలా తెలివిగా వాళ్లని ముందుగా రైల్లోనే అరెస్టు చేసి ఆ తర్వాత పంపించేశారు. అయితే ఆనాటి సాహసం మదనమోహన్ మాలవ్య లాంటి వారిని చికితుల్ని చేసింది. లక్ష్మీబాయమ్మగారికి స్త్రీజాతిని ఎవరైనా కించపరిస్తే మహాకోపం. అవతలవాళ్లు ఎంత పెద్దవాళ్లైనా సరే నిలబెట్టి దులిపేసేవారు. అది రాజకీయ సభ కానీ, సారస్వత సభ కానీ, మరి ఏ సభ అయినా స్త్రీలకి తగ్గ గౌరవం లభించాల్సిందే. ఒకసారి విజయవాడలో జరిగిన సారస్వత సభకి ఆహ్వానం అందుకున్నారు లక్ష్మీబాయమ్మగారు. అన్ని సభలకి, వాటి పట్ల అభిమానం గల శారదానికేతనం బాలికలను వెంటబెట్టుకు వెళ్లడం ఆమెకు అలవాటు. ఆ సభలో అధ్యక్షులు, ఆంధ్ర కవులు, పండితులు, గాయకులు, చిత్రకారులు, శిల్పులు, ప్రసిద్ధులైన అందరి పేర్లు ఏకరువు పెట్టారు. అయితే అందులో ఒక్క స్త్రీ పేరు కూడా లేకపోవడం, ఉటంగించకపోవడం లక్ష్మీబాయమ్మగారు సహించలేకపోయింది. అంతటి సభలోనూ నిర్భయంగా లేచి అడిగారు,
1: అయ్యా అధ్యక్ష మహాశయ, ఏమిటి అన్యాయం? మీరు ఏకరువు పెట్టిన కవులు, గాయకులు, చిత్రకారులు వగైరాల పేర్లలో ఒక్క స్త్రీ పేరు కూడా లేదే. ఆంధ్రదేశంలో ఒక కవయిత్రిగాని రచయిత్రిగాని లేరా? కళాకారులే లేరా? గాయనీమణులు, చిత్రకారుణులు లేరా? ఒక్క విదుషీమణి మీకు కనిపించలేదా? ఆంధ్రదేశం గొడ్డుపోయిందా?
0: ఆ విషయాన్ని గురించి నేను అంతగా ఆలోచించలేదమ్మా. స్త్రీల్లో కొందరు ఉండే ఉంటారు.
2: స్త్రీలను చిన్నచూపు చూసిన సభలో పాల్గొనడం మాకు మర్యాద కాదు అంటూ తనతో వచ్చిన బాలికలతో సహా సభ నుండి నిష్క్రమించారు ఉన్నవ లక్ష్మీబాయి గారు. అంతటి అభిమానవతి ఆమె. లక్ష్మీబాయమ్మగారు కరకుగా వ్యవహరించాల్సిన చోట కఠినంగా, నిక్కచ్చిగా వ్యవహరించినా ఆమె మనసు వెన్నలాంటిది. ఆమె ప్రేమ, జాలి, అభిమానం ఒక శారదానికేతనం బాలికల మీదనే కాదు, ఆ ప్రేమ జాలి జంతుజాలం మీద కూడా ఉండేవి. ఏ ప్రాణికి బాధ కలిగినా ఆ హృదయం విలవిలలాడేది. లక్ష్మీబాయమ్మగారు జాతీయోద్యమంలో, సేవా కార్యక్రమంలో పాల్గొన్నట్లే జీవకారుణ్య సంఘం వారితో కలిసి మూగజీవాల ప్రాణరక్షణకి అంతగానూ కృషి చేసేది. ఒకరోజు ఆమె నికేతనం విద్యార్థులను కొంతమందిని పిలిచింది.
3: అమ్మా, ఎందుకు పిలిచారట? చెప్పండమ్మా.
1: ఏం లేదు, నాతో రావడానికి సాహసించే అమ్మాయిలెవరో కనుక్కుందామని.
3: అమ్మగారు, మీరు పిలిస్తే రామని చెప్పే అమ్మాయిలెవరూ లేరు కదమ్మా, మరి ఇవాళ ఇలా.
1: ఏం లేదు, ఇది కొంచెం సాహసంతో కూడుకున్న పని, అందుకే అడుగుతున్నాను.
4: కొంచెం వివరంగా చెప్పండమ్మా. మేమందరం మీతో పాటు అన్ని ఉద్యమాల్లోనూ పాల్గొన్నవాళ్లమే, ఎందుకు సందేహిస్తున్నారో తెలియటం లేదు.
1: ఏం లేదు ప్రసన్న, నిన్న జీవకారుణ్య సంఘం వాళ్ళు వచ్చారు. మన గుంటూరు పరిసరాల్లో ఒక గ్రామంలో అమ్మవారి జాతర జరుగుతోందట. వేటపోతులు వేల సంఖ్యలో బలికాబోతున్నాయట. మనం అక్కడికి వెళ్లాలి. మనం వెళ్లేది మూఢాచారాలను నమ్మేవారి దగ్గరకు. వాళ్లు చాలా కఠినాత్ములు. వేటకడువళ్లతో వేటపోతులను బలివ్వడానికి సిద్ధంగా ఉండే ఆ కరుకు కసాయి వాళ్లు అరెస్టులు, లాఠీఛార్జీలు చేసి వదిలేవారు కాదు. అందుకని గుండెధైర్యం కల అమ్మాయిలు ఒకళ్ళిద్దరు కాదు, 30 మంది దాకా కావలసి ఉంటారు.
2: అలాగే 30 మందే కాదు 40 మంది కూడా మీ వెంట ఉండటానికి, మీరు చెప్పినట్లు చేయటానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఎలా ఈ బలులను ఆపాలనుకుంటున్నారో చెప్పండమ్మా.
1: ఏం లేదు, అందరం ఆ బలిపీఠం దగ్గర వేటపోతుల చుట్టూ వలయాలుగా కూర్చుందాం. మీరు బలి ఇవ్వాలంటే ముందు మమ్మల్ని బలి ఇచ్చి తర్వాత వేటపోతుల బలి ఇవ్వమని ఖచ్చితంగా చెబుతాను. నా మాట నిలబెట్టే అమ్మాయిలు
5: మీకు భయం లేదు. సీత అయినా గీత దాటిందేమో గాని మా అమ్మగారి మాట దాటే విద్యార్థినులెవరూ లేరు. మనం బయలుదేరుదాం.
2: ఆ విధంగా ఆనాటి జాతరలో జంతుబలిని ఆపడమే కాక అక్కడ జంతుబలి నిషేధాన్ని గురించి వివరంగా విస్తృతంగా ప్రచారం చేసి చాలా మటుకు జంతుబలిని ఆపించగలిగారు ఆ కరుణార్ద్ర హృదయ. అంతేకాదు, ఆ త్యాగమై దృఢ సంకల్పానికి నిరాడంబరతకు మరో సంఘటన చక్కని ఉదాహరణ. ఉన్నవ లక్ష్మీబాయమ్మగారి సంఘసేవా నిరతికి, ఆమె దీక్ష దక్షతకు, స్త్రీ విద్య కొరకు మహిళాభ్యుదయానికి చేసిన కృషిని పురస్కరించుకుని ఆనాడు మంచి పేరు ప్రఖ్యాతులున్న గృహలక్ష్మి పత్రిక గౌరవ సంపాదకులు కెఎన్ కేసరి గారు ఆ గృహలక్ష్మి స్వర్ణ కంకణాన్ని లక్ష్మీబాయమ్మగారికి ఇవ్వాలని నిర్ణయించుకుని ఆ విషయం ఆమెకు తెలియజేశారు. లక్ష్మీబాయమ్మగారు వెంటనే సమాధానం పంపారు శ్రీ కేసరి గారికి. ఆర్య, మీరు నాకు గృహలక్ష్మి స్వర్ణ కంకణం బహూకరించి సన్మానించతలచడం చాలా ఆనందదాయకమే. దానికి నా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. అయితే నాకొక నియమం ఉన్నది. నేను స్వాతంత్రోద్యమంలో చేరే ముందు బంగారు నగలను ధరించనని, బంగారు నాణాలు గ్రహించనని ప్రతిజ్ఞ చేశాను. మీరు గృహలక్ష్మి స్వర్ణ కంకణ ప్రదానోత్సవంలో స్వర్ణాభరణానికి చేతికి తొడుగుతారని విన్నాను. అందుకని ఆ కంకణం చేతికి ధరింపచేయకుండా సన్మానిస్తామంటే నాకు అభ్యంతరం లేదు అని సమాధానం రాశారు. కేసరి గారు వెంటనే సమాధానం పంపారు. అమ్మా, మీ దేశభక్తికి మీ నిరాడంబరతకి నా జోహార్లు. చాలామంది ఎన్నో ప్రతినలు చేస్తారు, కాని వాటిని ఆజన్మాంతం ఆచరణలో పెట్టేవారు బహు కొద్ది మంది. అలాంటి అరుదైన ఒక మహిళామణికి, బంగారు నగ ధరించను అనే త్యాగశీలికి ఈ సంవత్సరం సన్మానం చేస్తున్నందుకు మాకు గర్వంగా ఉంది. అందుకని మీరు కోరిన విధంగానే గృహలక్ష్మి స్వర్ణ కంకణాన్ని బహూకరించే ఏర్పాట్లు చేస్తామంటూ ఆ విధంగానే ఆ బహుమతిని ఆమెకు అందజేశారు. గొప్పింట్లో పుట్టి కూడా గొప్ప సంబంధం వద్దని సామాన్యుణ్ణి చేపట్టిన ఆ ఇల్లాలు ఆ స్వర్ణ కంకణం అసలు అంగీకరించడం శారదానికేతనం నిర్వహణకే అని వేరే చెప్పాల్సిన పనిలేదు. ఉన్నవ దంపతుల్లో శక్తికి ప్రతీకగా నిలిచిన ఆమె వాగ్దాటి అపూర్వం, అనన్యం. ఆమె ఆట్టే పెద్ద చదువులు చదవకపోయినా ఆమె ప్రసంగాల ప్రభావం ఎలాంటి వారినైనా చైతన్యవంతులను చేసి జాతీయోద్యమం వైపు ఆకర్షితులను చేసేది. ఒకసారి విశాఖపట్నం మెడికల్ కాలేజీ విద్యార్థులనుద్దేశించి ఆమె చేసిన ప్రసంగంతో ప్రభావితులైన ఆ కళాశాల వైద్య విద్యార్థులు మర్నాడు గాంధీ టోపీలు ధరించి కళాశాలకు వెళ్లడం, ఆ తర్వాత శిక్షకి గురవ్వడానికి కూడా సిద్ధపడేలా చేసింది. అమీనాబాద్లోని దేవతామూర్తి మూల్యాంకనాదేవి శక్తి స్వరూపిణిగా భావించబడే లక్ష్మీబాయమ్మ ఇబ్బందుల్లో ఉన్న స్త్రీలను ఆదుకోవడానికి తను కోరి వరించిన భర్తను కూడా ఎదిరించి తన పంతం నెగ్గించుకునేది, ఆ స్త్రీలకు సహాయపడేది. పిల్లలతో వచ్చిన అనాథ వితంతువులను నికేతనంలో చేర్చుకోవడానికి పంతులుగారు ఇష్టపడేవారు కాదు. అయితే అలాంటి వారికి మనం నికేతనంలో ఆశ్రయం ఇవ్వకపోతే ఏమైపోతారు? బిడ్డతో సహా రోడ్డు మీద నిలబడమంటారా, లేక బిడ్డతో సహా ఆత్మహత్య చేసుకోమంటారా అని ఆ రోజంతా అన్నం మానేసి నిరాహార దీక్ష పట్టేది. ఇక ఆయన దిగిరాక తప్పదు కదా. జీవితాంతం పోరాటం సాగించిన ఈ గుంటూరు అపర ఝాన్సీరాణి తాను ప్రేమించి లాలించి పాలించి జీవితాన్నిచ్చిన నికేతనం విద్యార్థినుల మధ్యనే తనకి పట్టుకున్న అనారోగ్యంతో పోరాడి పోరాడి చివరికి ఆ నికేతనంలోనే 1952 ఫిబ్రవరి 29వ తేదీన స్వర్గస్థులయ్యారు. ఆ నికేతనానికి జీవితాన్ని అంకితం చేసిన ఆమె విగ్రహాన్ని ఆ నికేతన ప్రాంగణంలో లక్ష్మీనారాయణ గారే స్వయంగా ప్రతిష్ఠించారు. ఇప్పటికీ ఆ శక్తిస్వరూపిణి తమను కాపాడుతున్నదని నికేతనం విద్యార్థినుల విశ్వాసం. వారి మదిలో ఆమె ఎన్నటికీ స్థిరంగా నిలిచిపోతుంది.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: వికసిత్ భారత్ 2047 అభివృద్ధి చెందిన భారత్ వైపు అడుగులు అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: స్వాతంత్ర్యం సాధించి 100 ఏళ్లు పూర్తయ్యే 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడం అనేది నేడు దేశం ముందున్న అతిపెద్ద జాతీయ లక్ష్యాల్లో ఒకటి. ఈ లక్ష్యమే వికసిత్ భారత్ ఎట్ 2047. ఇది కేవలం ఒక కాలపరిమితితో కూడిన అభివృద్ధి కార్యక్రమం కాదు. భారతదేశం ఎలా ఉండాలి, ప్రజల జీవన ప్రమాణాలు ఎలా మెరుగుపడాలి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత స్థానం ఎలా ఉండాలి, యువతకు ఎలాంటి అవకాశాలు కల్పించాలి, వ్యవసాయం, పరిశ్రమలు, సాంకేతికత, విద్య, వైద్యం, మౌలిక వస్తులు, పర్యావరణం, ఇలా ప్రతి రంగంలో భారత్ ఎలాంటి మార్పు సాధించాలి అనే అంశాలకు సమగ్ర సమాధానమే వికసిత్ భారత్ ఎట్ 2047. వికసిత్ భారత్ గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ,
3: आज भारत ने भी एक बहुत बड़ा सपना देखा और वो सपना है जब आजादी के 100 साल होंगे 2047 में हम विकसित भारत बना के रहेंगे. 140 करोड़ देशवासियों के पुरुषार्थ से इस लक्ष्य को हमें हासिल करना है.
2: भारत आर्थिक व्यवस्था गत కొన్నేళ్లుగా వేగంగా విస్తరిస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి వాస్తవ జీడీపీ వృద్ధి 7.6% అంచనా వేయబడింది. ప్రపంచ ఆర్థిక అనిశ్చితుల మధ్య కూడా భారత ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని ప్రదర్శించడం దేశ సామర్థ్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. తయారీ రంగం, సేవారంగం, నిర్మాణ రంగం, మౌలిక వస్తులు, పెట్టుబడులు, దేశీయ వినియోగం, ఇవన్నీ భారత ఆర్థిక ప్రగతికి చోదకశక్తులుగా మారుతున్నాయి. భారత్ కేవలం ప్రపంచ మార్కెట్లో వినియోగదారుగా కాకుండా ప్రపంచ ఉత్పత్తి కేంద్రంగా ఎదగాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. మేక్ ఇన్ ఇండియా నుంచి మేక్ ఫర్ ది వరల్డ్ వరకు దేశీయ తయారీని పెంచుతూ ఎగుమతులను విస్తరించేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. ఒకప్పుడు బ్యాంకింగ్ సేవల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి, ఇప్పుడు చేతిలోని మొబైల్తోనే క్షణాల్లో లావాదేవీలు. ఇది డిజిటల్ విప్లవం తీసుకొచ్చిన మార్పు. యూపీఐ, ఆధార్, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి వ్యవస్థలు భారతదేశాన్ని డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో ముందంజలో నిలబెట్టాయి. చిన్న వ్యాపారి నుంచి పెద్ద సంస్థ వరకు, గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాల వరకు డిజిటల్ చెల్లింపులు ప్రజల దైనందిన జీవితంలో భాగమయ్యాయి. భారత్ రూపొందించిన డిజిటల్ పరిష్కారాలను ఇతర దేశాలు కూడా పరిశీలిస్తున్నాయి. ఇదే డిజిటల్ ఇండియా నుంచి డిజిటల్ లీడర్గా ఎదుగుతున్న భారత్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి సెమీకండక్టర్ల వరకు భవిష్యత్ ప్రపంచాన్ని నిర్ణయించబోయే రంగాల్లో సాంకేతికత అత్యంత కీలకం.
3: हमने पिछले दिनों एआई इंपैक्ट समिट किया था. एआई का विस्तार बहुत तेजी से बढ़ रहा है. लाल किले से मैं देश के नौजवानों के लिए घोषणा करना चाहता हूं, हमने तय किया है कि आने वाले एक वर्ष में 1 करोड़ युवाओं को एआई स्किल के लिए ट्रेनिंग देने का हम काम करेंगे.
2: कृत्रिम मेधस्सु, आर्टिफिशियल इंटेलिजेंस, सेमी कंडक्टर, क्वांटम कंप्यूटिंग, रोबोटिक्स, ड्रोन, अंतरिक्ष सांकेतिकता वंटि रंगाल्लो భారత్ తన సామర్థ్యాన్ని వేగంగా పెంచుకుంటోంది. కృత్రిమ మేధస్సును కేవలం సాంకేతిక రంగానికే పరిమితం చేయకుండా వ్యవసాయం, వైద్యం, విద్య, పరిపాలన, రవాణా, పరిశ్రమలు వంటి విభిన్న రంగాల్లో ఉపయోగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సెమీకండక్టర్ తయారీ రంగంలో పెట్టుబడులు, దేశీయ చిప్ తయారీ సామర్థ్యాన్ని పెంచే చర్యలు భవిష్యత్తులో భారతదేశాన్ని గ్లోబల్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ సరఫరా గొలుసులో మరింత కీలక భాగస్వామిగా నిలబెట్టే అవకాశం ఉంది.
3: कोई भी इलेक्ट्रॉनिक गुड्स होगा, हमारे मेडिकल इक्विपमेंट होंगे, हमारे ट्रांसपोर्ट के रास्ते होंगे, हर किसी में चिप अनिवार्य है और इसे चिप के बिना दुनिया थम जाए ऐसी स्थिति पैदा हो जाए और इसलिए भारत ने आत्मनिर्भर होने की दिशा में అప్నా సెమీ కండక్టర్ ప్లాంట్ బడా సెమీ

0: కండక్టర్ ప్లాంట్ ఇన్ సెమీ కండక్టర్ ప్లాంట్ షురూ హో చుకే.
1: యువశక్తి వికసిత్ భారత్కు ప్రధాన బలం. భారత్కు ఉన్న అతిపెద్ద బలం యువ జనాభా. దేశ జనాభాలో పెద్ద సంఖ్యలో యువత ఉండటం ఒక అపారమైన అవకాశంగా మారింది. ఈ యువతకు నాణ్యమైన విద్య, పరిశ్రమలకు అనుగుణమైన నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలు, స్టార్టప్లకు ప్రోత్సాహం, పరిశోధన, ఆవిష్కరణలకు అవకాశాలు కల్పించటం వికసిత్ భారత్లో కీలకంశాలు. స్టార్టప్ సంస్కృతి దేశంలోని చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరిస్తోంది. యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడటమే కాకుండా ఉద్యోగాలు సృష్టించే స్థాయికి ఎదగాలన్నదే కొత్త భారత్ ఆకాంక్ష. ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, అంతరిక్షం, కృత్రిమ మేధస్సు, రక్షణ, సాంకేతికత, ఫిన్టెక్ వంటి రంగాల్లో యువ భారతం కొత్త ఆలోచనలతో ముందుకు వస్తోంది. వికసిత్ భారత్ అంటే కేవలం మహానగరాల అభివృద్ధి కాదు, గ్రామం అభివృద్ధి చెందితేనే భారత్ అభివృద్ధి చెందుతుంది. గ్రామీణ రహదారులు, విద్యుత్, త్రాగునీరు, ఇంటర్నెట్, ఆరోగ్యం, విద్య, ఉపాధి, వ్యవసాయ మౌలిక వస్తులు, ఇలా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే అంశాలపై దృష్టి పెరుగుతోంది. గ్రామీణ ఉపాధిని జీవనోపాధితో అనుసంధానించటం, ఉత్పాదక ఆస్తులను సృష్టించటం, స్థానిక ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేయటం వంటి అంశాలకు కూడా ప్రాధాన్యం పెరుగుతోంది. గ్రామం నుంచి గ్లోబల్ మార్కెట్ వరకు అనే దిశగా గ్రామీణ ఉత్పత్తులకు మార్కెట్ అవకాశాలు కల్పించటం వికసిత్ భారత్లో మరో ముఖ్యమైన అడుగు. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగానికి ప్రత్యేక స్థానముంది. సంప్రదాయ వ్యవసాయ పద్ధతులతో పాటు డ్రోన్లు, ఉపగ్రహ చిత్రాలు, సెన్సార్ టెక్నాలజీ, కృత్రిమ మేధస్సు, డిజిటల్ మార్కెట్లు వంటి ఆధునిక సాంకేతికతను వ్యవసాయంలోకి తీసుకురావడం ద్వారా రైతుల ఉత్పాదకతను పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పంట ఉత్పత్తి నుంచి నిల్వ, ప్రాసెసింగ్, రవాణా, మార్కెటింగ్ వరకు మొత్తం విలువ గొలుసును బలోపేతం చేయడం ద్వారా రైతు ఆదాయాన్ని పెంచే అవకాశాలు ఏర్పడుతున్నాయి. అన్నదాతను కేవలం ఉత్పత్తిదారుడిగా కాకుండా వ్యవసాయ వ్యాపారవేత్తగా తీర్చిదిద్దడం భవిష్యత్ వ్యవసాయానికి కొత్త దిశ. అభివృద్ధి చెందుతున్న దేశానికి బలమైన మౌలిక వస్తువులు అవసరం. దేశవ్యాప్తంగా జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్వేలు, ఆధునిక రైల్వేలు, మెట్రో రైళ్లు, విమానాశ్రయాలు, పోర్టులు, లాజిస్టిక్ పార్కులు వంటి మౌలిక వస్తువుల విస్తరణ కొనసాగుతోంది. పీఎం గతిశక్తి వంటి కార్యక్రమాలు వివిధ రవాణా మార్గాలను సమన్వయం చేస్తూ సరుకు రవాణా సమయం, వ్యయాన్ని తగ్గించే దిశగా పనిచేస్తున్నాయి. మౌలిక వస్తువుల అభివృద్ధి అంటే కేవలం రోడ్లు నిర్మించడం కాదు, అది పెట్టుబడులకు మార్గం, పరిశ్రమలకు ప్రోత్సాహం, ఉద్యోగాలకు అవకాశం, ప్రాంతీయ అభివృద్ధికి బాట. పచ్చని భారత్, సుస్థిర భారత్. అభివృద్ధి ఎంత వేగంగా జరిగినా పర్యావరణ పరిరక్షణను విస్మరించలేం. అందుకే గ్రీన్ ఎనర్జీ, సోలార్ పవర్, విండ్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ మొబిలిటీ, గ్రీన్ హైడ్రోజన్ వంటి రంగాలపై భారత్ దృష్టి సారిస్తోంది. శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తూ పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని పెంచడం ద్వారా ఆర్థిక అభివృద్ధితో పాటు పర్యావరణ సమతుల్యతను సాధించాలనే ప్రయత్నం కొనసాగుతోంది. భవిష్యత్ తరాలకు పరిశుభ్రమైన గాలి, స్వచ్ఛమైన నీరు, ఆరోగ్యకరమైన పర్యావరణం అందించడం కూడా వికసిత్ భారత్లో భాగమే.
0: ఎనర్జీ సెక్యూరిటీ ఈ హమారే సమయ కి మాంగ్ హై ఔర్ ఇసిలియే హమ్నే పెహలే సే హీ ఉస్ దిశా మే ఏక్ కే బాద్ ఏక్ మజబూత్ కదమ్ ఉఠాయే హై. ఎనర్జీ సెక్యూరిటీ కా ఏక్ బడా మాధ్యమ హై పరమాణు ఊర్జా, న్యూక్లియర్ ఎనర్జీ. హమ్నే పార్లమెంట్ మే శాంతి ఏక్ట్ పాస్ కర్ కర్ కే ఏక్ నయే లక్ష్య తరఫ్ జానే కా రాస్తా తయ్ కర్ లియా హై. 2047 తక్ హమ్ 100 గిగావాట్ న్యూక్లియర్ పవర్ కా లక్ష్య లేకర్ కే చల్ రహే హై.
1: అభివృద్ధి చెందే దేశానికి ఆరోగ్యవంతమైన ప్రజలు అవసరం. ప్రాథమిక ఆరోగ్య సేవల నుంచి అత్యాధునిక వైద్య సదుపాయాల వరకు ఆరోగ్య రంగంలో మౌలిక వస్తువులను బలోపేతం చేయటం, డిజిటల్ హెల్త్ సేవలను విస్తరించటం, వైద్య విద్య అవకాశాలను పెంచటం వంటి చర్యలు కొనసాగుతున్నాయి. ఆరోగ్యమే సంపద అనే భావనను కేవలం నినాదంగా కాకుండా ప్రతి కుటుంబానికి అందుబాటులో ఉండే నాణ్యమైన ఆరోగ్య సేవలుగా మార్చటం వికసిత్ భారత్లో ముఖ్యమైన లక్ష్యం. వికసిత్ భారత్కు మరో ప్రధాన పునాది జ్ఞానం. 21వ శతాబ్దపు ఉద్యోగ మార్కెట్కు అనుగుణంగా విద్యా వ్యవస్థలో నైపుణ్యాభివృద్ధి, పరిశోధన, ఆవిష్కరణలకు ప్రాధాన్యం పెరుగుతోంది. పాఠశాల స్థాయి నుంచే సృజనాత్మకత, సమస్యా పరిష్కార సామర్థ్యం, సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధనా దృక్పథాన్ని పెంపొందించడం ద్వారా భవిష్యత్ తరాలను సిద్ధం చేయాల్సిన అవసరముంది. జ్ఞానమే శక్తి, నైపుణ్యమే అవకాశానికి తలుపు, ఆవిష్కరణే భవిష్యత్తుకు బాట. అంతరిక్షంలో కొత్త శిఖరాలు అధిరోహించిన భారత అంతరిక్ష రంగం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. చంద్రయాన్ విజయాలు, సౌర పరిశోధన, అంతరిక్ష ప్రయోగాలు, ప్రైవేటు రంగ భాగస్వామ్యం భారత అంతరిక్ష సామర్థ్యాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్తున్నాయి. భవిష్యత్తులో అంతరిక్ష రంగం పరిశోధనకే పరిమితం కాకుండా కమ్యూనికేషన్, వాతావరణ అంచనాలు, వ్యవసాయం, విపత్తు నిర్వహణ, రక్షణ, నావిగేషన్ వంటి అనేక రంగాల్లో కీలక పాత్ర పోషించనుంది. వికసిత్ భారత్ లక్ష్యం దేశీయ అభివృద్ధితో పాటు ప్రపంచ వ్యవస్థలో భారతదేశ పాత్రను కూడా విస్తరించటం. భారతిప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక భాగస్వామిగా ఎదుగుతోంది. వాణిజ్యం, సాంకేతికత, రక్షణ, అంతరిక్షం, ఆరోగ్యం, ఇంధనం, దౌత్యం ఇలా అనేక రంగాల్లో భారతదేశం తన ప్రభావాన్ని పెంచుకుంటోంది. వసుధైక కుటుంబం అనే భారతీయ ఆలోచనతో ప్రపంచంతో భాగస్వామ్యాలను బలోపేతం చేస్తూ ప్రపంచ సమస్యలకు పరిష్కారాల్లో భాగస్వామిగా నిలవాలన్నది భారతదేశం ఆకాంక్ష. ప్రతి పౌరుడి భాగస్వామ్యమే విజయానికి మూలం. వికసిత్ భారత్ను ప్రభుత్వం ఒక్కటే నిర్మించలేదు. ప్రభుత్వాలు విధానాలు రూపొందించవచ్చు, మౌలిక వసతులు కల్పించవచ్చు, పెట్టుబడులకు ప్రోత్సాహం ఇవ్వవచ్చు, కాని దేశాన్ని నిర్మించేది ప్రజలే. రైతు తన పొలంలో ఉత్పాదకత పెంచడం ద్వారా, యువత కొత్త ఆలోచనతో స్టార్టప్ ప్రారంభించడం ద్వారా, విద్యార్థి కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవడం ద్వారా, వ్యాపారి నాణ్యతను పెంచడం ద్వారా, ఉద్యోగి తన పనిలో నైపుణ్యాన్ని ప్రదర్శించడం ద్వారా, ప్రతి పౌరుడు పర్యావరణాన్ని కాపాడటం ద్వారా దేశ నిర్మాణంలో తనవంతు పాత్ర పోషించవచ్చు. 2026 నుంచి 2047 వరకు ఉన్న కాలం భారతదేశ భవిష్యత్తును నిర్ణయించే కీలక దశ.
0: కోయి బి రాష్ట్ర మహాన్ బంతా హై జబ్ అప్నే సప్నో అప్నే సంకల్పో ఔర్ అప్నే సామర్థ్య కే దమ్ పర్ ఆగే బడతా హై. బడే సప్నే హమారీ సోచ్ కో విస్తార్ దేతే హై. హమారే సంకల్ప దృఢ్ హోనే చాహియే. జబ్ సంకల్ప దృఢ్ హోతా హై తో కఠినాయియో సే ఆపదాఓ కే బీచ్ సే రాస్తే నికాల్నే కా సామర్థ్య అప్నే ఆప్ ఉభర్ కర్కే ఆతా హై.
1: ప్రపంచం వేగంగా మారుతోంది. కృత్రిమ మేధస్సు కొత్త ఉద్యోగాలను సృష్టిస్తోంది. వాతావరణ మార్పులు కొత్త సవాళ్లను విసురుతున్నాయి. ప్రపంచ సరఫరా గొలుసులు పునర్వ్యవస్థీకృతమవుతున్నాయి. సాంకేతిక పోటీ పెరుగుతోంది. ఈ మార్పుల మధ్య భారత్ తన యువశక్తిని, ఆర్థిక సామర్థ్యాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని, ప్రజాస్వామ్య బలాన్ని, సాంస్కృతిక వైవిధ్యాన్ని సమర్థంగా వినియోగించుకోవాల్సిన అవసరముంది. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ అంటే ఆర్థికంగా బలమైన భారత్, సాంకేతికంగా అగ్రగామి భారత్, ఆరోగ్యవంతమైన భారత్, నైపుణ్యవంతమైన యువత కలిగిన భారత్, ఆధునిక వ్యవసాయంతో ముందుకు సాగే భారత్, ప్రపంచస్థాయి మౌలిక వసతులు కలిగిన భారత్, సుస్థిరమైన పచ్చని భారత్, అందరికీ సమాన అవకాశాలు కల్పించే భారత్, ప్రపంచానికి నాయకత్వం వహించే భారత్, ఇదే వికసిత్ భారత్ ఎట్ 2047 లక్ష్యం. స్వాతంత్ర శతాబ్ది వేడుకల నాటికి ఒక కొత్త భారతాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలన్న సంకల్పం నెరవేరాలంటే అభివృద్ధి వేగం పెంచాలి, ఆవిష్కరణను ప్రోత్సహించాలి, యువశక్తిని వినియోగించాలి, గ్రామీణ భారతాన్ని బలోపేతం చేయాలి, ప్రతి పౌరుడి జీవన ప్రమాణాలను మెరుగుపరచాలి. అప్పుడు మాత్రమే వికసిత్ భారత్ ఎట్ 2047 ఒక లక్ష్యం నుంచి వాస్తవంగా మారుతుంది. నేటి సంకల్పం రేపటి వికాసం, నేటి కృషి రేపటి సమృద్ధి, నేటి యువశక్తి రేపటి మహాశక్తి. 2047 వైపు భారత్, అభివృద్ధి వైపు భారత్, వికాసం వైపు భారత్, వికసిత్ భారత్ వైపు భారత్.
2: వికసిత్ భారత్ 2047 అభివృద్ధి చెందిన భారత్ వైపు అడుగులు అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటివరకు విన్నారు. రచన డాక్టర్ గూడవల్లి రాంబాబు. వ్యాఖ్యానం ఎల్లాప్రగడ బాలకృష్ణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం రాబోయే అతిథి ఈనాటి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా మీ చిత్రాలను కోరుకోవచ్చు. మరి వాట్సాప్ చేయాల్సిన నెంబర్స్ 0868648888 12 అనే నెంబర్కి వాట్సాప్ ద్వారా మీరు కోరుకున్నటువంటి చిత్రం నుంచి పాటని కోరుకోవచ్చు. మరి ఈనాటి రాబోయే తిథి కార్యక్రమంలో ముందుగా పాటను కోరుతున్న శ్రోతలు ఎద్దుమైలారం నుండి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ, మరి వీరందరూ కోరుతున్నారు జీవిత చక్రం చిత్రం నుంచి ఘంటసాల పడిన పాట, గీత రచన ఆరుద్ర

0: ఉంది మూగ మనసులోని మాట. ఓ పిల్ల వస్తావా మురిపిస్తావా, వస్తావా మురిపిస్తావా, కంటి చూపు చెబుతోంది, కొంటె నవ్వు చెబుతోంది, మూగ మనసులో మాట. ఓ పిల్ల వస్తావా మురిపిస్తావా, వస్తావా మురిపిస్తావా.
1: ఈనాటి రాబోయే తుది కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు అమలాపురం విశ్వేశ్వర గ్రహాల నుండి అద్దంకి కామేశ్వరి, శ్రీ తులసి. మరి వీరు కోరుతున్నారు బాలనాగమ్మ చిత్రం నుంచి ఘంటసాల జిక్కి పడిన పాట, గీతరచన సముద్రాల సీనియర్. మరి వీరి కోసం ఈ పాట

ఈనాటి రావే తిథి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు పాప వినాశనం నుండి గురుప్రసాద్, సుకన్య, రవి, మధు మరి వీరందరూ కోరుతున్నారు. దేవుడు చేసిన మనుషులు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పండు పాట. మరి వీరి కోసం ఈ పాట

0: అలాగా
1: రావే అతిథి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా అమనగుర్తి నుండి లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశం, శ్రీనివాస్ మరి వీరందరూ కోరుతున్నారు తల్లి కొడుకుల అనుబంధం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, గీతరచన వేటూరి మరి వీరి కోసం ఈ పాట

0: ముసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి. ఇక రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి మెసేజ్ పంపించారు. ఓకే, సాంగ్ రిక్వెస్ట్ ప్రోగ్రామ్ కాదండి ఇది. ఓకే దెన్, సో ఇంతకీ ఆన్సర్ ఏంటంటే పంజాబ్ అనమాట. సో విన్నారు కదా, భారతదేశంలో అప్పుడే ఫస్ట్ క్లాస్ నుంచి కూడా 12th క్లాస్ వరకు కూడా ఏఐని ప్రధాన పాఠ్యాంశంగా ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం పంజాబ్. ఇక సెకండ్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోతే, ఈరోజు 2026 కామన్వెల్త్ గేమ్స్ జరిగాయి కదా, మీరు కూడా చూసుంటారు. అయితే 2026 కామన్వెల్త్ గేమ్స్ లో పురుషుల లాంగ్ జంప్ లో మురళి శ్రీశంకర్ గారు ఏ పతకాన్ని గెలుచుకున్నారు? చాలా సింపుల్ ఆన్సర్ అయితే అడిగేశా, మరి విన్నారు కదా. 2026 కామన్వెల్త్ గేమ్స్ లో పురుషుల లాంగ్ జంప్ లో మురళి శ్రీశంకర్ ఏ పతకాన్ని గెలుచుకున్నారు? సో తెలిస్తే వాట్సాప్ చేస్తూ ఉండండి ఆన్సర్స్ ని, వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వా, చిక్కుకున్నాడే. తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
1: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
0: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
1: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు,
0: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
0: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

ఫ్రెండ్ బ్యూటిఫుల్ సాంగ్స్ వినేశారు కదా, కబాలి ఫిలిం అలాగే హీరో రామ్ నటించిన ఫిలిం నుంచి కందిరిగా నుంచి కూడా వినేశారు. ఇంకా టైం ఎగ్జాక్ట్లీ 10:41 అయిపోయింది. మనమైతే హరివిల్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఇక నేను అడిగాను 2026 కామన్వెల్త్ గేమ్స్ లో పురుషుల లాంగ్ జంప్ లో మురళి శ్రీశంకర్ ఏ పథకాన్ని గెలుచుకున్నాడు. సో మనం వార్తలు గనక ఫాలో అయిపోతే ఈజీగా తెలిసిపోతుంది ఆన్సర్ అయితే. రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. ఇక ప్రసాద్ గారు ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి పంపించారనమాట, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ ఫ్రమ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి. ప్రీవియస్ క్వశ్చన్ కి ఫస్ట్ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ పంజాబ్ అంటూ పెట్టారు. ఇక రేణుకా గోపరాజు గారు ఫ్రమ్ కడప, ఓకే ఏ మెడల్ గెలుచుకున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే నెక్స్ట్ నిఖిల్ మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. కోట శ్రీమన్నారాయణ మూర్తి గారు, కోట సుజాత, సాయి ప్రీతం, భవానీపురం, విజయవాడ నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఇంతకీ మెడల్ మెడల్ ఏది అది క్లారిటీగా పెట్టలేదు మీరు. ఇక మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి గారు పాపినేపాలెం నుంచి మెసేజ్ పంపించారు, పాలెం నుంచి, కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రమ్ పెడనా, కరెక్ట్ ఆన్సర్ అండి. సత్యనారాయణ గారు విజయవాడ దేవీనగర్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, కరెక్ట్ ఆన్సర్. పెడన జోగనేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. ఆశా శ్రీనివాస్ గారు ఫ్రమ్ బెంగళూరు, కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, కరెక్ట్ ఆన్సర్. ముసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ మెర్సీ విజయ రోజా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, బట్ రాంగ్ ఆన్సర్. తర్వాత నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకి రాజు గారు, కరెక్ట్ ఆన్సర్. ఎంవి నందకుమార్ సున్నిపేట శ్రీశైలం టౌన్షిప్ అంటూ నంద్యాల మండలం నుంచి మెసేజ్ పంపించారు, నంద్యాల డిస్ట్రిక్ట్ అంటున్నారు. ఓకే ఓకే ఆన్సర్ ఏది, మెడల్ పేరు చెప్పలేదు మీరు. నేను ఆల్రెడీ లాంగ్ జంప్ అని నేనే అడిగాను. సో పురుషుల లాంగ్ జంప్ లో మురళి శ్రీశంకర్ ఏ పథకాన్ని గెలుచుకున్నారు. సో ఆన్సర్ ఇంకా నెక్స్ట్ ఆన్సర్ శ్రీను గారు ఐరాల నుంచి మెసేజ్ చేశారు కానీ రాంగ్ ఆన్సర్ అండి. చెల్లపందిరామర్ అండ్ మోనిషా ఫ్రమ్ మధురై తమిళనాడు, కరెక్ట్ ఆన్సర్. మురళి శ్రీశంకర్ అని చెప్తూ చాలా వివరంగా ఏ మెడల్ గెలుచుకున్నారో కూడా చెప్తూ శ్రావ్యశ్రీ, అరుణ, జ్యోత్స్న, మున్నేష, కావ్య, కార్తిక్ అండ్ అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి మెసేజ్ పంపించారనమాట, కరెక్ట్ ఆన్సర్స్. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుంచి డి గోవర్ధనరావు, ఇందిరాబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి, మోతిబాయి, త్రివర్ణ బతుకమ్మ. మీరు కొత్తగా త్రివర్ణ బతుకమ్మ ఒకటి యాడ్ చేశారా, రాంగ్ ఆన్సర్ అండి. నెక్స్ట్ అనంతపురం జిల్లా నరసాపురం గ్రామం నుంచి నగేష్ అండ్ లక్ష్మీ, లావణ్య, హర్షవర్ధన్, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాజశేఖర్ బాబు గారు, రాజశేఖర్ రాజు నెల్లూరు నుంచి మెసేజ్ పంపించారు కానీ రాంగ్ ఆన్సర్ అండి. సో ఇవన్నమాట వచ్చిన మెసేజెస్ అన్ని కూడా ఇవే. ఇంకా ఇంతకీ ఆన్సర్ ఏంటంటే సిల్వర్ మెడల్. సో మురళి శ్రీశంకర్ పురుషుల లాంగ్ జంప్ లో గెలుచుకున్న మెడల్ ఏంటి, సిల్వర్ మెడల్. అండ్ ఇంకొక మెసేజ్ ఇప్పుడే అలా వచ్చింది, ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ ఇక నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం మరి.

ఇప్పుడు చాలా ఈజీ క్వశ్చన్. ఇండియా గేట్ దగ్గర వెలిగే జ్యోతిని ఏ పేరుతో పిలుస్తారు? సో ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేస్తూ ఉండండి మీ ఆన్సర్స్ ని. ఇండియా గేట్ వద్ద వెలిగే జ్యోతిని ఏ పేరుతో పిలుస్తారు? సో ఆన్సర్ తెలిస్తే పంపిస్తూ ఉండండి. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

స్పెద్ది ఫిలిం నుంచి సాంగ్ అయితే వినేశారు కదా, మరి వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మోహిత్ చౌతన్ వాయిస్ లో, చౌహాన్ వాయిస్ లో వినేశాము. ఇక నేను అడిగాను హరివెల్లు ప్రోగ్రామ్ లో ఒక క్వశ్చన్, ఇండియా గేట్ వద్ద వెలిగే జ్యోతిని ఏ పేరుతో పిలుస్తారు, మరి ఆన్సర్స్ ఎవరు పంపించేశారు చూసేద్దాం. 32 మెసేజ్లు వచ్చాయి. నమస్తే అండి అంటూ ఆన్సర్ పంపించారు కరెక్ట్ గా ఎర్రమల్లి సీత మహాలక్ష్మి గారు అమలాపురం నుంచి. నెక్స్ట్ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇది అని చెప్తూ సిల్వర్ మెడల్ అని చెప్తున్నారు. మీరు కొంచెం లేట్గా మెసేజ్లు చేస్తున్నారు. ఎవరంటే నిజామాబాద్ ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. ఇక మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్. ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి హరినాథపురం నుంచి

ప్రసాద్ గారు. కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. ఎస్ కరెక్ట్ ఆన్సర్తో సత్యనారాయణ గారు విజయవాడ దేవీనగర్ నుంచి మెసేజ్ పంపించారు. చల్ల పంతిరామర్ గారు అలాగే మోనిషా మధురై తమిళనాడు నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్గా. ముసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్ అండి. ఎం నరేష్ మెస్సీ విజయ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. కోట శ్రీమన్నారాయణమూర్తి గారు, కోట సుజాత, సాయిప్రీతం, భవానీపురం, విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు. తర్వాత అనంతపురం జిల్లా నరసాపురం గ్రామం నుంచి నాగేష్ అండ్ లక్ష్మీ, లావణ్య, హర్షవర్ధన్ కరెక్ట్ ఆన్సర్. ఎం చంద్రశేఖర్ గారు ఫ్రమ్ కడప కరెక్ట్ ఆన్సర్. రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ హిందూపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. బండారు త్రిమూర్తుల గుప్తా గారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం మండలం నుంచి మెసేజ్ పంపించారు ఎన్టీఆర్ కాలనీ అంటూ. ఆన్సర్ కరెక్ట్గా కరెక్ట్ ఆన్సర్ అండి. ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు కరెక్ట్ ఆన్సర్. మార్కాపురం నుండి సిరిగిరి రామ్ప్రసాద్ గారు కరెక్ట్ ఆన్సర్. ఎస్వీ రమేష్ బాబు గారు తిరుపతి నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఎంవి నందకుమార్ గారు సున్నిపేట శ్రీశైలం టౌన్షిప్ అండ్ ప్రాజెక్ట్ అంటూ నంద్యాల జిల్లా నుంచి మెసేజ్ చేశారండి కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద, జానకిరాజు గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. తిరుపతమ్మ ఇబ్రహీం ఖాన్ విజయవాడ నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. లతా ఫ్రమ్ ఉయ్యూరు కరెక్ట్ ఆన్సర్. మస్తాన్ ఫ్యామిలీ గుడ్ మార్నింగ్ అమన్ అంటూ, గుడ్ మార్నింగ్ ఓకే. అనంతపురం నుంచి మస్తాన్ అండ్ ఫ్యామిలీ మెసేజ్ చేశారనమాట కరెక్ట్ ఆన్సర్తో. బీవి నగర్ నెల్లూరు నుంచి రాజశేఖర్ రాజు గారు మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. విజయవాడ నుంచి నందు మెసేజ్ చేశారు కరెక్ట్గా. మధుసూదన్ రెడ్డి గారు పాపినేపాళ్యం నుంచి చేశారు కానీ రాంగ్ అండి. తేజు ఆన్సర్ ఈజ్ అంటూ కరెక్ట్గా మెన్షన్ చేశారు. అరుణ, జ్యోత్స్న, మున్నేస, నరేష్ అండ్ శ్రీనివాస్ అండ్ కావ్య, కార్తిక్, అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి. నెక్స్ట్ జయరామ్ గారు పాకాల మండలం నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్. పెద్ద నరసింహ, పద్మబాయి, శ్రీవాణి అండ్ జగదీష్, శివరాణి కరెక్ట్ ఆన్సర్. నిఖిల్ గారు కరెక్ట్ ఆన్సర్. పూజారి ధనుంజయ గారు అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ దగ్గర నుంచి మెసేజ్ చేశారు. నాకు తెలియదండి అంటున్నారా, సరే ఇట్స్ ఓకే, నేను చెప్తాను. సో ఇంతకీ ఆన్సర్ ఏంటంటే

సో ఇండియా గేట్ వద్ద వెలిగే జ్యోతిని ఏ పేరుతో పిలుస్తారు? అమర్ జవాన్ జ్యోతి. సో యుద్ధంలో చనిపోయిన మన సైనికుల జ్ఞాపకార్థం అమర్ జవాన్ జ్యోతి అనే పేరుతో పిలుస్తారనమాట. అక్కడ వెలుగుతూ ఉంటుంది ఎప్పటికీ కూడా ఒక జ్యోతి. సో ఇది అనమాట ఆన్సర్ అయితే. ఇండియా గేట్ దగ్గర ఉండేది అమర్ జవాన్ జ్యోతి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మన వాళ్ళందరూ కూడా కరెక్ట్గా మెన్షన్ చేశారు. సో ఇదండి ఇవాళ మన హర్వెల్లు ప్రోగ్రామ్. నెక్స్ట్ మళ్ళీ మరొక షోలో మళ్ళీ కలుద్దాం. సో వింటూ స్టేడియం టూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఈస్ యువర్ ఆర్జే తేజు సైనింగ్ ఆఫ్.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.

పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం మొందా తుపాను ప్రభావంతో 2025 అక్టోబర్లో ఇళ్లు దెబ్బతిన్న కుటుంబాలకు ప్రభుత్వం 1.02 కోట్ల రూపాయలు విడుదల చేసింది. అనకాపల్లి జిల్లాకు 8.86 లక్షలు, కర్నూలుకు 3.52 లక్షలు, నంద్యాలకు 65.53 లక్షలు, ప్రకాశానికి 24.40 లక్షలు చొప్పున మంజూరు చేస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. గిరిజన సంక్షేమ గురుకులాల విద్యాలయాల సంస్థ పరిధిలో పనిచేస్తున్న రెగ్యులర్ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంపు 2022 జనవరి 1 నుంచి వర్తించనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్ లేదా mygov.in వెబ్సైట్ లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ వరకు పంపవచ్చు. రాష్టంలో 67 పట్టణాల్లో వీధి వ్యాపారుల జీవనోపాధి పరిరక్షణ, వ్యాపార నియంత్రణకు సంబంధించిన ప్రణాళికలను ప్రభుత్వం ఆమోదించింది. పట్టణ స్థానిక సంస్థలు పట్టణ వెండింగ్ కమిటీలు తీసుకున్న నిర్ణయాలను చట్ట ప్రకారం నోటిఫై చేయాలని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే 51 పట్టణాల్లో వీధి వ్యాపారుల నిర్వహణ ప్రణాళికలను ప్రభుత్వం జూలై 4 నుంచి ఆమోదించింది. జల్జీవన్ మిషన్ 2.0 అమల్లో భాగంగా రాష్ట స్థాయి సాంకేతిక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 11 అంశాలతో కూడిన సంస్కరణల అమలు వంటి వాటిని కమిటీ పర్యవేక్షించనుంది. తాగునీటి సరఫరాలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, వినూత్న విధానాలు గుర్తించడం, వాటి పరిశీలన వంటివి కమిటీ ప్రధాన బాధ్యతలని ప్రభుత్వం తెలిపింది. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: లైఫ్ ఇజే రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11

0: హాయ్ హలో, గుడ్ మార్నింగ్, నమస్తే. మీరు ట్యూన్ చేసి ఉంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై విత్ యువర్ ఆర్జే సమత. మరి 11:16 అయిపోయింది మన స్టూడియోస్ లో టైం, అండ్ మరి మనం అయితే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. మరి ఈ రోజు సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఏ సినిమాల గురించి మాట్లాడుకోబోతున్నాం అంటే, దానికంటే ముందు మనకి సినిమా అంటే కేవలం ఒక 2.5 అవర్స్ వినోదం మాత్రమే కాదండి. కొన్ని సినిమాలు మనల్ని నవ్విస్తాయి, కొన్ని కన్నీళ్లు పెట్టిస్తాయి, మరికొన్ని మాత్రం మన జీవితాన్ని ఆలోచనలతో ముంచేస్తాయన్నమాట. అంటే మనం చేసే పనులు కరెక్ట్ చేస్తున్నామా లేదా అంటూ మరొకసారి వెనక్కి తిరిగి ఆలోచించుకునేలా చేస్తాయి. ఒక మనిషి జీవితంలో ఏం చేయాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏ తప్పులు చేయకూడదు, డబ్బు విజయం కంటే మనుషులు ముఖ్యమా, లేదంటే కష్టాలు వచ్చినప్పుడు వెనక్కి తగ్గిపోవాలా, లేకపోతే మరింత ముందుకు సాగిపోవాలా బలంగా. సో ఇలాంటి ఎన్నో జీవిత సత్యాలను మనకు చెప్పినటువంటి సినిమాలు ఎన్నో ఉన్నాయన్నమాట. మరి ఈ రోజు మనం అలాంటి కొన్ని తెలుగు సినిమాల గురించి ఈ రోజు అయితే మనం మాట్లాడుకుందాం అండ్ తెలుసుకుందాం. అంతేకాకుండా ఆ కథల్లో దాగి ఉన్నటువంటి జీవిత పాఠాలను కూడా తెలుసుకుందాం. మరి ఇంకెందుకు, మరి మన షోను అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంతగా ఏంటి ఆ సినిమాలు అనేది కూడా తెలుసుకుందాం, మాట్లాడుకుందాం మరొక లవ్లీ ట్రాక్ ఎట్టిన తర్వాత. స్టే ట్యూన్ అండ్ కీప్ లిస్నింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
5: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
6: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీ లాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
5: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800420223.

ఎస్, మరి మనం అయితే ఉన్నాం సినిమా కవర్లు ప్రోగ్రామ్ లో. అలాగే మనకి జీవిత పాఠాలను నేర్పించేటువంటి సినిమాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. సో మరి ఇప్పుడు మీరు విన్నారు పాట అర్జున్ సినిమాలోది. సో మరి అర్జున్ సినిమా అనుకోగానే ఏం గుర్తొస్తుంది? మరి మన ప్రిన్స్ మహేష్ బాబు అయితే గుర్తొస్తారు. అయితే ఈ రోజుల్లో సొంత తోబుట్టువులతోనే ఆస్తుల కోసం గొడవపడేటువంటి రోజులను మనం చూస్తున్నాం. కానీ ఈ సినిమాలో తన ట్విన్ సిస్టర్ కోసం తన ప్రాణాల మీదకు వస్తే ఒక అన్నగా తమ్ముడిగా అర్జున్ నిలబడినటువంటి తీరు ప్రతి ఒక్కరి కళ్ళు చెమ్మగిలేలా చేస్తుంది. అంతేకాదు, సో వీరిద్దరి మధ్య ఉండేటువంటి ఒక రిలేషన్ ఏదైతే ఉంటుందో అది తన సిస్టర్ కోసం, అలాగే తన బ్రదర్ గురించి ఆలోచించేటువంటి ఇలాంటి ఒక మంచి రిలేషన్ మనకైతే చూపిస్తారు. అంతేకాకుండా సమస్యల్లో అండగా నిలబడడం అండ్ వీళ్లతో పాటు వాళ్ళ ఫ్యామిలీ రిలేషన్స్ ఏదైతే ఉంటుందో, మధ్యతరగతి కుటుంబ విలువలు, ఒక బాధ్యతాయుతమైనటువంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని సెంటిమెంట్ జోడించి మనకి ఈ సినిమాలో అయితే చూపించారు. అండ్ సో ఇలా ఎన్నో యాంగిల్స్ లో మనకి ఈ సినిమా అర్థమవుతుంది. అలాగే నెక్స్ట్ ఇంకొక సినిమా గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. జీవిత విలువలను నేర్పించేటువంటి సినిమా అంటే నాకు ముఖ్యంగా గుర్తొచ్చేది మహానటి సావిత్రి జీవితం ద్వారా విజయం వచ్చినప్పుడు కూడా మనల్ని మనం కోల్పోకూడదు అనేటువంటి పాఠం అయితే మనం తెలుసుకోవచ్చు. మనకు ఎంత ప్రతిభ ఉన్నా, పేరు వచ్చినా, డబ్బు వచ్చినా కూడా వ్యక్తిగత జీవితంలో తీసుకునేటువంటి నిర్ణయాలు ఎంతో ముఖ్యమని ఈ సినిమా మనకు తెలియజేస్తుంది. సో విజయాన్ని ఆస్వాదిస్తూనే కుటుంబం, ఆరోగ్యం, మనశ్శాంతికి విలువ ఇవ్వాలి. కీర్తి, డబ్బు కోసం మన వ్యక్తిత్వాన్ని, మనశ్శాంతిని త్యాగం చేయకూడదు అని మనకు చెప్తుంది ఈ మహానటి సినిమా. అంతేనా, మన మీద మనకి ఆత్మవిశ్వాసం ఉండాలి. మగవారి ఆధిక్యం ఎక్కువగా ఉండేటువంటి రోజుల్లోనే తన నటనతో సావిత్రి గారు ఒక సూపర్ స్టార్ గా ఎదిగారు అండ్ స్టార్ హీరోస్ తో సమానంగా రెమ్యునరేషన్ తీసుకుంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే ఎక్కువగా అందరినీ నమ్మకూడదు, బ్లైండ్ గా నమ్మకూడదు అనేటువంటి ప్రాక్టికల్ పాఠాన్ని కూడా మనకి ఈ సినిమాలో చూపిస్తుంది. అండ్ ఎమోషనల్ రెసిలియన్స్ అంటే ఎక్కువగా వ్యసనాలకు దూరంగా ఉండాలి. జీవితంలో కష్టాలు రావడం కామన్, బంధాల్లో మోసాలు ఎదురైనప్పుడు కానీ, ఇలా మానసికంగా కృంగిపోయినప్పుడు చాలా మంది ఇలాంటి దారులు వెతుక్కుంటుంటారు కదా. అలా సావిత్రి గారు కూడా మద్యానికి బానిసలై తన జీవితాన్ని ఎలా ముగించుకున్నారు ఇలాంటి విషయాలని మనకైతే చెప్తుంది ఈ సినిమా. మరి ఇలాంటి మరికొన్ని సినిమాల గురించి అయితే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ మహానటి.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో మనం అయితే ఉన్నాం అండ్ అలాగే మనం మాట్లాడుకుంటున్నాం కదా కొన్ని సినిమాల గురించి. అవి మనకు జీవిత సత్యాలు నేర్పిస్తాయి, అలాగే మన లైఫ్ ఎటు వెళ్తుంది అనేటువంటి ఆలోచనలు కూడా మనం చేసేలా చేస్తాయి అన్నమాట. మరి అలాంటి సినిమాల్లో మరొకటి శ్రీమంతుడు అని చెప్పుకోవచ్చు. మనం సమాజం నుంచి చాలా తీసుకుంటున్నాం కదా, ఎంతో కొంత తిరిగి చేయాలి లేకపోతే లావైపోతాం. ఏంటి నిజమేంటారా? బట్ ఇదంతా పక్కనుంచితే సమాజం నుంచి మనం పొందింది ఎంతో కొంత సమాజానికైతే తిరిగి ఇవ్వాలి అనేటువంటి గొప్ప ఆలోచనను ఈ సినిమా మనకు కలిగిస్తుంది. మనకున్న దానిలో కొంతైనా అవసరమైన వారికి ఉపయోగపడేలా చేయాలి. డబ్బు సంపాదించడమే జీవితానికి అంతిమ లక్ష్యం కాకూడదు అని చెప్తుంది ఈ సినిమా.

ఇలాగే మన చుట్టూ ఉండే వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి అనేటువంటి మోటివ్ తో వచ్చినటువంటి మరొక సినిమా జనతా గ్యారేజ్. ప్రకృతిని ప్రేమించడం, సమాజంలో అన్యాయం జరిగినప్పుడు బాధితులకు అండగా నిలబడటం అనే సామాజిక కోణాన్ని ఈ సినిమా చాలా పవర్ఫుల్ గా మనకైతే చూపిస్తుంది. సో మరి ఇలాంటి మరిన్ని సినిమాల గురించి అయితే మనం మాట్లాడుకుందాం. మరొక చక్కటి పాట ఎత్తి విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ శ్రీమంతుడు.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

సినిమా కబుర్ల ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం. అండ్ అలాగే ఇలాంటి మరిన్ని రిలేషన్స్ గురించి మనం చూపించినటువంటి సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు. ఈ సినిమా చూసుకుంటే కుటుంబం, అనుబంధాలు, మనుషుల మధ్య ప్రేమ విలువలను మనకి గుర్తు చేస్తుంది ఈ సినిమా. జీవితంలో మనం ఎంత సంపాదించినా మనతో నిలబడేటువంటి మనుషుల విలువలను మర్చిపోకూడదు. కుటుంబంతో మాట్లాడి అనుబంధాలని కాపాడుకోవాలి. చిన్న చిన్న అపార్థాల కోసం బంధాలను దూరం చేసుకోకూడదు అంటూ మనకి ఒక మంచి మెసేజ్ అయితే ఇస్తుంది ఈ సినిమా. అండ్ ఇంకా మరిన్ని సినిమాల గురించి అయితే మనం మాట్లాడుకుందాం, తెలుసుకుందాం.

కలలు ఉంటాయని చూపించినటువంటి సినిమా కేర్ ఆఫ్ కంచరపాలెం. ఇది మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని చెబుతుంది. మనిషిని అతని డబ్బు, వృత్తి, స్థాయి చూసి అంచనా వేయకూడదు. ప్రతి మనిషిని గౌరవంగా చూడాలి. సామాజిక స్థాయి ఆధారంగా మనుషుల్ని తక్కువగా చూడకూడదు అని మనకు చెప్తుంది ఈ సినిమా కేర్ ఆఫ్ కంచరపాలెం. అండ్ అంతేకాదు, మనకి డ్రీమ్స్ ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని గురించి కూడా ఆకాశమే నీ హద్దుర అనేటువంటి సినిమా చూపిస్తుంది. కలలు పెద్దవిగా ఉండాలి, వాటిని సాధించడానికి అడ్డంకులు ఎన్నొచ్చినా కూడా ప్రయత్నాన్ని ఆపకూడదు అని చెప్పేటువంటి కథ ఈ ఆకాశమే నిహద్ర. లక్ష్యాన్ని స్పష్టంగా పెట్టుకుని పట్టుదలతో మనం ముందుకు సాగాలి. ఇది అసాధ్యం అని ఎవరు చెప్పినా కూడా అక్కడితో మీ లక్ష్యాన్ని వదులుకోకూడదు అని మనకు నిరూపిస్తుంది ఈ సినిమా. సో మనకు నచ్చినటువంటి సినిమా ఏదైనా కావచ్చు, కానీ ఆ సినిమాలో మన జీవితానికి ఉపయోగపడేటువంటి ఒక మంచి మాట కానీ, ఒక మంచి ఆలోచన కానీ, ఒక మంచి పాఠం కానీ మనం తీసుకోగలిగితే అదే మనం ఆ సినిమాకు ఇచ్చేటువంటి నిజమైన గౌరవం. ఏమంటారు? సో సినిమాలు చూద్దాం, అలాగే వాటి నుంచి కూడా మంచి విషయాలనే మనం నేర్చుకుందాం. సో ఇది వాళ్ళ మన సినిమా కబుర్లు ప్రోగ్రామ్. అండ్ ఎప్పుడైతే మీ అందరి కోసం మరొక చక్కటి పాట అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ ఫ్యామిలీ స్టార్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. దేశంలో రసాయన రంగం 2040 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల లక్ష్యాన్ని చేరుకోవాలని రసాయన ఎరువుల శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. ఢిల్లీలో జరిగిన ఉన్నతస్థాయి సీఓ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అడ్డంకులను గుర్తించి సూచనలు కాలపరిమితితో కూడిన చర్యలుగా మార్చడమే లక్ష్యంగా పరిశ్రమలతో నిరంతరం వ్యవస్థీకృత యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.

విధంగానే క్వాంటం కంప్యూటింగ్ రంగాన్ని ప్రోత్సహించాలన్నదే తమ ఉద్దేశమని అన్నారు. యువతను మాదక ద్రవ్యాల బారి నుంచి కాపాడడంతో పాటు దేశభక్తి, సామాజిక బాధ్యతపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ఇబ్రహీంపట్నంకు చెందిన యువకుడు పల్లపు శ్రీవేద ఆదిత్య చేపట్టిన 9,000 కిలోమీటర్ల సోలో బైక్ రైడ్కు మైలవరం ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట అధికార ప్రతినిధి వసంత వెంకటకృష్ణ ప్రసాద్ సంఘీభావం తెలిపారు. డ్రగ్స్ వద్దు, దేశం వద్దు అనే నినాదంతో చేపట్టిన ఈ బైక్ యాత్రను ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ వద్ద ఎమ్మెల్యే జెండా ఊపి ఈరోజు ప్రారంభించారు. భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని స్వయం ప్రతిపత్తి గల సంస్థ అయిన మేరా యువ భారత్ యువ వాలంటీర్ల కోసం దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ ఆగస్టు 27, 2026 అని అధికారికంగా ప్రకటించింది. దేశవ్యాప్త నమోదు కార్యక్రమం నేషనల్ యూత్ కార్ప్స్ ఫ్రేమ్వర్క్ కింద జాతీయ అభివృద్ది సామాజిక సంక్షేమ పథకాల్లో చురుగ్గా పాల్గొనడానికి యువ నాయకులకు ఒక ప్రత్యేక అవకాశాన్ని అందిస్తోంది. నేత్రదానంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. జాతీయ నేత్రదాన పక్షోత్సవాల సందర్బంగా మంగళగిరిలోని ఆరోగ్యశాఖ ప్రధాన కార్యాలయంలో ప్రచార పత్రాన్ని ఆవిష్కరించారు. నేత్రదాన పక్షోత్సవాల్లో భాగంగా ఈ నెల 25 నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు 28 జిల్లాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తామని, 2019-20 నుంచి 2023-24 వరకు 5 ఏళ్లలో రాష్ట వ్యాప్తంగా 18,400 కార్నియాలు సేకరిస్తే 2024-25 నుంచి 2026-27 జూలై వరకు 13,803 కార్నియాలు సేకరించామని తెలిపారు. కర్నూలు, విశాఖలోని ప్రాంతీయ కంటి ఆసుపత్రుల్లో ఐ బ్యాంకుల ఏర్పాటుకు 80 లక్షలతో అత్యాధునిక పరికరాలు సమకూరుస్తున్నామని వివరించారు. రాష్టంలో వ్యవసాయ భూముల్లో సుబాబులు, యూకలిప్టస్ లాంటి ఆగ్రో ఫారెస్టరీ పంటలు సాగు చేస్తున్న రైతులకు జీఎస్టీలో రాయితీ కల్పించాలని 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ కోరారు. రైతుల విన్నపం మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్కు లేఖలు రాసినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఎస్, 12 గంటల 10 నిమిషాలు అయితే అయిపోయింది మన స్టూడెంట్స్ రిటైర్మెంట్ మరి మనమైతే ఉన్నాం. మీకు తెలుసా ప్రోగ్రామ్ లో మరి ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదండి. అయితే ఆరోగ్యంగా ఉండడానికి పెద్ద పెద్ద జిమ్లు, ఖరీదైన డైట్లు ఇవన్నీ అవసరమా? కాదు. ప్రపంచంలోని కొన్ని దేశాల ప్రజల జీవన శైలిని చూస్తే ఆరోగ్యం అనేది ఒక ప్రత్యేకమైన పని కాదు, రోజువారీ జీవితంలో సహజంగా కలిసిపోయిన అలవాటు అని అర్థమవుతుంది. ప్రపంచంలో ఆరోగ్యకరమైన జీవన శైలిని అనుసరించేటువంటి దేశాలు అనే విషయాన్ని మాట్లాడుకున్నప్పుడు

ఎక్కువ ఆయుష్ అంటే దీర్ఘాయువు, ఆరోగ్యకరమైన ఆహారం, శారీరక చురుకుదనం, సామాజిక సంబంధాలు, జీవన విధానం అనే అంశాల మీద ఆధారంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లిస్టులో సింగపూర్, జపాన్, సౌత్ కొరియా, ఐస్లాండ్, నార్వే, స్విట్జర్లాండ్, స్వీడన్, స్పెయిన్, ఇటలీ ఇలాంటి ఎన్నో దేశాలు హెల్తీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీలో ముందున్న దేశాలుగా కనిపిస్తున్నాయి. మరి ఇదంతా బానే ఉంది, ఈ దేశాలు మాత్రమే ఎందుకు ఆ లిస్టులో స్థానం సంపాదించుకున్నాయి అనే విషయాలు మనమైతే తెలుసుకుందాం, మాట్లాడుకుందాం ఈరోజు మన మీకు తెలుసా ప్రోగ్రాంలో.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

ఎస్ వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ మీకు తెలుసా, ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం. మరి ఇందాక నేను చెప్పినటువంటి దేశాలన్నీ కూడా హెల్దీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీలో ముందున్న దేశాలు. మరి ఆ దేశాలు ఆ లిస్ట్ లో ఎలా స్థానం సంపాదించాయో తెలుసా? మరి జపాన్ గురించి మనం మాట్లాడుకోవాలంటే, జపాన్ ప్రజల ఆహారంలో చేపలు, కూరగాయలు, సోయా ఆధారిత పదార్థాలు, అన్నం, ఇలాంటి సాంప్రదాయ ఆహారాలు ముఖ్యమైనవిగా కనిపిస్తాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా జపనీస్ డైట్ ను ఆరోగ్య ప్రయోజనాలతో అధ్యయనం చేసినటువంటి సంప్రదాయ డైటరీ ప్యాటర్న్ లో ఒకటిగా పేర్కొంది. అలాగే జపాన్ ప్రజలు పోషన్ అవేర్నెస్, అలాగే వైవిధ్యమైన ఆహారం, చురుకైన జీవితం అంటే చురుకైన జీవన శైలి, ఇలాంటి అంశాలకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అండ్ వాళ్ళు చాలా ఇంపార్టెంట్ గా ఈ విషయాల్ని కన్సిడర్ చేస్తారనమాట. మన సాంప్రదాయ ఆహారాన్ని సమతుల్యంగా తీసుకుంటే అది ఆరోగ్యకరమైన జీవన శైలిలో ఖచ్చితంగా భాగం అవుతుంది అని మనకు నిరూపిస్తుంది జపాన్.

0: అలాగే ఇటలీ, స్పెయిన్ ఈ దేశాల్లో కూడా కూరగాయలు, పండ్లు, పప్పులు, హోల్ గ్రెయిన్స్, నట్స్, చేపలు ఇలాంటి ఆహారాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, వీరు అంటే ఇటలీ ప్రజలు ఆహారాన్ని తీసుకోవడం మాత్రమే దృష్టి కేంద్రీకరించడంతో భోజనాన్ని నెమ్మదిగా బాగా నమిలి తినాలి అనేటువంటి విషయాన్ని, అలాగే అందరితో కలిసి ఎక్కువగా తినడం ఇలాంటి వాటిని ఆస్వాదించడం అనేది కూడా వారి సంస్కృతిలో భాగంగా చేసుకున్నారన్నమాట. సో ఇలాంటి పద్ధతుల ద్వారానే ఈ దేశాలు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లో హెల్తీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీలో ముందున్నాయన్నమాట. సో మరి ఇంకా మరిన్ని వివరాలు అయితే తెలుసుకుందాం మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత. అండ్ దానికంటే ముందు ఒక షార్ట్ కమర్షియల్ బ్రేక్.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణవణము సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా? ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
5: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
4: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
5: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 ఏ నింపాలి.
4: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
5: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
4: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
5: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్.

0: ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ఈరోజు ప్రత్యేక ప్రతినిధుల 25వ రౌండ్ టేబుల్ చర్చలు జరుపుతారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు నుండి కెనడా, అమెరికాల్లో పర్యటిస్తారు. దేశంలో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తూ తీసుకొచ్చిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. భారత్ శ్రీలంక జట్ల మధ్య కొలంబోలో జరుగుతున్న 2వ క్రికెట్ టెస్టు మ్యాచ్లో లంచ్ బ్రేక్ సమయానికి శ్రీలంక మొదటి ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. భారత్ చైనా సరిహద్దు సమస్యపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో కలిసి బీజింగ్లో ఈరోజు ప్రత్యేక ప్రతినిధుల 25వ రౌండ్ టేబుల్ చర్చలు జరుపుతారు. సరిహద్దు సమస్యతో పాటు ఇతర ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఇరువురు నాయకులు చర్చిస్తారు. ఈ పర్యటనలో భాగంగా అజిత్ దోవల్ చైనా ఉపాధ్యకులు హాంగ్ జెంగ్ను కూడా కలుసుకుంటారు. చైనాలో జరిగే 2 రోజుల పర్యటన నిమిత్తం జాతీయ భద్రతా

హదరు నిన్న బీజింగ్ చేరుకున్నారు. ధోవల్ వాంగ్ చర్చలకు ముందు చైనాతో మంచి సంబంధాలు కొనసాగాలంటే సరిహద్దు ప్రాంతాల్లో ప్రశాంతత అత్యవసరమని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ పునరుద్ఘాటించారు. భారత్ చైనా సరిహద్దు వివాదాన్ని సమగ్రంగా పరిష్కరించేందుకు 2003లో ఏర్పాటు చేసిన సరిహద్దు చర్చల యంత్రాంగంలో ధోవల్ వాంగ్ ఇద్దరూ ప్రత్యేక ప్రతినిధులుగా ఉన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు నుండి కెనడా, అమెరికాల్లో పర్యటిస్తారు. ఉభయ దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడం, పెట్టుబడులను ప్రోత్సహించడం, ప్రపంచ ఆర్థిక ప్రాధాన్యతలపై సహకారాన్ని పెంపొందించడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశమని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. టొరంటోలో జరిగే పర్యటనలో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కెనడా ఆర్థిక మంత్రి ఫ్రాంకోయిస్ ఫిలిప్ షాంపైన్తో కలిసి ప్రారంభ ఆర్థిక సంభాషణల్లో పాల్గొంటారు. స్థూల ఆర్థిక పరిణామాలు, ఆర్థిక రంగ సహకారం, ద్వైపాక్షిక పెట్టుబడి అవకాశాలపై ఇరు దేశాలు అభిప్రాయాలు పంచుకోవడానికి ఈ చర్చా వేదిక ఉపయోగపడుతుంది. ప్రముఖ సంస్థల సీఈఓలు, అధ్యక్షులు, సీనియర్ ప్రతినిధులతో జరిగే పెట్టుబడి రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా నిర్మలా సీతారామన్ పాల్గొంటారు. పార్లమెంటు సమావేశాలకు పదే పదే అంతరాయాలు కలిగించిన ప్రతిపక్ష పార్టీలను కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే, నిరసన తెలిపే, ఓటు వేసే హక్కును రాజ్యాంగం కల్పించిందే తప్ప పార్లమెంటును అడ్డుకోవడానికి లేదా తమ రాజకీయ డిమాండ్లు నెరవేరనప్పుడు పార్లమెంటును స్తంభింపజేయడానికి ప్రతిపక్ష పార్టీలకు ఎటువంటి హక్కు ఇవ్వలేదని పేర్కొన్నారు. ఈరోజు ఒక ఆంగ్ల దినపత్రికకు రాసిన వ్యాసంలో ఆయన పార్లమెంట్ అనేది రాజకీయ పార్టీలకు చెందింది కాదని, దేశ ప్రజలదని స్పష్టం చేశారు. తమ నియామక దేశాల్లో అట్టడుగు స్థాయి భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవాలని, ఆయా దేశాలతో సంబంధాలను మరింత బలోపేతం చేయాలని యువ డిప్లొమాట్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. 2025వ బ్యాచ్కు చెందిన భారత విదేశీ సేవల ఆఫీసర్ ట్రైనీలతో సంభాషిస్తూ మోదీ, సాంప్రదాయ దౌత్య సర్కిళ్లకు మించి తమ నెట్వర్క్లను విస్తరించుకోవాలని, ప్రజలతో భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించుకోవాలని మోదీ కోరారు. గోధుమ పిండి, సంబంధిత ఉత్పత్తులపై ఎగుమతి ఆంక్షలను ప్రభుత్వం ఎత్తివేసింది. దీంతో ఆటా, మైదా, రవ్వ, ఇతర గోధుమ ఆధారిత ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయడానికి మార్గం సుగమం అయ్యింది. గోధుమ పిండి, సంబంధిత ఉత్పత్తుల ఎగుమతి విధానాన్ని ప్రభుత్వం తక్షణమే అమల్లోకి వచ్చేలా విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నిన్న విశ్వవిద్యాలయ నిధుల సంఘం, యూజీసీ, అఖిల భారత సాంకేతిక విద్యామండలి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యా సంస్థలను బలోపేతం చేయడానికి మారుతున్న ప్రాధాన్యతలు, వ్యూహాలపై చర్చించారు. విద్యా సంస్థల క్రీడల్లో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా ప్రోత్సహించడం, యువతలో క్రీడా ప్రతిభను పెంపొందించడంపై దృష్టి సారించి ఖేలో భారత్ గురించి చర్చించినట్టు జోషి సామాజిక మాధ్యమ పోస్టులో తెలియజేశారు. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తూ తీసుకొచ్చిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2016 ఆగస్టు 25న ప్రారంభించిన యూపీఐ లావాదేవీల పరిమాణంలో దాదాపు 13,000 రెట్లు ముందుకెళ్లింది. వార్షిక లావాదేవీల పరిమాణం 2016-17లో కేవలం 1.78 కోట్ల లావాదేవీల నుండి 2025-26 నాటికి 24,162 కోట్లకు పైగా లావాదేవీలకు విస్తరించిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదే సమయంలో లావాదేవీల విలువ కూడా 7,000 కోట్ల నుండి దాదాపు 314 లక్షల కోట్ల రూపాయలకు పెరిగింది. డిజిటల్ చెల్లింపుల కోసం యూపీఐ ప్రపంచ వేదికగా కూడా అవతరించిందని, ప్రస్తుతం ఇది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఫ్రాన్స్, భూటాన్, శ్రీలంక, నేపాల్, సింగపూర్, మారిషస్, ఖతార్, కంబోడియా, గ్రీస్, మాల్దీవుల్లో అందుబాటులో ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రియల్ టైం చెల్లింపు వ్యవస్థగా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఐఎంఎఫ్ దీనిని గుర్తించిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ సేవలు
దశాబ్దం పూర్తి చేసుకు

ఉన్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. యూపీఐని భారతదేశ డిజిటల్ చెల్లింపుల ప్రయాణంలో ఒక పెద్ద మలుపుగా మోదీ అభివర్ణించారు. తమ యూపీఐ అనుభవాలను పంచుకోవాలని దేశ ప్రజలను కోరుతూ, యూపీఐ సాధించిన అపారమైన పరిమాణం, విస్తృతి ప్రతి భారతీయుడు గర్వించదగిన విషయమని మోదీ అన్నారు. దేశంలోకి అక్రమ చొరబాట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని భద్రతా ఏజెన్సీలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. న్యూఢిల్లీలో 9వ జాతీయ భద్రతా వ్యూహాల సదస్సు 2026ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ ఆయన, వివిధ జాతీయ భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు ఎస్ఓపీలను రూపొందించడానికి మల్టీ ఏజెన్సీ సెంటర్ వేదికలపై అందుబాటులో ఉన్న సమాచారాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా విశ్లేషించాలని ఆదేశించారు. ఉగ్రవాదాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి హోంమంత్రిత్వ శాఖకు చెందిన ప్రహార్ పథకం అమలు కోసం శిక్షణ ఇవ్వడం, పరారీలో ఉన్న నిందితులను వెనక్కు రప్పించి విచారణను వేగవంతం చేయాలని అన్నారు. ఈ సదస్సు మొదటి రోజున ఉగ్రవాద వ్యతిరేక సవాళ్లకు ప్రతిస్పందన, మల్టీ ఏజెన్సీ సెంటర్ ద్వారా ఇంటెలిజెన్స్ సమ్మేళనం, విశ్లేషణ కార్యాచరణ, మాదక ద్రవ్యాల నియంత్రణపై విజన్ డాక్యుమెంట్, అక్రమ వలసదారుల గుర్తింపు బహిష్కరణ, సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి విధాన రూపకల్పన, పాకిస్తాన్ సాగిస్తున్న ఫ్రాక్సీ యుద్దం వంటి జాతీయ భద్రతకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. భారత్ శ్రీలంక జట్ల మధ్య కొలంబోలో జరుగుతున్న 2వ క్రికెట్ టెస్ట్ మ్యాచ్ 3వ రోజున లంచ్ బ్రేక్ సమయానికి శ్రీలంక జట్టు మొదటి ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. భారత్ తొలి ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 503 పరుగులు చేసింది. భారత్ తొలి టెస్టులో 165 పరుగుల తేడాతో విజయం సాధించి 2 మ్యాచ్ల సిరీస్లో 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది. 2వ టెస్టును కూడా గెలిచి సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలని భారత్ భావిస్తుండగా, సిరీస్ను సమన్ చేయాలని శ్రీలంక లక్ష్యంగా పెట్టుకుంది. ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, కేరళ, మాహే, మధ్య మహారాష్ట్ర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఐఎండీ హెచ్చరించింది. తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, తెలంగాణ, ఉత్తరాఖండ్, విదర్భ, ఈశాన్య ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని పేర్కొంది. గురువారం వరకు అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ఈరోజు ప్రత్యేక ప్రతినిధుల 25వ రౌండ్ టేబుల్ చర్చలు జరుపుతారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు నుండి కెనడా, అమెరికాల్లో పర్యటిస్తారు. దేశంలో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తూ తీసుకొచ్చిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. భారత్ శ్రీలంక జట్ల మధ్య కొలంబోలో జరుగుతున్న 2వ క్రికెట్ టెస్టు మ్యాచ్లో లంచ్ బ్రేక్ సమయానికి శ్రీలంక మొదటి ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే.

0: వడ్డీని నెల నెల సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ మరి మనమైతున్నాం, మీకు తెలుసాలో అలాగే మనం మాట్లాడుకుంటున్నాం కదా, కొన్ని దేశాల్లో ప్రజలు హెల్దీ లైఫ్ స్టైల్ తో ఉంటున్నారనమాట. మరి దానికి కారణం ఏంటి అనేటువంటి విషయాల గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం. అలాగే నార్డిక్ కంట్రీస్ అంటే స్వీడన్, నార్వే, డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్ ఇలాంటి దేశాల్లో హోల్ గ్రెయిన్స్, బెర్రీస్, వెజిటబుల్స్, లెగ్యూమ్స్, ఫిష్ ఇలాంటి ఆహారాలు ముఖ్యమైనవిగా తీసుకుంటారనమాట. అంతేకాకుండా వారు రోజువారీ జీవితంలో శారీరక చురుకుదనం, అలాగే బయట సమయం గడపడం, ప్రకృతితో అనుసంధానమై ఉండడం ఇలాంటి అలవాట్లకు కూడా ఇలా వీళ్లు హెల్దీగా ఉండడానికి ప్రధాన కారణాలుగా గుర్తించారు. అండ్ సింగపూర్ విషయానికి వస్తే, ఆరోగ్యం అనేది కేవలం వ్యక్తిగత బాధ్యత మాత్రమే కాదండోయ్. ఆరోగ్యకరమైన ఆహారం, శారీరక చురుకుతనం, ప్రజారోగ్య విధానాలు, ఆరోగ్య సేవలు, అలాగే ఇవన్నీ కలిసి ప్రభావం చూపుతాయి. సో ఇలా ఈ దేశం పాటిస్తున్నటువంటి సూత్రం అయితే ఇది. మరి ఆరోగ్యం కోసం ఏ దేశాలో వెళ్లాల్సిన అవసరం లేదు. మంచి అలవాట్లను మన ఇంట్లో, మన ఆహారంలో, మన రోజువారీ జీవితంలోకి తీసుకురావడమే ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ అని నేనంటాను. మరి మీరేమంటారు? అండ్ మీరేమనుకుంటున్నారు, మరి హెల్దీగా ఉండాలంటే ఇంకా ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి మన లైఫ్ స్టైల్లో అనేటువంటి, మీకే బాగా తెలుస్తుంది కాబట్టి. సో మరి ఈట్ హెల్దీ అండ్ అలాగే స్టే ఫిట్. సో ఇప్పుడైతే మీ అందరి కోసం మరొక చక్కటి పాట అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ. ఒక ఊర్లో వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం పై.

భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. దేశ ప్రజలకు తపాల శాఖ సేవలను మరింత సులభంగా అందుబాటులోకి తీసుకురావడానికి డాక్ సేవ యాప్, డాక్ మిత్ర యాప్లను కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఢిల్లీలో ప్రారంభించారు. అలాగే 10 రాష్ట్రాల్లోని పునరుద్దరించిన 14 పోస్టాఫీస్ భవనాలను సింధియా ప్రారంభించారు. డాక్ మిత్ర యాప్ ద్వారా గ్రామీణ డాక్ సేవలు డిజిటల్గా సాధికారత సాధించి తమ పనులను మరింత సులభంగా, వేగంగా నిర్వహించవచ్చునని మంత్రి తెలిపారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు నుంచి కెనడా, అమెరికాలో పర్యటిస్తారు. ఉభయ దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడం, పెట్టుబడులను ప్రోత్సహించడం, ప్రపంచ ఆర్థిక ప్రాధాన్యతలపై సహకారాన్ని పెంపొందించడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశమని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆడిటింగ్ పరిధిలోకి రాని వ్యాపార, వృత్తిపరమైన ఆదాయం ఉన్న పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయ పన్ను రిటర్నులను దాఖలు చేసేందుకు గడువు సమీపిస్తోంది. 2026-27 మదింపు సంవత్సరానికి సంబంధించి రిటర్నులు

చెందుకు ఆగస్టు 31వ తేదీ వరకు గడువు ఉందని ఆదాయ పన్ను విభాగం వెల్లడించింది. ఈ వ్యవధిలోపు రిటర్నులు సమర్పించాలని కోరింది. విశాఖలోని ఇందిరాగాంధీ జులాజికల్ పార్కులో 12 రకాల జంతువులు, పక్షులకు చెందిన మొత్తం 128 కొత్త జీవాలు జన్మనివ్వడంపై ఉప

సంవాద్ ఖేల్ కీ బాత్ పీఎంకే సాత్ కార్యక్రమం నిర్వహించబడుతోందని రాష్ట్ర మైభారత్ డైరెక్టర్ ఉజ్వల్ తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి వర్చువల్ ద్వారా క్రీడాకారులు యువతతో చర్చించడం జరుగుతుందని అన్నారు. క్రీడలు, ఫిట్నెస్, యువత నేతృత్వంలోనే దేశ నిర్మాణం అనే జాతీయ దార్శనికతతో యువతను అనుసంధానించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యమని తెలిపారు. తిరుపతిలో రెండవ రోజు అమరావతి ఛాంపియన్షిప్ రాష్టస్థాయి పోటీలు కొనసాగుతున్నాయి. అథ్లెటిక్స్, చెస్, యోగా, కబడ్డీ, బ్యాడ్మింటన్, బాక్సింగ్, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, బాస్కెట్బాల్, హాకీ, ఖోఖో, ఆర్చరీ క్రీడా పోటీల్లో క్రీడాకారులు పాల్గొని అద్భుతమైన ఆట తీరును ప్రదర్శిస్తున్నారు. భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని స్వయం ప్రతిపత్తి గల సంస్థ అయిన మేరా యువభారత్ మైభారత్ యువ వాలంటీర్ల కోసం దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ ఆగస్టు 27, 2026 ప్రకటించింది. దేశవ్యాప్త నమోదు కార్యక్రమం నేషనల్ యూత్ కార్ప్స్ ఫ్రేమ్వర్క్ కింద జాతీయ అభివృద్ది సామాజిక సంక్షేమ పథకాల్లో చురుగ్గా పాల్గొనడానికి యువ నాయకులకు ఒక ప్రత్యేక అవకాశం అందిస్తోంది. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

ఎస్ ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ మరి మనమైతే ఉన్నాం ధీరా ప్రోగ్రామ్ లో. సో మరి ఈ రోజు ధీరా ప్రోగ్రామ్ లో మనం ఒక ఇంట్రెస్టింగ్ విషయం గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. అలాగే అది మన ఇంట్లో ఉండేటువంటి ఒక అందమైన ప్రపంచం గురించి మాట్లాడుకుందాం. అదే మహిళలు. ఒకే ఇంట్లో ముగ్గురు మహిళలు ఉంటారు, అంటే అమ్మమ్మ, అమ్మ, కూతురు. కానీ ఈ ముగ్గురి ఆలోచనలు, జీవితాన్ని చూసేటువంటి కోణం చాలా వేరుగా ఉంటుంది. తరాలు మారుతున్న కొద్దీ మహిళల ఆలోచనల్లో ఎలాంటి విప్లవం వచ్చింది అనేటువంటి విషయం గురించి మనమైతే మాట్లాడుకుందాం ఈరోజు మన ధీర ప్రోగ్రాంలో.

మొత్తం మూడు తరాల మహిళలు అంటున్నాం కదా, మరి ఇందులో మొదటి తరానికి వస్తే మన అమ్మమ్మలు, నాయనమ్మలు, మా బామ్మలు, మామలు ఈ తరం అనమాట. అంటే వీళ్ళందరూ కూడా ఒక 1950s 1970s ఈ కాలానికి చెందినవారు. సో వీళ్ళ ఆలోచన విధానం ఎలా ఉండేదో తెలుసా, మహిళలకు అంటే ఆ తరం మహిళలకు కుటుంబమే సర్వస్వం, ఓర్పు, సహనం, త్యాగం అనేవి వీరి ప్రధాన పదాలు. సో అలాగే మనం సినిమాల పరంగా ఉదాహరణలు చూసుకోవాలి అంటే గోరింటాకు, ముత్యాల మొగ్గు, సో ఇలాంటి సినిమాలు చూస్తే ఈ తరం అంటే మొదటి తరం వాళ్ళు మనకి చక్కగా కనిపిస్తారు అన్నమాట. అంటే అప్పట్లో ఎలా ఉండేవారు అనేది. సో అలాగే వీళ్ళ ఆలోచన విధానం కూడా ఎలా ఉండేదంటే వాళ్ళ సొంత ఇష్టాలను, కలలను ఎప్పుడూ బయటికి చెప్పుకునేవారు కాదు. భర్త సంతోషం, పిల్లల భవిష్యత్తే వారి జీవిత ఆశయంగా మెలిగేవారు. నాలుగు గోడల మధ్య ప్రపంచం అనుకున్న ఇంటిని నడపడంలో మాత్రం వీరే సూపర్గా నిర్వహించేవారు అన్నమాట. సో

ఉండేవారు మొదటి తరం మన అమ్మమ్మలు నానమ్మలు వీళ్ళందరూ అనమాట. అలాగే ఈ తరం వాళ్ళకి నా కోసం నా ఇష్టం అనేటువంటి పదాలే లేవు. వాళ్ళలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. సో ఉమ్మడి కుటుంబాల భారాన్ని మోస్తూ ఎంతటి కష్టాన్నైనా చిన్న చిరునవ్వుతో దాచేసుకునేవారు. భర్తే దైవం, పిల్లలే సర్వస్వం అనమాట. అలాగే వీళ్ళకి సమస్య వస్తే బయట పెట్టుకోవడం తెలీదు, సర్దుకుపోవడమే తెలుసు. ఆర్థిక స్వేచ్ఛ లేకపోయినా ఇంట్లో వారందరినీ కూడా ఒకే తాటిపై నడిపించేటువంటి ఒక సైలెంట్ లీడర్షిప్ వీరిది అని చెప్పొచ్చు. మరి నెక్స్ట్ తరాల వాళ్ళు ఎలా ఉన్నారు, మరి ఈ మార్పులు దేనికి సంకేతం అనేటువంటి విషయాల గురించి కూడా మనమైతే మాట్లాడుకుందాం. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత అండి, ప్రతి మీ అందరి కోసం కార్తీక దీపం ఈ చిత్రం నుంచి ఒక చక్కటి పాట అయితే వచ్చేస్తుంది.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు: తీర ప్రాంతాల పరిరక్షణకు గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తున్నామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. యువతకు ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట యువజన క్రీడల శాఖల మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. వచ్చే జనవరిలో అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ సేవలు అందుబాటులోకి రానున్నాయని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. రాష్ట లోకాయుక్తగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. తీర ప్రాంతాలకు సహజ రక్షణ కవచం ఏర్పాటు చేయడమే లక్ష్యంగా గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇందులో భాగంగా తాటివనాల ఏర్పాటు ప్రక్రియకు అటవీశాఖ శ్రీకారం చుట్టిందని ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. గ్రేట్ గ్రీన్ వాల్ కార్యక్రమంలో రెండవ దశలో తాటివనాలను అభివృద్ది చేయనున్నామని, తుఫాన్లు తీవ్ర గాలుల సమయంలో తాటి చెట్లు సహజ గాలి నిరోధక వ్యవస్థగా పనిచేసి తీర ప్రాంత గ్రామాలకు రక్షణ కల్పిస్తాయని తెలిపారు. రాష్ట వ్యాప్తంగా తీర ప్రాంతం వెంబడి 5499 హెక్టార్లలో తాటివనాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. స్థానిక ప్రజలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పవన్ కళ్యాణ్ కోరారు. యువతకు ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట యువజన క్రీడల శాఖల మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి అన్నారు. 10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ 2026ను ప్రభుత్వం విడుదల చేసిందని, నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. 4 దశల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నామని, సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల కానున్నాయని తెలిపారు. గ్రూప్ 1, గ్రూప్ 2 తో పాటు

0: పోలీసు, ఫైర్, జైళ్లు, అటవీ, పశుసంవర్ధక, ఎక్సైజ్, ఇంజనీరింగ్, విద్యుత్ తదితర శాఖల్లో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు చెప్పారు. జాబ్ క్యాలెండర్ పూర్తి వివరాలను govir.ap.gov.in వెబ్సైట్లో తెలుసుకోవచ్చని తెలిపారు. వచ్చే జనవరిలో అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ సేవలు అందుబాటులోకి రానున్నాయని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. రాజధాని అమరావతిలో పర్యటించిన మంత్రి క్వాంటమ్ కంప్యూటింగ్ భవన నిర్మాణ పనులను ఈరోజు పరిశీలించారు. అనంతరం నారాయణ మాట్లాడుతూ జర్మన్ సాంకేతికతతో క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రాజధాని అమరావతిని నాలెడ్జ్ హబ్ గా అభివృద్ది చేసేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలియజేస్తూ,
1: ఈ రాష్ట్రంలో దీని ఒక నాలెడ్జ్ హబ్ గా చేయాలని, క్వాంటమ్ కంప్యూటర్ ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి దీని ఒక క్వాంటమ్ వ్యాలీగా దీని నామకరణం చేయడం జరిగింది. దానికి సంబంధించి 45216 చదరపు అడుగుల్లో బిల్డింగ్ ఎంతో వేగవంతంగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. భూమి నుంచి వెలువడే సిస్మిక్ శబ్దాలు, పరిసర ప్రాంతాల్లో వచ్చే ట్రాఫిక్ శబ్దాలను తాకకుండా జర్మన్ టెక్నాలజీతో దీన్ని రూపొందిస్తున్నారు. ఎలక్ట్రిసిటీ నిరంతరంగా ఉండటం కోసంగా డ్యూయల్ యాక్టివ్ ఫీడల్ సిస్టమ్ తీసుకొచ్చారు. ఈ యొక్క క్వాంటమ్ కంప్యూటర్ ని యూజ్ చేసేది ప్రపంచంలో చాలా తక్కువ దేశాలు, వాటిలో మన ఆంధ్రప్రదేశ్ కూడా నెంబర్ వన్ కాబోతుంది.
0: పారిశుద్ధ్య నిర్వహణ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులకు సూచించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మంత్రి ఈరోజు ఆకస్మికంగా పర్యటించి ప్రధాన రహదారులపై పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు. పారిశుద్ధ్య కార్మికులు చేపడుతున్న చెత్త సేకరణ పనులను పరిశీలించిన మంత్రి పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎమ్మిగనూరులో ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, చెత్త సేకరణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట లోకాయుక్తగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని లోక్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ జస్టిస్ మల్లికార్జునరావుతో లోకాయుక్తగా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో పాటు పలువురు అధికారులు హాజరయ్యారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 27న దేశవ్యాప్తంగా ఖేలో ఇండియా సంవాద్ ఖేల్ కీ బాత్ పీఎంకే సాత్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మై భారత్ రాష్ట డైరెక్టర్ ఉజ్వల్ తెలిపారు. విజయవాడలో ఆయన ఈరోజు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృశ్య మాధ్యమం విధానంలో క్రీడాకారులు యువతతో సంభాషిస్తారని తెలిపారు. క్రీడలు శారీరక దృఢత్వం, స్వచ్ఛంద సేవ, దేశ నిర్మాణంతో యువతను అనుసంధానించేందుకు ఈ కార్యక్రమం ఒక ముఖ్యమైన వేదికగా నిలుస్తుందని ఉజ్వల్ తెలుపుతూ,
2: 27 ఆగస్టున ఖేలో యువ సంవాద్ అనే ప్రోగ్రామ్ జరగబడుతుంది. అందులో ప్రధానమంత్రి మోడీ గారు యువతతో డైరెక్ట్ గా లైవ్ లో ఇంటరాక్ట్ అవుతారు. ఒక 17 లొకేషన్స్ ఆంధ్రప్రదేశ్ లో 2-way లాగా, అంటే మనం స్క్రీన్ వాళ్ళకి కనపడుతుంది. మెయిన్లీ స్పోర్ట్స్ ఫెసిలిటీస్, స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, 2036 ఒలింపిక్స్ కి ఎలా మనం ముందుకు వెళ్ళాలి అని యువత యొక్క ఒపీనియన్, వాళ్ళ యొక్క భావాల్ని తెలుసుకోవాలని చెప్పి మోడీ గారు ఈ ముఖ్యమైన ప్రోగ్రామ్ చేస్తున్నాము. సో అందరూ పార్టిసిపేట్ చేసి దీన్ని సక్సెస్ చేయాలి.
0: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ పేరుతో సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని రాష్ట ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేరా ఒక ప్రకటనలో సూచించారు. వాట్సాప్ లో ప్రచారమవుతున్న ఎన్నికల తేదీలు అవాస్తవమని స్పష్టం చేశారు. అసత్య సమాచారాన్ని ప్రచారం చేసేవారిపై సైబర్ చట్టాల కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎన్నికల షెడ్యూల్పై అధికారిక సమాచారాన్ని మీడియా ద్వారా వెల్లడిస్తామని, అప్పటి వరకు సామాజిక మాధ్యమాలలో జరిగే ప్రచారాన్ని నమ్మవద్దని సూచించారు. రాష్ట ప్రభుత్వం నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు అనుగుణంగా విశాఖపట్నం మహానగరపాలక సంస్థను విస్తృతం చేయాలని భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని కోరారు. విశాఖపట్నంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలలోపు విశాఖ మహానగరపాలక సంస్థలో వార్డులను పెంచాలని, మరికొన్ని మండలాలను విలీనం చేయాలని కోరుతూ,
3: విశాఖపట్నం సంబంధించి ఒక రెండు నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి, వార్డ్స్ డీలిమిటేషన్. ఏదైతే మనకున్న ఎగ్జిస్టింగ్ 98 వార్డ్స్ ఉన్నాయో ఆ 98 వార్డ్స్ నుంచి 120 చేయాలనే ఒక ప్రతిపాదన ఆల్రెడీ చేయటం, దాని మీద క్షేత్రస్థాయిలో కూడా వర్క్ కూడా చేయడం జరిగింది. రెండోది, పక్కన ఉన్న 4 మండలాలు, భీమిలి నియోజకవర్గంలో 3 మండలాలు, అలాగే పెందుత్తి నియోజకవర్గంలో 1 మండలం, మొత్తం 4 మండలాలు కూడా ఈ

0: క్యారెక్టర్ వైజాగ్ లో విలీనం చేయాలనే ప్రతిపాదన కూడా ఒకటి. కాకపోతే దీన్ని ఎలా కలపాలి, ఏంటి దానికి టెక్నికల్ గా ఉన్న ఇబ్బందులు ఏంటి, వాటిని ఎట్లా ఓవర్కమ్ కావాలన్న మీద ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంది.
1: పాఠశాలల్లో పరిశుభ్రత, పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన ఉత్తమ విధానాలను ప్రోత్సహించే స్వచ్ఛ ఏవం హరిత్ విద్యాలయ రేటింగ్ SHVR కార్యక్రమాన్ని ఈ నెల 1వ తేదీ నుంచి కేంద్ర విద్యాశాఖ ప్రారంభించింది. కేంద్ర విద్యాశాఖలోని పాఠశాల విద్య అక్షరాస్యత విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అమలు చేస్తుంది. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఎక్కువ సంఖ్యలో అర్హత కలిగిన పాఠశాలలు పాల్గొనేలా కేంద్ర రాష్ట ప్రభుత్వ విభాగాలు విస్తృత ప్రచారం నిర్వహించాలని కేంద్ర విద్యాశాఖ కోరింది. పాఠశాలల్లో పరిశుభ్రత, పారిశుద్ధ్యం, స్వచ్ఛమైన నీరు, సురక్షిత వాతావరణం నిర్వహణ, పర్యావరణ సుస్థిరత వంటి అంశాల్లో ఉత్తమ విధానాలను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా టీబీ ముక్తి భారత్ అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలని జిల్లా క్షయ నివారణ అధికారి ఖాదర్ వలీ కోరారు. నెల్లూరు నగరంలో క్షయవ్యాధి నివారణపై వివిధ శాఖల ఉద్యోగులతో ఈరోజు నిర్వహించిన సమీక్షా సమాపేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఖాదర్ వలీ మాట్లాడుతూ గ్రామస్థాయిలో క్షయవ్యాధి నివారణ కార్యక్రమాలను ఖచ్చితంగా అమలు చేయాలని సూచించారు. క్షయవ్యాధి లక్షణాలు ఉన్నవారిని గుర్తించి వ్యాధి నిర్దారణ అయిన వెంటనే వారికి అవసరమైన చికిత్స పొందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ వరకు పంపవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తీర ప్రాంతాల పరిరక్షణకు గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తున్నామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. యువతకు ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట యువజన క్రీడల శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: FM 101.3.

హీరా ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం అండ్ అలాగే మరి మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా, మూడు తరాల ఆడవాళ్ల ఆలోచన విధానాల్లో ఉన్నటువంటి మార్పుల గురించి మనమైతే తెలుసుకుంటున్నాం. అండ్ సెకండ్ అంటే రెండవ తరం గురించి చెప్పాలంటే మన అమ్మల తరం అనమాట, అంటే 1980s 2000s ఈ కాలం వాళ్ళు. వీళ్ళందరూ ఇదంటే ఒక ట్రాన్సిషనల్ ఫేస్ అని చెప్పుకోవచ్చు, చదువుకుంటేనే గుర్తింపు వస్తుందని గ్రహించినటువంటి తరం. వీరిలో చాలా మంది ఉద్యోగం చేయాలా వద్దా అంటూ కూడా ఆలోచిస్తూ ఆగిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు అండ్ ఫైనల్లీ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో అలా ఇంటి బాధ్యతలు, వంట పని, పిల్లల చదువు అన్ని తామే చూసుకోలేనటువంటి ఒత్తిడి కూడా వీరిపై ఉండేదన్నమాట. నలుగురు ఏమనుకుంటారు అనేటువంటి భయం వీళ్ళని ఎప్పుడు వెంటాడుతూనే ఉండేది. సో దీనివల్ల పాత పద్ధతుల్లో పూర్తిగా ఇమడిపోలేక అలాగే ఇప్పుడు రాబోయే కొత్త తరానికి వాళ్ళని వాళ్ళు మార్చుకుంటూ ఇలా మధ్యలో నలిగిపోయినటువంటి తరం వీళ్ళు అని చెప్పుకోవచ్చు. సో ఇలా అండ్ అలాగే మరి నెక్స్ట్ జనరేషన్, ఇక నెక్స్ట్ జనరేషన్ అనమాట, సో 2010s నుంచి ఇక ప్రెసెంట్ ఈ తరం మహిళల్లో చాలా స్పష్టత, క్లారిటీ అయితే ఉన్నవారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చదువు పరంగా, కెరీర్ పరంగా, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వీరికి ఇవన్నీ లభించడం వల్ల వీళ్ళ ఆలోచనల్లో విప్లవాత్మకమైనటువంటి మార్పు అయితే వచ్చింది. పెళ్లి లేదా కెరీర్ ఏదైనా సరే నిర్ణయం మాత్రం వాళ్ళదే అయి ఉండాలని కోరుకుంటున్నారు. అలాగే వీరు బంధాలను గౌరవిస్తారు అండ్ ఆత్మగౌరవాన్ని మాత్రం తాకట్టు పెట్టడానికి అసలు ఒప్పుకోరు అనమాట. సెల్ఫ్ రెస్పెక్ట్ ని మాత్రం అసలు కోల్పోరు. సమస్య వస్తే మౌనంగా ఏడవడం కాకుండా తిరిగి ప్రశ్నించడం వీరి నైజం అని చెప్పచ్చు. అలాగే మెంటల్ హెల్త్ అలాగే ఫ్యాషన్ కి కూడా సమాన ప్రాధాన్యతలు వీళ్ళు అంటే ఈ తరం యువతి యువతులు ఇస్తున్నారు అని చెప్పుకోవచ్చు అనమాట. సో అండ్ ఇంకా మరిన్ని విషయాలు అయితే మనం మాట్లాడుకుందాం మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత. వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం.

ఎస్ వింటున్నారు ధీరా ప్రోగ్రామ్. సో మరి అమ్మమ్మలు వాళ్ల మనవరాళ్లకు లేదా మనవళ్లకు కేవలం కథలు మాత్రమే చెప్పరండి. కుటుంబాన్ని ఎలా చూసుకోవాలి, కష్టాల్లో ఎలా నిలబడాలి, మనుషులతో ఎలా మెలగాలి, డబ్బును ఎలా పొదుపు చేయాలి, సాంప్రదాయాలను ఎలా కాపాడుకోవాలి, ఇలాంటి ఎన్నో విషయాలను తమ అనుభవాల ద్వారా నేర్పుతారు. ఒకప్పుడు వంటగదిలో అమ్మమ్మ నేర్పిన చిన్న చిట్కా ఈ రోజు మనవరాలి ఫోన్లో వీడియో తీసి భద్రపరచుకోవచ్చు. ఒకప్పుడు ఉత్తరాల్లో రాసిన భావాలు ఇప్పుడు మెసేజెస్ గా మారచ్చు. ఒకప్పుడు అమ్మమ్మ చెప్పిన కథలు ఇప్పుడు పుస్తకాలుగా, పాడ్కాస్ట్లుగా, వీడియోలుగా మారచ్చు. కానీ జ్ఞానాన్ని అందించే విధానం మాత్రమే మారింది, జ్ఞానం విలువ మాత్రం మారలేదు. ఇలా ప్రతి తరం నుంచి వచ్చే ప్రతిదీ అలాగే కొనసాగించాల్సిన అవసరం లేదు. మంచి సాంప్రదాయాలను కాపాడుకుంటూనే కాలానికి సరిపోని విషయాలను కూడా మార్చుకోవడం చాలా అవసరం. అమ్మమ్మ తన మనవరాలికి అనుభవాన్ని ఇస్తుంది, మనవరాలు అమ్మమ్మకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. ఇలా చూస్తే ఇది జస్ట్ జ్ఞానాన్ని ట్రాన్స్ఫర్ చేయడం మాత్రమే కాదండి, రెండు తరాల మధ్య జరిగే అందమైన పరస్పర ప్రయాణం కూడా అవ్వచ్చు. సో మరి మీ అమ్మమ్మ మీకు నేర్పిన పాఠం ఏదైనా, వంటకం ఏదైనా కావచ్చు లేదా ఇంకేదైనా సరే, అది ఒక జీవన పాఠం కావచ్చని గుర్తుంచుకోండి. అలాంటి చిన్న చిన్న జ్ఞాపకాలే మన కుటుంబాల కథలను, మన సంస్కృతిని, మన తరాలను కలిపి ఉంచుతుందని మర్చిపోకండి. సో ఇది వాళ్ళకి మన ధీర ప్రోగ్రామ్ అండి. ప్రతి మీ అందరి కోసం మరొక చక్కటి పాట అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం పై.

0: బాడీ మాత్రం బేషుక్గా కనబడుతుంది, టైర్లు మాత్రం రిటైర్ అయిపోయాయండి.
1: అడపా దడపా గాలి కొడితే సరిపోతుంది, మారుతిలాగా

0: పంది పోట్లో వస్తున్నట్లు గావు కాకలేమిట్రా, వచ్చేది పెళ్లివారేగా.
1: బాగుందయ్యో ఈ ముసలాయన, వచ్చేది మగ పెళ్లివారు. కబుర్లాడుతూ కూర్చోక ఈ కండువా వేసుకుని వీధిలోకి ఎదురెళ్ళు.
0: అన్ని ఏర్పాట్లు చేసేనే ముసలి అయినా ఏ

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: భారతి ఎఫ్ఎం 101.3
1: బలసాయం చేసావమ్మా ఒట్టుగా.
2: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
3: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
2: ఓ పాట కనులు తుడిస్తే
3: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
2: ఓ పాట మనసుకి హత్తుకుంటే
3: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
2: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
3: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
2: 101.3.

ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగా హెర్ట్జ్ పై విత్ యు రాజీ సమత. అండ్ మరి సమయం చూసుకుంటే 2:32 అయితే అయిపోయింది అనమాట. అండ్ మరి మనమైతే ఎంటర్ అయిపోయాము సందడి సందడి ప్రోగ్రామ్ లోకి. మరి ఈ రోజు మన సందడి సందడి ప్రోగ్రామ్ లో ఫస్ట్ క్వశ్చన్ అయితే రెడీగా ఉందన్నమాట. మరి క్వశ్చన్ ఏంటో తెలుసుకుందాం. మనం గాలి పీల్చుకుంటూ ఉంటాం కదా ప్రతిరోజు, అయితే

మనం గాలి పీల్చుకున్నప్పుడు యాక్చువల్గా లంగ్స్ లోకి కదా గాలి వెళుతుంది, అప్పుడు చెస్ట్ పార్ట్ ఉబ్బినట్టు అవ్వాలి, కానీ పొట్టెందుకు పైకి వస్తుంది? ఈ డౌట్ మీకు ఎప్పుడైనా వచ్చిందా? సో మరి ఒకవేళ డౌట్ వస్తే దానికి ఆన్సర్ కూడా తెలుసుకుందాం. ఒకవేళ మీకు ఆన్సర్ తెలిస్తే మరి నాకు కూడా వాట్సాప్ చేసేయండి 0866-24-888-14 ఈ వాట్సాప్ నెంబర్ కి. మరి క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను, మనం గాలి పీల్చుకున్నప్పుడు పొట్ట ఎందుకు ఉబ్బినట్లుగా కనిపిస్తుంది? మరి ఈ క్వశ్చన్ కి మీరు ఆన్సర్ చేస్తూ అండ్ వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం అల్లరి మొగుడు ఈ చిత్రం నుంచి ఒక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేస్తుంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అలాగే చిత్ర గారి వాయిస్ లో ఎంఎం కీరవాణి గారు లిరిక్స్ అందించినటువంటి ఈ అద్భుతమైన పాట అయితే వింటూ మరి మీరు కూడా ఆన్సర్స్ సెండ్ చేస్తూ ఉండండి.

0: BFM 101.3.
1: ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

మరి మన సందడే సందడిలో ఫస్ట్ క్వశ్చన్ అయితే అడిగాను కదా, మరి మనం గాలి పీల్చుకున్నప్పుడు ఊపిరితిత్తుల్లో కదా గాలి వెళ్తుంది, మరి మన పొట్టెందుకు ఉబ్బినట్లుగా కనిపిస్తుంది అని అడిగాను. అండ్ మరి చూసేద్దాం లిజనర్స్ పంపించినటువంటి ఆన్సర్స్ ఏంటి అనేది. సో శ్యామ్ గారు కల్లూరు నుంచి వాళ్ళ అమ్మమ్మ గారు నేర్పించినటువంటి ఒక మంచి వంటకం గురించి అయితే మనకి షేర్ చేశారనమాట. సూపర్ అండి. అండ్ ఎస్, ధీరా ప్రోగ్రామ్ లో మనం అయితే మాట్లాడుకున్నాం దాని గురించి. అండ్ అలాగే మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబానవ్ జైనుద్దీన్ గారు ఉమ్మడి నుండి సో గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. అలాగే శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు గారు వెల్కమ్ టు సందడి సందడి అంటూ పంపించారు. అలాగే ఏకలవ్య నగర్ రంగారెడ్డి జిల్లా నుంచి బిజిలీ వెంకటేష్ శ్యామల గారు సో వీరు కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. అండ్ అలాగే బాగున్నారా మేడం అంటూ నరేష్ మెర్సీ విజయ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ యాదోజీ సక్కుబాయి గారు పంపించారనమాట మూసాపేట మహబూబ్నగర్ జిల్లా నుంచి. అండ్ అలాగే పెడన జోగానందరావు కాలనీ నుండి అప్పలరాజ్ గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే నిఖిల్ గారు పంపించారు ఎస్ కరెక్ట్ ఆన్సర్. అలాగే సుబ్బారెడ్డి శివాజీనగర్ మదనపల్లి టౌన్ అన్నమయ్య జిల్లా నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారనమాట. ఓకే. అలాగే రాజోల్ నుంచి జయన్న గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అక్కరపాక నుండి రమా గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు కృష్ణవేణి నీలేంద్ర హరిణి గారు పంపించారు ఆన్సర్, బట్ కాదండి. అలాగే మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట్ కామారెడ్డి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే మీ ప్రోగ్రామ్స్ చాలా బాగుంటాయి థ్యాంక్ యూ అంటూ పురుషోత్తం గారు సిద్ధేశ్వర కొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ ఇంకా మాధవి ఆంజనేయులు గారు భూటాన్ పోచంపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. కుసుమ గారు అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లత గారు ఉయ్యూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే మధు ప్రసాద్ అండ్ ఫ్యామిలీ తలంపాడు మండలం దొరవారి సత్రం మండలం తిరుపతి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి హాయ్ హలో సమత గారు అంటూ సందడి చేయడానికి రెడీ అంటున్నారు. ఓకే. అలాగే ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే కిషోర్ గారు నంద్యాల నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే విజయ పరమేష్ గారు గుంతకల్ నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ మూసాపేట్ నుంచి నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు ఆన్సర్, బట్ కాదు. సో మరి తెలుసుకుందాం రైట్ ఆన్సర్ ఏంటో.

సో మరి రైట్ ఆన్సర్ ఏంటి అంటే, యాక్చువల్ గా మనం గాలి పీల్చుకునేటువంటి ఊపిరితిత్తులు ఏవైతే ఉంటాయో, సో ఊపిరితిత్తుల కింద డయాఫ్రమ్ అనేది ఉంటుందన్నమాట. సో కరెక్ట్ గా అది కూడా ఒక చదునైన కండరం. సో శ్వాస తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే, అది గాలిని ఊపిరితిత్తుల్లో లాగడానికి కిందకి కదులుతుంది. సో ఈ చర్య వల్ల ఏమవుతుంది, కడుపులో ఉన్నటువంటి అంటే కడుపులో ఉన్నటువంటి పదార్థాలను కిందకి నెడుతుంది అనమాట. అలా అంతర్లీనంగా కడుపు ఉబ్బరం ఉంటే ఈ కదలికను, వాపును మరింత స్పష్టంగా కనిపించేలా చేస్తుంది అనమాట. సో అదలాగా అంటే మనం ఇన్హేల్ చేసినప్పుడు డయాఫ్రమ్ అనేది ఏదైతే మన లంగ్స్ కింద ఉందో అది కిందకి కదులుతుంది అనమాట. సో దానివల్ల పొట్టలో ఉన్న అవయవాలపై ఒత్తిడి పడుతుంది, అందుకే పొట్ట కొద్దిగా ముందుకు వచ్చినట్లు మనకి కనిపిస్తుంది. సో అదనమాట రీజన్. అండ్ మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా రెడీగా ఉంది, చూసేద్దాం నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో. మనకందరికీ తెలుసు రక్తం ఎరుపు రంగులో ఉంటుందని, కానీ ఎప్పుడైనా మీ చేతులకి కాళ్ళకి చూసుకున్నారా, మీరు ఇలా చూసినప్పుడు మనకి లోపల నర్వ్స్ వెయిన్స్ కనిపిస్తుంటాయి కదా, ఆ వెయిన్స్ బ్లూ కలర్ లో గ్రీన్ కలర్ లో కనిపిస్తుంటాయి, ఎందుకంటారు? వచ్చిందా డౌట్ ఎవరికైనా మీకు? సో మరి రాకపోతే ఇప్పుడు నేను ఇంకా డౌట్ రేస్ చేశాను కాబట్టి ఆలోచించి మరి ఎందుకయి ఉంటుంది అనేది బాగా ఆలోచించి నాకైతే ఆన్సర్ పంపించండి 0866-24-8814 ఈ వాట్సాప్ నెంబర్ కి. క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను, మనకి రక్తం ఎర్రగా ఉంటుంది కానీ శరీరంలో ఉన్నటువంటి నరాలు మాత్రం ఎందుకని నీలంగా ఆకుపచ్చగా కనిపిస్తాయి? సో ఇదన్నమాట క్వశ్చన్. మరి ఆన్సర్ పంపిస్తూ అండ్ వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन. कहानी नहीं बदली, स्टाइल गया है बदल. जो कहानियां हम सुनते आए देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल.
4: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. భద్రతా నిర్వహణపరమైన అంశాలను పరిగణలోకి తీసుకుని ఇకపై ఏడాదికి ఒకసారైనా విమాన పైలట్లకు డోప్ టెస్టులు నిర్వహించాలనే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట సచివాలయంలో పురపాలక పట్టణాభివృద్ది మంత్రి నారాయణతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్ ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్బంగా బెటర్ ఇన్ఫ్రాస్టక్చర్ ప్లానింగ్, సస్టైనబుల్ సిటీస్ అభివృద్దిపై చర్చించినట్లు నారాయణ చెప్పారు. వేమూరు నియోజకవర్గానికి చెందిన 5 లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన 777,260 ఆర్థిక సాయం ఎల్ఓసీ పత్రాలను గుంటూరులోని తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే నక్క ఆనందబాబు ఈరోజు అందజేశారు. జీ కొండూరు నుంచి కొత్తూరు వరకు 900 మీటర్ల పొడవున రాష్ట గ్రామీణ రహదారుల బలోపేత ప్రాజెక్టు నుంచి మంజూరైన 60 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన రహదారి నిర్మాణ పనులకు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు ఈరోజు శంకుస్థాపన చేశారు. పోలింగ్ కేంద్రాలలో అన్ని మౌలిక సదుపాయాలు ఉండేలా ఏర్పాట్లు చేయాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్టిసెల్వి అధికారులను ఆదేశించారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 27న దేశవ్యాప్తంగా ఖేలో ఇండియా సంవాద్ యువ కనెక్ట్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు శ్రీకాకుళం జిల్లా మేరా భారత్ యువజన అధికారి నమ్మల కృష్ణ తెలిపారు. కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల నిధులను పూర్తి స్థాయిలో వెచ్చిస్తూ వార్డులలో మౌలిక వసతులు కల్పిస్తోందని, ఆదోని పట్టణంలో అన్ని వార్డులను అభివృద్ది చేస్తామని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి ఒక ప్రకటనలో తెలిపారు. హెడ్స్పార్క్ ధరించేందుకు అనుమతి కోరుతూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా వస్త్రధారణ విషయంలో విద్యాసంస్థలు నిర్దేశించిన నియమాలను విద్యార్థి తన వ్యక్తిగత ఇష్టాలకు అనుగుణంగా మార్చుకునే వీలు లేదని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. విజయవాడ వేదికగా మహిళా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ వేలం జరుగుతుంది. ఇందులో భాగంగా బ్యాటర్ నీరగట్టు అనుషను 2.10 లక్షలకు అమరావతి ఈ ఛాంపియన్స్ జట్టు తీసుకుంది. దులీప్ ట్రోఫీ 2026 తొలి క్వార్టర్ ఫైనల్లో ఇషాన్ కిషన్, వైభవ్ సూర్యవంశీ నేతృత్వంలోని ఈస్ట్ జోన్ జట్టు నార్త్ ఈస్ట్ జోన్ పై 210 పరుగుల తేడాతో విజయం సాధించింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35. రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి FM వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

ఎస్ వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ మరి మనమైతే సెకండ్ క్వశ్చన్ కూడా నేను అడిగాను కదా సందడి సందడి ప్రోగ్రామ్ లో, అండ్ చూసేద్దాం రైట్ ఆన్సర్స్ ఎవరు పంపించారు అంటే భాస్కర్ గారు పెడెం నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, అలాగే ముసాపేట మహబూనర్ నుంచి నరేష్ పంపిస్తున్నారు. ఓకే కాదండి, బట్ పెద్దకాకాని నుంచి పద్మశేఖర్ వెల్కమ్ టు సందడి సందడి అంటూ పంపించారు, అలాగే ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ గారు నిజామాబాద్ నుండి పంపించారు. ఓకే ఇందాక క్వశ్చన్ కి ఆన్సర్. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుండి అప్పలరాజు గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సత్యనారాయణ గారు దేవినగర్ విజయవాడ నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, అలాగే రాజుల నుండి జయన్ నగర్ రైట్ ఆన్సర్. పుట్టపాక నుండి పులిపట్టి శ్రీనివాసరావు గారు కృష్ణవేణి నీలేంద్ర హరిణి రైట్ ఆన్సర్ పంపించారు, అలాగే నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుండి షేక్ తబలా మస్తాన్ బాషా అలాగే కుటుంబ సభ్యులు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నున్న నుండి శోభారాణి గారు రంగారావు గారు చాందిని సాగర్ అవినాష్ రియాన్ శృత్విక రైట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ అలాగే సంధ్య గారు అనంతపురం నుంచి పంపించారు కాదండి, బట్ ఓకే కుస్మా గారు అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, అలాగే విజయ ప్రకాష్ గారు గుందకల్ నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, అలాగే జయరామ్ గారు పది పుట్ల బయలు పాకాల మండలం నుంచి పంపించారు వెల్కమ్ టు సందడి సందడి అంటూ, అలాగే సుబ్బారెడ్డి గారు శివాజీ నగర్ మదనపల్లి టౌన్ అన్నమయ్య జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, లతా గారు ఉయ్యూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, వేదాంతం జానకి శ్రీనివాస్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు మచిలీపట్నం నుంచి, అలాగే మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట్ కామారెడ్డి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, అలాగే శ్యామ్ గారు కల్లూరు నుంచి రైట్ ఆన్సర్, అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్, మధు ప్రసాద్ అండ్ ఫ్యామిలీ తిరుపతి తల్లంపాడు నుంచి రైట్ ఆన్సర్, అలాగే ప్రదీప్ గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్, అలాగే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి పంపించారు ఆన్సర్. ఓకే అండ్ అలాగే కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి సో ఇందాక క్వశ్చన్ కి ఆన్సర్ పంపించారు, అలాగే కిషోర్ గారు నంద్యాల నుంచి రైట్ ఆన్సర్, అండ్ అలాగే ఎర్రమల్లి సీత మహాలక్ష్మి గారు అమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ శ్యామల గారు కరెక్ట్ ఆన్సర్, ఆదర్శ నగర్ నిజామాబాద్ నుంచి కీర్తి రాజ్ గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ నూతి సత్యానంద్ గారు హయత్ నగర్ నుంచి పంపించారు ప్రశ్న లేదంటే. ఓకే సో మరి రైట్ ఆన్సర్ ఏంటో కూడా తెలుసుకుందాం.

సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే మనకి బ్లడ్ రెడ్ గానే ఉంటుంది. కానీ ఏంటి అంటే మనకి ఎందుకని నరాలు అలా నీలంగా ఆకుపచ్చగా కనిపిస్తాయి అంటే చర్మం అలాగే లైట్ అబ్జార్ప్షన్ అండ్ రిఫ్లెక్షన్ వల్ల ఇవి నీలంగా అలాగే ఆకుపచ్చగా కనిపిస్తాయన్నమాట. సో అది మరి సంగతి. అండ్ చాలా మంది కరెక్ట్ ఆన్సర్స్ ఆల్మోస్ట్ అందరు లిజినెస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, లైట్ అబ్జార్ప్షన్ రిఫ్లెక్షన్. సో మన స్కిన్ కి లైట్ కి మధ్య జరిగేటువంటి అబ్జార్ప్షన్ రిఫ్లెక్షన్ కారణాల వల్ల మనకి ఆ

0: ఎస్, మరి మన సందడి సందడిలో నెక్స్ట్ క్వశ్చన్ కూడా రెడీగా ఉంది. అదేంటంటే, మనం ఎక్కువసేపు ఒకే చోట చూసామనుకోండి, మన కళ్ళల్లోంచి ఎందుకు నీళ్లు వస్తాయి? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. ఎక్కువసేపు ఒకే చోట చూస్తే కళ్ళల్లోంచి నీళ్లు ఎందుకు వస్తాయి? మరి ఈ క్వశ్చన్ కి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి 0866-24-8814 ఈ వాట్సాప్ నంబర్ కి. మరొక లవ్లీ ట్రాక్ అయితే వింటూ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
2: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
1: ఆహా బాగుంది నీ వర్ణన. ఇంకా
2: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
1: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
2: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
0: FM 101.3.

మరి మనమైతే ఉన్నాం సందడి సందడి ప్రోగ్రామ్ లో. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగాను కదా, మరి ఎక్కువసేపు ఒకే చోట చూడడం వల్ల కళ్ళల్లో ఎందుకు నీళ్లు వస్తాయి అనేటువంటి క్వశ్చన్ అయితే అడిగాను. అండ్ మరి చూసేద్దాం మన లిజనర్స్ పంపించినటువంటి ఆన్సర్స్ అయితే. శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు గారు ప్రశ్న వినలేదు అంటున్నారు, నో ప్రాబ్లం. అలాగే శ్యామ్ గారు కల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, ముసాపేట్ మహబూబ్నగర్ నుంచి నరేష్ పంపించారు మరి విజయ. ఓకే, అలాగే మాధవి ఆంజనేయులు గారు భూదాన్ పోచంపల్లి నుంచి పంపించారు. ఓకే, రాజుల నుండి జయన్న గారు ఆన్సర్ పంపించారు. ఓకే అండి. అలాగే పెడన జోగానంతరకాల నుండి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్, జాన్సన్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, అలాగే ప్రదీప్ గారు కర్నూలు నుంచి ఓకే రైట్ ఆన్సర్ పంపించారు, అలాగే కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ నగర్ నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్, అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ ఇంకా కుసుమ గారు అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే ఎండి సిద్ధిక్ విజయవాడ నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు, సూపర్. అలాగే మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట కామారెడ్డి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఈ రోజు మంచి పాటలు వస్తున్నాయి అంటున్నారు, రోజు మంచి పాటలే వస్తాయండి. ఓకే ఎనివే థ్యాంక్ యూ. అలాగే గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోలు శివదాస్ రెడ్డి తిరుపతమ్మ గారు పంపించారు, ఓకే కరెక్ట్ ఆన్సర్. అలాగే తను బ్రహ్మాయ్ గారు కర్నూలు నుంచి ఓకే రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే బి మధుప్రసాద్ అండ్ ఫ్యామిలీ తలంపాడు తిరుపతి జిల్లా నుంచి ఓకే ఆన్సర్ పంపించారు. అండ్ కిషోర్ గారు నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్, సంధ్య అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఎర్రమల్లి సీతా మహాలక్ష్మి గారు అమలాపురం నుంచి ఎస్ సూపర్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారండి. అండ్ ఇంకా గౌస్ గారు అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్, అలాగే అందరికీ కూడా పంపించారు శుభోదయం, సారీ సందడి సందడికి స్వాగతం అంటూ రామళ్లకోట నుండి దుబాయ్ భాషా గారు, అబ్దుల్ మన్నాన్, ముబీన్ బేగం అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే అలాగే సేవదాసు రెడ్డి గారు అలాగే కుటుంబ సభ్యులు దాసరిపాలెం నుంచి గుంటూరు జిల్లా నుంచి ఓకే రైట్ ఆన్సర్ పంపించారు. ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ అలాగే ఓకే 90 సాంగ్స్ వినే అదృష్టం కలుగుతుంది అంటున్నారు ఎస్. అండ్ అలాగే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఓకే కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ ఇంకా నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుండి షేక్ తబలా మస్తాన్ అండ్ భాషా అండ్ ఫ్రాన్స్ కని పంపించారు ఆన్సర్, ఓకే. అలాగే నూనె నుండి శోభారాణి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకి రాజు పంపించారు రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్.

చెయ్యండి. పెడన జోగానందరావు కాలండి అప్పలరాజు గారు. అండ్ అలాగే ఢిల్లీ వెంకటేష్ శ్యామ్లా గారు, సో కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ అలాగే శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు గారు రైట్ ఆన్సర్ ఓకే పంపించారు. లతా గారు ఉయ్యూర్ నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ మరి చూసేద్దాం రైట్ ఆన్సర్ ఏంటో.

ఎస్, మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మన కళ్ళ మీద ఒక సన్నటి నీటి తెరలాగా ఉంటుందన్నమాట ఎప్పుడు కూడా. సో మనం ఎక్కువసేపు అలా ఒకే చోట చూసినప్పుడు ఏమవుతుందంటే కనురెప్పలు అనేది కొట్టుకోవడం తగ్గుతుంది, కాబట్టి దీనివల్ల కళ్ళు పొడి బారినట్లు అవుతాయన్నమాట. సో దానివల్ల ఏమవుతుంది, ఆ కంటి పైన ఉండేటువంటి పల్చటి నీటి తెర ఆవిరైపోయి అప్పుడు కార్నియాలో ఉన్నటువంటి, అంటే మన కంట్లో ఉన్నటువంటి కార్నియాలో ఉన్నటువంటి నరాలు బ్రెయిన్ కి సిగ్నల్ పంపిస్తాయి, ఇక్కడ వాటర్ లేవు వాటర్ లేవు అని. సో దానివల్ల ఈ రిఫ్లెక్సెస్ వల్ల బ్రెయిన్ మన కళ్ళలో ఎక్కువ వాటర్ వచ్చేలాగా పంపిస్తుంది అనమాట. సో దానివల్ల మనకి కళ్ళు నీళ్లు అలా వస్తాయి అనమాట, కళ్ళలోంచి నీళ్లు వస్తాయి. అండ్ ఎస్, ఇది అనమాట ఆన్సర్ అయితే. అలాగే గడ్డం మంకయ్య గారు బందర్పల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు ఆన్సర్. ఓకే, విజయ పరమేష్ గుంతకల్ నుంచి, ఓకే కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సో మరి మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో కూడా తెలుసుకుందాం. మన దేశంలో ఒక స్టేట్లో ఒక ప్రాంతంలో టీ స్టాల్ ఉందన్నమాట. సో ఆ టీ స్టాల్లో గనక మీరు జోక్ చెప్పి నవ్విస్తే మీకు చాయ్ ఫ్రీగా ఇస్తారట. ఇంతకీ ఎక్కడ? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. జోక్ చెప్పి నవ్విస్తే ఫ్రీగా చాయ్ ఇచ్చేటువంటి టీ స్టాల్ ఎక్కడ ఉంది? సో మన దేశంలోనే ఉంది, మరి ఎక్కడుందో కరెక్ట్గా ఆలోచించి మరి నాకు ఆన్సర్ అయితే పంపించేసేయండి. 0866244884 ఈ వాట్సాప్ నెంబర్కి. మరొక లవ్లీ ట్రాక్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ విజయేంద్ర వర్మ, ఉదిత్ నారాయణ్ చిత్ర గారి వాయిస్ లో వేటూరి గారు లిరిక్స్ అందించినటువంటి సాంగ్ అయితే మీ అందరి కోసం వచ్చేస్తుంది.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

మరి సందడి సందడి ప్రోగ్రామ్ లో నేనైతే నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేశాను కదా, మరి జోక్ చెప్పి నవ్విస్తే ఛాయ్ ఫ్రీగా ఇచ్చేటువంటి టీ స్టాల్ ఏ ప్రాంతంలో ఉంది అని అడిగాను. అండ్ మరి చూసేద్దాం మన లిసనర్స్ పంపించినటువంటి ఆన్సర్స్ అయితే. కొండారెడ్డి గారు సిద్ధవటం కడప నుంచి పంపించారు ఆన్సర్, ఓకే. అలాగే శ్యామ్ గారు కల్లూరు నుంచి, ప్రశ్నలు బాగున్నాయి, ఆసక్తికరంగా తెలియని విషయాలు తెలుసుకున్నాం, అలాగే పాటలు కూడా సూపర్ అంటున్నారు, థ్యాంక్ యూ అండి. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించారు శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు గారు, చాలా దగ్గరగా వచ్చారు, ఓకే. అలాగే రాజుల నుంచి జయన్ నగర్ పంపించారు ఆన్సర్ కాదండి. లతా గారు ఉయ్యూరు నుంచి రైట్ ఆన్సర్, పడన జోగానంద్రో కాలనీ నుండి పంపి

చారు అప్పలరాజు గారు, బట్ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, జానకిరాజు గారు కరెక్ట్ ఆన్సర్, కనకరావు గారు పేడ నుంచి పంపించారు ఆన్సర్, ఓకే. అలాగే నూనె నుండి శోభారాణి, రంగారావు, సాగర్, చాందిని అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు ఆన్సర్. అలాగే రామళ్ళకోట నుండి దుబాయ్ భాష, అబ్దుల్ మన్నాన్, మిన్నత్ బేగం అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు, ఓకే. అలాగే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్, శ్యామల గారు. ఏంటండి మీకు ఆన్సర్ అప్పలరాజు గారు పంపించారా? ఓకే. అనంతపురం నుంచి అనురాధ గారు పంపించారు, ఓకే ఆన్సర్. బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి ఆన్సర్ రైట్ ఆన్సర్ పంపించారు. తమిళ ఓకే. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట కామారెడ్డి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కురుమూర్తి కొల్లాపూర్ నుంచి, కాశీపురం నుంచి, ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కుసుమ గారు అంబటి నగర్ నుంచి ఆన్సర్ పంపించారు. బట్ స్టార్ట్ అయితే ఒక స్టేట్ లో చేశారు, బట్ ఇనిషియల్ గా అలా స్టార్ట్ చేసిన తర్వాత చాలా స్టేట్స్ లో స్ప్రెడ్ అయిపోయింది, ఓకే. అండ్ అలాగే అనంతపురం నుంచి గౌస్ గారు పంపించారు ఆన్సర్. అలాగే మస్తాన్ అండ్ ఫ్యామిలీ నాగర్కోయిల్ నుంచి పంపించారు, ఓకే. అలాగే మధుప్రసాద్ గారు తలంపాడు నుంచి పంపించారు, తిరుపతి నుంచి కాదండి. అలాగే వేదాంతం జానకి శ్రీనివాస్ గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి శివదాస్ రెడ్డి, తిరుపతమ్మ కుటుంబ సభ్యులు గారు పంపించారు ఆన్సర్, ఓకే. అండ్ అలాగే ఎర్రమెల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి పంపించారు ఆన్సర్, ఓకే. అండ్ అలాగే కిషోర్ గారు నంద్యాల నుంచి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్ అండి, అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. భారతదేశంలో ప్రతి నగరానికి ఏక్ జోక్ సునావో, చాయ్ ఫ్రీ పావో అంటూ లేదు, బట్ ఓకే. రాజశేఖర్ రాజు గారు బీవీ నగర్ నెల్లూరు నుండి పంపించారు ఆన్సర్ అయితే, ఓకే. మూసాపేట మహబూబ్ నగర్ నుంచి ఎం నరేష్, మెర్సీ విజయ గారు సూపర్ సాంగ్స్ వినిపిస్తున్నారు, థ్యాంక్ యూ అంటూ పంపించారు. అండ్ అలాగే ఓకే కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు శ్యామ్ గారు కల్లూరు నుంచి, సూపర్. అలాగే చిలుక నారాయణ, అనసూయ, యమున, జాన్కంపేట్, నిజామాబాద్ నుంచి పంపించారు ఆన్సర్, ఓకే. అండ్ నరేష్ గారు మూసాపేట్ నుంచి పంపించారు ఆన్సర్ అయితే కాదండి, బట్ ఓకే. సో నో ప్రాబ్లం. అండ్ మరి చూసేద్దాం రైట్ ఆన్సర్ ఏంటో.

సో మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే తమిళనాడు అనమాట. సో ఫస్ట్ స్టార్ట్ చేసింది అయితే తమిళనాడులోనే, అండ్ ఆ తర్వాత చాలా స్టేట్స్ కి అలా అది అంటే ఇదైతే స్ప్రెడ్ అయిపోయింది. ఎందుకంటే ఎక్కువగా క్యాష్, ఐ మీన్ సారీ, ఈ టీ స్టాల్స్ దగ్గరే కూర్చొని మాట్లాడుకుంటుంటారు కదా రాజకీయాల గురించి కానీ, లేకపోతే గొడవపడుతుంటారు. సో ఈ ఉద్రిక్తతను వాదనలో తగ్గించడానికి, కస్టమర్లు సరదాగా నవ్వుకోవడానికి ఒక మంచి జోక్ చెప్పండి, చాయ్ ఫ్రీగా తీసుకోండి అనేటువంటి ఒక సరదా ఆఫర్ ను తమిళనాడులో ఉన్నటువంటి కొన్ని స్థానిక హోటల్స్ లో అలాగే స్టార్ట్ చేశారనమాట. సో తమిళనాడు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ ఆ తర్వాత ఇది మెల్లిగా వేరే స్టేట్స్ కూడా స్ప్రెడ్ అయింది, అలాగే గుజరాత్ లో ఉంది, ఇంకా చాలా ప్లేసెస్ లో కూడా ఉన్నాయి. అలా చూసుకుంటే మరి మిగతా ఆన్సర్స్ అన్ని కూడా కరెక్టే అని అనుకోవచ్చు. సో మరి మన లాస్ట్ క్వశ్చన్ ఏంటో తెలుసుకుందాం మన సందడి సందడిలో. బయట చలిగా ఉన్నప్పుడు వెంటనే మన బాడీ టెంపరేచర్ అడ్జస్ట్ అయిపోతుంది, కాస్త వెచ్చగా అయిపోతుంది కదండి. సో ఇలాగా బయట టెంపరేచర్ ని బట్టి మన బాడీ టెంపరేచర్ ను మన బాడీలో ఏ పార్ట్ నియంత్రిస్తుంది? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. బయట టెంపరేచర్ తో మన బాడీ టెంపరేచర్ ని ఏ పార్ట్, అంటే మన బాడీలో ఏ పార్ట్ అడ్జస్ట్ చేస్తుంది? మరి ఈ క్వశ్చన్ కి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి 0866244888 14. ఈ వాట్సాప్ నెంబర్ కి మరొక సూపర్ సాంగ్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ యువరాజు, అండ్ ఈ పాటను పాడిన వారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, అలాగే చిత్ర గారు, వేటూరి గారు ఈ పాటకు లిరిక్స్ అందించారు.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్, మరి మన బాడీ టెంపరేచర్ ని ఏ బాడీ పార్ట్ సెట్ చేస్తుంది అని అడిగాను క్వశ్చన్ అయితే. అండ్ మరి చూసేద్దాం, ఎస్ ముసాపేట్ మహబూబ్ నగర్ నుంచి నరేష్, మెర్సి విజయ, కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే విజయ పరమేష్ గారు గుంతకల్ నుంచి, సో ఇందాక క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను గారు ఉమ్మడి నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సత్యనారాయణ గారు దేవి నగర్ నుంచి ఓకే రైట్ ఆన్సర్ అయితే పంపించారండి. శాంతినగర్ నుండి ఒకే ఒకడు గారు కరెక్ట్ ఆన్సర్. శ్యామ్ గారు కల్లూరు నుంచి రైట్ ఆన్సర్. అలాగే మల్లికార్జున అభిరామ్ కేశవ్ నగర్ ధర్మవరం నుంచి ఓకే ఆన్సర్ అయితే పంపించారు. పెడన్న జోగానంద్రావు కాలనీ నుండి అప్పల్ రాజు గారు కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి ముల్లగూరి విజయ్ కుమార్ గారు కరెక్ట్ ఆన్సర్. రాజన్ నుంచి జయన్న గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే రాజోలు మండలం నుండి మాదుగుండు రాజేష్ చరణ్ సౌమ్య అంజలి, సో కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి. అలాగే భద్రేశ్వరాచారి గారు అయ్యప్ప నగర్ మేడ్చల్ నుంచి. ఎరమిలి సీతా మహాలక్ష్మి గారు అమలాపురం నుంచి. మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట కామారెడ్డి నుంచి. కుసుమ గారు అంబటి నగర్ నుంచి. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. కనకారావు గారు పెడన్ నుంచి. అనురాధ గారు అనంతపురం నుంచి. మస్తాన్ ఫ్యామిలీ అనంతపురం నుంచి. అలాగే గనగలూరు నుండి రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి. లతా గారు ఉయ్యూరు నుంచి. అండ్ సో కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే సూపర్ సాంగ్స్ వినిపించారు అంటున్నారు. థ్యాంక్ యూ అండి. అలాగే శ్రీవల్లి శ్రీనివాసులు గారు మంగాపురం తిరుపతి నుంచి. శ్రీనివాస్ మంగాపురం నుంచి శ్రీనివాసులు గారు. సో అలాగే కేపీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి. అండ్ అలాగే కిషోర్ గారు నంద్యాల నుంచి. బివి నగర్ నెల్లూరు నుంచి రాజశేఖర్ రాజు గారు. అలాగే చిలక నారాయణ అనసూయ యమున జానకంపేట నుంచి. మధు ప్రసాద్ గారు తిరుపతి నుంచి. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించారు. అలాగే షేక్ తబలా మస్తాన్ భాషా గారు అండ్ కుటుంబ సభ్యులు బుచ్చిరెడ్డిపల్లి నెల్లూరు నుంచి. అండ్ అలాగే నాసిక వేణు గారు దేశాయపేట నుంచి. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. అలాగే మురహరి యశోద జానకిరాజు గారు నిజామాబాద్ నుంచి. అండ్ అలాగే ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను గారు నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి. అండ్ శివదాస్ రెడ్డి అలాగే కుటుంబ సభ్యులు దాసరిపాలెం గుంటూరు నుంచి. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. అండ్ ఈరోజు షో సూపర్ అంటూ పంపించారు నరేష్ అండ్ మెర్సీ విజయ మూసాపేట నుంచి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మరి చూద్దాం రైట్ ఆన్సర్ ఏంటో. మరి మన బ్రెయిన్ లో ఉన్నటువంటి హైపోథలామస్, సో ఈ పార్ట్ మన బాడీలో ఉన్నటువంటి టెంపరేచర్ ను నియంత్రిస్తుంది అనమాట. సో ఇది వాళ్ళ మన సందడే సందడి. ఐ హోప్ మీ అందరూ బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మీ అందరి కోసం మరొక చక్కటి పాట అయితే వచ్చేస్తుంది. స్టే ట్యూన్ అండ్ కీప్ లిజనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. వెలిగొండ ప్రాజెక్టుతో పశ్చిమ ప్రకాశం ప్రాంత రూపురేఖలు మారనున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. 30 ఏళ్ల క్రితం 1996 మార్చి 5న వెలిగొండకు శంకుస్థాపన చేసి 3 దశాబ్దాల తర్వాత ఈ నెల 31న తాను ప్రాజెక్టును ప్రారంభించబోతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్ లో పేర్కొన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని కనేకల్లు మండలం హులికెరలో సుజ్లాన్ విండ్ పవర్ ప్రాజెక్టుకు మంత్రి నారా లోకేష్ ఈరోజు శంకుస్థాపన చేశారు. అమలాపురం ప్రాంతానికి చెందిన గల్లంతైన 7 మత్స్యకారుల ఆచూకీ కోసం 15 కోస్ట్ గార్డ్ నౌకలు 4 హెలికాప్టర్లతో విస్తృత సెర్చ్ ఆపరేషన్ చేపట్టి గాలింపు చీరలను మరింత ముమ్మరం చేసినట్లు రాష్ట వ్యవసాయ మత్స్యశాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం కోటుపరువు పంచాయతీ పరిధిలో సుమారు 52 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించనున్న 15 సీసీ రహదారుల నిర్మాణానికి రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి శంకుస్థాపన చేశారు. రాష్టంలో గత 16 రోజులుగా చేపట్టిన సమ్మెను జూనియర్ డాక్టర్లు ఈ రోజు విరమించారు. ఈ మేరకు సమ్మెను విరమిస్తున్నట్లు జూనియర్ డాక్టర్ల సంఘం హైకోర్టుకు నివేదిక సమర్పించింది. జూనియర్ డాక్టర్ల డిమాండ్లపై 2 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని రాష్ట ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు సమావేశమయ్యారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం వడ్లమాను గ్రామ రైతుల కోసం మేరా రేషం మేరా అభిమాన్ 2.0 ప్రచార కార్యక్రమం నిర్వహించినట్లు కేంద్ర పట్టుపరిశ్రమ బోర్డు పరిశోధన విస్తరణ కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఈ భువనేశ్వరి తెలిపారు. కర్నూలు జిల్లా హాలహరవి మండలం అమృతాపురం గ్రామంలో వెలసిన టోపి మారెమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణమాసం మంగళవారం సందర్బంగా అమ్మవారికి జలాభిషేకం, కుంకుమార్చన, మహామంగళహారతి వంటి విశేష పూజలు నిర్వహించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. రేపటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. దరఖాస్తు చివరి తేదీ 15 సెప్టెంబర్. మరిన్ని వివరాలకు www.rrcbbs.org.in వెబ్సైట్ ను సందర్శించవచ్చు. భారత్ జరుగుతున్న 2వ టెస్టు 3వ రోజు టీ విరామం సమయానికి శ్రీలంక 65 ఓవర్లకు గాను 7 వికెట్లు కోల్పోయి 216 పరుగులు చేసి లక్ష్య ఛేదంలో 287 పరుగుల వెనుకంజలో ఉంది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే

ఎస్ 4 గంటల 5 నిమిషాలు కావస్తుంది మన స్టూడియోస్ లో టైం. అండ్ మరి మనం అయితే ఎంటర్ అయిపోయాము వివిధ ప్రోగ్రామ్ లోకి. సో ఈ రోజు మన వివిధ ప్రోగ్రామ్ లో 1 లిరసిస్ట్ సాంగ్స్ అయితే వినబోతున్నాం అనమాట. ఇంతకీ ఎవరు ఆ లిరసిస్ట్ అంటే కాసర్ల శ్యామ్ గారు. సో కాసర్ల శ్యామ్ గారు లిరిక్స్ అందించినటువంటి అద్భుతమైన పాటలన్నీ మీ అందరి కోసం అయితే వచ్చేస్తున్నాయి. మరి లేట్ ఎందుకు, స్టార్ట్ చేసేద్దాం మన వివిధ ప్రోగ్రామ్ ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ లై. అండ్ ఈ పాటని పాడిన వారు రాహుల్ సిప్లిగంజ్, రమ్యా బెహ్రా గారు, అలాగే మణిశర్మ గారు ఈ పాటకి మ్యూజిక్ అందించారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
4: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?

0: పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: భారతి ఎఫ్ఎం 101.3. హాయ్ ఆద్యా, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాన్లే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

విత్ భారతి ఎఫ్ఎం 101.3. ట్యూన్ చేసి ఉంటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం వతి రాజే సమత. మరి సమయం చూసుకుంటే 4:24 అయితే అయిపోయింది. అండ్ మరి మనం అయితున్నాం వివిధ ప్రోగ్రామ్ లో, అండ్ వివిధ ప్రోగ్రామ్ లో వన్ లిరిసిస్ట్ సాంగ్స్ అయితే మనం వినేస్తున్నాం కదా.

0: సో మరి కాసర్ల శ్యామ్ గారు లిరిక్స్ అందించినటువంటి అద్భుతమైన పాటలు అయితే మనం వింటున్నాం. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం బలగం ఈ చిత్రం నుంచి మరొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. స్టే ట్యూన్ అండ్ కీప్ లిజనింగ్ టు వివిధ భారతి ఎఫ్ఎం.
1: ఓర్ వారి ఇంకా వింటున్నావురా పాలు, ఇక ఎప్పుడు వస్తావురా ఊర్లో కొన్ని అక్క, ఇక పొద్దు పొద్దునే

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

0: FM 101.3. చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగా హెర్ట్స్ పై సమయం మరి 4:49 అయితే కావస్తుంది అనమాట. అండ్ ఇంకా కొద్దిసేపట్లో మీరైతే వింటారు స్పాన్సర్ ప్రోగ్రామ్ వెన్నెల.
1: మీరింతవరకు వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సినిమా పాటలు విందాం. ముందుగా అవునన్నా కాదన్న చిత్రం నుంచి సందీప్ ఉషా పాడిన పాట, సంగీతం ఆర్పి పట్నాయక్, రచన కులశేఖర్.

మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం ఎఫ్ఎం 101.5. తర్వాతి పాట ప్రాణం చిత్రం కోసం సోను నిగమం మహాలక్ష్మి పాడిన పాట విందాం.

0: తర్వాత
1: కబాడీ కబాడీ చిత్రం కోసం చక్రీ కౌశల్య పాడిన పాట సంగీతం చక్రీ.

వింటున్న ఈ పాట ప్రియురాలు పిలిచింది చిత్రం కోసం జిన్సు శ్రీనివాస్ చిత్ర పాడిన పాట, సంగీతం ఏఆర్ రెహమాన్. ఆకాశవాణి మార్కాపురం ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న పాటలు వింటున్నారు 101.5.

తర్వాత బేట, ఈ అబ్బాయి చాలా మంచివాడు చిత్రం నుంచి, కళ్యాణిమాలి సునీత పాడిన పాట, సంగీతం ఎంఎం కీరవాణి, రచన చంద్రబోస్.

తిరుగుతుబాట అమ్మాయిలు అబ్బాయిలు చిత్రం కోసం జీన్స్ శ్రీనివాస్ కౌశల్య పాడిన పాట, సంగీతం చక్రి, రచన చంద్రబోస్.

మీరు వింటున్న ఈ పాటలు ఆకాశవాణి మార్కాపురం ఎఫ్ఎం 101.5 పై. తర్వాత ఒకే ఒకడు చిత్రం నుంచి జీన్ శ్రీనివాస్ స్వర్ణలత పాడిన పాట, సంగీతం ఏఆర్ రెహమాన్.

తర్వాత యవన్ శంకర్ రాజా సంగీత సారథ్యంలో వేటూరి సుందరరామ్మూర్తి రచనలో మన్మథ చిత్రం నుంచి ఎస్పి చరణ్ పాడిన పాట విందాం.

తర్వాత జై మనజరా చిత్రం నుంచి కుమార్ సాను స్వర్ణలత పాడిన పాట, సంగీతం వందే మాతరం శ్రీనివాస్ రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి.

మీరు ఇంతవరకు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణంలో హిందీలోను, అనంతరం 6 గంటలకు 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబీఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు: ప్రకృతి ఆరాధన, ఆధ్యాత్మిక చింతన మమేకం చేస్తూ గోదావరి పుష్కరాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా ఏపీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో 1325 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులకు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. పట్టణాభివృద్ది, మౌలిక సదుపాయాల రంగాల్లో సహకారం కోసం యూకే ప్రభుత్వంతో రాష్ట్ర మున్సిపల్ శాఖ ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. వెలుగొండ ప్రాజెక్టును ముఖ్యమంత్రి ఈ నెల 31న ప్రారంభించబోతున్నారని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి వెల్లడించారు. ప్రకృతి ఆరాధన, ఆధ్యాత్మిక చింతనను మమేకం చేస్తూ గోదావరి పుష్కరాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఎక్కడా పవిత్రత దెబ్బతినకుండా, భక్తులకు సమస్యలు తలెత్తకుండా ఇప్పటి నుంచే చర్యలు తీసుకుంటారు.

0: అవ్వాలని ఆదేశించారు. వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7 వరకు 12 రోజుల పాటు పుష్కరాలు అత్యంత వైభవంగా జరపాలని చెప్పారు. పుష్కరాల నిర్వహణలో స్థానిక ప్రజలను కూడా భాగస్వాములను చేయాలన్నారు. పుష్కరాల కోసం 4026 కోట్ల రూపాయలతో చేపట్టిన 4932 పనులకు సంబంధించి పురోగతిపై అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి ఈరోజు సమీక్షించారు. పుష్కరాలకు ఇంకా 10 నెలల సమయమే ఉన్నందువల్ల త్వరితగతిన అన్ని పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా ఏపీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడ లోక్భవన్లో ఈరోజు జరిగిన కార్యక్రమంలో రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఆయనతో ఏపీ లోకాయుక్తగా ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై జస్టిస్ మల్లికార్జునరావుకు అభినందనలు తెలిపారు. అనంతరం లోక్భవన్లో ఏర్పాటు చేసిన అల్పాహార విందుకు గవర్నర్ ముఖ్యమంత్రి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, న్యాయశాఖకు చెందిన అధికారులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో సుజలాన్ సంస్థ ఏర్పాటు చేయనున్న 1325 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులకు రాష్ట ఐటీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ శాఖల మంత్రి నారా లోకేష్ ఈరోజు శంకుస్థాపన చేశారు. కణేకల్ మండలం హులికెర గ్రామంలో సుజలాన్ సంస్థకు చెందిన S144 నూతన బ్లేడ్ ఉత్పత్తి లైన్లను లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్టంలో పలు కంపెనీలు నూతన ప్రాజెక్టులను ప్రారంభించడం జరుగుతోందని చెప్పారు. సుజలాన్ సంస్థ 1325 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులను ప్రారంభించడం శుభపరిణామన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా అనంతపురం జిల్లా అభివృద్దితో పాటు స్థానికంగా ఉన్న యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి లోకేష్ పేర్కొంటూ,
1: We are supporting companies in eVTOLs. We are supporting companies in defense. And we are supporting companies in the entire fighter jet ecosystem. You know, Andhra Pradesh is willing to bet on young entrepreneurs, willing to bet on young Indians and support them all the way. And that is what I believe is really required. And in Andhra Pradesh, we don't believe in MOUs because I believe it is merely a paper and ink. We believe in grounding the projects. We believe in speed of doing business and we believe in creating jobs for the farmers who have given their land for these projects. I'm also very proud to say that the first PM Setu project is actually happening in Andhra Pradesh.
0: పట్టణాభివృద్ది, మౌలిక సదుపాయాల రంగాల్లో దీర్ఘకాలిక సహకారం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం, యునైటెడ్ కింగ్డమ్ ప్రభుత్వం మధ్య ఈరోజు ఒక అవగాహన ఒప్పందం MOU కుదిరింది. రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ సమక్షంలో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి, యూకే ప్రతినిధులు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. మున్సిపాలిటీల అభివృద్దికి యూకే ప్రభుత్వం సాంకేతిక సహకారం అందించనుందని మంత్రి నారాయణ తెలిపారు. ప్రపంచంలోని అత్యుత్తమ 5 నగరాల్లో అమరావతి ఒకటిగా మారుతుందన్నారు. ఇన్ఫ్రాస్టక్చర్, అర్బన్ ప్లానింగ్, టెక్నాలజీ ట్రాన్స్ఫర్, అర్బన్ మొబిలిటీపై కలిసి పనిచేస్తామన్నారు. మున్సిపాలిటీల్లో 40,000 కోట్ల రూపాయల విలువైన పనులు ప్రారంభించినట్లు మంత్రి నారాయణ వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నా మౌలిక వసతులకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. వెలుగొండ ప్రాజెక్టును ఈ నెల 31న ప్రారంభించబోతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. వెలుగొండ ప్రాజెక్టు ద్వారా రైతుల పొలాలకు నీరందిస్తామన్నారు. ఈ ప్రాజెక్టుతో పశ్చిమ ప్రకాశం జిల్లా ప్రజల ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామంటూ భరోసా ఇచ్చారు. ఇంటింటికి కుళాయి ద్వారా ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు. వెలుగొండ జలసిరులు అభివృద్దికి రెక్కలు అంటూ ముఖ్యమంత్రి చేసిన సామాజిక మాధ్యమ పోస్టులో 30 ఏళ్ల క్రితం వెలుగొండ ప్రాజెక్టుకు తాను శంకుస్థాపన చేసిన ఫోటోను పంచుకున్నారు. ఇక ఎల్నినో పరిస్థితుల్లో కూడా రైతులకు సాగునీరు అందించడం ప్రభుత్వ చిత్తశుద్దికి నిదర్శనమని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ,
2: R&R ప్యాకేజీని కూడా ఈరోజు 768 కోట్ల రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. మిగిలినవి కూడా చేస్తున్నాం. ఇది ఆగస్టు 31 ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా నీటిని విడుదల చేయడం జరుగుతుందండి. ఎల్నినో ఉంది, దేశంలో అన్ని చోట్ల పంటల్ని వేసుకోవద్దని చెప్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో చుక్క నీళ్లు కూడా ఈ ప్రదేశంలో మనకు అందే పరిస్థితి లేని ప్రాంతాల్లో ఇస్తున్నారంటే ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసే పరిస్థితి.
0: రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా జూనియర్ వైద్యులు చేస్తున్న సమ్మెపై దాఖలైన పిటిషన్ను హైకోర్టు ఈరోజు విచారించింది. ఈ సందర్భంగా సమ్మె విరమిస్తున్నట్లు రాష్ట జూనియర్ వైద్యుల సంఘం ప్రకటించింది. తమ డిమాండ్లు పరిష్కరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని సంఘం కోర్టును అభ్యర్థించింది. దీంతో 2 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో సమ్మె విరమిస్తున్నట్లు హైకోర్టుకు వైద్యుల సంఘం నివేదించింది. జూనియర్ డాక్టర్లు తమకిచ్చే ఉపకార వేతనాన్ని 30% పెంచాలని

వైద్య శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని, అలాగే ప్రొఫెసర్ల రిటైర్మెంట్ వయస్సును 65 సంవత్సరాలకు పెంచకూడదని డిమాండ్ చేస్తూ గత కొద్ది రోజులుగా సమ్మె చేస్తున్నారు. ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ అండ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పీఎంఎఫ్ఎంఈ అమల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జాతీయ స్థాయి అవార్డు లభించింది. పీఎంఎఫ్ఎంఈ సీడ్ క్యాపిటల్ కింద రుణాలు అందజేయడంలో ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్కు జాతీయ స్థాయి అవార్డును కేంద్ర ఆహార శుద్ది పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్ న్యూఢిల్లీలో ఈరోజు అందించారు. కేంద్ర ఆహార శుద్ది పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిన్నటి నుంచి జరుగుతోన్న దేశవ్యాప్త పీఎంఎఫ్ఎంఈ కాన్క్లేవ్లో ఈ అవార్డును బహుకరించారు. పీఎంఎఫ్ఎంఈ సీడ్ క్యాపిటల్ కాంపోనెంట్ కింద ఆమోదించబడ్డ పనితీరు ప్రమాణాల ఆధారంగా స్వయం సహాయక సంఘ మహిళలకు అందిస్తున్న సేవలు, నిధుల వినియోగం, యూనిట్ల అభివృద్ది తదితర అంశాల్లో వివిధ రాష్ట్రాల గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ పనితీరును కేంద్ర ఆహార శుద్ది మంత్రిత్వ శాఖ మూల్యాంకనం చేసింది. ఈ మూల్యాంకనంలో సెర్ప్ ఏపీ సమగ్ర పనితీరు ఆధారంగా ఉత్తమ పనితీరు కనబరిచిన విజేతల్లో ఒకటిగా ఎంపికైంది. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ కార్యకర్తలకు సూచించారు. ఇవి కేవలం గెలుపోటములను నిర్ణయించే ఎన్నికలు మాత్రమే కావని, పార్టీ కోసం నిరంతరం కష్టపడే కార్యకర్తల కోసం నిలబడాల్సిన కీలకమైన ఎన్నికలని ఆయన స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతలతో ఈరోజు ఆయన సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ఈ సందర్భంగా నియోజకవర్గ స్థాయి నేతలకు జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం స్థానిక సంస్థలకు ప్రత్యక్ష ఎన్నికలు జరపాలని భావిస్తోందని, అలా జరగడం ఒక విధంగా తమకు మంచిదే అవుతుందన్నారు. ప్రత్యక్ష ఎన్నికల వల్ల బలమైన అభ్యర్థిని నిలబెట్టే అవకాశం ఉంటుందని జగన్మోహన్ రెడ్డి తెలిపారు. జార్ఖండ్, ఉత్తర ఒడిశా ప్రాంతాల్లో ఏర్పడ్డ నిన్నటి అల్పపీడనం ఈరోజు జార్ఖండ్ దాని పరిసర ప్రాంతాలపై కేంద్రీకృతమై ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టం నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని పేర్కొంది. ప్రకృతి ఆరాధన, ఆధ్యాత్మిక చింతనను మమేకం చేస్తూ గోదావరి పుష్కరాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా ఏపీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ తల్లాబ్రిగడ మల్లికార్జునరావు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో 1325 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులకు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు.

విజయవాడ నుంచి 8:40 చిత్రమంజరి సినిమా పాటలు, 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి, 9:15 స్పాట్ ఢిల్లీ నుంచి, 9:30 గీతమాలిక శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటలు వినే కార్యక్రమం, 10:00 హరికథ విజయవాడ నుంచి, పాండవుల రాజసుయాగం హరికథ వింటారు, 11:00 హిందీలోను, 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. ఇక రేపటి ప్రసారాలు విందాం. రేపు ఉదయం 6:00 దేశభక్తి గీతం బృందగానం వింటారు, 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి, 6:10 భక్తిరంజన కార్యక్రమంలో శ్రీ అయ్యప్ప స్వామివారి సుప్రభాతం స్తోత్రం, 6:30 సూక్తి ముక్తావళి కార్యక్రమంలో ప్రేమ వ్యామోహం శ్రీ పరిపూర్ణ సిద్ధానంద స్వామి గారి వ్యాఖ్యానం, 6:35 చేను ముచ్చట్ల కార్యక్రమంలో దానిమ్మ పంట సాగు వివరాలు, 6:44 ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ నుంచి, 6:55 ప్రసార విశేషాలు, 7:00 దేశభక్తి గీతం బృందంగానే వింటారు, 7:05 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ నుంచి, 7:15 ఉదయకినాల కార్యక్రమంలో నేటి మాట శీర్షికన మహిళా సమానత్వ దినోత్సవం సందర్భంగా వివరాలు, అనంతరం మీకు తెలుసా లైవ్ ఫోన్ ఇన్ ప్రశ్నోత్తరాల కార్యక్రమం, 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో మెల్లాద్ ఉన్ నబీ ప్రవక్త మహమ్మద్ జన్మదినోత్సవం సందర్భంగా వివరాలు. ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి, 8:30 అనంతపురం జిల్లా సమాచార లేఖ విజయవాడ నుంచి, 8:35 హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన పాటలు వినే కార్యక్రమం, 9:30 మహిళా భారతీయ స్త్రీల కార్యక్రమంలో మార్కాపురం మహారాణులు అతివల గేమ్స్ లైవ్ ఫోన్ కార్యక్రమం రేపు ఉదయం 9:30. ఇక 10:00 విజయవాడ కేంద్ర కార్యక్రమాలు, 10:15 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి ఇవి ఈరోజు సాయంత్రం రేపు ఉదయం పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: జానపద సంగీతం. ఈనాటి జానపద సంగీతం కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర భజన సమాజం పెద్ద పట్టపుపాలెం బృందం వారు పాడిన భజన కీర్తనలు విందాం.

0: మీరు ఇంతవరకు శ్రీ వెంకటేశ్వర భజన సమాజం పెద్ద పట్టపు పాలెం బృందం వారు పాడిన భజన కీర్తనలు విన్నారు.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: గజ్జా బొబ్బలా
4: సై బాల్,
3: నడుగులో తామరా
4: సై బాల్,
3: బురద పుల్లా
4: సై బాల్.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
6: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3

0: ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.

ఆకాశవాణి వార్తాపురం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ నుంచి. అనంతరం 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో నాణ్యమైన సురక్షిత మిరప ఉత్పత్తి సమగ్ర యాజమాన్యం, గుంటూరు జిల్లా లామ్ ఎస్సీ హార్టికల్చర్ డాక్టర్ జి క్రాంతిరేఖ గారితో పరిచయం, తర్వాత వికసిత్ భారత్ విశాఖపట్నం కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల స్వరూపం మార్చివేసిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఓబీసీ క్రీమిలేయర్ ప్రమాణాలపై కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ను విచారించేందుకు ఒక ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తానని సుప్రీంకోర్టు అంగీకరించింది. వ్యవసాయ విద్యా బోధనలో కృత్రిమ మేధస్సును జోడించడం ప్రస్తుత తరుణంలో ఎంతైనా అవసరమని వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. కొలంబో టెస్టు 3వ రోజు ఆట వర్ష కారణంగా ఆగిపోయే సమయానికి శ్రీలంక తన తొలి ఇన్నింగ్స్లో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల స్వరూపం మార్చివేసిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. యూపీఐ సాధించిన పూర్వమైన స్థాయి, విశ్వసనీయత ప్రపంచవ్యాప్త గుర్తింపును సంపాదించి పెట్టాయి. ప్రస్తుతం ఈ వ్యవస్థ 12 దేశాల్లో కార్యకలాపాలు

సాగిస్తోంది. ఇది ఇంటర్ ఆపరబుల్ రియల్ టైం పేమెంట్స్ ప్లాట్ఫామ్ ను అందిస్తూ భారత్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్టక్చర్ లో అత్యంత విజయవంతమైన స్తంభాల్లో ఒకటిగా అవతరించింది. యూపీఐ లావాదేవీ

తల విజయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. సోషల్ మీడియా పోస్టులో భారత్ డిజిటల్ చెల్లింపుల ప్రస్థానంలో యూపీఐని ఒక ప్రధానమైన మలుపని ప్రధానమంత్రి అభివర్ణించారు. దశాబ్ద కాలంలో తమ యూపీఐ అనుభవాలు పంచుకోవాలని దేశ ప్రజలను కోరుతూ యూపీఐ అపారమైన పరిధి ప్రతి భారతీయుడు గర్వించదగిన విషయమని మోదీ పేర్కొన్నారు. డిజిటల్ అంతరాన్ని తగ్గించడం, ఆర్థిక చేరికను ముందుకు తీసుకువెళ్లడం, డిజిటల్ ఆర్థిక సేవల ప్రాప్యత విస్తరించడం ద్వారా యూపీఐ దేశవ్యాప్తంగా వ్యక్తులకు సమాజాలకు సాధికారత కల్పించిందని, అదే సమయంలో విస్తృత ఆర్థిక భాగస్వామ్యాన్ని నడిపించిందని ఆకాశవాణి విలేకరి తెలియజేస్తున్నారు. యూపీఐ భారత్ డిజిటల్ చెల్లింపుల పర్యావరణ వ్యవస్థకు వెన్నెముకగా కీలకమైన చోదక శక్తిగా ఆవిర్భవించింది. కేవలం ఒక దశాబ్దంలో యూపీఐ దేశంలో డిజిటల్ చెల్లింపుల స్థాయిని మార్చింది, లావాదేవీలను వేగవంతం చేసి సరళతరం చేసి అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఫ్రాన్స్, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, శ్రీలంక, భూటాన్, మారిషస్ సహా 11 దేశాల్లో యూపీఐ అందుబాటులో ఉంది. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ప్రతి 2 రియల్ టైం డిజిటల్ చెల్లింపు లావాదేవీల్లో ఒకటి భారతదేశంలోనే జరుగుతోంది. 2025 నాటికి ప్రపంచంలోని రియల్ టైం పేమెంట్ లావాదేవీల పరిమాణంలో యూపీఐ దాదాపు 49% నిలిచింది. చైనా సరిహద్దు సమస్య, ఇరు దేశాల మధ్య సంబంధాల మెరుగుదలపై మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ బీజింగ్లో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ఈరోజు ప్రత్యేక ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. 3400 కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉన్న భారత చైనా సరిహద్దు వివాదాన్ని సమగ్రంగా పరిష్కరించడానికి 2003 ఏర్పాటు చేసిన సరిహద్దు చర్చల యంత్రాంగం కోసం అజిత్ దోవల్, వాంగ్ యీ ఇద్దరు నియమిత ప్రత్యేక ప్రతినిధులుగా ఉన్నారు. చర్చలకు ముందు నిన్న 2 రోజుల పర్యటన నిమిత్తం బీజింగ్ చేరుకున్న దోవల్ చైనా ఉపాధ్యకుడు హాంగ్ షాంగ్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. మన విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ నిన్న రాత్రి మాస్కోలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్ తో విస్తృతంగా చర్చలు జరిపారు. తాము ద్వైపాక్షిక సహకారం, బహుపాక్షిక అంశాలపై చర్చించినట్లు డాక్టర్ జయశంకర్ సోషల్ మీడియాలో తెలియజేశారు. యుక్రెయిన్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్లకు సంబంధించిన ప్రస్తుత పరిస్థితిపై కూడా ఇద్దరు విదేశాంగ మంత్రులు చర్చించినట్లు రష్యా ప్రభుత్వాధ్వర్యంలోని టాస్ వార్తా సంస్థ వెల్లడించింది. అంతకుముందు డాక్టర్ జయశంకర్ రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. బూత్ లెవెల్ అధికారులు, బీఎల్ఓలు భారత ప్రజాస్వామ్యానికి పునాది అని ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అన్నారు. ఉత్తరప్రదేశ్లో 2 రోజుల పాటు పర్యటిస్తున్న ఎన్నికల ప్రధాన కమిషనర్ ఈరోజు లక్నోలో సుమారు 500 మంది బూత్ లెవెల్ ఆఫీసర్లతో జరిగిన ఒక చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రక్రియను మరింత ప్రభావవంతంగా, పారదర్శకంగా, సులభంగా అందుబాటులో ఉండేలాగా పౌరులు కేంద్ర బృందంగా తీర్చిదిద్దడంపైన ఈ కార్యక్రమం ప్రధానంగా దృష్టి సారించింది. ఓబీసీ క్రీమీ లేయర్ ప్రమాణాలపై కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ను విచారించేందుకు ఒక ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించేందుకు సుప్రీంకోర్టు ఈరోజు అంగీకరించింది. 2025 సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అభ్యర్థుల కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన మార్చి 11 నాటి తీర్పు ఏ విధంగా వర్తిస్తుందనే దానిపైన కేంద్రం స్పష్టత కోరుతోంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిఫారసు చేసిన 950 మంది అభ్యర్థులకు సర్వీస్ కేటాయింపు ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రభుత్వానికి అనుమతినిచ్చే ఆదేశాలు కోరాలని డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ కోరింది. మార్చి 11 నాటి తీర్పునకు ముందు అమల్లో ఉన్న ఓబీసీ క్రీమీ లేయర్ ప్రమాణాల ఆధారంగానే ఈ కేటాయింపులు జరపాలని డీఓపీటీ కోరుతోంది. కేంద్రం తరఫున కోర్టులో హాజరైన సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, ప్రభుత్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని జస్టిస్ జయమాల్యా బాగ్చీ, జస్టిస్ వి మోహనలతో కూడిన ధర్మాసనం ఎదుట తన వాదనలను వినిపించింది. ఇప్పటికే పరిష్కారమైన ఒక విషయంలో అత్యవసర ఆదేశాలు కోరుతూ డీఓపీటీ ఒక విడి దరఖాస్తును దాఖలు చేసిందని చెప్పారు. ఈ వ్యవహారాన్ని జస్టిస్ పిఎస్ నరసింహ నేతృత్వంలోని బెంచ్ ముందు లిస్టు చేయవలసి ఉంటుందని సాలిసిటర్ జనరల్ కోర్టుకు తెలియజేశారు. వ్యవసాయ డిగ్రీ కోర్సులు అభ్యసించే యువ విద్యార్థులకు శిక్షణ ఇవ్వవలసిన ప్రాముఖ్యతను వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు ప్రత్యేకంగా ప్రస్తావించారు. న్యూఢిల్లీలో ఈరోజు భారత వ్యవసాయ పరిశోధన సమితికి చెందిన సంస్థల వైస్ ఛాన్సలర్లు, డైరెక్టర్ల సదస్సును న్యూఢిల్లీలో మంత్రి ప్రారంభించారు.
వ్యవసాయ విద్య బోధన విషయంలో కృత్రిమ మేధస్సును జోడించడం ప్రస్తుత తరుణంలో ఎంతైనా అవసరమని మంత్రి అన్నారు. వ్యవసాయ విద్య గురించి ప్రస్తావిస్తూ అటువంటి విద్యను కేవలం తరగతి గదిలో కూర్చోబెట్టి నేర్పలేమని, అది పొలాల్లో రైతుల మధ్య ఉండాలని శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు.

0: और आज की परिस्थितियों के हिसाब से एग्री एजुकेशन कैसी होनी चाहिए, आज की चुनौतियां हैं, क्लाइमेट चेंज की हो, ग्लोबल वार्मिंग की हो, बदलती हुई टेक्नोलॉजी हो, नए नए रोगों का प्रकोप हो, मिट्टी का खराब स्वास्थ्य हो, उन सब का समाधान भी ढूंढना है। कृषि शिक्षा प्राप्त करके जो विद्यार्थी निकलते हैं उनका कैसे भविष्य बेहतर हो और वो कृषि को कैसे बेहतर करें, किसानों को उससे कैसे फायदा हो, इस पर विस्तार से चर्चा हो रही है।
1: ప్రస్తుత సమకాలీన సమస్యలను దృష్టిలో పెట్టుకుని వాటికి పరిష్కారాలను వ్యవసాయ విద్యలో నేర్పించాలని, ప్రస్తుత కాలపు పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా నిత్యం అప్డేటెడ్గా ఉండేందుకు యూనివర్సిటీలు తమ బోధనా విధానంలో ఏఐ ఆధారిత సాధనాలు చేర్చుకోవాలని వ్యవసాయ మంత్రి సూచించారు. విద్యార్థుల నుంచి అత్యుత్తమ ఫలితాలు రాబట్టేందుకు వైస్ ఛాన్సలర్లు వారితో పరస్పరంగా వ్యక్తిగతంగా సంబంధాలు ఏర్పరచుకోవాలని వ్యవసాయ మంత్రి విజ్ఞప్తి చేశారు. గ్రామీణ తాగునీటి వ్యవస్థల నిర్వహణ పర్యవేక్షణపై గ్రామ పంచాయతీ ప్రతినిధులు స్థానిక సంఘాలతో ప్రత్యేక సంభాషణకు వేదిక కల్పిస్తూ తాగునీటి పారిశుద్ధ్య శాఖ ఈరోజు మల్టీలింగ్వెల్ సుజల్ గ్రామ్ సంవాద్ పదవ సంచికను వర్చువల్ విధానంలో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కార్యదర్శి అశోక్ కెకే మీనా గ్రామీణ నీటి సరఫరాలో క్షేత్రస్థాయి అనుభవాలు, ఎదురవుతున్న సవాళ్లు, పరిష్కారాల నుంచి నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యతను ప్రత్యేకంగా చెప్పారు. క్రమబద్దమైన నీటి సరఫరా, నీటి నాణ్యత, సమాజంలో అవగాహన, ఫిర్యాదుల పరిష్కారం, నీటి వనరుల పరిరక్షణ మొదలైన వాటి దిశగా గ్రామ పంచాయతీలు చేస్తున్న ప్రయత్నాలను ఆయన కొనియాడారు. తూర్పు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈవేళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బీహార్, ఉత్తరప్రదేశ్లో రాబోయే 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని సీనియర్ ఐఎండీ శాస్త్రవేత్త అఖిల్ శ్రీవాస్తవ ఆకాశవాణికి తెలియజేశారు. కొలంబో టెస్టులో ఈవేళ 3 రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్లో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. వర్షం కారణంగా 3 రోజు ఆటను ముందస్తుగా ముగించారు. భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ కంటే శ్రీలంక ప్రస్తుతం 238 పరుగుల మేరకు వెనుకబడి ఉంది. భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల స్వరూపం మార్చివేసిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఓబీసీ క్రీమిలేయర్ ప్రమాణాలపై కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ను విచారించేందుకు ఒక ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించేందుకు సుప్రీంకోర్టు ఈరోజు అంగీకరించింది. వ్యవసాయ విద్యా బోధనలో కృత్రిమ మేధస్సును జోడించడం ప్రస్తుత తరుణంలో ఎంతైనా అవసరమని వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. కొలంబో టెస్ట్ 3 రోజు ఆట వర్షం కారణంగా ముగిసిపోయే సమయానికి శ్రీలంక ఈరోజు తన తొలి ఇన్నింగ్స్లో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో నాణ్యమైన సురక్షిత మిరప ఉత్పత్తి సమగ్ర యాజమాన్యం, ఈ అంశం గురించి గుంటూరు లాం ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి క్రాంతిరేఖ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది.

0: వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
1: వినండి, నాణ్యమైన సురక్షిత మిరప ఉత్పత్తి సమగ్ర యాజమాన్యం. డాక్టర్ జి క్రాంతిరేఖ గారితో పరిచయం.
2: డాక్టర్ జి క్రాంతిరేఖ గారు నమస్కారం. మేడం
1: నమస్కారం అండి.
2: మేడం, మీరు లాంగ్ ఫామ్ గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతీయ ఉద్యాన పరిశోధన స్థానంలో శాస్త్రవేత్తగా ఉన్నారు కదండి. మేడం, ఇప్పుడు మనం చూస్తూ ఉంటే వివిధ రకాలైనటువంటి వాతావరణ పరిస్థితులు మారుతున్న తరుణంలో మిరప సాగులో సమగ్ర యాజమాన్యం ఏ విధంగా చేపట్టుకోవాలనేది మనకు చాలా ఇంపార్టెంట్ కదండి. రైతు సోదరులకు ఈరోజు తెలియజేసే ప్రయత్నం చేద్దాం మేడం. అయితే ముందుగా ఈ మిరప పంట పరిస్థితి మన భారతదేశంలో గానీ అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా ఉంది, ఎంత ఉత్పత్తి చేస్తున్నారు, ఎంత శాతం సాగులో ఉంది, ఈ వివరాలు ఒకసారి తెలియజేయండి మేడం.
3: నమస్కారం అండి. మన భారతదేశం అనేది ప్రపంచంలోనే అత్యధికంగా మిరపను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా వినియోగంలో కానీ ఎగుమతిలో కానీ మన దేశం అనేది ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా సాధారణంగా 900,000 హెక్టార్ల పైన మన విస్తీర్ణంలో మిరప సాగవుతుంది. మన దేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు మన దేశంలోనే అత్యధికంగా మిరపని ఉత్పత్తి చేసే రాష్ట్రాలుగా ఉన్నాయి. వీటన్నిటిలో ఆంధ్రప్రదేశ్ అనేది మన దేశంలోనే అత్యధిక మిరప ఉత్పత్తి చేసే రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచి ఉంది. దేశం మొత్తంలో ఏపీ వాటా మాత్రమే 40-45% వరకు ఉంటుంది. మన రాష్ట్రంలో స్టాటిస్టిక్స్ ప్రకారము 196,000 హెక్టార్ల విస్తీర్ణంలో మిరప సాగవుతుంది. మొత్తం ఉత్పత్తి చూసుకుంటే 11,00,000 మెట్రిక్ టన్ల దిగుబడి కూడా వస్తుంది.
2: డాక్టర్ క్రాంతిరేఖ గారు, మిరపలో సమగ్ర యాజమాన్యం చేపట్టుకోవాల్సిన ప్రాముఖ్యత ఏంటి మేడం?
3: మీరు ఇప్పుడు అన్నట్లుగానే మారుతున్న వాతావరణ పరిస్థితులు, అలానే కొత్త రకాల చీడపడులు మనం చూసుకుంటే 2020 నుంచి మనకి నల్ల తామర పురుగులు అనేది చాలా ఇబ్బంది కలిగిస్తున్నాయి రైతుల్ని. దానివల్ల మిరప ఖర్చు అనేది చాలా ఎక్కువగా విపరీతంగా పెరిగిపోయింది. సుమారుగా అప్పుడు 50,000 రూపాయలు ఉండేది, ఇప్పుడు 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు మిరప రైతు అనేది ఒక ఎకరానికి ఖర్చు పెడుతున్నారు. దాంట్లో ఎక్కువ శాతం ఈ నల్ల తామర పురుగులు, ఈ రసం పీల్చే పురుగుల నివారణకి ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. మనం ఎప్పుడైతే ఈ సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటిస్తామో మనకి చాలా వరకు పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది. ఎందుకంటే మనము ఎక్కువగా ఈ పురుగును తగ్గించడానికి పురుగు మందులను విచక్షణ రహితంగా వాడుతూ ఉంటాము. సో సమగ్ర యాజమాన్య పద్ధతుల్లో మనం అవసరమైన వరకు మాత్రమే ఎరువులను కానీ పురుగు మందులు కానీ వాడటం వల్ల మనకి పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది. తర్వాత సమగ్ర సస్యరక్షణ పద్ధతులు మనం పాటించడం వలన, అంటే రసాయనిక పురుగు మందులే కాకుండా జిగురు అట్టలు, అంతర పంటలు, తర్వాత జీవ నియంత్రణ పద్ధతులు వాడటం వలన కూడా మనకి చీడపీడల నివారణ కూడా చాలా సమర్థవంతంగా నివారించవచ్చు. అంతేకాకుండా ఈ మధ్య మనం చూసుకుంటే అంతర్జాతీయ మార్కెట్లో మనం రీసెంట్ గా మనం న్యూస్ లో చూస్తే ఈవెన్ శ్రీలంక గురించి కూడా మన ప్రొడ్యూస్, మిరప ప్రొడ్యూస్ అనేది రిజెక్షన్ కు గురైంది, నిరాకరించారు ఎగుమతుల్ని. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే పురుగు మందుల అవశేషాలు ఎక్కువగా ఉండటం, మిర్చిలో అనేది నాణ్యత లేకపోవటం వలన మనకి ఎగుమతి అవకాశాలను చాలా తగ్గిపోతున్నాయి. దానివల్ల ధర కూడా తగ్గిపోతుంది. మనం ఎప్పుడైతే ఈ సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటిస్తామో కాయలో నాణ్యత పెరిగి పురుగు మందుల అవశేషాలు తగ్గి మనకి అధిక ధర కూడా లభిస్తుంది. దీనితో పాటు ఇప్పుడు మన వ్యవసాయంలో ఉన్న పెద్ద ఛాలెంజింగ్ థింగ్ ఏంటంటే నేల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ. నేల అనేది సారవంతం తగ్గిపోతుంది. మనం చెప్పొచ్చు డెడ్ సాయిల్ అని చెప్పొచ్చు. ఎలాంటి సూక్ష్మజీవులు లేకుండా మనము నేల అంతా సారవంతం పోతుంది. పర్యావరణం కూడా మనం వాడే పురుగు మందుల వలన కానీ, మనం తీసుకునే ప్రతి ప్రాక్టీస్ వలన కానీ పర్యావరణం అనేది చాలా కలుషితమవుతున్నది. ఈ తరుణంలో సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించటం వలన మనము ఈ నేల ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని కూడా పరిరక్షించవచ్చు.
2: మేడం, ఇప్పుడు మనం ప్రధాన టాపిక్ వెళ్తే సమగ్ర యాజమాన్యం వివిధ దశల్లో ఎలా చేసుకోవచ్చో చూసుకున్నట్లయితే ముందుగా ఈ విత్తన ఎంపిక, నారుమడి యాజమాన్యం గురించి ఒకసారి తెలియజేయండి మేడం.
3: తప్పకుండా అండి. మనం ఎప్పుడు విత్తనం అనేది చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. ప్రతి ఏ క్రాప్ వ్యవసాయం చూసినా సరే మనకి విత్తన ఎంపిక అనేది చాలా ఇంపార్టెంట్. ఎల్లప్పుడు మనం విత్తనాన్ని ఎంపిక చేసేటప్పుడు మనకి ప్రధానంగా మిరపలో ఉన్న సమస్య ఏంటంటే లీఫ్ కర్ల్ వైరస్ ఒకటి, తర్వాత రసం పీల్చే పురుగుల ఉధృతి ఎక్కువ ఉంటుంది. సో వైరస్ రహిత ధృవీకరించిన నాణ్యమైన విత్తనాలను ఎంచుకుంటే మనకి చాలా వరకు ఈ ప్రాబ్లం ని తట్టుకోవచ్చు. అంతేకాకుండా వైరస్ నిరోధ, అంటే వైరస్ రెసిస్టెంట్ వెరైటీస్ మనకి అవైలబుల్ గా ఉంటే వాటిని ఎంచుకుంటే చాలా మంచిది. తర్వాత ఈ విత్తనాన్ని విత్తన శుద్ధి చేసుకోవటం, వివిధ రకాల కెమికల్స్ ఇమిడాక్లోప్రిడ్ మరియు మనకి క్యాప్టాన్ ఆర్ థైరామ్తో విత్తన శుద్ధి చేసుకుని తర్వాత మనం విత్తనాన్ని నార్మల్లో వేసుకోవటం వల్ల కూడాను మనకు చాలా వరకు ఈ పురుగుల నుంచి బెడద తగ్గుతుంది. అలాగే మనకి ఈ మధ్యన మనకి F1 హైబ్రిడ్స్ హైబ్రిడ్ రకాలు వచ్చిన తర్వాత విత్తనము ధర చాలా అధికంగా ఉంటుంది. సో అందుకని

0: ప్రతి రైతు ఇప్పుడు నెట్ హౌస్ లో విత్తనాన్ని నారుమడిని పెంచుకోవటానికి మొగ్గు చూపుతున్నారు. ప్రతి రైతు నెట్ హౌస్ లో పెంచుకుంటే చాలా మంచిది, వైరస్ తెగుళ్లు రాకుండా మన నారుమడిలోనే మనం చూసుకోవచ్చు. ఫస్ట్ మనం ఏదైనా నెట్ హౌస్ ని మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు దాని చుట్టూ మెష్ నెట్, అంటే ఇన్సెక్ట్ ప్రూఫ్ నెట్, అంటే 40 మెష్ ఉన్న నెట్ ఉందా లేదా చూసుకుని, వాళ్ళు హైజీన్ గా చేస్తున్నారా లేదా మనం చూసుకుని అక్కడ ఇచ్చుకుంటే మనకి వైరస్ తెగుళ్ళ వ్యాప్తి చెందని మొక్కల్ని మనము, ఆరోగ్యవంతమైన నారుని మనం పొందవచ్చును.
1: తర్వాత మేడం, ప్రధాన పొలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి రైతు సోదరులు?
0: ప్రధాన పొలంలో మనం పర్టికులర్ గా చేయాల్సింది పంట మార్పిడి. మనము పంట మార్పిడి విధానం ఎందుకు పాటించాలి అంటే, సాధారణంగా మనము మిరప, టమాటా, వంగ, బంగాళదుంప ఇవన్నీ సొలనేసి కుటుంబానికి చెందిన పంటలు. ఇవి ఒకే కుటుంబానికి చెందిన పంటలను ఒకటే పొలంలో వరుసగా ప్రతి సంవత్సరం అదే వేస్తూ ఉంటే దానికి, అంటే ఆ కుటుంబానికి సంబంధించిన పురుగులు కానీ తెగుళ్లు కానీ ఎక్కువ ఆశించే అవకాశం ఉంటుంది. అంటే దానికి జీవిత చక్రం అనేది మనకి ఎక్కడ బ్రేక్ ఉండదు. అదే మనము ఆ కుటుంబానికి కాకుండా వేరే కుటుంబానికి సంబంధించిన, లేకపోతే బంతిపూలు కానీ, జొన్నలు కానీ, సజ్జలు కానీ, రాగులు కానీ ఆ పంట మార్పిడి చేయటం వల్ల మనము ఆ ఏదైతే పురుగులు తెగుళ్లు సాధారణంగా వస్తాయో ఆ పొలంలో, అవన్నీ ఆ పురుగులు తెగుళ్ళు యొక్క జీవిత చక్రానికి బ్రేక్ పడుతుంది. అప్పుడు మనకి ఎక్కువగా ఆశించకుండా ఉంటాయి. ఈ పంట మార్పిడి విధానము సుమారుగా మనకి 3 నుంచి 5 సంవత్సరాల వరకు ఆ కుటుంబం గాని పంటలు తప్పనిసరిగా వేసుకోవాలి. అంతేకాకుండా వేసవిలో కూడా లోతు దుక్కులు చేసుకోవాలి. ఈ లోతు దుక్కులు అనేది ఎందుకు చేసుకోవాలి అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి లోతు దుక్కుల వలన. మనము వేసవిలో ఈ లోతుగా దున్నటం వల్ల అడుగున్న వైరస్ కారక కీటకాలు ఉంటాయి మనకి, పర్టికులర్ గా తెల్లదోమ గానీ, తామర పురుగులు గానీ, వాడి గుడ్లు, లార్వాలు లోపల ఉంటాయి. అవి ఎప్పుడైతే మనం లోతుగా దున్నటం వల్ల అవి పైకి వచ్చి ఆ ఎండ తీవ్రతకి చనిపోతాయి. అంతేకాకుండా కలుపు మొక్కలుగా ఆశ్రయాలుగా కూడా ఉన్న వాటిని కూడా మనం చంపొచ్చు. కలుపు మొక్కల వేర్లు కూడా దెబ్బతిని అవి కూడా పూర్తిగా ఎండిపోతాయి. అంతేకాకుండా కలుపు నివారణ అవుతుంది, పురుగులు ఉధృతి తగ్గుతుంది. అంతేకాకుండా మట్టి కూడా బాగా గుల్లబారి గాలి బాగా ఆడటము, తర్వాత నత్రజని స్థిరీకరణ కూడా అయ్యి మొక్క అనేది ఆరోగ్యంగా పెరుగుతుంది.
1: మేడం, మల్చింగ్ గురించి వింటా ఉన్నాం, ఈ ప్లాస్టిక్ మల్చింగ్ అనేది ఏంటి, దీన్ని ఎలా చేసుకోవచ్చు?
0: ఇప్పుడు ఉన్న ఎల్నినో కండిషన్స్ లో వాతావరణంలో అనేది వర్షం అనేది పడట్లేదు. కెనాల్లో కూడా ఎంతవరకు వాటర్ వస్తుందో లేదో అయోమయంగా ఉన్నారు రైతులందరూ. ఇప్పుడు ఎలాగ అంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం ఎలాగా తెచ్చుకోవాలో, తక్కువ వాటర్ తో కూడా ఎక్కువ పంట మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సంవత్సరం ఎలా ఉంది, వచ్చే సంవత్సరాలు కూడా ఎలా ఉంటుందో పరిస్థితి తెలియదు. సో అందుకని మనము నీటి యాజమాన్యం మీద చాలా జాగ్రత్త వహించాలి. దాంట్లో మనము డ్రిప్ పద్ధతి అనేది చాలా మంచిది. డ్రిప్ తో పాటు మనం మల్చింగ్ సిస్టమ్ ను కూడా ఫాలో అయితే మల్చింగ్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మనకి మనం నీరు పెట్టినది ఆవిరవ్వకుండా ఉంటుంది, ఎక్కువ రోజులు తేమ అనేది నేలలో ఉంటుంది. అంతేకాకుండా ఆ రూట్ కి వేరుకి కావలసిన టెంపరేచర్ ను కూడా మెయింటైన్ చేస్తుంది, కలుపు రాకుండా ఉంటుంది, కలుపుకు పట్టే లేబర్ కానంత ఖర్చు తగ్గుతుంది. అంతేకాకుండా మిరపలో ఇంకొక ఉపయోగం ఏంటంటే మల్చ్ షీట్ వలన, ఈ ప్లాస్టిక్ మల్చ్ మనం జనరల్ గా సిల్వర్ బ్లాక్ మల్చ్ వాడతాము. ఇది పైన సిల్వర్ లోపల బ్లాక్ కలర్ లో ఉంటుంది. పైన సిల్వర్ అనేది ఎప్పుడైతే సూర్యకాంతికి అది ఎక్స్పోజ్ అవుతుందో అప్పుడు అది రిఫ్లెక్షన్ అవుతుంది. ఆ సిల్వర్ లైట్ ఎప్పుడైతే రిఫ్లెక్ట్ అవుతుందో ఆ కాంతి ఆ ఈ నల్ల తామర పురుగులకి రిఫ్లెక్ట్ అవటం వల్ల అవి కంగారు పడిపోయి అవి ఏంటో అర్థం కాక మన పొలంలోకి రావు. సో ఈ మల్చింగ్ షీటు ఇతరత్ర ఉపయోగాలతో పాటు ఈ నల్ల తామర పురుగును కూడా సమర్థవంతంగా నివారిస్తుంది.
1: ఇతర కలుపు యాజమాన్యం చేసుకోదగినటువంటి కార్యక్రమాలు ఏమన్నా మేడం?
0: కలుపు యాజమాన్యం ఎప్పటికప్పుడు, మనకి కలుపు వల్ల సమస్య ఏంటంటే మొదటి 2 నెలలు మనకి మొక్క అనేది గ్రోత్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనకి కలుపు అనేది లేకుండా చూసుకోవాలి. ముందుగా ఏమిటంటే మాన్యువల్ వీడింగ్ కి వెళ్తుంటాము. కలుపు ఎక్కువగా ఉంటే మనకి ఏవైతే పురుగులు కీటకాలు ఎక్కువగా ఉంటాయో అవి వాటికి ఆవాసాలుగా ఉండి అవి మన ప్రధాన పొలంలోకి వస్తాయి, మనం ప్రధాన పంటలోకి వస్తాయి. సో కలుపు యాజమాన్యం చాలా ఇంపార్టెంట్. ఒక 2 సార్లు మాన్యువల్ వీడింగ్ తీసుకుని తర్వాత మనం ఇంటర్ కల్టివేషన్ చేసినప్పుడు కూడా మనకి కలుపు నివారణ అనేది సమర్థవంతంగా ఉంటుంది. ఎప్పుడు మనకి గట్ల మీద కలుపులు లేకుండా మనం చూసుకోవాలి.
1: మేడం, అలాగే ఎరువుల యాజమాన్యం గురించి కూడా ఒకసారి వివరంగా చెప్పండి మేడం.
0: మిరపలో మనకి ఈ పర్టికులర్ మనం చూసుకుంటే వైరస్ కానీ ఈ చీడపిడల కానీ చాలా ఎక్కువగా ఉంటాయి, మనము వేరే పంటలతో పోలిస్తే చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. దీనికి మనము సమతుల్య ఎరువుల యాజమాన్యం అని పాటించాలి. ప్రధానంగా మనం చూసుకుంటే మన బాడీకి మనుషులకి మనం ఎలాగా అయితే సమతుల ఆహారం అనేది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుందో, అలాగే మొక్కలకు కూడా సమతుల్యమైన పోషకాలను ఇచ్చినట్టయితే మొక్కల్లో కూడా వ్యాధి

0: నిరోధక శక్తి పెరుగుతుంది. మనం ఇప్పుడు చూసుకుంటే నత్రజని, భాస్వరము, పొటాషు ఈ మూడు అనేది మనకి మేజర్ గా కావలసిన పోషకాలు. వీటిల్లో మనము సజెస్టెడ్ మనకి ఎంతైతే మనకు సూచించారో అంతవరకే మనము వాటిని వాడాలి. వాటిలో మనకి రైతులు జనరల్ గా చేసేది ఏంటంటే మనకి నత్రజని ఎక్కువగా ఇవ్వటం చూస్తాము. ఎందుకంటే మొక్క బాగా ఎదుగుతానే నత్రజని ఎక్కువ ఇస్తుంటారు. ఈ నత్రజని ఎక్కువ ఇవ్వటం వలన ఏమవుతుందంటే మొక్క అనేది బాగా లేతగా బాగా ఎక్కువగా విగరస్ గా పెరుగుతుంది. అలా పెరగటం వలన అది అలా విగరస్ గా తర్వాత అలాగా లేతగా ఉండటం వలన ఎక్కువగా చీడపెడలు ఆశించే అవకాశం ఉంటుంది. దీంతో పాటు ఇంకొక విషయం ఏంటంటే మనం పొటాష్ ఎరువులను కూడా ఎక్కువగానే వాడాలి. పొటాష్ ఎరువులను వాడటం వలన మొక్క అనేది వ్యాధి నిరోధక శక్తి పెంచుకుంటుంది. ఇప్పుడు మనము యూరియా కానీ లేకపోతే డిఏపి కానీ కాంప్లెక్స్ ఎరువులు కానీ ఇస్తూ ఉంటాము. మనకి నత్రజని, భాస్వరము, పొటాషు ఎంత కావాలో అంతవరకు ఇచ్చుకుంటూ వాటి రసాయనిక ఎరువులతో పాటు జీవన ఎరువులు లైక్ అజిటోబాక్టర్ కానీ, అజోస్పైరిల్లము, ఫాస్ఫరస్ సాల్బులైజింగ్ బ్యాక్టీరియా, పొటాష్ సాల్బులైజింగ్ బ్యాక్టీరియా ఇవన్నీ మనకు అందుబాటులో ఉన్నాయి. అమరావతిలో మనకి ఈ బయో ఫర్టిలైజర్ ల్యాబ్ ఉన్నది, అక్కడ మనకు ప్రతిది దొరుకుతుంది. అవి తెచ్చుకొని మనము పశువుల ఎరువుతో కలిపి మనం పొలంలో వేసుకోవచ్చు. వీటన్నిటితో పాటు మనం ముందుగా చేయాల్సింది ఏంటంటే మనకు అందుబాటులో ఉంటే పశువుల ఎరువు కానీ లేకపోతే వానపాముల ఎరువులు కానీ వేసుకుని తొలకరి వర్షాలు పడినప్పుడు మనం పిల్లి పెసర కాని, జనుము, జీలుగ ఇలాంటి పచ్చిరొట్ల ఎరువులను కూడా వేసుకుని వాటికి పూత దశలో వచ్చినప్పుడు అవి కలయదున్నుకుంటే మనకి ఎక్కువగా ఆర్గానిక్ మ్యాటర్ అనేది, సేంద్రియ పదార్థం అనేది నేలలో బాగా ఉంటుంది. సేంద్రియ పదార్థం ఎప్పుడైతే ఉంటుందో నేల అనేది సారవంతంగా ఉండి మనం ఇచ్చిన పోషకాలు అన్ని చక్కగా మొక్కకు అందుతాయి. అప్పుడు మొక్క అనేది వ్యాధి నిరోధక శక్తిని పెంచుకుంటుంది.
1: తర్వాత మేడం, మిరపలో రసం పీల్చే పురుగులు ఎక్కువగా ఆశిస్తాయని విన్నాము, వాటికి ఏ విధంగా సమగ్ర సస్యరక్షణ పద్ధతులు ఉన్నాయి మేడం?
0: ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు లోతులు దుక్కులు, నారుమ యాజమాన్యము, ప్లాస్టిక్ మల్చింగ్ ఇవన్నీ కూడా సమగ్ర యాజమాన్య పద్ధతుల్లో భాగమేనండి. అంతేకాకుండా మనము రక్షణ పంటను వేసుకోవచ్చు. మనము పొలం చుట్టూ రెండు కానీ లేదా మూడు కానీ జొన్న, మొక్కజొన్న వరుసలను వేసుకోవచ్చు. ఇది మనం ఎందుకు వేసుకోవాలి అంటే అందరు రైతులు పొలంలో ఇది వేయటం వలన ప్లేస్ వేస్ట్ అయిపోతుంది అంటున్నారు, కానీ దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మనం 2 నుంచి 3 వరుసలు మనం చుట్టూ వేసుకోవటం వల్ల ఒక బోర్డర్ క్రాప్ లాగా పనిచేస్తుంది. దీనివల్ల బయట ఏదైతే తెల్లదోమ గాని, తామర పురుగులు కానీ ఉంటాయో లోపలకనేది ఇది అడ్డుగా ఉంటుంది. దీని మీద ముందు వాలుతాయి. దీని మీద ముందు వాలినప్పుడు ఏదైతే జొన్న, మొక్కజొన్న ఉంటుంది కదా, ఆ దాని మీద ఇవి రసాన్ని పీలుస్తాయి. ఫస్ట్ ఆ రసాన్ని పీల్చడం వలన దాని లాలాజలంలో ఉన్న వైరస్ డైల్యూట్ అయిపోతుంది. అప్పుడు దాని రసం పీల్చిన తర్వాత లోపల మిరప మొక్క మీద రసం పీల్చినప్పుడు అంత ఎఫెక్ట్ అనేది ఉండదు, అంత వైరస్ ని వ్యాప్తి చేసే సమర్థవంతంగా అయితే ఉండలేవు. అది ఒకటి కారణము. తర్వాత సరిహద్దు పంటల్లో మనకి కందిరీగలు గాని, లేడీ బర్డ్స్ బీటిల్ గాని, మిత్ర పురుగులు ఎక్కువగా ఉంటాయి. ఇవి కూడా మనకి శత్రు పురుగులను సహజంగా తింటాయి. సో దానివల్ల మనకి పురుగు మందులు ఎక్కువగా వాడే అవకాశం అనేది తగ్గుతుంది. ఇంకొకటి జిగురు అట్టలు, చాలా మంది ట్రాప్స్ అంటారు, స్టిక్కీ ట్రాప్స్. ఇవేంటంటే మనకి పురుగును బట్టి, తెల్లదోమకైతే ఎల్లో స్టిక్కీ ట్రాప్స్, తామర పురుగులకి అయితే బ్లూ స్టిక్కీ ట్రాప్స్ వాడతాము. ఏదైనా ఒక అట్ట తీసుకుని ఆరని జిగురుని మనం అంటించి పెట్టుకోవచ్చు. లేదా మార్కెట్ లో కూడా మనకి జిగురట్లు లభిస్తున్నాయి. ఒక ఎకరానికి వచ్చి 15 నుంచి 20 జిగురట్లు మనం వేసుకోవచ్చు. ఇది ఎలాగంటే మనకి పంట ఇప్పుడు మొక్క హైట్ నుంచి ఒక అడుగు పైకి వరకు మనం పెట్టుకుని మొక్క పెరిగేటప్పటికి ఆ అడుగుని మనం హైట్ ని పెంచుకుంటూ ఉండాలి. దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే ఈ యెల్లో స్టిక్కీ ట్రాప్స్ కానీ బ్లూ స్టిక్కీ ట్రాప్స్ కానీ పెట్టినప్పుడు ఆ తామర పురుగులు కానీ తెల్లదోమ కానీ దానికి అంటుకుంటాయి. ఫస్ట్ మనకు అర్థమవుతుంది మన పొలంలో ఏమున్నాయి, ఎంతవరకు ఉద్ధృతుంది, మనకు ఒక మానిటరింగ్ గా ఉపయోగపడుతుంది. ఇవి ఆకర్షించడం వలన ఎక్కువ పురుగులు వెళ్లి దానికి అంటుకోవటం వలన దాని సంతతి తగ్గుతుంది. దీనివల్ల మనము ఎంత ఉద్ధృతిని బట్టి మనము సమర్థవంతంగా దాన్ని మనము పురుగు మందులతో మనము నివారించుకోవచ్చు. అంతేకాకుండా సరైన మొక్కల దూరం కూడా పాటించాల్సి ఉంటుంది. ఈ మొక్కల దూరము అనేది స్పేసింగ్ అంటాం కదా, ఇది మొక్కకి మొక్కకి దూరము. మరీ దగ్గరగా మనం మొక్కల్ని వేసినట్లయితే మధ్యలో ఎక్కువగా తేమ ఉండి గాలి సరిగా ప్రసరణ అవ్వక ఆ తేమ వేడి వాతావరణం అనేది వైరస్ వ్యాప్తికి చాలా ఎక్కువ ఉంటుంది. సో సరైన స్పేసింగ్ వేయటం కూడా చాలా ఇంపార్టెంట్. పిచికారీ చేసినప్పుడు కూడా ఎక్కువ దగ్గర దగ్గరగా మొక్కలు ఉంటే ఈ పిచికారీ చేసిన మందు కూడా సమానంగా డిస్ట్రిబ్యూట్ అవ్వదు. సో దానివల్ల కూడా మనకి వైరస్ శాతం ఎక్కువ అవుతుంది. శానిటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పటికప్పుడు వైరస్ సోకిన మొక్కల్ని శుభ్రంగా పీకి బయట వేసేసి నాశనం చేయాలి. అలాగే పనిముట్లు కానీ ఏమైనా శుభ్రంగా వైరస్ సోకిన మొక్కల్ని వాడిన పనిముట్లు వేరే పొలంలో వాడేటప్పుడు వాటిని శుభ్రంగా క్లీన్ చేయటము, పరిశుభ్రమైన వాతావరణాన్ని మనము క్రియేట్ చేయాలి. అంతేకాకుండా ఈ వీటితో పాటు మనకి అవసరాన్ని బట్టి, పురుగును బట్టి మనం రసాయనిక మందులు వాడవచ్చు. తెల్లదో

0: వరణకైతే ఎస్టాంప్రిడ్ డయోఫెంత్రాను స్పైరోమెస్ఫిన్ థయోమెథాక్సమ్ మనము రికమెండ్ చేస్తుంటాము. తామర పురుగుల నివారణకైతే ఫిప్రోనిల్ ఇమిడాక్లోప్రిడ్ స్పైనోసాడ్ అనేది మందుల్ని మనం రికమెండ్ చేస్తుంటాము.
1: మేడం, రైతు సోదరులు ఈ రసాయనిక మందులు వాడేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలంటారు?
0: మనం కెమికల్స్ రసాయనిక పురుగు మందులు వాడేటప్పుడు మనం చాలా ఇంపార్టెంట్ గా మనం ఆలోచించిన విషయాలు ఏంటంటే, ఫస్ట్ మనం విత్తన శుద్ధి అనేది అలవాటు చేసుకోవాలి. విత్తన శుద్ధి మనం ఎప్పుడైతే అలవాటు చేసుకుంటామో మొదటి 30 రోజులు రసం పీల్చే పురుగుల బారి నుండి మనం మన పంటను కాపాడుకోవచ్చు. తర్వాత మనము ఒక మందు బాగా పనిచేస్తున్నప్పుడు ఆ ముందే ప్రతిసారి అదే కొడుతూ ఉంటాము, ఈవెన్ ఎక్కువ రేట్ అయినా సరే. అలా చేయటం వలన అప్పుడు ఆ పురుగు అనేది ఆ మందుకి నిరోధక శక్తిని పెంచుకుంటుంది, రెసిస్టెన్స్ పవర్ ని పెంచుకుంటుంది. మనము ఈ ఇయర్ కొడితే నెక్స్ట్ ఇయర్ ఇంకా మందు ఆ పురుగు మీద పనిచేయదు. సో దానికి మనం ఏం చేయాలంటే, పురుగు మందుల్ని మార్చి మార్చి కొట్టుకోవాలి. అంటే ఒక గ్రూప్ కు సంబంధించిన రసాయనాలు ఒకసారి వాడినప్పుడు ఇంకొక గ్రూప్ సంబంధించిన రసాయనాలు వాడుకోవటం వల్ల ఈ రెసిస్టెన్స్ పవర్ ని తగ్గించవచ్చు పురుగుల్లో. అంతేకాకుండా మనకు పర్టికులర్ గా మనకు రసం పీల్చే పురుగులు ఎక్కువ ఉంటాయి కాబట్టి మిరపలో ఆకుల కింది భాగంలో మనము బాగా తడిచేలాగా మందును కొట్టుకోవాలి. తర్వాత ఎండ తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు ఉదయం కానీ సాయంత్రం వేళల్లో కానీ మాత్రమే పిచికారీ చేసుకుంటే మంచిది. అంతేకాకుండా మనము వైరస్ ఏదైతే సోకిన మొక్కలు ఉంటాయో అవి వేర్లతో పీకి పొలానికి దూరంగా కాల్చివేయాలి. ఆ తర్వాత మాత్రమే మనము పురుగుల మందులను పిచికారీ చేసుకోవాలి. తర్వాత ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, మనము వెయిటింగ్ పీరియడ్ అనేది మనము కంపల్సరీగా మనము పాటించవలసి ఉంటుంది.
1: మేడం, చివరిగా ఈ మిరపని ఎగుమతుల దృష్ట్యా కావచ్చు, అలాగే కోసిన తర్వాత ఇందులో రసాయన అవశేషాలు ఉంటున్నాయని కూడా వింటున్నాం, అందువల్లనే మనకు ఎగుమతులు నిరాకరించడం, ధర కూడా పెద్దగా పలకపోవడం అనే ఇవి జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కోత అనంతరం రైతు సోదరులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఒకసారి వివరంగా తెలియజేయండి మేడం.
0: యాక్చువల్ గా మనకి ఎగుమతులు నిరాకరించడానికి కారణాలు రెండు. ఒకటి ఏంటంటే, మిరప ఉత్పత్తిలో మిరప మనకి ఏదైతే పాడ్స్ ఉంటాయో మిరప కాయల్లో మనకి పురుగు మందుల అవశేషాలు ఒకటి, రెండోది అఫ్లోటాక్సిన్. ఈ రెండు ప్రధానమైన కారణాలు. మనకి పురుగు మందుల అవశేషాలు ఉండటానికి కారణం ఏంటంటే, మనం వాటికి గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతి దేశము అమెరికా కానీ యూరోప్ దేశాలు కానీ చైనా కానీ వాళ్ళకి కఠినమైన రూల్స్ ఉంటాయి, అవి కంపల్సరీ అవి చూస్తారు వాళ్ళు. వాటికి ఏంటంటే, వాళ్ళకి MRL అని ఉంటుంది, మాక్సిమం రెసిడ్యూల్ లిమిట్ అనేది. ఇది మనం చూసుకొని మనం పంపించుకోవాలి. ఈ MRL అనేది మనకి కంటైనర్ లో పెరగటం కాదు, మన రైతులు వాడే కెమికల్స్ ని పట్టే అది ఉంటుంది, అది మనం నిర్ధారించుకోవాలి. దీనికి ఎక్కువగా ఈ MRL ఎందుకు ఎక్కువగా ఉంటుందంటే, మనం పురుగు మందులు వాడేటప్పుడు వెయిటింగ్ పీరియడ్ అనేది మనం పాటించట్లేదు. వెయిటింగ్ పీరియడ్ అంటే ఏంటంటే, మొక్కలపై మనం పిచికారీ చేసిన రసాయనాలు పూర్తిగా విచ్ఛిన్నమై అవి మనుషులు తినటానికి సురక్షితమైన స్థాయికి తగ్గటానికి పట్టే కనీస రోజుల సమయాన్ని మనం వెయిటింగ్ పీరియడ్ అంటాము. ఇది ప్రతి పురుగు మందుకి, మనం పురుగు మందులు చూసినప్పుడు డబ్బా మీద మనకి ఎరుపు గాని తర్వాత పసుపు రంగు గ్రీన్ కలర్ లో మనకి గుర్తులు ఉంటాయి, తర్వాత ప్రీ హార్వెస్ట్ ఇంటర్వెల్ అంటారు, దాన్ని వెయిటింగ్ పీరియడ్ అని ప్రీ హార్వెస్ట్ ఇంటర్వెల్ అని అంటారు. అది చూసుకొని మనము స్ప్రే చేసుకోవాలి. అంటే ఇది సుమారుగా పురుగు మందును బట్టి 3 నుంచి 20 రోజుల వరకు ఉంటుంది. మనము ఈ ముందు 20 రోజులు మనం పురుగు మందును కొట్టకుండా ఉంటే మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. అలా కొయ్యటం వల్ల మనం కొట్టిన పురుగు మందు అవశేషాలు మనకు కాయల్లో ఉండదు. తర్వాత మిరప కాయ యొక్క నాణ్యత, రంగు, తర్వాత ఘాటు కూడా నాణ్యత కూడా బాగుంటుంది. తర్వాత ఈ తిరస్కరణలు కూడా మనకు చాలా తగ్గుతాయి. తర్వాత రెండోది ఏంటంటే అఫ్లోటాక్సిన్. ఈ అఫ్లోటాక్సిన్ అనేది ఒక బూజు పదార్థం. ఇది అఫ్లోటాక్సిన్ ఆఫ్ ఆస్పర్జిల్లస్ ఫ్లేవస్ అనే ఒక బూజు నుంచి అఫ్లోటాక్సిన్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ అఫ్లోటాక్సిన్ అనేది మనుషులకి చాలా ప్రమాదకరమైన టాక్సిన్ అనమాట. సో అందుకనే కఠినంగా వీళ్ళు ఈ MRL లెవెల్ ని పరీక్షిస్తూ ఉంటారు. సో దీనికి మనము చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మనం సరైన సమయంలో కాయలు కొయ్యటం కానీ కోసే విధానం కానీ, కోసే విధానంలో ఏంటంటే మన కాయల్ని కంపల్సరీగా ఆ కాడతోనే కొయ్యాలి, లేకపోతే తేమ చేరి బూజు పట్టే అవకాశం ఉంటుంది. కోసిన వెంటనే కాయలను వేరు చేయటం, గ్రేడింగ్ చేయటం, ఎండబెట్టే విధానం, ఇది చాలా ఇంపార్టెంట్. ఎండబెట్టే విధానం మనం పర్టికులర్ నేల మీద ఎండబెట్టడం వలన నేలలో ఉన్న ఈ బూజు పదార్థం కాయల్లోకి చేరి, తేమ ఉన్నప్పుడు కాయల్లోకి చేరి ఈ బూజు పదార్థం అఫ్లోటాక్సిన్ రిలీజ్ చేస్తుంది. సో అందువల్ల శిల్పాలను పట్ల మీద కానీ లేకపోతే గచ్చుల మీద కానీ మనం ఎండబెట్టుకుంటే మంచిది. తేమ శాతం కూడా మనకి 10% కన్నా తేమ ఎక్కువగా లేకుండా మనం ఎండబెట్టుకోవాలి. గోనె సంచులు వాడటంలో కానీ తర్వాత నిల్వ ఉంచడంలో కోల్డ్ స్టోరేజ్ స్టోరేజ్లో పెట్టుకోవాలి. తాలూకాయలను కూడా ఎప్పటికప్పుడు గ్రేడింగ్ చేసుకుంటూ ఉండాలి. అవకాశం ఉన్న చోటల్లో మనకి నాణ్యత తగ్గిపోకుండా కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకుంటే కాయల నాణ్యత అనేది చాలా బాగుంటుంది. అంతేకాకుండా ప్యాకింగ్ అప్పుడు పర్టికులర్ గా ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ మనం యాడ్ చేయకూడదు.

0: తర్వాత మనం గోనె సంచుల మీద వాడే ఇంకు కూడా మిరపకాయల్లోకి వెళ్లి వాటిలో కూడా మనకి ఈ రెసిడ్యూస్ ఉండే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ ఎండబెట్టే విధానము, తర్వాత ప్యాకింగ్ చేసే విధానము, కోసే విధానము, తర్వాత రాత్రిళ్ళు మంచు బారిన పడకుండా కాయలను కప్పిపుచ్చడం, ఇలాగా మనము కోత అనంతరము ఇలాంటి జాగ్రత్తలు మనం తీసుకుంటే ఎగుమతిలో మనకి మిరప అనేది సమర్థవంతంగా ఎగుమతి చేసుకోవచ్చు. దీనివల్ల ఎగుమతిదారులకి, రైతులకి మంచి లాభసాటిగా ఉంటుంది.
1: ధన్యవాదాలండి డాక్టర్ క్రాంతిరేఖ గారు. మారుతున్న పరిస్థితుల్లో సమగ్ర యాజమాన్య పద్ధతులు ఎలా చేపట్టుకోవాలో చక్కగా తెలియజేశారు. రైతు సోదరులు ఈ విషయాలు గమనించుకోగలరని, అలాగే ఎగుమతి చేసేటప్పుడు కూడా వాటి యొక్క నాణ్యత దెబ్బతినకుండా మేడం గారు చెప్పిన జాగ్రత్తలు పాటించి మంచి ధర తీసుకోగలరని ఆశిద్దామండి. మీకు మరొకసారి ధన్యవాదాలు మేడం.
0: నమస్కారం.
2: మీరింతవరకు నాణ్యమైన సురక్షిత మిరప ఉత్పత్తి, సమగ్ర యాజమాన్యం ఈ అంశం గురించి గుంటూరు లాం ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి క్రాంతిరేఖ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఇప్పుడు జానపద గీతం వింటారు.
3: వేల్కొండలవాడ వెంకటరమణ గోవిందా.

0: జానపద గీతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు
1: అరటిలో గెలలు కాండంపై వచ్చు తెగుళ్ల యాజమాన్యం గురించి తెలుసుకుందాం. ముందుగా తొండంగుళ్ళు తెగులు. ఈ తెగులు సూర్యరశ్మి తాకిడికి తొండంపై ఎండుమచ్చలు ఏర్పడి క్రమేపీ అక్కడ కుళ్ళు ఏర్పడుతుంది. గెల బరువు పెరిగినప్పుడు కుళ్ళిన తొండం విరిగి గెలపడిపోతుంది. ఒక్కొక్కసారి గెలలో కాయలు కూడా సరిగా తయారవ్వవు. దీని నివారణకు తొండంపై అరిటాకులు చుట్టినట్లయితే వాటిపై ఎండుమచ్చలు ఏర్పడవు. అలాగే మచ్చలు ఏర్పడిన తొండం పూర్తిగా తడిసేలా కార్బండిజం 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. తర్వాత కాయమూచిక కుళ్ళు తెగులు. దీన్ని సిగార్ ఎండ్ రాట్ అని అంటారు. ఈ తెగులు పెద్ద పచ్చ అరటి, చిన్న పచ్చ అరటి, అలాగే తెల్ల చక్కెరకేళి అరటికాయలను ఎక్కువగా వర్షాకాలంలో ఆశిస్తుంది. ఈ తెగులు వలన ముచ్చిక వద్ద నల్లగా మాడిన కుళ్ళుమచ్చలు ఏర్పడి కాలిన చుట్ట చివర వలే కనపడుతుంది. గెలలో కొన్ని కాయలపై ముందుగా తెగులు కనపడి క్రమేపీ చాలా కాయలపై వ్యాపిస్తుంది. పక్వానికి రాని కాయలు ఈ తెగులుకు బాగా గురవుతాయి. ఈ తెగులు వల్ల మార్కెట్లో గెలలు అమ్ముడుపోక వాటి ధర బాగా తగ్గిపోతుంది. ఈ తెగులు

0: వలనకు ఈ తెగులు ప్రారంభంలోనే తెగులు సోకిన కాయలను తీసివేసి తగలబెట్టుకోవాలి. గెలలు పూర్తిగా తడిసేలా కార్బండిజం 1 గ్రాము మందును లీటర్ నీటికి కలిపి 2 సార్లు 15 రోజుల వ్యవధితో పిచికారీ చేసుకోవాలి. గెలలు, కాండంపై వచ్చు తెగుళ్ల యాజమాన్యం గురించిన విశేషాలు విన్నారు. మీరింతవరకు కిసాన్వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं?
2: मतलब
1: देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है, और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग पहली वाली बात कहा,
2: पर हम तो सब यही डाले हैं।
1: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, पर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं।
2: सच है?
1: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं।
2: ठीक है भाई, मैं भी आज तो जैविक खेती शुरू करूँगा।
3: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती।

0: వికసిత భారత్ యువతను దేశ నిర్మాణంలో భాగస్వాములు చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ పథకాల గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం. అతిథులు మై భారత్ కాకినాడ జిల్లా యూత్ ఆఫీసర్ శ్రీ తెర్రి గోపి, ఇంకా స్కిల్ ఇండియా లబ్ధిదారిని భవాని, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
1: యువతను దేశ నిర్మాణంలో భాగస్వాములు చేసేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ పథకాల గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథులు మై భారత్ కాకినాడ జిల్లా యూత్ ఆఫీసర్ శ్రీ తిరి గోపి, ఇంకా స్కిల్ ఇండియా లబ్ధిదారిని భవాని, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
2: యువశక్తి నవభారత నిర్మాణ సారథులు. ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా కలిగిన భారతదేశ నిర్మాణంలో యువత పాత్ర అత్యంత కీలకం. నేడు భారతీయ యువత ఉద్యోగాన్వేషణ స్థాయి నుంచి ఉద్యోగాలను సృష్టించే స్థాయికి ఎదిగింది. డిజిటల్ విప్లవాన్ని, విస్తరిస్తున్న విద్యావకాశాలను అందిపుచ్చుకుంటూ మన యువత ప్రపంచ వేదికలపై భారతదేశ కీర్తి పతాకాన్ని సగర్వంగా ఎగురవేస్తోంది. భారతీయ యువత మేధస్సుకు ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి మన యువశక్తి సాధిస్తున్న విజయాలే అద్భుతమైన నిదర్శనం. గతం మన పునాది, వర్తమానం ముడి పదార్థం, భవిష్యత్తు మన లక్ష్యం. భూత వర్తమాన భవిష్యత్తులకు సముచిత స్థానం కలిగించి సంపూర్ణమైన వికాసాన్ని కలిగించే విధంగా విద్యా విధానాన్ని రూపొందించి దాంతోపాటు యువత నైపుణ్యాలను మెరుగుపరిచి మన దేశాభివృద్ధికి వారి శ్రమ మేధస్సు దోహదపడేలా నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు

0: వినూత్న పథకాలు కార్యక్రమాలతో పటిష్టమైన కార్యాచరణ అమలు చేస్తున్నాయి. నేటి ఆధునిక యుగంలో విద్య, సాంకేతిక పరిజ్ఞానం దేశ వికాసానికి ప్రధాన సాధనాలు. నవతరం కేవలం ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా నూతన ఆవిష్కరణలు, స్టార్టప్ల వైపు అడుగులు వేస్తున్నారు. డిజిటల్ విప్లవాన్ని అందిపుచ్చుకుంటూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి, ఆర్థిక వృద్ధికి తోడ్పడుతున్నారు. యువతలోని ఉత్సాహాన్ని, మేధస్సును సరైన మార్గంలో మళ్లిస్తే భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తుంది. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేశ నిర్మాణంలో వారిని మరింత భాగస్వాములను చేయడానికి, వారి నైపుణ్యాలను పదును పెట్టడానికి ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా వంటి విప్లవాత్మక కార్యక్రమాలను ప్రారంభించాయి. పీఎం గతిశక్తి, మేక్ ఇన్ ఇండియా ద్వారా తయారీ రంగాన్ని పెంచి యువతకు కోట్లాది ఉపాధి అవకాశాలను సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా మైభారత్ డిజిటల్ పోర్టల్ ద్వారా యువతను దేశ నిర్మాణంలో భాగస్వామ్యం చేయడానికి అనేక కార్యక్రమాలు రూపొందిస్తున్నాయి. మైభారత్ డిజిటల్ వేదిక గురించి, దీని కార్యాచరణ గురించి మైభారత్ కాకినాడ జిల్లా యూత్ ఆఫీసర్ శ్రీ టి గోపి గారు ఆకాశవాణితో మాట్లాడారు. ఆ వివరాలు విందామా.
1: అందరికి నమస్కారం. నా పేరు తిరి గోపి, కాకినాడ డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్, మినిస్టర్ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వికసిత్ భారత్ 2047, అభివృద్ధి చెందిన భారతదేశం లక్ష్యాలకు అనుగుణంగా మినిస్టర్ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మై భారత్, మేరా యువ భారత్ డిపార్ట్మెంట్ పనిచేయడం జరుగుతుంది. 15 నుండి 29 వయసు మధ్యలో ఉన్న యువత అందరి కోసం మై భారత్ వివిధ రకాలైన అవకాశాలని కల్పించడం జరుగుతుంది. ప్రపంచంలోని అత్యధిక యువత కలిగిన దేశం భారతదేశం. ఇటువంటి దేశంలో ఉన్న యువతనందరినీ దేశ నిర్మాణంలో, దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం చేసే ఉద్దేశంతో మై భారత్ అనే డిపార్ట్మెంట్ పనిచేయడం జరుగుతుంది. అందులో భాగంగా భారతదేశంలో ఉన్న యువతందరికీ వ్యక్తిత్వ వికాసం, పర్సనాలిటీ డెవలప్మెంట్, నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేసుకునే అవకాశాన్ని, వాలంటరీ ఆపర్చునిటీస్, స్వచ్ఛంద కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాన్ని, ఎక్స్పీరియన్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్, అనుభవం ద్వారా నేర్చుకునే అవకాశాన్ని, సామాజిక సేవ అభివృద్ధి కార్యక్రమంలో పాలు పెంచుకునే అవకాశాన్ని మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్, భారత ప్రభుత్వం భారతదేశంలోని యువత అందరికీ ఇటువంటి అవకాశాలన్నీ కల్పిస్తూ దేశ అభివృద్ధి, దేశ నిర్మాణంలో యువత అందరిని భాగస్వామ్యం చేసే ఉద్దేశంతో మై భారత్ అనే డిపార్ట్మెంట్ పనిచేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా యువతకి పర్సనాలిటీ డెవలప్మెంట్, వ్యక్తిత్వ వికాసాన్ని అభివృద్ధి చేసుకునే కార్యక్రమాలని ఎన్నో చేపట్టడం జరుగుతుంది. వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్స్, 3 మంత్స్ వ్యవధిలో కుట్టుమిషన్ ట్రైనింగ్, కంప్యూటర్స్ ట్రైనింగ్, స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనింగ్, ఇటువంటి అవకాశాలని మై భారత్ యువతందరికీ కల్పిస్తుంది. జిల్లాలో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ సంస్థలతో వారి సహకారంతో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. నాయకత్వ లక్షణాలని అభివృద్ధి చేసుకునే, పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ ఇంప్రూవ్ చేసుకునే భాగంగా బూట్ క్యాంప్స్, ఇంటర్ డిస్ట్రిక్ట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్, ఇంటర్ స్టేట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్, కాశ్మీర్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్, ట్రైబల్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ లాంటి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాన్ని మై భారత్ డిపార్ట్మెంట్ యువత అందరికీ కల్పించడం జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్, ELP, అనుభవం ద్వారా నేర్చుకునే కార్యక్రమం. కాలేజీల్లో ఉన్న వివిధ రకాల యువత అందరికీ వివిధ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో, MNC కంపెనీలలో, కార్పొరేట్ కంపెనీలలో, NGOల్లో, గ్రౌండ్ లెవెల్లో ప్రాక్టికల్ గా కంపెనీల్లో గాని, ప్రభుత్వ వ్యవస్థలో గాని ఏం జరుగుతుందో ఆ కార్యక్రమాల్లో, ఆ పనుల్లో డైరెక్ట్ గా యువతందరినీ పాల్గొనే విధంగా మై భారత్ డిపార్ట్మెంట్ యువతందరికీ ప్రాక్టికల్ నాలెడ్జ్ అవకాశాన్ని కల్పించడం జరుగుతుంది. అదే విధంగా వాలంటరీ ఆపర్చునిటీస్, స్వచ్ఛంద కార్యక్రమాల్లో యువతందరినీ పాలు పెంచుకునే విధంగా, ఉదాహరణకి క్లీన్ ఇండియా ప్రోగ్రామ్ లో, స్వచ్ఛంద కార్యక్రమాల్లో మత్తు పదార్థాలపై అవగాహన తెచ్చే విధంగా నశాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ కార్యక్రమాల్లో, రోడ్డు భద్రతపై రోడ్డు సేఫ్టీ ప్రోగ్రామ్స్ లో పాల్గొనే అవకాశాలని, రక్తదాన శిబిరాల్లో పాల్గొనే అవకాశాన్ని, మరియు మై భారత్, మేరా యువ భారత్ డిపార్ట్మెంట్ నిర్వహించే వివిధ రకాల స్వచ్ఛంద కార్యక్రమాలు, అదేవిధంగా ఇంపార్టెంట్ డేస్ అండ్ వీక్స్, ఫ్రీడమ్ ఫైటర్స్ పుట్టినరోజుల్లో మరియు ప్రాముఖ్యమైన దినాలలో పాల్గొనే అవకాశాలని మై భారత్ డిపార్ట్మెంట్ యువతందరికీ కల్పిస్తుంది. 2023 అక్టోబర్ 31

0: ని మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు యువత అందరి కోసం మై భారత్ అనే డిజిటల్ ప్లాట్ఫామ్ లాంచ్ చేయడం జరుగుతుంది. ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ లో యువత అందరు రిజిస్టర్ అయిన తర్వాత వివిధ రకాల అవకాశాలని డిజిటల్ ప్లాట్ఫామ్ లో కల్పించడం జరుగుతుంది. ఎప్పుడు నిరంతరం వివిధ రకాల ఫిజిక్ కాంపిటీషన్స్, ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్స్, డ్రాయింగ్ కాంపిటీషన్స్ నిరంతరం డిజిటల్ ప్లాట్ఫామ్ లో నడుస్తూ ఉంటుంది. ఇందులో ప్రతి ఒక్క యువత పాల్గొనడం వల్ల డిజిటల్ గా సర్టిఫికెట్ డౌన్లోడ్ అవుతుంది. ఈ పోటీల్లో విజేతలను ఇంటర్ డిస్ట్రిక్ట్, ఇంటర్ స్టేట్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ భారత మండపంలో, అదేవిధంగా పార్లమెంట్ లో ఉన్న లోక్సభ రాజ్యసభలను సందర్శించే అవకాశాన్ని మహి భారత డిపార్ట్మెంట్ కల్పిస్తుంది. మహి భారత్ లో యువత రిజిస్టర్ అవడం వల్ల వాళ్ళకి సివి క్రియేట్ అవుతుంది. మహి భారత్ నిరంతరం కండక్ట్ చేసే వివిధ కార్యక్రమాల్లో, ఉదాహరణకు ఇంపార్టెంట్ డేస్ అండ్ వీక్స్, మహాత్మా గాంధీ పుట్టినరోజు, అంబేద్కర్ జయంతి, ప్రపంచ పర్యావరణ దినోత్సవం, ధ్యాన్ చంద్ బర్త్డే, నేషనల్ స్పోర్ట్స్ డే, నసాముక్త్, యువ ఫర్ వికసిత భారత్, స్వచ్ఛ పక్వాడా, క్యాచ్ ది రైన్, ఇంటర్ డిస్ట్రిక్ట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్, ఇంటర్ స్టేట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్, బూట్ క్యాంప్స్, వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్స్ కార్యక్రమాలు, టీమ్ బేస్డ్ ప్రోగ్రామ్స్, బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్స్, డిస్ట్రిక్ట్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ లాంటి కార్యక్రమాల్లో పాలు పంచుకునే అవకాశం మహి భారత్ యువత అందరికీ కల్పిస్తుంది. గ్రామాల్లో ఉన్న గ్రామీణ యువతకి బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్స్ పాలు పంచుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ అనగా ఈ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాల్లో గ్రూప్ ఈవెంట్, వాలీబాల్, ఫుట్బాల్, ఖోఖో లాంటి పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఇండివిజువల్ గేమ్స్, రన్నింగ్, సైక్లింగ్ ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాన్ని గ్రామీణ యువత అందరికీ కల్పించడం జరుగుతుంది. ఇందులో విన్నర్స్ ని మళ్ళీ డిస్ట్రిక్ట్ లెవెల్ లో జరిగే పోటీల్లో పాల్గొనే అవకాశాన్ని మై భారత్, మేరే యువ భారత్ కల్పించడం జరుగుతుంది. యువతలో క్రీడల వైపు ఆసక్తిని పెంపొందించే ఉద్దేశంతో మేరే యువ భారత్ ఇటువంటి కార్యక్రమాలన్నీ కల్పించడం జరుగుతుంది. జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క యువత ఆండ్రాయిడ్ ఆర్ ఐఓఎస్ లో ఉన్న మై భారత్ అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని, రిజిస్టర్ చేసుకుని ఇందులో ఉన్న అవకాశాలని ఉపయోగించుకుంటారని కోరుచున్నాను. థ్యాంక్ యూ సో మచ్.
1: నవభారత ప్రగతికి ఇంధనం యువత. వారికున్న ప్రతిభకు నైపుణ్యం తోడైతే అది విజయంగా మారుతుంది. అందుకే వారిలో నైపుణ్యాభివృద్ధి పెంపొందించే ఆవశ్యకతను గుర్తించి భారత ప్రభుత్వం స్కిల్ ఇండియా, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన వంటి పథకాల ద్వారా, నైపుణ్య శిక్షణ, స్వయం వంటి ఉచిత డిజిటల్ విద్యా పోర్టల్స్ ద్వారా ఇంజనీరింగ్, సైన్స్, కామర్స్, హ్యుమానిటీస్, మేనేజ్మెంట్ కోర్సుల్లో ఉచిత మరియు నాణ్యమైన ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. వారిని అంతర్జాతీయ స్థాయి ఉద్యోగాలకు అర్హులుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత నైపుణ్య శిక్షణకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా రాష్ట్రంలోని నిరుద్యోగ యువత కోసం ప్రత్యేక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కోడింగ్, డేటా అనలిటిక్స్ వంటి అనేక రంగాల్లో యువతకు శిక్షణ ఇస్తూ వారిని సమర్థవంతంగా తీర్చిదిద్దుతున్నారు. వీటి ఆసరాతో నేడు ఎంతో మంది సరికొత్త ఆలోచనలతో స్టార్టప్లు ప్రారంభిస్తూ స్వయం ఉపాధి వైపు అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ యువత, మహిళలు తమ నైపుణ్యాలకు పదును పెట్టి అద్భుతమైన అవకాశాలు అందుకుంటున్నారు. విశాఖపట్నంలోని భీమిలి ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల స్కిల్ హబ్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా శిక్షణ తీసుకుని స్వయం ఉపాధి పొందుతున్న భవానీ గారి మాటలు ఇప్పుడు విందామా.
2: నా పేరు భవానీ. ఏపీ ఎస్ఎస్డిసి ఆధ్వర్యంలో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఫర్ ఉమెన్ భీమిలిలో ఉచితంగా అసిస్టెంట్ బ్యూటీ థెరపిస్ట్ కోర్సుల్లో శిక్షణ పొందాను. ఈ శిక్షణ ద్వారా మంచి నైపుణ్యాలు నేర్చుకుని ప్రస్తుతం నెలకు 10,000 కంటే ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నాను. నా ట్రైనర్ ఎంతో చక్కగా ఓపికగా మాకు శిక్షణ ఇచ్చారు. ఇలాంటి శిక్షణ ఇంకా చాలా మందికి ఇవ్వాలని ఆశిస్తున్నాను. ఈ ఉచిత శిక్షణ నా జీవితంలో మంచి మార్పును తీసుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ APSSDC వారికి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
1: భారతదేశం 2047 నాటికి వికసిత భారత్ గా ప్రపంచ పటంలో అగ్రగామిగా నిలబడాలనే స్వప్నం సాకారం కావాలంటే యువశక్తి పాత్ర అత్యంత కీలకం. స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా మరియు ముద్రా యోజన వంటి పథకాలు యువ పారిశ్రామికవేత్తలకు కొండంత అండగా నిలుస్తున్నాయి. ఎలాంటి పూచీకత్తు లేకుండా లభించే ఆర్థిక సహాయం ద్వారా లక్షలాది మంది యువకులు సొంత వ్యాపారాలను ప్రారంభిస్తున్నారు.

0: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఐటీ తయారీ రంగాలలో నూతన ఆవిష్కరణల్ని ప్రోత్సహిస్తూ యువతకు ప్రత్యేక సబ్సిడీలు, ఇంక్యుబేషన్ సెంటర్లను అందుబాటులోకి తెచ్చింది. జాతీయ విద్యా విధానం ఎన్ఈపీ ద్వారా విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. యువత శారీరక, మానసిక దృఢత్వానికి ప్రాధాన్యతనిస్తూ కేంద్రం ఖేలో ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా గ్రామీణ స్థాయిలోని ప్రతిభను కూడా వెలికితీస్తోంది. ఇలా వారి సమున్నత వికాసమే ధ్యేయంగా కేంద్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ రకాల పథకాలు, వినూత్న కార్యక్రమాలు నేడు నవభారత నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. సరిహద్దుల్లో కాపలా కాసే సైనికుడి నుంచి అంతరిక్షంలోకి రాకెట్లను పంపే శాస్త్రవేత్త వరకు, ఐటీ రంగంలో అద్భుతాలు సృష్టించే టెక్కీల దగ్గర నుంచి గ్రామీణ భారతంలో వ్యవసాయాన్ని ఆధునీకరించే యువ రైతుల వరకు ప్రతి ఒక్కరూ దేశ నిర్మాణంలో భాగస్వాములే. యువతకు అపరిమితమైన శక్తి, సరికొత్త ఆలోచనలు ఉంటాయి. పాత తరం నిర్మించిన పునాదులపై ఆధునిక సాంకేతికతను జోడించి దేశాన్ని ముందుకు నడిపించే సత్తా వారి సొంతం. ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాణి న మనోరథైహి. శ్రమించడం వల్లే పనులు పూర్తవుతాయి కాని కేవలం కోరుకోవడం వల్ల కావు అనే విషయాన్ని గుర్తించి యువత వారి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్న ఈ అవకాశాలను అందిపుచ్చుకుని స్వావలంబన దిశగా అడుగులు వేస్తే దేశం ఆత్మ నిర్భర్ భారతంగా ఆవిష్కృతమవుతుంది. ఇది ఈనాటి వికసిత్ భారత్.
1: మీరింతవరకు యువతను దేశ నిర్మాణంలో భాగస్వాములు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ పథకాల గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథులు మైభారత్ కాకినాడ జిల్లా యూత్ ఆఫీసర్ శ్రీ తిరి గోపి, ఇంకా స్కిల్ ఇండియా లబ్ధిదారిని భవాని, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం యువవాణి.

ఈనాటి ఇవ్వఫాని యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, అనంతరం నవోదయ ప్రవేశ పరీక్షలకు విద్యార్థులు ఎలా ప్రిపేర్ అవ్వాలి, శిక్షకులు శ్రీ అద్దంకి శేష యోగయ్య గారితో పరిచయం మొదటి భాగం వింటారు. పరిచయకర్త శ్రీ ఆకుల వెంకటేశ్వర్లు. అనంతరం తెలుసుకుందాం రండి కార్యక్రమంలో పర్సనాలిటీస్ అవార్డ్స్ గురించిన వివరాలు. ముందుగా ఉద్యోగ సమాచారం గురించి విందాం. ఇస్రో ఎల్పిసిఎస్ తిరువనంతపురంలో 19 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. వివరాలు చూద్దాం. తిరువనంతపురంలోని ఇస్రో లిక్విడ్ ప్రాపల్సన్ సిస్టమ్ సెంటర్లో టెక్నికల్ అసిస్టెంట్ టెక్నీషియన్ డ్రాప్స్మెన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. పోస్టుల వివరాలు: టెక్నికల్ అసిస్టెంట్ మెకానికల్ కెమికల్, టెక్నికల్ బి ఎలక్ట్రానిక్ మెకానిక్, టెక్నీషియన్ బి ఫిట్టర్, డ్రాప్స్మెన్ బి మెకానికల్ ఫైర్మెన్ పోస్టులు భర్తీకి. అర్హత: పోస్టును అనుసరించి ఎస్ఎస్ఎల్సి ఎస్ఎస్తో పాటు ఐటీఐ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. జీతభత్యాలు: టెక్నీషియన్ డ్రాప్స్మెన్కు 21,700 నుంచి 69,000 కింద, ఫైర్మ్యాన్కు 12,900 నుంచి 23,200. ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 18/8/2026. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 4/9/2026. వెబ్సైట్ www.isro.gov.in వెబ్సైట్ను సందర్శించి అభ్యర్థులు పూర్తి వివరాలు తెలుసు.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: కార్యక్రమంలో నవోదయ ప్రవేశ పరీక్షలకు విద్యార్థులు ఎలా ప్రిపేర్ అవ్వాలి, శిక్షకులు శ్రీ అద్దంకి శేషా యోగయ్య గారితో పరిచయం విందాం. పరిచయం చేసిన వారు శ్రీ యాకుల వెంకటేశ్వర్లు.
3: జవహర్ నవోదయ విద్యాలయాలలో 6వ తరగతి ప్రవేశాల కోసం నిర్వహించే ఎంపిక పరీక్ష చాలా కీలకమైనది. ఉచితంగా పిల్లలకు నాణ్యమైన విద్య మరియు వసతిని కల్పించే ఈ పరీక్షకు సంసిద్ధమవుతున్న విద్యార్థుల కోసం ఈ పరీక్షకు మార్కాపురం జిల్లాలో చాలా సంవత్సరాలుగా చక్కని శిక్షణను అందిస్తున్న శ్రీ అద్దంకి శేష యోగయ్య గారు మన మార్కాపురం రేడియో స్టేషన్ కు విచ్చేశారు. ఈ పరీక్షకు సంబంధించిన వివరాలు, విద్యార్థులు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇలాంటి అంశాలపై వారు అందించే సలహాలు సూచనలు విందాం. నమస్కారం అండి అద్దంకి శేష యోగయ్య గారు.
4: నమస్కారం సార్.
3: మీరు చాలా సంవత్సరాలుగా మన మార్కాపురం పట్టణంలో నవోదయ విద్యార్థులకు ప్రవేశ పరీక్షకు సంబంధించి మంచి శిక్షణ అందిస్తున్నారు. ముందుగా ఈ నవోదయ ప్రవేశ పరీక్షకు సంబంధించిన పరీక్ష వివరాలు, పరీక్ష విధానం మొదలైన అంశాలు మా శ్రోతలకు తెలియజేస్తారా సార్?
4: తప్పకుండా సార్. నవోదయ ప్రవేశ పరీక్ష అనేది JNVST 2026 పేరుతోటి దాదాపుగా 4500 వరకు అప్లై చేశారు. ఇందులో ప్రధానంగా 6వ తరగతికి మరియు 8వ తరగతిలో రాయొచ్చు. ప్రధానంగా 5వ తరగతి నుండి 6వ తరగతి రాసే విద్యార్థుల కోసమైతే ఈ పరీక్ష ఎక్కువగా విద్యార్థులు రాస్తూ ఉంటారు. ఎక్కువ మంది విద్యార్థులు రాయటానికి దీనికి కారణమేంటి, అసలు ఎందుకు నవోదయ ఇంత ప్రాముఖ్యత సంపాదించుకుంది అంటే, ఇక్కడ జవహర్ నవోదయ విద్యాలయ అనేది ఒక విద్యార్థి యొక్క భవిష్యత్తును గురించి ఆలోచిస్తూ వారికి సులువుగా ప్రతి విషయాన్ని వారికి వాళ్ళు నేర్చుకుంటూ చదువుకునే విద్యాలయం ఇది. ఇక్కడ CBSE పద్ధతిలో ఉచిత విద్య ఉంటుంది. మంచి విలువలతోటి ఆటపాటలతోటి ఈ విద్యాలయం ఉంటుంది. ఇది చూడటానికి ఒక చిన్న యూనివర్సిటీ లాగా కనిపిస్తూ ఉంటుంది అందరికి. మన మార్కాపురం ప్రాంత వాళ్లకు అదృష్టం ఏంటంటే మనకు ప్రత్యేకంగా ఒక నవోదయ ఉండటం అనేది. ప్రకాశం జిల్లాకు మాత్రమే, రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో కేవలం 2 చోట్ల మాత్రమే దక్కితే 2 నవోదయాలు, అందులో ఒకటి మనకు వచ్చింది. ఇది చాలా సంతోషించదగిన విషయము. అంతేకాకుండా మరి ఎందుకు నవోదయ ఎంట్రన్స్ రాయాలి, ఎవరికి సీట్ వస్తుంది అంటే, నవోదయ ఎంట్రన్స్ అనేది మరి ఇప్పుడు అనుకున్నాం కదా, దాదాపుగా ఒక విద్యార్థికి 70,000 రూపాయలు ఒక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. 70,000 రూపాయల చదువును ఒక విద్యార్థి తన ప్రతిభతోటి పొందుతున్నాడు అంటే చాలా గర్వించదగిన విషయం. విద్యార్థి కూడా తను గర్వంగా తన స్వశక్తితో తన ప్రతిభతో ఈ సీటు సంపాదించుకున్నానన్న ఆనందంతో ఇక్కడ చదువుకుంటాడు. ఇక్కడ చదవడమే కాదు, ఒక భారతదేశం మొత్తం అక్కడ ఉంటుంది. అంటే మినీ భారతదేశం ఉన్నట్టే. ఎందుకు ఈ మాట అంటున్నామంటే, 9వ తరగతిలో ఇక్కడ నుంచి హిందీయేతర రాష్ట్రాల నుండి మన దగ్గరికి, మన దగ్గర ఉన్న వాళ్ళు హిందీ రాష్ట్రాలు మాతృభాషగా ఉన్న రాష్ట్రాలకు వెళ్తారు. అంటే మన మాతృభాష తెలుగు కాబట్టి తెలుగు, కన్నడ ఇట్లాంటి ఉన్న వాళ్ళకు మాతృభాష హిందీ ఉన్న రాష్ట్రాలు, దక్షిణాది నుంచి ఉత్తరాదికి, ఉత్తరాది నుంచి దక్షిణానికి ఈ విధంగా వెళ్తూ ఉంటారు. ఆ విధంగా పిల్లల్లో జాతీయ సమైక్యత ఉంటుంది. ఈ పిల్లల కోసం PET కూడా బాగా శ్రద్ధగా తీసుకుంటారు. 100% పాఠశాల ఏదైనా ఉంటుంది, పరిపూర్ణమైన పాఠశాల చూడాలి అనుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో జవహర్ నవోదయ తప్ప ఇంకోటి ఏమీ ఉండదండి.
3: బెస్ట్ అంటారు,
4: బెస్ట్. శారీరక అభివృద్ధి, మానసిక అభివృద్ధి, చదువు అంటే ఇప్పుడు మనం అనుకుంటున్నాం కేవలం చదవడమే, ఇదే కాకుండా శారీరక అభివృద్ధి రావాలి, అదే విధంగా విలువలతో కూడిన విద్య రావాలి. ఇవన్నీ చాలా చక్కగా నేర్పించే పాఠశాల అది. అక్కడ CBSE సిస్టమ్ లో నేర్పిస్తారు. విద్యార్థి అతి పెద్ద గ్రంథాలయం, దాదాపు మన మార్కాపురం జిల్లాలోనే అతి పెద్ద గ్రంథాలయం ఉన్నటువంటి పాఠశాల నవోదయ విద్యాలయం కలుజువలపాడులో ఉంది. అదే విధంగా ఇంకోటి ఒంగోలులో ఉంది. మనం మాత్రం కేవలం నవోదయ కలుజువలపాడులో ఉన్నటువంటి ప్రకాశం టు నవోదయకు మాత్రమే అర్హత ఉంటుంది. అంటే మన మార్కాపురం జిల్లా వాళ్ళందరూ కూడాను ఈ నవోదయకు సంబంధించి ఇక్కడే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, ఇక్కడే సీట్ పొందాల్సి ఉంటుంది. జిల్లా కాక మునుపు కూడాను ఈ ప్రాంతము పశ్చిమ ప్రకాశం అక్కడే అప్లై చేసుకోవాలి, అక్కడి నుంచే తెచ్చుకోవాలి స్థానికతను బట్టి. తర్వాత ఇక్కడ మళ్ళీ మార్కులు అంటే కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి. ఒక్కొక్క విద్యార్థి

విద్యార్థికి 90 మార్కులకు సీట్ వస్తుంది, ఒక్కొక్క విద్యార్థికి 80కి కూడా రావచ్చు. ఎందుకు అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వెనుకబాటుతనాన్ని బట్టి కూడా సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు మార్కాపురం ప్రాంతంలో 92 మార్కులకు

0: 90 సీట్లు ఉంటాయి సార్
1: ఒక ఇన్స్టిట్యూట్ కి.
0: తమ నవోదయ మొత్తంలో 6వ తరగతికి 80 సీట్లు తీసుకుంటారు ఇంటేక్ కెపాసిటీ. అన్ని రిజర్వేషన్లు ఉంటాయి సార్, ఎస్సీ ఉంటుంది, ఎస్టీ ఉంటుంది, ఓబీసీ ఉంటుంది, అలాగే ఈ సంవత్సరం ఈడబ్ల్యూఎస్ కూడా పెట్టారు, ఎకనామికల్ వీకర్ సెక్షన్ పెట్టారు, అలాగే మహిళలకు ప్రత్యేకంగా రిజర్వేషన్ ఉంటుంది.
1: సార్ నవోదయ సీట్ వస్తే ఫీజులు ఎలా ఉంటాయి, పేద విద్యార్థులకు ఏమైనా వెసులుబాటు ఉందా?
0: ఖచ్చితంగా నవోదయ పాఠశాలలో చేరటానికి ప్రధానమైనటువంటి ఇంత క్రేజ్ రావటానికి కారణం ఏంటంటే, ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది నవోదయ స్కూళ్లు గ్రామీణ ప్రాంతంలో ఉండే ప్రతిభ గల విద్యార్థుల కోసం ఏర్పాటు చేయబడినవి. పక్క ఇది ఈ మోటోతోనే ప్రతిభ గల గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసమనే ఇవి ఏర్పాటు చేయబడ్డాయి. ఇందులో 8వ తరగతి వరకు డబ్బున్నా లేకున్నా ఎవ్వరికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ క్రీడ్ అందరికీ ఉచితమేనండి. 9వ తరగతి నుండి ఆర్థికంగా డబ్బున్నవారు, దట్ మీన్స్ ఆర్థికంగా బలంగా ఉన్నవారు మాత్రం కేవలము నెలకు 1500 అంటే సంవత్సరానికి 18,000 కట్టవలసి ఉంటుంది. అది అధిక ఆదాయ వర్గాల వారు మాత్రమే. అల్పాదాయ వర్గాల వారికి ఫీజు లేదు, విద్యార్థినులకు బాలికలకు ఫీజు లేదు, కేవలం బాలురు అది కూడాను అధికాదాయ వర్గాల వారు మాత్రమే నెలకు 1500 అంటే సంవత్సరానికి 18,000 చెల్లించవలసి ఉంటుంది. ఇది అక్కడ పెట్టే ఖర్చుల వల్ల స్నాక్స్ ఖర్చు అండి. ఇది అక్కడ ఎలా ఉంటుంది అంటే వాతావరణం ఉదయం పూట 3 రోజులు రాగిజావ, 3 రోజులు బూస్ట్ ఇస్తారు. మనం ఇచ్చే డబ్బులు వాటికి సరిపోతాయి. మనం ఇచ్చేటటువంటి 1800 అనేది 1500 అనేది చాలా చాలా తక్కువ నామినల్ కాస్ట్ పెట్టాలి కాబట్టి పెట్టారంతేను. చక్కటి భోజనము, ఎక్కడా ఉండని భోజనం అండి. ఇద్దరు ఉద్యోగస్తులున్న వాళ్ళు కూడాను అంత జాగ్రత్తగా అన్ని పూట్ల చేసుకోలేరేమో అనిపిస్తుంది. క్వాలిటీ ఫుడ్ మెనూ ప్రకారం చాలా సిస్టమేటిక్ గా ఉంటుంది. పిల్లలు డిసైడ్ చేసుకుంటారు మాకు ఈ ఫుడ్ కావాలి అని. ఆ విధంగా అందరు కలిసి ఫుడ్ కమిటీ నిర్ణయించిన ప్రకారమే అక్కడ ప్రిపరేషన్ ఉంటుంది. మంచి ఫుడ్ తో పాటుగా మంచి స్నాక్స్, ఫ్రూట్స్ ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. పిల్లలకు ఫుడ్ పరంగా ఏ లోటు ఉండదు.
1: పోషకాహారం,
0: పౌష్టిక విలువలతో కూడిన ఆహారాన్ని అందిస్తారు.
1: ఎంతమంది పరీక్షలు రాస్తారు, ఎన్ని మార్కులకు సీట్ వస్తుంది, ప్రిపరేషన్ ఎలా ఉండాలంటారు?
0: చాలా మంచి ప్రశ్న సార్. పరీక్షకు దాదాపు 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు రాస్తారు. దగ్గరగా 4500 మంది రాయబోతున్నారు ఈ సంవత్సరం. సీట్లు 80 సీట్లు ఉంటాయి. పరీక్షకు వచ్చేటప్పటికి 80 బిట్లుంటాయి. 100 మార్కులకు పరీక్ష జరుగుతుందండి. ఈ 100 మార్కులు గాను దాదాపుగా 90 మార్కులు పైన వస్తేనే సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. పోటీ ఎక్కువగా ఉంటుంది, సీట్లు పరిమితం కాబట్టి. 10% రాసే పిల్లలలో 10% కూడా సీట్లు లేవు కాబట్టి మనకు పోటీ అనేది చాలా ఎక్కువ ఉన్నట్టుగానే
1: గట్టి కాంపిటీషన్
0: చేసుకోవాలి. చాలా గట్టి కాంపిటీషన్, గట్టి కూడా కాదు చాలా గట్టిగా ఉంటుంది కాంపిటీషన్. ఈ కాంపిటీషన్ లో సీట్ వచ్చింది అంటే ఒక పెద్ద ఉద్యోగం వచ్చినట్టే భావించాలి. పిల్లల స్థాయిలో అయితే వాళ్లకు మంచి ఉద్యోగం వచ్చినట్టుగానే భావించాలి. అయితే ఖచ్చితంగా ప్రతిభ గల విద్యార్థులు, మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసమే ఉంచారు కాబట్టి పట్టణ ప్రాంతంలో చదివే విద్యార్థులకు మాత్రం చాలా చాలా ఈ మార్కులు కాదు ఇంతకంటే ఇంకా ఎక్కువ తెచ్చుకోవాల్సి ఉంటుంది. పట్టణ ప్రాంత విద్యార్థులకు కేవలం 25% సీట్లు, అనగా 20 సీట్లు తీసిపెట్టారు. ఈ 20 సీట్లు కేవలం పట్టణ ప్రాంత విద్యార్థులకని కాదు, ఇవి మెరిట్ ప్రాతిపదికన గ్రామీణ ప్రాంత మరియు పట్టణ ప్రాంత విద్యార్థుల్లో వచ్చిన మెరిట్ విద్యార్థులకు ఇస్తారు. మిగిలిన 60 సీట్లు మాత్రం కేవలము గ్రామీణ ప్రాంత ప్రతిభ గల విద్యార్థులకే కాబట్టి గ్రామీణ ప్రాంత విద్యార్థులందరూ కూడాను మంచి శ్రద్ధతో కనుక ఈ పరీక్షను ఇష్టంగా తీసుకుని రాస్తే చాలా చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది. సీట్ తెచ్చుకునే అవకాశం, ప్రిపరేషన్, ఇందులో ముఖ్యంగా 3 విభాగాలు ఉంటాయి. ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రతి విభాగం నుండి కూడాను క్వాలిఫై అవుతూ ఈ మార్కులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. అది అర్థం చేసుకోవాలి. ఒక దాంట్లో తక్కువ మార్కులు అంటే క్వాలిఫైయింగ్ మార్కులు, క్వాలిఫైయింగ్ మార్కులు అనగా 40% అనుకోవచ్చు, 40 మార్కులు ప్రతి విభాగం నుంచి 40% వచ్చేటట్టుగా వస్తూ ఓవరాల్ గా మనం చెప్పుకున్న విధానంలో రావాలి. ఇక్కడ ఎన్ని మార్కులు ఎట్లా ప్రిపరేషన్ అనేది తీసుకుంటే, ప్రిపరేషన్ అనేది ఇక్కడ మెంటల్ ఎబిలిటీ, అదే విధంగా అర్థమెటిక్, మెంటల్ ఎబిలిటీతో పాటు ఈ సంవత్సరం కొత్తగా వచ్చినటువంటి ఈవీఎస్.
1: ఈవీఎస్ అంటే సార్
0: ఎన్విరాన్మెంటల్ స్టడీస్. పిల్లలకు సైన్స్ సోషల్ కలిపి ఎన్విరాన్మెంటల్ స్టడీస్ గా తీసుకుంటారు. మెంటల్ ఎబిలిటీ, ఈవీఎస్ ఈ రెండు కలిపి 40 మార్కులకు ఉంటాయి, 20-20 మార్కులు. అదే విధంగా అర్థమెటిక్ వచ్చేటప్పటికి 20 బిట్లు ఉంటాయి. చివరగా లాంగ్వేజ్, ఈ లాంగ్వేజ్ వచ్చేటప్పటికి ఇంగ్లీష్ మీడియం తీసుకుంటే ఇంగ్లీష్లో రాయాల్సి ఉంటుంది, తెలుగు మీడియం తీసుకుంటే తెలుగులో రాయాల్సి ఉంటుంది. దీంట్లో కూడా 20 బిట్స్ ఉంటాయి. ఓవరాల్ గా 4 20లు 80 మార్కులకు పిల్లలు 80 బిట్లు పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఒక్కొక్క బిట్ కి 1.25 మార్కులు ఉంటాయండి.
1: నెగిటివ్ మార్కింగ్
0: ఏముండదు, కాకపోతే పిల్లలు బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది.

0: బబ్లింగ్ ఓఎంఆర్ మీద రాయాల్సి ఉంటుంది. ఇంతకు ముందు ఓసీఆర్ అని నెంబర్ వేస్తే సరిపోయేది, ఇప్పుడు ఏంటంటే ఓఎంఆర్ వచ్చింది కాబట్టి పిల్లలు కొంచెం ఇది కూడా ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే ప్రశ్నకు సరైన ఆన్సర్ ను గుర్తించడం ఎంత కష్టమో దాన్ని జాగ్రత్తగా దీంట్లో పెట్టడం కూడా ఇంపార్టెంటే. దాన్ని సరిగా ఆన్సర్ గుర్తించలేకపోతే ఇబ్బంది పడతారు. తర్వాత ఇక ప్రిపరేషన్ అనేది ఎలా ఉండాలి, మొదలు పెట్టిన రోజు నుంచి అప్లికేషన్ పెట్టినప్పటి నుంచే ప్రిపేర్ కావాలి. ఇప్పుడైతే దాదాపు 5వ తరగతి పిల్లలందరూ కూడా రాస్తున్నారు, పోటీ బాగానే ఉంటుంది. మరి ప్రిపరేషన్ వచ్చేటప్పటికి అందరూ లాంగ్వేజ్ తనకు నచ్చిన లాంగ్వేజ్ ఎంచుకుంటారు కాబట్టి నచ్చిన లాంగ్వేజ్ లో 20 బిట్లలో కనీసం అంటే 18 మార్కుల పైన స్కోర్ చేయగలగాలి. అదేవిధంగా మెంటల్ ఎబిలిటీలో కూడాను మెంటల్ ఎబిలిటీ 20కి 20 తెచ్చుకునే అవకాశం ఉంటుంది. సులభమైంది కాస్త తెలివిగా ఆలోచించగలిగిన చురుకైన పిల్లలకు 20కి 20 మార్కులు వస్తాయి. అదేవిధంగా ఈవీఎస్, ఈ సంవత్సరం కొత్తగా వచ్చిన ఈవీఎస్ గతంలో అర్థమెటిక్ డిసైడ్ చేస్తూ ఉండేది, ఇప్పుడు ఇది కూడా ఒకంత సీటును నిర్ణయించే దాంట్లో ప్రధానమై కూర్చుంటుంది. ఈవీఎస్ లో వచ్చేటప్పటికి సైన్స్ సోషల్ రెండు కలిసి ఉంటాయి. పిల్లలు 5వ తరగతి స్టాండర్డ్ బేసిక్ స్టాండర్డ్ అని ఇస్తున్నారు, కాకపోతే సిబిఎస్ఈ పుస్తకాలు కాస్త ఎక్కువ, అంటే అదే విషయాన్ని 6th 7th స్టాండర్డ్ గనక చూసుకుంటే పిల్లలు చాలా ధైర్యంగా పరీక్ష రాయగలుగుతారు. పిల్లల ప్రాథమిక స్థాయిని పరీక్షించే విధంగా ఉంటుందని ప్రాస్పెక్టస్ లో పొందుపరిచారు. ప్రాథమిక స్థాయిలో ఉంటుంది. వీటిలలో మనం ముఖ్యంగా ప్రిపరేషన్ లో రెగ్యులర్ గా మెంటల్ ఎబిలిటీని ప్రాక్టీస్ చేయాలి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఈవీఎస్ ను చదువుకుంటూ ఉండాలి, ఇది గుర్తు పెట్టుకునేది కాబట్టి.
1: జవహర్ నవోదయ విద్యాలయాలలో 6వ తరగతి ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్షకు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే అంశం గురించి శిక్షకులు శ్రీ అద్దంకి శేషయోగయ్య గారు చాలా చక్కని విషయాలు మన శ్రోతలకు తెలియజేశారు. వారు తెలియజేసిన మరికొన్ని విషయాలు రేపటి మన యువవాణిలో ఇదే సమయానికి తెలుసుకుందాం.

0: మీరు ఇంతవరకు నవోదయ ప్రవేశ పరీక్షలకు విద్యార్థులు ఎలా ప్రిపేర్ అవ్వాలి, శిక్షకులు శ్రీ అద్దంకి శేష యోగయ్య గారితో పరిచయం విన్నారు. మొదటి భాగం పరిచయకర్త శ్రీ ఆకుల వెంకటేశ్వర్లు, చివరి భాగం రేపటి యువవాణిలో ప్రసారమవుతుంది.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: తెలుసుకుందాం రండి అంశం. పర్సనాలిటీస్ అవార్డ్స్లో భారతరత్న అవార్డు గురించి ఈరోజు తెలుసుకుందాం. భారతదేశంలో అవార్డులు దేశానికి విశిష్ట సేవ చేసిన వారిని గౌరవించడానికి ప్రదానం చేస్తారు. ఇవి సైనిక ధైర్య సాహస అవార్డులు, సివిలియన్ అవార్డులు, సాహిత్య పురస్కారాలు, క్రీడా పురస్కారాలు, జాతీయ చలనచిత్ర అవార్డులు వంటి ఎన్నో విభాగాలకు విభజించబడ్డాయి. అయితే ముఖ్యంగా భారతరత్న అవార్డు గురించి తెలుసుకుందాం. భారతదేశంలో అత్యున్నత సివిల్ అవార్డుగా భారతరత్న అవార్డును పరిగణించబడుతుంది. 1954 సంవత్సరంలో ఈ యొక్క భారతరత్న అవార్డును ప్రారంభించడం జరిగింది. ఈ అవార్డును ఎవరికి ఇస్తారంటే, దేశానికి విశిష్ట సేవ చేసిన వారికి ముఖ్యంగా ప్రదానం చేస్తారు. ఏ రంగంలోనైనా, ఉదాహరణకు కళలు, విజ్ఞానం, ప్రజాసేవ, ఇటువంటి రంగాలలో కృషి చేసిన వారికి ఈ భారతరత్న అవార్డును ప్రదానం చేస్తారు. ఈ అవార్డును భారత రాష్ట్రపతి స్వయంగా ప్రదానం చేయడం విశేషం. ఈ అవార్డు యొక్క రూపం ఎలా ఉంటుందంటే, పీపుల్ ఆకారంలో మెడల్ లాగా ఉంటుంది. ఈ భారతరత్న అవార్డును అందుకున్న మొదటి

0: మొదటి గ్రహీతల గురించి తెలుసుకున్నట్లయితే, సి రాజగోపాలాచారి అంటే చక్రవర్తుల రాజగోపాలాచారి, సర్వేపల్లి రాధాకృష్ణన్, సివి రామన్, వీరు మొదటగా భారతరత్న అవార్డును పొందిన వారిలో ముఖ్యులుగా చెప్పుకోవచ్చు. అయితే ఈ భారతరత్న అవార్డును మరణానంతరం కూడా ఇవ్వవచ్చు. భారతరత్న అంటే జాతిరత్నం అని అర్థం. భారతరత్న అనేది రిపబ్లిక్ ఆఫ్ ఇండియా యొక్క అత్యున్నత పురస్కారంగా చెప్పుకోవచ్చు. ఈ అవార్డును మొదటి రాష్ట్రపతి, భారతదేశం యొక్క మొదటి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు జనవరి 2, 1954లో బాబు రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రదానం చేయడం జరిగింది. ఈ అవార్డును బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ప్రారంభించడం కూడా జరిగింది. ఈ అవార్డును 5 మంది శాస్త్రవేత్తలు అందుకోవడం జరిగింది. క్షమించండి, ఈ అవార్డును మొదటి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు జనవరి 2, 1954లో ప్రారంభించారు. ఈ అవార్డును 5 మంది శాస్త్రవేత్తలు అందుకోవడం జరిగింది. వీరిలో 2 విదేశీయులు కూడా అందుకున్నారు. వారిలో ఒకరు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, పాకిస్తాన్ వారు 1987 సంవత్సరంలో, మరొకరు నెల్సన్ మండేలా, దక్షిణాఫ్రికాకు చెందినవారు, 1990లో అందుకోవడం జరిగింది. ఈ అవార్డు అందుకున్న మొదటి పారిశ్రామికవేత్త జేడి టాటా 1992లో అందుకోవడం జరిగింది. ఇది ఈరోజు భారతరత్న అవార్డు గురించి కొంత ముఖ్య సమాచారం మనం తెలుసుకున్నాం.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి, లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
0: కార్యక్రమంలో సినిమా పాట విందాం. బ్రహ్మ చిత్రం కోసం కేజే యేసుదాస్ చిత్ర పాడిన పాట

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800420223.

విన్న ఈ పాట శివమణి చిత్రం కోసం హరిహరన్ కౌశల్య పాడింది. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 8:30 వస్తుంది మరి క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు. దేశ డిజిటల్ చెల్లింపుల ప్రయాణంలో యూపీఐ ప్రారంభం కీలక మలుపుగా నిలిచినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశీయ సంస్థలకు డీఆర్డీఓ క్షిపణి సాంకేతికతను బదిలీ చేసేందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆమోదం తెలిపారు. భారతదేశంలో తయారీ కార్యకలాపాలను ప్రారంభిస్తున్న హైటెక్ సంస్థలకు బీఏఎస్ ధృవీకరణలు మినహాయింపులు ఇస్తామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. కొలంబో వేదికగా జరుగుతున్న భారత్ శ్రీలంక రెండవ క్రికెట్ టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ఆటకు వర్షం కారణంగా అంతరాయం ఏర్పడింది. వివరాలు. దశాబ్దం క్రితం ప్రారంభమైన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ దేశ డిజిటల్ చెల్లింపుల ప్రయాణంలో ఒక చారిత్రక మైలురాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. 2016 ఆగస్టు 25న ప్రారంభమైన యూపీఐ నేడు దేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలిచిందని వెల్లడించారు. యూపీఐ ప్రారంభమై 10 ఏళ్లు పూర్తయిన సందర్బంగా దాని విస్తృతి ప్రజల్లోకి చేరిన తీరు ప్రతి భారతీయుడు గర్వపడే అంశమని పేర్కొన్నారు. 10 సంవత్సరాల క్రితం యూపీఐ ప్రారంభం కావడం దేశ డిజిటల్ చెల్లింపుల ప్రయాణంలో కీలక మలుపుగా నిలిచినట్లు ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. ప్రస్తుతం యూపీఐ 11 దేశాలకు విస్తరించగా యూపీఐ లావాదేవీల పరిమాణం గత 10 ఏళ్లలో దాదాపు 13,000 రెట్లు పెరిగింది. 2016-17లో కేవలం 1,78,00,000 లావాదేవీలు నమోదు కాగా 2025-26 నాటికి వార్షిక లావాదేవీల సంఖ్య 24,162 కోట్లకు పైగా చేరుకున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రక్షణ పరిశోధన అభివృద్ది సంస్థ డీఆర్డీఓ అభివృద్ది చేసిన అన్ని సాంప్రదాయ క్షిపణి వ్యవస్థల సాంకేతికతను భారతీయ పరిశ్రమలకు బదిలీ చేసేందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆమోదం తెలిపారు. దీంతో దేశీయ సంస్థలు ఈ సాంకేతికతలను ఉపయోగించి భారతదేశంలోని క్షిపణులను తయారు చేసుకునేందుకు మార్గం సుగమం అవుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. డీఆర్డీఓ అభివృద్ది చేసిన క్షిపణి వ్యవస్థల టెక్నాలజీని అర్హత కలిగిన భారతీయ సంస్థలకు బదిలీ చేయనున్నారని, ఇందుకోసం అవసరమైన అర్హతలు, ధృవీకరణలు, నియంత్రణ సంస్థల నిబంధనలను కంపెనీలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. రక్షణ తయారీలో దేశీయ సామర్థ్యాలు పెంచడం, విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వ్యవసాయ విద్య కేవలం తరగతి గదులకే పరిమితం కాకూడదని కేంద్ర వ్యవసాయం రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. విద్యార్థులు వ్యవసాయ క్షేత్రాల్లో రైతులతో ప్రత్యక్ష సంభాషణలు జరపడం ద్వారా నేర్చుకునే విధంగా శిక్షణ ఉండాలన్నారు. వ్యవసాయ రంగంలోని వాస్తవ పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వంటి అంశాలను క్షేత్రస్థాయిలో అర్థం చేసుకోవడం ద్వారా వ్యవసాయ విద్య మరింత ప్రయోజనకరంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన భారత వ్యవసాయ పరిశోధనా మండలి ఐకార్ సంస్థల ఉపకులపతులు, డైరెక్టర్ల సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ డిగ్రీ కోర్సుల్లో యువ విద్యార్థులకు సమర్థవంతమైన శిక్షణ అందించడం ఎంతో ముఖ్యమని చెప్పారు. మారుతోన్న కాలానికి, పెరుగుతోన్న సాంకేతిక అవసరాలకు అనుగుణంగా విశ్వవిద్యాలయాలు తమ బోధనా విధానాలను ఆధునీకరించాలని కేంద్ర మంత్రి సూచిస్తూ
1: పరిస్థితి आज की चुनौतियां हैं, क्लाइमेट चेंज की हो, ग्लोबल वार्मिंग की हो, बदलती हुई टेक्नोलॉजी हो, नए नए रोगों का प्रकोप हो, मिट्टी का खराब स्वास्थ्य हो, उन सब का समाधान भी ढूंढना है. कृषि शिक्षा प्राप्त करके जो विद्यार्थी निकलते हैं उनका कैसे भविष्य बेहतर हो और वो कृषि को कैसे बेहतर करें, किसानों को उससे कैसे फायदा हो, इस पर विस्तार से चर्चा हो रही है.
0: भारत देशों लो तैयारी कार्यकलापाल प्रारंभिस्तुन हाईटेक संस्थल को బీఐఎస్ ధృవీకరణలో మినహాయింపులు ఇస్తామని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. భారతదేశంలో తయారీ యూనిట్లను ఏర్పాటు చేయడానికి అవసరమైన పరికరాలు, విడిభాగాలపై తప్పనిసరి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ బీఐఎస్ ధృవీకరణ నుంచి జపాన్ సహా హైటెక్ రంగ సంస్థలకు మినహాయింపు కల్పించే విధానాన్ని ప్రభుత్వం రూపొందిస్తున్నట్టు చెప్పారు. టోక్యోలో ఈరోజు సెమీకండక్టర్లు, కృత్రిమ మేధస్సు రంగాలకు చెందిన జపాన్ సంస్థల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆయన ఈ విషయం వెల్లడించారు. సంస్థల అవసరాలను బట్టి కంపెనీ స్థాయి, పరిశ్రమ స్థాయి, ఉత్పత్తి స్థాయి లేదా నిర్దిష్ట ప్రాజెక్టు స్థాయిలో ఈ మినహాయింపులు కల్పించే అవకాశం ఉంటుందని మంత్రి తెలియజేశారు. భారతదేశంలో తయారీ కార్యకలాపాలను ప్రారంభిస్తున్న హైటెక్ సంస్థలకు బీఐఎస్ ధృవీకరణలో మినహాయింపులు ఇస్తామని, అవసరమైన పరికరాలు, వస్తువులు, సేవలు సకాలంలో అందుబాటులో ఉండేలా చేయడమే ఈ విధానం ప్రధాన లక్ష్యమని పీయూష్ గోయల్ పేర్కొన్నారు. తద్వారా కేంద్ర ప్రభుత్వ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి మరింత ఊతం లభిస్తుందని కేంద్ర మంత్రి అన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భారతదేశ డిజిటల్ కనెక్టివిటీ ప్రయాణం కేవలం ప్రజలను అనుసంధానించడానికే పరిమితం కాదని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. ప్రజలు విశ్వసించే సురక్షితమైన ప్రతికూల పరిస్థితులను తట్టుకుని నిరంతర సేవలు అందించగల టెలికాం నెట్వర్క్ల నిర్మాణమే ఈ ప్రయాణానికి ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ సీడాట్ 43వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, దేశ టెలికాం రంగ పరివర్తనలో సీడాట్ కీలక పాత్ర పోషించిందని, ఈ సీడాట్ సంస్థ నేడు ఆవిష్కరణలకు ఊతమిచ్చే ఒక ప్రధాన కేంద్రంగా రూపాంతరం చెందిందన్నారు. దేశీయ సాంకేతిక సామర్థ్యాలను బలోపేతం చేస్తూ భారత టెలికాం రంగాన్ని ఆధునీకరించడంలో సీడాట్ అందిస్తున్న సేవలు కీలకమని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
2: It will be defined by ensuring that connectivity and the networks that we evolve are trusted, are resilient, are intelligent, and most importantly, are secure. Now, as India marches on her journey, that as CDOT marches from lab to market and from research to development and globally marketing those developmental products, that the spirit of India's journey
0: ఈదే మిలాదున్ నబీ పర్వదినం సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పర్వదినం మహమ్మద్ ప్రవక్త బోధనలు స్మరించుకునే సందర్భంగా నిలుస్తుందని రాష్టపతి తన సందేశంలో పేర్కొన్నారు. మహమ్మద్ ప్రవక్త బోధనలు ప్రజలను సత్ప్రవర్తన కర్తవ్య నిర్వహణ మార్గంలో నడవడానికి ప్రేరేపిస్తాయని అన్నారు. అలాగే ఓణం పండుగ సందర్భంగా కూడా ద్రౌపది ముర్ము ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన పంట రాక సందర్భంగా ప్రకృతి పట్ల కృతజ్ఞత వ్యక్తం చేసే పండుగగా ఓణం నిలుస్తుందని ఆమె పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ సాయంకాలం వరకు పంపించవచ్చు. ఓబీసీ క్రిమిలేయర్ ప్రమాణాలపై కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ను విచారించారు.

0: నిర్వహించడానికి ఒక ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2025 అభ్యర్థుల కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన మార్చి 11 నాటి తీర్పు ఏ విధంగా వర్తిస్తుందనే దానిపై కేంద్రం స్పష్టత కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. యూనియన్ సర్వీస్ కమిషన్ సిఫార్సు చేసిన 958 మంది అభ్యర్థులకు సర్వీసు కేటాయింపు ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వానికి అనుమతినిచ్చే ఆదేశాలు కోరాలని డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ డీఓపీటీ కోరింది. మార్చి 11 నాటి తీర్పుకు ముందు అమల్లో ఉన్న ఓబీసీ క్రిమిలేయర్ ప్రమాణాల ఆధారంగానే ఈ కేటాయింపులు జరగాలని కోరుతోంది. కొలంబో వేదికగా జరుగుతున్న భారత్ శ్రీలంక 2వ క్రికెట్ టెస్ట్ మ్యాచ్ 3వ రోజు ఆటకు వర్షం కారణంగా అంతరాయం ఏర్పడింది. 8 పరుగుల ఓవర్ నైట్ స్కోర్తో 3వ రోజు ఆట ప్రారంభించిన శ్రీలంక 8 వికెట్లు నష్టపోయి 265 పరుగులు చేసింది. భారత్ కంటే ఇంకా 238 పరుగులు వెనుకబడి ఉంది. భారత్ బౌలర్లు ప్రసిద్ధ్ కృష్ణ, మానవ్ సుతార్ 3 వికెట్లు తీసి ఆతిథ్య జట్టుపై ఒత్తిడి పెంచారు. అంతకుముందు భారత్ తన తొలి ఇన్నింగ్స్లో 9 వికెట్లు కోల్పోయి 503 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. భారత్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ధ్రువ్ జురెల్ తన కెరీర్లో 2వ టెస్ట్ సెంచరీ సాధించి జట్టు భారీ స్కోరు నమోదు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భారత్ ఇప్పటికే తొలి టెస్టును 165 పరుగుల తేడాతో గెలిచి 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ డిజిటల్ చెల్లింపుల ప్రయాణంలో యూపీఐ ప్రారంభం కీలక మలుపుగా నిలిచినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశీయ సంస్థలకు డీఆర్డీఓ క్షిపణి సాంకేతికతను బదిలీ చేసేందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆమోదం తెలిపారు. భారతదేశంలో తయారీ కార్యకలాపాలను ప్రారంభిస్తున్న హైటెక్ సంస్థలకు బీఏఎస్ ధృవీకరణలో మినహాయింపులు ఇస్తామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. కొలంబో వేదికగా జరుగుతున్న భారత్ శ్రీలంక 2వ క్రికెట్ టెస్ట్ మ్యాచ్ 3వ రోజు ఆటకు వర్షం కారణంగా అంతరాయం ఏర్పడింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చిత్రమంజరి సినిమా పాటలు విందాం. కార్యక్రమంలో ముందుగా సంబరం చిత్రం కోసం ఆర్పి పట్నాయక్ పాడిన పాట విందాం.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: తర్వాత పాట. ఉల్లాసంగా ఉత్సాహంగా చిత్రం కోసం కార్తిక్ హరిణి పాడిన పాట విందాం.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: తర్వాత పాట అడవి రాముడు చిత్రం కోసం సోను నిగమం మహాలక్ష్మి పాడిన పాట, సంగీతం మణిశర్మ, రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి.

కాళిదాసు కలమందు చిందు అపురూప దివ్య కవిత త్యాగరాయ కృతులందు వెలయు గీతార్థసార నవత నవ వసంత శోభనామయూఖ

మీరింతవరకు చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి వార్తాపురం కేంద్రం సమయం 9 గంటలకు కావస్తుంది. మరికి దిక్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం గీతామాలిక శ్రోతల ఉత్తరాల ద్వారా కొన్ని పాటలు వినే కార్యక్రమం విందాం. ముందుగా ఆర్ రఘువీర్ సింగ్, సుగుణాభాయి, రాధా, మున్నా, సుధారాణి, సాయి, తేజ, లీలా సింగ్ గారు కూర్చున్నారు. గోవుల గోపన్న అనే చిత్రం నుంచి పాటను, మేము కోరిన పాటను వినిపించాలని ఉత్తరం ద్వారా తెలియజేశారు. వీరి కోసం గోవుల గోపన్న చిత్రం నుంచి పాటను వినిపిద్దాం.

తర్వాత జగిత్యాల జిల్లా కోరుట నుంచి ఎలిగేటి సుధీర్, రజిత్, మణిచంద్ర, అన్నముల నాగరాజు, రాజేశ్వరి, రాజేష్, లలిత, మహేష్, రజని, హంసిని, నయన, మోక్షిష్, మునిదీప్ గారు వచ్చున్నారు. మర్మయోగి చిత్రం నుంచి పాటను ప్రసారం చేయాలని ఉత్తరం ద్వారా తెలియజేశారు. మరి వీరి కోసం మర్మయోగి ఈ చిత్రం నుంచి పాటను ప్రసారం చేద్దాం.

తర్వాత వనపర్తి నుంచి ఎం రామయ్య, కార్తీక్ మను, రాణా ప్రతాప్, యామిని, సుధారామయ్య, చైత్రికళ ఎం వాచశ్రీ గారు కూర్చున్నారు. పెడుగు రాముడు చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల గారు పాడిన మనసే వినేలాగా పాటను ప్రసారం చేయాలని సందేశం పంపారు. వీరి కోసం వీరు కోరుకున్నటువంటి పాటను

తర్వాత రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ సాయికుమార్ శ్యామల వెంకటేష్ కృష్ణ సూర్యకళ రేఖ చంద్రకళ రవీంద్ర కుమార్ సాయి ప్రకాష్ విజయ్ కుమార్ నరసింహరావు వసుంధర లావణ్య రింకీ భానుశ్రీ బేబీ భవేశ్రీ రితిక దేవేందర్ శోభారాణి అశోక్ బాబు గారు కూర్చున్నారు. డాక్టర్ చక్రవర్తి చిత్రం నుంచి పాటను ప్రసారం చేయాలని వినిపిద్దామా మరి?

తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నితి సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా గారు కూర్చున్నారు. బ్రహ్మోత్సవం చిత్రం నుంచి పాటను ప్రసారం చేయాలని వినిపిద్దాం మరి.

తర్వాత నేపతి రాఘవేంద్ర కృష్ణవేణి త్యాగులు రఘు నాగలక్ష్మి లలిత వైష్ణవ గారు కోరుచున్నారు. కోనసీమ కుర్రోడు చిత్రం నుంచి పాటను ప్రసారం చేయాలని క్షమించండి, కోనసీమ కుర్రోడు పాట అందుబాటులో లేనందున మరో చిత్రం నుంచి పాటను ప్రసారం చేస్తున్నాము, గమనించగలరు.

విన్న ఈ పాట జానకీరాముడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. మీరు ఇంతవరకు గీతామాలిక కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే పాటలు వినే ప్రసారం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 10 గంటలకు కావస్తుంది. ప్రకటించిన అంశం మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం వింటారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. పాండవుల రాజసూయ యాగం శ్రీమతి మొగిలిచెర్ల నాగమణి భాగవతారిణి గారిచే హరికథాగానం ఇప్పుడు వింటారు.

అర్జునులచే ఖాండవదహనుండి రక్షింపబడిన దానవ శిల్పి మయబ్రహ్మ శ్రీకృష్ణుని కోరికపై ఒక అపూర్వమైన సభను నిర్మించి పాండవులకు సమర్పించాడు. ఒక శుభముహూర్తాన పాండవులు అందులో ప్రవేశించారు. దిక్పాలకుల సభ కంటే మయ నిర్మితమైన సభ మహిమాన్వితమైనదని నారద మహర్షి ప్రశంసించాడు. ఆ సందర్భంలో నారద మహర్షి ధర్మరాజుకు ఇలా చెబుతున్నాడు, కుబేరుని సభావ వర్ణనము, అలాగే బ్రహ్మదేవుని యొక్క సభావర్ణనము, వరుణదేవుని సభావర్ణనము, ఇలా దిక్పాలుల సభావర్ణనాలు తెలియచేస్తూ ఇక్కడ దేవేంద్రుని యొక్క సభను గురించి ఇలా చెబుతున్నాడు. వినుము సురేంద్ర

దేవేంద్రం యొక్క సభలో ఉన్నటువంటి వారిని గురించి చెబుతూ హరిశ్చంద్రాది చక్రవర్తులంతా కూడా ఆ దేవ సభలో ఉన్నారు. ధర్మరాజా, ఇక ఈ మధ్యనే యమలోకానికి వెళ్ళాను, అక్కడ యమలోకంలో ఉన్నటువంటి వారి గురించి చెప్తున్నాడు. నిగమోక్త నిధులు మానిన వారు పరదూషకులు తము తాము ఎన్నుకొనెడువారు, పరులయున్నతి కేవపడువారు. వర్ణ సంకరులు చేసిన

సువర్ణస్తేయులు అన్యకాంతారతుల్ సంగ్రామ భీరువులును కలిగి కన్నట్టు అతి భయంకరముగా కాలు నిందోలగంబు అందు గలడు నేడు పండు నరపతి తండ్రి భవ్యమూర్తి.

ఆ యమ సభలో నీ తండ్రి పాండురాజు ఉన్నాడయ్యా అనగానే ధర్మరాజు ఒక్కసారి ఎంతో ఆవేదనతో, నారదమునింద్ర, నా తండ్రి యమలోకంలో ఉన్నాడా? ఆయన స్వర్గానికి చేరాలంటే ఏం చెయ్యాలి? రాజసూయ మహాయాగం చేస్తే పాండురాజు స్వర్గానికి చేరుకుంటాడని నారద మహర్షి చెప్పగా అది విని ధర్మరాజు ఆయనకు నమస్కరించాడు. అక్కడి నుండి నారద మహర్షి ప్రయాణమైనాడు. ధర్మరాజు ద్వారకా నగరానికి దూతను పంపి శ్రీకృష్ణ పరమాత్మను పిలిపించి విషయమంతా వివరించగా శ్రీకృష్ణుడు ధర్మజునితో ఇలా అంటున్నాడు.

ఓ కురువంశ శ్రేష్ట యుధిష్ఠిర, అన్ని సుగుణాల చేత గొప్పగా ప్రకాశించే పరాక్రమంతో శత్రు సంహారం చేయగల శౌర్యవంతులైన నీ తమ్ముళ్లతో రాజసూయాగం చేయడానికి నీవే సమర్థుడివి. ధర్మరాజా, పూర్వం భగీరథుడు ప్రజారక్షణ చేత, యవనాశ్వుడు విజయ సాధన చేత, భరతుడు భయంకర భుజబలం చేత, కార్తవీర్యుడు తపోబలం చేత, మరుత్తుడు బుద్ధిబలం చేత సమస్త సామ్రాజ్యాన్ని పొందారు. ఇప్పుడు ఈ సుగుణాలన్నీ నీలో ఉన్నాయి, అందువలన భీమార్జునులను నా వెంట పంపు. మగధ దేశాధిపతి జరాసంధుణ్ణి ఒక్కణ్ణి గనక జయిస్తే మిగతా రాజులంతా మన వశులవుతారు. నువ్వు సార్వభౌముడవై రాజసూయాగం చేయవచ్చు అనగానే ధర్మరాజు ఆలోచిస్తుండగా భీమసేనుడు ఇలా అన్నాడు. అన్నయ్యా, శౌరి కటాక్షము నరుని సాయము కల్మి, శౌరి కటాక్షము నరుని సాయము కల్మి, బృహద్రథాత్మజున్ భూరి బలాక్షు యజ్ఞ పశువుంబలనే పొలియుంతు కన అన్నా రచయింపుమా సవనమకుడవౌదువు కన్న తండ్రికి కూరిమి మీర సద్గతులు కూర్చు తను జుడే తను

శ్రీకృష్ణుని దయ, అర్జునుని సహాయం నాకు ఉంటే నీ అనుగ్రహంతో లోకద్రోహి మహాసాహసుడైన జరాసంధుణ్ణి భీకర సంగ్రామంలో సంహరిస్తాను. అనగా జరాసంధుని పుట్టు పూర్వత్రాలు శ్రీకృష్ణుని చేవిన్న ధర్మరాజు, ఓ ధరణీధర, సర్వసుగుణాకర, కరుణానిరత, సర్వకార్యేక దురంధర, హరివిక్రమ, నీవు మావాడివై ఉండగా మాకు పొందలేనివి ఏమైనా ఉంటాయా అని, మీకు కార్యసిద్ధి అవుతుంది వెళ్లిరండనగా ప్రయాణమైనారు గోరథం, వృషభం, వైహారం, ఋషిగిరి, చైత్యకాద్రి అనే పేర్లున్న ఐదు పెద్ద పర్వతాలు గిరివ్రజమనే ఈ పట్టణానికి వీరభటుల్లా ఉండి రక్షణ కల్పిస్తున్నాయి. చైత్యకాచలం మీద ఉన్న మూడు భేరీలను పగలమోది ద్వారానికి ద్వారమ్మున అద్వారమ్మున గిరివ్రజపురాన్ని ప్రవేశించి బలవంతంగా గంధ పుష్పాక్షతలు ధరించి కేసరిత్రయము గ్రోవాసము సొచ్చు మాదిరి జరాసంధు మందిరము ప్రవేశించారు కృష్ణ భీమార్జునులు. అర్ధరాత్రైనా అభ్యాగత బ్రాహ్మణ స్నాతక వ్రతులను ఆహ్వానించి అమిత భక్తితో అర్చనలు చేసే ఆ జరాసంధుడు స్నాతక వ్రతుల్లా అప్పుడు వచ్చిన ఆ శ్రీకృష్ణ భీమార్జునులకు ఎదురు వెళ్ళాడు. వాళ్లకు ప్రీతిగా మధుపర్కములు ఇవ్వబోగా అవి తీసుకోవడానికి ఇష్టపడని వారిని చూచి ఇలా అంటున్నాడు, ఎవరు మీరు

అవనీదేవ పదాంబుజాత నిరతధ్యానైక చిత్తుండా భైరవ పూజా పరతంత్రుడన్ నిఖిల ధర్మాధర్మ విజ్ఞాత. నేనవమానం అవమానము ఘటింపనేరికి అసూయాగ్రస్తుడంగా నన్నవలోకింపకుడన్యథా తెలుపరయ్యా మీ ఉదంతముల. అంతేగాదు, నేనిచ్చిన మధుపర్కాన్ని మీరెందుకు స్వీకరించడం లేదు? మీరు కేవలం స్నాతక వేషధారుల్లా ఉన్నారు. మీ వేషంలో బ్రాహ్మణత్వం కనిపిస్తుంది. బలమైన మీ బాహువుల్లో, విశాలమైన వక్షస్థలాల్లో క్షత్రియత్వం ప్రకాశిస్తుంది అని పలికిన జరాసంధునితో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, మేము క్షత్రియ జాతి స్నాతకులం. ద్వారం నుండి మిత్రగృహాన్ని, ద్వారం తప్పించి శత్రుగృహాన్ని ప్రవేశించడం భుజబల సంపన్నులకు ఉచితమైన పనే. గంధ పుష్పాల్లో లక్ష్మి ఉండుట చేత మేము వాటిని బలాత్కారంగా గ్రహించాం. నీతో మాకు వేరే పని ఉంది, అందువల్ల నీవిచ్చే అర్ఘ్యాన్ని అంగీకరించడం లేదు అని శ్రీకృష్ణుడు అనగానే జరాసంధుడు ఆశ్చర్యంగా, మీరు నాకు, నేను మీకు ఎన్నడూ తెలియదు, అపకారమూ చేయలేదు. మీకు నేనేల శత్రువునైనాను, నేనే తప్పు చేయని వాణ్ణి అనగా శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు, ఓ జరాసంధ, వరగిరి వ్రజవనాంతరవాసియు జరాసంధ నామక గంధ సింధూరంబు కఠిన కారాగార కాసారగత సమస్తావనీనాథ రజీవదతిని కరవాల కరము చేగా వింతు ఛేదమునాత హుంకార గజ్జారణముల కృష్ణ భీమార్జున కేసరి తృతయము యమ తనూజాతంతగజ్ఞనంబి రాజితోద్దండ విక్రమ క్రమమెలర్ప అఖిల శస్త్రాస్త్ర శాతనఖాగ్ర విపతి ప్రధిత మస్తిష్కయుక్త కుంభస్థలంబు.

ఇంతకి మేమెవరమో అర్థమైందా? వాయు సుతుండితడు, నగవైరి సుతుండితడు, ఏను కృష్ణుడం. ఈ భూమి మీద ఉత్తమ క్షత్రియులు నీవలే క్రూరులై రాజులను చెరబట్టి బలిస్తూ ఇంతకు ముందెన్నడైనా శివుణ్ణి పూజించారా? కళ్యాణ స్వరూపుడైనటువంటి పరమేశ్వరుని పరమేశ్వరుడు బలి కోరుతాడా? నీవు మా చేతిలో మరణించకుండా ఉండాలంటే నేను చెప్పినట్లు చెయ్యి. వెంటనే చెరలో ఉన్న రాజుల్ని విడిచిపెట్టు అని నవి జరాసంధుడు సకాశముత్పాటన కుపిత కుంజర వైర్యం బోలి నలిగి పటుకుటిల భ్రూకుటి ఘటిత నిటలుండగుచు పురుషోత్తమునికిట్లనే, ఓ కృష్ణ.

తలకి ఎందుకు ఆనాడు త్రాగుబోతనకు తెలియకుండా దొంగ సన్యాసి కట్లు చెలియలను సంగి పెళ్లి చేసి ప్రియమారా గలుపుకుంటివి చుట్టరికము కృష్ణ అని పలుకుచు జరాసంధుడు భీమసేనునితో మల్లయుద్ధము చేయ నిశ్చయించి నిజనందనుడైన సహదేవు రాజ్యాభిషిక్తుంగా

భావించి యుద్ధావనిని ప్రతిఘటించాడు. ఇరువురు కూడా భీమ జరాసంధులు, ఇరువురు మల్ల యుద్ధం చేస్తున్నారు. సమసత్వాతిశయో వృకోదర జరాసంధు మహోజ్జత్పరా

సమబలులై విజృంభించిన భీమ జరాసంధులిద్దరు పెన్నువికిన పరాక్రమంతో పరస్పరం అణత సాధ్యం కాని తమ బాహుదండాల తీవ్ర దెబ్బల ధ్వని బ్రహ్మాండ భాండమంతా నిండగా ప్రజలంతా అది ప్రళయకాల యముని వల్ల ఏర్పడిన అల్లకల్లోలమాని అనుకునేటట్లుగా మితిమీరిన కోపంతో వ్యాయామ కర్కశ దేహులై ఒకరినొకరు అవలీలగా ఎదుర్కొన్నారు. కార్తీక శుద్ధ పాడ్యమి నాడు మొదలైనటువంటి ఆ వృకోదర జరాసంధులిరువురూ కూడా వాసవ వృత్రాసురుల వలె అన్యోన్య దుర్దండ ప్రహార సంజనిత ధ్వానంబు బ్రహ్మాండ భాండం బెల్ల నిండ పద పరాగంబు భూమ్యాకాశంబులు గప్పికున ఆహోహర్షంబున పరస్పరాకర్షణ సంకర్షణాపకర్షణముల పెనగి పరిమాయిత కఠిన తర భుజాదండ దారుణాఘాతములు అతి భయానకములైతోప మహాయుద్ధంబు సేయుతో చతుర్దశి నాటిది జరాసంధుడు అతి క్షీణ బలుండగుట ఉపలక్షించి యదోక్షజ ప్రేరణంబున శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ప్రేరణతో అప్పావని మాఘదు బట్టి ఎత్తి నాసికా కర్ణరంధ్రముల రక్తధారలులుక 100 సార్లు వీచి వీచి విసిరి పారేవేశాడు. అటువంటి ఆ జరాసంధుని వధించి తత్కళేబరమును గృహద్వార తోరణ సమీపమున వేచి అంత వాసుదేవుడు మగధ సామ్రాజ్యములో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అభయమిచ్చి వెంటనే అక్కడ ఉన్నటువంటి చెరలో ఉన్నటువంటి రాజులందరినీ కూడా విడిపించాడు. తరువాత జరాసంధుని దివ్య రథములో వైనతేయ సారథ్యములో వాయువేగముతో కృష్ణ భీమార్జునులు ఇంద్రప్రస్థపురం చేరగా అంత ధర్మజుడు శ్రీకృష్ణునికి నమస్కరించాడు. 4 తమ్ములను 4 దిక్కులకు పంపగా వారు అందరినీ జయించి అపరిమిత రత్నాభరణ ద్రవ్యములంది భాండాగారం సమృద్ధిముగా చేశారు. కృష్ణుని నియోగమున నానాదేశాధిపుల నెల్ల బంధువులు ఆహ్వానించిన ధౌమ్యుండు హోతగా యాజ్ఞవల్క్యుండు అధ్వర్యుండుగా వ్యాసుడు బ్రహ్మగా సుసాముడు ఉద్గాతగా నారదాది బ్రహ్మర్షులు సదస్యులుగా భీష్మాది రాజర్షులు సహాయులుగా జగన్నాథ రక్షితంబుగా రాజసూయాగమున ధర్మరాజు యజ్ఞదీక్షితుడయ్యుండగా అక్కడకు వచ్చినటువంటి అనేక మంది రాజులకు విడిది ఏ లోటు లేకుండా వారికి అన్ని సౌకర్యములు ఏర్పాటు చేశారు.

మంత్రాలతో మారుమోగుతూ రాజసూయ మహాయాగం అద్భుతంగా జరుగుతూ ఉండగా ఎంతో శాంత స్వభావం కలవాడు శంతన కుమారుడు భీష్ముడు రాజసూయ యాగమును చూచి సంతృప్తి పొంది ధర్మరాజుతో ఇలా అన్నాడు. ఓ ధర్మరాజా, ప్రథమ తాంబూలము శ్రీకృష్ణునికిచ్చి పూజింపుమన భీష్ముని మాటలతో వెంటనే ధర్మరాజు సహదేవుడు తెచ్చిన అర్ఘ్యాన్ని పూజార్హుడైన శ్రీకృష్ణునికి శాస్త్రోక్త పద్ధతి ప్రకారం సమర్పించాడు. దాన్ని చూచి సహింపలేక శిశుపాలుడు శ్రీకృష్ణుని నిందిస్తూ ధర్మరాజుతో ఇలా అన్నాడు.

శ్రీధర్మరాజా. ఆ ప్రథమ తాంబూలాన్ని శ్రీకృష్ణునికి ఇవ్వడాన్ని చూచినటువంటి శిశుపాలుడు ఆవేశంతో, ఓయే ధర్మరాజా, ఎందరో మహారాజులుండగా విశేషంగా పూజింపదగిన పెద్దలు బ్రాహ్మణులుండగా భీష్ముని చెడు నిర్ణయాన్ని అనుసరించి శ్రీకృష్ణుని పూజించి నీ తెలివి తక్కువతనాన్ని ఇంతమందికి తెలియజేశావు. దాసార్హుడు పూజార్హుడా, ఈతని వృద్ధని ఎరిగి పూజ చేతే

పూజ్యులైన వారి పూజింపనల్లక భీష్మ పనుపు చేసి బేలవైతివి. ధర్మరాజా, శ్రీకృష్ణుడు వృద్ధుడని గుర్తించి పూజించావా? సభలో ఆయన తండ్రి వసుదేవుడున్నాడు గదా, ఋత్విజుడని ఆలోచించి పూజించావా? గురువు గారిని వినయంతో పూజించావా? సభలో మహామేధావులైన ద్రోణాచార్య కృపాచార్యులే ఉన్నారు కదా, మహారాజు అని పూజించావా? భూమి మీద యాదవులు రాజులా? ఈ విధంగా పూజించదగిన పురుషుల్లో శ్రీకృష్ణుడు ఎవడని పూజించావు? పూజించవలసిన వాళ్ళను పూజించక భీష్ముడు చెప్పిన మాటలు విని శ్రీకృష్ణుని పూజించి మూఢుడు అనిపించుకున్నావు. నీవు అజ్ఞానంతో ఇచ్చిన ఇందుకు నేను తగుదునా అని ఆలోచించకుండా ఇతను ఎలా స్వీకరించాడు? తన బేడికి దారక్రియం, చెవిటికి మధుర గీతయం, చీకునకు అత్యనుపమ స్వరూప దర్శనమును చేయుట బోలు కృష్ణుని పూజించుటెలను. ధర్మరా

రాజు శిశుపాలుని వద్దకు వెళ్లి ప్రియమైన మాటలతో బుజ్జగిస్తూ ఇలా అన్నాడు. ఆదిజుడైన బ్రహ్మ ఉదయంబునకు ఆస్పదమైన వాడు శిశుపాల, ఆదిజుడైన బ్రహ్మయుదయంబునకు ఆస్పదమైన వాడు, వేదాది సమస్త వాంగ్మయములందు ప్రశంసితుడైన వాడు, లోకాది త్రిలోక పూజ్యుడని ఆత్మ నిరింగి పితామహుడు దామోదరు చెప్పే

ఇటువంటి శ్రీకృష్ణుని పూజార్హుడని పితామహుడిని పితామహుడు చెప్పగా దోషమెలా అవుతుంది? నీ వంటి గుణవంతునికి వా పారుష్యము తగునా అని అంటుండగా భీష్ముడు శిశుపాలను చూచి, శిశుపాల, అహంకరించి మాట్లాడుతున్నావు. సాక్షాత్ శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణునికి అర్ఘ్యమివ్వడం తగదంటున్నావు. ఈ సభలో ఉండే రాజులంతా ఆయన దయచేత జరాసంధుని చెర నుండి విడిపింపబడిన వారే, లేదా ఆయన దయచేత యుద్ధములో ఓడింపబడిన వాళ్లే, లేదా ఆయనను శరణు వేడిన వాళ్లే. అలా కాకుండా ఇతరులెవరు ఉన్నారో చెప్పు. అనగా సహదేవుడు ఆ సమయంలో యజ్ఞ పురుషు, అఖిల దేవాగ్రగణ్యు, ఆదినారాయణు, అనంతు, అప్రమేయు, పతిత పావను నిందింతు అని శిరమునన్న పాదము తన్నువాడు ఇప్పుడే అని తన పాదం పైకెత్తగానే సహదేవునిపై పుష్పవర్షం కురిసింది. ఆకాశమున బాగు బాగు అని దేవతలంతా పలికారు. ఇది చూచి శిశుపాలుని సేనానాయకుడు సువీధుడు సైన్యాన్ని సిద్ధపరచి యుద్ధ సన్నద్ధుడై నిలువ ధర్మరాజు భయ సంభ్రమాక్రాంత హృదయుడై, తాతగారైనటువంటి గంగా నందనునకు ఇట్లనియే పితా.

పితామహుడైనటువంటి భీష్ముణ్ణి చూచి తాతగారు, నగధరు గారవించుక తన శిశుపాలుడు తెచ్చిపెట్టి నీ జగడం కార్యవాదులము శాంతి వహించుట పాడియవు తలంపక మనము ఆతిథేయులము వారు అతిథులు కలహించుకున్నచో నగుదురు లోకులు ఎట్లు సవనంబు సమాప్తము చెందునో కదా అనవిని భీష్ముడు ధర్మరాజుగని మాటల చేత చక్కబడు మానిసిగాడు ఇతడట్లే ప్రేలడు నోటికి వచ్చినట్లు తనుంగును మెందుక కారణంబున చేటు తలంపడి ఇతనికి శ్రీహరి కాలము చేరువయ్యే ముమ్మాటికి నేటితో మఖ సమాప్తికి భీతిల

ఇతను దమఘోషుడు సాత్వతి అనేటటువంటి ఇరువురికి జన్మించినటువంటి వాడు. భీమసేనుడు శిశుపాలునిపై ఆగ్రహంతో కదాదండంతో ఎప్పుడైతే అలా వచ్చేస్తున్నాడో భీమసేనుని భావించి భీష్ముడిలా చెబుతున్నాడు, మాటల చేత చక్కబడు మానసిగాడు, ఎవరి చేతిలో అంతకుడో వారి చేతిలోనే ఇతను మరణిస్తాడు. ఆ ధమఘోషుడు సాత్వతి అనేటటువంటి వారి ఇరువురికి జన్మించినవాడు పుట్టగానే నాలుగు చేతులతో మూడు కన్నులతో జన్మించు గాడిద వలె అరుస్తూ పుట్టాడు. ఆ సమయంలో ఆకాశవాణి పలికింది, ఎవరైతే ఇతనిని ఎత్తుకుంటారో ఆ సమయంలో మిగిలిన రెండు చేతులు మూడవ కన్ను పోయి ఆ వికృత రూపం పోయి మామూలు రూపం వస్తుందో అతని చేతిలోనే మరణిస్తాడు అని ఆకాశవాణి పలుకగా తల్లి సాత్వతి ఆనాటి నుంచి ఇంటికి వచ్చిన వారందరికీ కూడా ఈ పిల్లవాడిని ఎత్తుకోమనిస్తుంది. ఎవరి చేతుల్లోనూ అతని వికార రూపం పోలేదు. ఒకనాడు బలరామకృష్ణులు వచ్చారు. ముందుగా వారిరువురిని కూడా అర్చించినటువంటి ఆ సాత్వతి బలరామునికి తన కుమారుని అందింపగా మామూలుగానే ఆ వికృత రూపంతోనే ఉన్నాడు. మరలా శ్రీకృష్ణుని చేతికిచ్చింది, వికృత రూపం పోయి మామూలు రూపం వచ్చేసింది. అప్పుడు సాత్వతి ఒకవైపు ఆనందము మరొక వైపు భయము పట్టుకున్నాయి. కృష్ణ, ఆకాశవాణి పలికిన విధంగా ఇతను నీ చేతిలోనే మరణిస్తాడు, అందువలన 100 తప్పుల వరకు ఇతన్ని క్షమించి వదిలిపెట్టు అని ఆ కృష్ణుని మేనత్తైనటువంటి సాత్వతి ఎప్పుడైతే ఇలా అడిగిందో అలాగే ఎత్తాని ఆ సాత్వతికి వరమిచ్చాడు. అయితే శ్రీకృష్ణుని చేతిలోనే ఇతడు మరణిస్తాడు అని భీష్ముడు అతని కథ తెలియజేస్తుండగా ఆ మాటలు విన్నటువంటి శిశుపాలుడు, ఓహో తాతగారు చెప్పడం, మనుమళ్ళు ఆలించి తలలు ఓపడం సరిపోయి బళా బలి, పాతబడినటువంటి వల్మీకం లాంటి పర్వతాన్ని ఎత్తినటువంటి ఇతన్ని నగధరుడని గొప్పగా గౌరవిస్తున్నారు. కులహీనుడు, గుణహీనుడు, గోహత్య చేసినవాడు, స్త్రీ హత్య చేసినవాడు, పాతకి దొంగ, అలా కృష్ణుణ్ణి అనేక విధాలుగా నిందిస్తూ పోనీ ఇతనికి అర్ఘ్యమిస్తే, అగ్రతాంబూలనిస్తే తీసుకోవడానికి ఇతనికి మాత్రం సిగ్గున్నద్దు. అయినా ఈ భీష్ముడు చెప్పినటువంటి మాటలు విన్నారు. తాను బ్రహ్మచారినని చాలా గొప్పగా చెప్పుకుంటుంటారు, ఎవరికి తెలియదు ఇతను షండుడు అని భీష్ముణ్ణి కూడా అనేక విధాలుగా ఎప్పుడైతే నిందిస్తూ ఉన్నాడో ఆ సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ లేచి అపరాధ శతం, అక్కడ ఉన్నటువంటి సభలో ఉన్నటువంటి వారందరి వైపు చూచి శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అంటున్నాడు,

ఆ కఠినంగా శిశుపాలుడు నీ కూర్మియు నీ అలుకయు నా కవి ఏమిటికి దుర్గుణ ప్రియ మొదలం నాకిచ్చిన ఆ కన్యక చేకుని నీకిట్లు పలుక సిగ్గును లేదే. సభలో శిశుపాలుని వాక్ పారుష్యం చివరకు రుక్మిణి వరకు ప్రాకింది. అతని పాపం పండింది. ఈ విధంగా ఒకదాని వెంట ఒకటిగా శ్రీకృష్ణుని నిందా వాక్యాలతో దూషిస్తుండగా ధనుజాంతక చక్రమైన సుదర్శన చక్రాన్ని స్మరించి శ్రీకృష్ణ పరమాత్మ శిశుపాలునిపై వదలగా అది ప్రయోగింపగా అయ్యది శిశుపాల శిరంబును తరించి నిజధామముంజేరి. చైద్యుని దేహము నుండి ఒక తేజము ఒక జ్యోతి శ్రీకృష్ణ పరమాత్మలో లీనమైంది. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా హాహాకారాలు చేశారు, భయకంపితులయ్యారు. ధర్మరాజాదులు శ్రీకృష్ణ పరమాత్మను శాంతింపు చేస్తూ తదాహి శ్రీమతే సత్యకామ సస్సచ్చ సంకల్ప సర్వకామ సర్వరస సర్వగంధ సర్వ సంకల్పాది గుణమదే కృతాకృత మాతృమానమేయ భేద భిన్న సకల

కుమార్గుడైనటువంటి శిశుపాలుడు ఆయన దేహంలో నుండి ఒక జ్యోతి శ్రీకృష్ణ పరమాత్మలో లీనమైంది అంటే సనక సనందన సనత్కుమారాదులనేటటువంటి మహామునులు ఒకనాడు వైకుంఠానికి చేరుకోగా అక్కడ ఉన్నటువంటి ద్వారపాలులు జయ విజయులు. వారు మూర్ఖత్వంతో అహంకారంతో ఈ నలుగురిని కూడా స్వామివారి దర్శనం కానివ్వకుండా ద్వారం దగ్గరనే ఆపివేశారు. అది చూచినటువంటి సనక సనందన సనత్కుమారాదులు ఆ జయ విజయుల యొక్క గర్వాన్ని అణచడానికి

మేమెవరమో తెలియక మమ్మల్ని నెట్టివేస్తారా? కాబట్టి ఈ రోజు నుండి స్వామివారి దగ్గర ఉంటున్నారనేటటువంటి అహంకారంతో మీరు మమ్మల్ని ఇలా చేశారు కాబట్టి మీరు రాక్షసులైపోతారని శపించి వేశారు. అప్పుడు వారి కాళ్ల మీద పడగా జయ విజయులు ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు అక్కడికి వచ్చి కనక సనందాదుల గురించి చెప్పగా, అయ్యా, రాక్షసులైపమ్మని మమ్మల్ని శపించారు, ఈ శాపాన్ని మాకు పోగొట్టండి, ఎవరైతే శపించారో వారే మీకు శాప విమోచనం చేస్తారు అని శ్రీ మహావిష్ణువు తెలియచేయగా, అప్పుడు 7 జన్మల వరకు విష్ణువుకు మిత్రులై మీరు వైకుంఠానికి చేరుకుంటారా, లేక 3 జన్మలు విష్ణువుకు శత్రువులై నిరంతరము విష్ణు నామాన్ని స్మరిస్తూ ఈ లోకానికి చేరుకుంటారా అని అంటే, అప్పుడు ఆ జయవిజయులు అన్నారు, 7 జన్మలు స్వామివారి వియోగాన్ని మేము తట్టుకోలే, కాబట్టి శత్రువులైనా సరే ఆ శ్రీహరికి శత్రువులై ఉంటూ 3 జన్మలు ఉండి తర్వాత మేము వైకుంఠానికి చేరుకుంటామని వారు చెప్పగా, ఆ సనక సనత్కుమారాదుల శాపంతోనే జయ విజయులు కృతయుగంలో హిరణ్యాక్ష హిరణ్యకశ్యపులై జన్మించారు. నిరంతరం శ్రీహరి శ్రీహరి శ్రీహరిని శత్రువు నామాన్నే జపిస్తూ వాళ్ళు అనేక దుర్మార్గాలు చేశారు. అప్పుడు వరాహ నరసింహావతారాలు ధరించి ఆ యొక్క శ్రీ మహావిష్ణువు వారిద్దరినీ కూడా సంహరించి ఆ జన్మ ఇక విముక్తి కలగజేశారు. తరువాత మరల త్రేతాయుగములో రావణ కుంభకర్ణులై జన్మించారు, వారి ఆగడాలకు హద్దు లేదు. అప్పుడు శ్రీ మహావిష్ణువు నరుడై రామావతారాన్నెత్తి ఆ రావణ కుంభకర్ణులను సంహరించాడు, ఆ జన్మకు విముక్తి ప్రసాదించాడు. మరల ద్వాపర యుగంలో శిశుపాల దంతభక్తులై జన్మించారు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ శిశుపాలునికి ముందే ఒకనాటి యుద్ధంలో దంతభక్తుణ్ణి సంహరించారు. తరువాత మరల ఇప్పుడు ఈ రాజసూయ సందర్భంలో ఆ శిశుపాలుణ్ణి సంహరించగా 3 జన్మలు తీరిపోయాయి. అందుకే శిశుపాలుని లో నుండి ఒక వెలుగు వచ్చి శ్రీకృష్ణ పరమాత్మలో లీనమైంది. ఆ యొక్క శిశుపాలుని వృత్తాంతం ఇది. జయ విజయులు వైకుంఠానికి చేరుకున్నారు.

రాజు యొక్క వైభవాన్ని చూచినటువంటి దుర్యోధనుడు అసూయతో సామంతరాజులంతా తెచ్చినటువంటి ఆ కానుకలు ఇవన్నీ కూడా చూచి అసూయాగ్రస్తుడైనాడు. అటువంటి సమయంలో వారి తెచ్చినటువంటి ఆ సంపదలన్నీ నేను దానం చేస్తాను అని శ్రీకృష్ణునికి చెప్పగా దుర్యోధను యొక్క మనసులోని ఆ దురాలోచనను గ్రహించినటువంటి పరమాత్మ దానం చేయడానికి కాదు సుయోధన, వారు తీసుకువచ్చినటువంటి ఆ అపూర్వమైనటువంటి సంపదని ఆ కానుకలను అందుకొని ప్రక్కన పెట్టు. అలా దుర్యోధనుడు తన దురాలోచనను అక్కడ తెచ్చుకోలేకపోయాడు. ఆ సంపదలన్నీ కూడా సామంతరాజులు తెచ్చినటువంటి ఆ బహుమానాలన్నీ కూడా అందుకొని ప్రక్కన పెట్టాడు. అయితే అసలు రాజసూయ మహాయాగం శుభంగా పూర్తయిందా, శిశుపాలుని వధ జరిగింది కదా అని చెప్పి ధర్మరాజు శ్రీకృష్ణ పరమాత్మను ఉద్దేశించి ఎప్పుడైతే ఎలా అంటున్నాడో, ఇంకా రావలసిన వాళ్ళు ఉన్నారయ్యా ఇలా రా అని ధర్మరాజుని వంట చేసే చోటికి తీసుకువెళ్ళాయట. అక్కడ గంజి వారుస్తున్నటువంటి ఆ ప్రదేశంలో ఒక చిలుక వచ్చి ఆ గంజిని స్వీకరిస్తున్నది. అప్పుడు ఏమిటి శ్రీకృష్ణ దీనికి అర్థము అంటే, వ్యాస మహర్షి ప్రాంశుపయోధ నీల తనుభాసితుడు ఉజ్వల దండధారి పింగాంశు జటాక్షటాభరణు ఆగమపుంజ పదార్థతత్వ నిశ్శంశయకారు కృష్ణ మృగచర్మ కృతం కృష్ణ మృగచర్మ కృతాంబర కుచ్చు భారతీయ వంశ వివర్తం సత్యవతేయు గొల్చేదని. వ్యాసుడు అంతటి గొప్పవాడు, అటువంటి వ్యాస మహర్షి కుమారుడైనటువంటి శుకయోగి ఆ చులుక రూపంతో వచ్చి నీ రాజసూయాగం సఫలీకృతమైంది అని చెప్పని సూచించడానికే ఆ గంజని స్వీకరిస్తున్నాడయ్యా అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పగా ధర్మరాజన్నాడు, నీ యొక్క కృపా కటాక్ష వీక్షణాలతో రాజసూయాగం నిర్విఘ్నంగా మరి సఫలీకృతమైంది, మరి ఈ ఫలితం నా తండ్రికి చేరిందా అని అడగగా, నా తండ్రి యమలోకం నుండి దేవలోకానికి చేరి ఇంద్రసభలో హరిశ్చంద్రాది చక్రవర్తులతో కూర్చుని ఉన్నాడా అని చెప్పగా అని అడుగగా ఆ మాటలు విన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ సుఖయోగే వచ్చి వైరాగ్యం నిండి ఉన్నటువంటి వాడు వ్యాసుని కన్నా గొప్పవాడు అటువంటి సుఖయోగే వచ్చి నీ రాజసుయాగం సఫలీకృతమైందని సూచిస్తున్నాడయ్యా, నీ తండ్రి స్వర్గానికి చేరాడు అని ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్మ తెలియచేశాడో

అలా శ్రీకృష్ణ పరమాత్మను అనేక విధాలుగా ప్రార్థించారు. దేవతలను, గురువులను, బ్రాహ్మణ సమూహాలను తృప్తి నొందించిన వాడు రాజసూయ మహాయాగం ముగిసిన సందర్భములో చేసిన అవబృధ స్నానంతో పవిత్రమైన శరీరం కలవాడు, నిర్మలమైన కీర్తికి నిధి వంటివాడు, లోకాన్ని పవిత్రం చేసేవాడైన ధర్మరాజును చూచి శ్రీకృష్ణాది మిత్రులంతా సంతోషించారు. శ్రీకృష్ణ పరమాత్మకు ఇలా నీరాజనాలు సమర్పి

మీరింతవరకు శ్రీమతి మొగిలిచెర్ల నాగమణి భాగవతారిణి గారిచే పాండవుల రాజసూయయాగం హరికథా కాలక్షేపం విన్నారు. ఈనాటి హరికథా కాలక్షేపం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
0: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
0: మీడియం వేవ్, షార్ట్ వేవ్.

0: ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
0: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
2: ఆకాశవాణి సమయం 11 గంటలు కావస్తోంది. ముందుగా హిందీలోనూ అనంతరం ఆంగ్లంలోనూ వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 11:10 దాటి 1 సెకండ్. ఇంటర్తో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 నూట 1.85 MHz పై మా ప్రసారం ప్రారంభం. అందాక సెలవు. జై హింద్.